ప్రభాతం శ్రియం కుబలయస్య నిజాంగ

శ్రీనివాస జగదే దయైకసిన్ధో శ్రీదేవతా గృహ భుజాంతర దివ్యమూర్తే శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం శ్రీ స్వామి పుష్కరణికాప్లవ నిర్మలాంగా శ్రేయోర్ధినో హర

శ్రీమన్నరనంద గరుడాదిభిరక్షితాం వే శ్రీవేంకటాచలపతే ప్రభవతు ప్రభాతం. శ్రీపద్మనాభ పురుషోత్తమ వాసుదేవ వైకుంఠ మాధవ జనార్దన చక్రపాణి శ్రీమత్ సచింహ శరణ.

ಬ್ರಹ್ಮಾಸುರಸ್ತೇಂಕಟಾಚಲಪತೆ ಲಕ್ಷ್ಮೀ ನಿವಾಸ ನಿರವಜ್ಜಗುಣೈ.

ప్రతిదినం పఠితుం ప్రవృత్త తేషాం ప్రభాత సమయే కృతిరంగభాజాం ప్రజ్ఞాం పరార్థ సులభాం పరమాం ప్రసూతే కవాచ చూచుకకుం

ಕಲವೇ ಶರಕೋಟಿ ಸಮಾತ್ ಪ್ರತಿಫಲ್ಲ.

రజనీకరాజముఖముఖం సుఖం సుఖదం ఖటనం స్వయం అపహాయ రఘుద్వహమన్యభావం నటన జన

శ్రీవేంకటేశ్రీవేంకటేశ్రీవేంకటేశ్రీవేంకటేశ్రీవేంకటేశ్రీవేంకటేశ్రీవేంకటేశ్రీవేంకటేశ్రీవేంకటేశ్రీవేంకటేశ్రీవేంకటేశ్రీవేంకటేశ్రీవేంకటేశ్రీవేంకటేశ్రీవేంకటేశ్రీవేంకటేశ్రీవేంకటేశ్రీవేంకటేశ్రీవేంకటేశ్రీవేంకటేశ్రీవేంకటేశ్రీవేంకటేశ్రీవేంకటేశ్రీవేంకటేశ్రీవేంకటేశ్రీవేంకటేశ్రీవేంకటేశ్రీవేంకటేశ్రీవేంకటేశ్రీవేంకటేశ్రీవేంకటేశ్రీవేంకటేశ్రీవేంకటేశ్రీవేంకటేశ్ర

సజ్జోగిలాసి సముదిరిత్వర సాంగరాగ సౌరభ్య నిర్భర సర్వోపకామ్యహార్తా సమ్యక్ సాహస పదేషు వివేకయంతౌ శ్రీవేంకటేశ శరణౌ శరణం ప్రపద్యే రేఖామయ ధ్వజ సుధాకలజాతపత్ర వజ్రాంకుశాంగురుహలల్లకటనఖజక్రై భవ్యైరమంత్రతలోపరతత్వచిహ్నై శ్రీవేంకటేశ శరణౌ శరణం ప్రపద్యే తాంబూలర ద్యుతి పరాజిత పద్మరాజౌ వాక్యైర్మహోభిర విభూత మహేంద్రహీనౌ ఉజ్జన్నాంశు

ಆರುಣ್ಯ ಸಂಕ್ರಮಣ ಕಿಲ ಕಾಂಗ್ರಾದೌ ಶ್ರೀ ವೆಂಕಟೇಶ ಚರಣೌ ಶರಣಂ.

ശ്രഘൂഷാമരേതീരാമൃഷമാവഹമൂർത്തയേ സർവാതിശബനായാസ്

శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయితున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైకటాక్షైః. వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాః కవయోథయంతి. హైమోర్ధపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మనిసన్నిధత్తాం. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సింధూరారుణ విగ్రహాం త్రినయనాం మాణిక్యమౌళిస్ఫురత్తారానాయకశేఖరాం స్మితముఖీం ఆపీనవక్షోరుహాం పాణిభ్యాం అళిపూర్ణరత్నచుషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్ పరేదంబికాం. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం.

నమోస్తు రామాయ సలక్ష్మణాయ దివ్యై చ తస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః అంటూ, నీ అనుగ్రహం చేత నాకు దర్శనం అవ్వాలి తప్ప నేను నిన్ను దర్శనం చేయడం ఏమిటమ్మా అని తాను పూర్వం చేసినటువంటి నమస్కారంలో ఉన్న దోషాన్ని దిద్దుతూ ఇప్పుడు అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని అపేక్షించినటువంటి వారి శరణాగతి చేసినటువంటి హనుమకి ఉత్తరక్షణ ఫలితంగా భక్తి కలిగినటువంటి వాడి ఉపాసనలో వచ్చేటటువంటి దోషాల్ని ఈశ్వరుడే దిద్ది సిద్ధిని అనుగ్రహించడం అనేటటువంటి సిద్ధాంతాన్ని రుజువు చేస్తున్నట్లుగా అశోకవనం ద్యోతకమైతే వెంటనే అశోకవనంలోకి ప్రవేశించినటువంటి హనుమకి సీతమ్మ తల్లి యొక్క దర్శనమైన సిద్ధి సర్గ గురించి నిన్నటి రోజున మీకు నేను వివరణ చేసి ఉన్నాను. అందులో ఆ తల్లిని చూసినప్పుడు హనుమ కళ్ళల్లోంచి చూసి మాట్లాడతారు మహర్షి. ఆ మాట్లాడినప్పుడు అంటారు, తతో మలిన సంవీతాం రాక్షసీభిస్సమావృతాం ఉపవాస కృషాం దీనాం విశ్వసంతీం పునఃపునః. శ్రీరామాయణంలో మహర్షి చేసినటువంటి అద్భుతమైనటువంటి రచనా విధానం, కంటి ముందు సీతమ్మని మనకి దర్శింపచేస్తారాయన. హనుమ సీతమ్మ ఎలా ఉంటుంది అని భావన చేశారో అలాగే సీతమ్మ తల్లి యొక్క దర్శనమైంది. తతో మలిన సంవీతాం, మలినమైనటువంటి వస్త్రాన్ని కట్టుకుంది ఆవిడ. మలినమైన వస్త్రాన్ని కట్టుకుంది అంటే ఆవిడకి బట్టలు లేకలా కట్టుకుందా, లేక కావాలని కట్టుకుందా? అంటే ఆవిడ కట్టుకున్న బట్ట మట్టి అయిపోవడానికి కారణం, అటువంటి బట్ట ఆవిడ కట్టుకుని అప్పటికి 10 నెలలైంది. మా మీరు వెనక్కి కూర్చోండి, మీరు ఎందుకు అంతమందిని తొక్కుతారు ఇప్పుడు వచ్చి? తతో మలిన సంవీతాం అంటే మట్టి పట్టినటువంటి బట్ట కట్టుకుంది అని కాదు దాని ఉద్దేశ్యం. 10 నెలలు అప్పటికి పూర్తి అయిపోయింది ఆ బట్ట కట్టుకుని. 10 నెలలైనా ఆవిడ ఆ బట్ట విప్పలేదు, అదే పట్టుబట్టతో ఆవిడ ఉండిపోయింది. రాక్షసీభిస్సమావృతాం, రాక్షస స్త్రీల చేత పరివేష్టింపబడి ఉంది, చుట్టూ ఆ రాక్షస స్త్రీలు నిలబడి ఉన్నారు. ఉపవాస కృషాం, ఆవిడ ఉపవసించి ఉంది. ఉపవసించి ఆ రోజు కాదు, ప్రతిరోజు ఉపవాసములే చేస్తోంది. దీనాం, చాలా దీనురాలై ఉంది. నిశ్వసంతీం, మళ్ళీ మళ్ళీ మళ్ళీ మళ్ళీ నిట్టూర్పులు విడుస్తోంది. పునఃపునః, ఒక్కమారు కాదు అనేక మార్లు. ఈ శ్లోకాల గొప్పతనం ఏమిటంటే బాహ్యస్వరూపాన్ని చెప్పడం కాదు, ఆ ఒక్క శ్లోకంతో ఎన్ని కోణాలలోనూ మహర్షి ఆ సౌందర్యాలను ఆవిష్కరిస్తాడు. బాహ్యంలో సీతమ్మ ఎలా ఉంది అన్నది ఈ శ్లోకార్థం మీకు నేను చెప్పాను. ఇప్పుడు దీంట్లోనే మీరు ఇంకొక కోణాన్ని చూసే ప్రయత్నం చేయండి. తతో మలిన సంవీతాం, ఆ తల్లి ఎందువల్ల అలా మాసిపోయిన పట్టుబట్టతో ఉంది అంటే, ఆవిడికి లేక కాదు, ఆవిడ అరణ్యవాసం చేసినా 14 సంవత్సరములు కట్టుకోవడానికి సరిపడనన్ని పట్టుపుట్టములు కావిళ్ళకెత్తి పంపించాడు మామగారు. అయినా ఇవాళ ఆవిడ అలా 10 నెలల క్రితం ఏ బట్ట కట్టుకుందో ఆ బట్టతోటే ఉండిపోయింది, అందున చింకి బట్ట. కారణం ఏమిటంటే ఆవిడ ఉత్తరీయాన్ని చింపి నగలు మూట కట్టి విడిచిపెట్టేసింది కాబట్టి ఇప్పుడు అది వస్త్రఖండమే, అనగా చిరిగిపోయినటువంటి బట్టలో ఉన్నటువంటి భాగం. ఆవిడ సాక్షాత్ త్రైలోక్యమాత, శ్రీ మహాలక్ష్మి. అటువంటి తల్లి ఇవాళ ఇటువంటి దైన్యమును పొంది ఉంది. ఇప్పుడు ఇది ఎవరిని కట్టి కుడుపుతుంది? 10 నెలల నుంచి సమస్త భోగములను అనుభవించవలసినటువంటి తల్లి ఏ భోగము అనుభవించకుండా, సమస్త భోగములంటే రాజ్యం లేదు కదండి అని మీరు అనొచ్చు. భోగములన్నీ ఒకెత్తు, భర్త పక్కన ఉండగా అనుభవించినటువంటి ఏ భోగమైనా సమస్త భోగములకు సమానం. ఎవరికి? పతివ్రతకి. కాదు, ఆయన పక్కన లేకపోయినా పర్వాలేదు, ఇన్ని మిగిలిన భోగాలన్నీ ఉంటే బాగుంటుంది అన్నారు అనుకోండి, వాళ్ళ గురించి రామాయణ ప్రసంగం చేసేటప్పుడు మాట్లాడే అవకాశం ఉండదు, ఎందుకంటే అలా ఉంటారని నువ్వు ఊహించవద్దు అని. సనాతన ధర్మంలో ఏ ఆడదైనా భర్త పక్కన ఉంటే చాలనే కోరుకుంటుంది, కాబట్టి నువ్వు అలాగే మాట్లాడు. కాబట్టి అసలు రెండవ రకం వాళ్ళు ఉంటారన్న ఊహ కూడా నువ్వు చెయ్యకూడదు, ఎందుకంటే సీతమ్మ

తల్లి యొక్క వైభవాన్ని చెప్తూ అలా ఉంటారన్న మాట అనడం కూడా తప్పే. కాబట్టి అందరూ అలా ఉంటారన్న పవిత్ర భావనతోటే మాట్లాడవలసి ఉంటుంది. కాబట్టి భర్త పక్కన ఉంటే ఆవిడకి అన్నీ ఉన్నట్లే. ఆవిడ అలా ఉందని రాముడేగా చెప్పాడు కిష్కింధకాండలో. లక్ష్మణ, నేను ఎందుకు ఉపశాంతి పొందానంటే, నేను ఎందుకు రుద్రుడను కాలేదంటే, ఇంత అగ్నిహోత్రం లోపలున్నా మీ వదిన పైకప్పుగా ఉంది, అందుకే పైకి రాలేదు ఆ వేడి. ఆ పైకప్పు పోతే నా వేడి పైకొచ్చింది. ఆమె ఒక్కటి ఉంటే ఎన్ని కష్టాలైనా నేను తట్టుకున్నాను, ఆమె పక్కన లేకపోతే అది నాకు చాలా పెద్ద కష్టమై శోకం పైకి పిల్లుబుకుతోందన్నాడు. అంతటి మహాతల్లి, ఏది ఆవిడికి భోగమన్నది యథార్థమనకు లేకపోయినా, అన్నిటినీ ఆవిడ పరిత్యజించి వచ్చిన ఆవిడికి భర్త పక్కన ఉండడమే భోగంగా ఆవిడ సంతోషించింది. అటువంటి తల్లి 10 నెలల నుంచి చీరెందుకు మార్చుకోలేదు? అంటే ఇప్పుడు మార్చుకోవడం అంటూ జరిగితే రావణాసురుడు ఇచ్చిన చీర కట్టుకోవాలి. ఆ లంకాపట్టణంలో ఎవరు ఇచ్చినా అది ప్రభువుదే అవుతుంది. ఇప్పుడు తనని కామించి రాముణ్ణి నిందించినటువంటి ఒక దురాత్ముడి యొక్క ఐశ్వర్య సంబంధమైన చీర కట్టుకోవడం కన్నా ఈ బట్టతో నేను ఉండిపోతానండి. ఇప్పుడు ఆవిడ పొందిన ఆ క్లేశం, ఆ బట్టకు పట్టిన చెమట, ఆ బట్టకు పట్టిన మట్టి, ఆ బట్టకి అంటినటువంటి ఆ మలినం ఆవిడ బాధకి కారణం. ఎవరిని కట్టి కుడపబోతోంది? రావణుణ్ణి కట్టి కుడపబోతోంది. మరణించేటటువంటి వాడు రావణుడు. అంటే ఆవిడ ఎన్ని నెలలు ఆ బట్ట కట్టుకుంటోందో అంత పాపం వాడి ఖాతాలో పడుతోంది. ఇది చెప్పకుండా చెప్పడం. ఇలా చెప్పారా మహర్షి? అలా చెప్పక్కర్లేదు. నువ్వు అలా తీసుకుంటే మన జీవితం చక్కబడుతుంది. మన వలన ఎక్కడ ఏ ఇల్లాలు శోకించినా, మన వలన ఎక్కడ ఏ ఆడది బాధపడుతున్నా, దాని శోకం ఉత్తినే పోదు. నువ్వు ఎంత పుణ్యం చేసినా, ఎంత తపస్సు చేసినా, అది ఇంత తపస్సు కూడా నిన్ను రక్షించలేని రీతిలో నీకు మృత్యువుని సిద్ధం చేసేస్తుంది. కాబట్టి వాళ్ళ జోలికి వెళ్ళవద్దు. బాధపడిన ఒక ఆడది బట్ట మార్చుకోకపోతే చాలు, నీ వలన ఎంత ప్రమాదం వస్తుందో చూడండి. అంటే ఈ జాతీయందు ఒక పతివ్రత అయినటువంటి స్త్రీ వైభవం ఎలా ఉంటుందో, ఎంత గొప్పగా ఉంటుందో మహర్షి చూపిస్తున్నారు. రాక్షసీభిస్సమావృతాం, రాక్షస స్త్రీల చేత ఆమె పరివేష్టింపబడి ఉంది. చుట్టూ రాక్షస స్త్రీలు ఉన్నారు. ఎందుకుండాలి? అసలు రాక్షస స్త్రీలందరినీ చుట్టూ పెట్టవలసిన అవసరం ఏముందండి? ఆవిడేం లంకారాజ్యంలో ఆవిడ ఎక్కడికి వెళ్ళిపోతుంది? వెళ్ళిపోవడం సాధ్యమా ఒక అబలకి? వెళ్ళలేదు కదా ఆవిడ. అంతమంది ఆవిడ చుట్టూ కూర్చుని ఉండడం ఎందుకు? అంటే వాళ్ళు కూర్చున్నది ఆవిడ పారిపోతుందని కాదు, కూర్చోపెట్టినప్పుడు అరణ్యకాండలో వాళ్ళకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఈవిడికి నేను 12 నెలలు గడువిచ్చాను, మీరు ఈవిడ చెవిలో ఇల్లు కట్టుకుని పోరాలి. ఎలా? 2 రకాలుగా. ఒకటి, ఈమె నా పాన్పు చేరేటట్టుగా నా వైభవాన్ని స్తోత్రం చెయ్యాలి. 2వది, ఈమె భర్తని తృణీకరించి భయపెడుతూ మీరు మాట్లాడాలి. ఇప్పుడు ఆవిడికి ఏది ప్రీతి పాత్రమో దానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఏది సుతారమో ఆవిడ అంగీకరించదో మహాపతివ్రతగా, ఆ తప్పు చెయ్యి చెయ్యి చెయ్యి చెయ్యి అని చెవిలో ఇల్లు కట్టుకుని పోరుతున్నారు. ఇప్పుడు అలా రాక్షస స్త్రీలని కూర్చోపెట్టి ఆవిడ్ని అంత బాధ పెడుతున్నవాడెవడో వాడి ఖాతాలోకి ఈ ఫలితాలు ఎడతాయా వెళ్ళవా? ఇది 2 రకాలైనటువంటి ప్రమాదాన్ని ఏకకాలంలో తెచ్చుకున్నాడు. ఒకటి, రాముని యొక్క నింద, నిష్కారణ నింద. ఎందుకంటే రాముణ్ణి నింద చేయడానికి ఏం లేదు. మీరు భూతద్దం పెట్టి వెతికినా రామచంద్రమూర్తిని తప్పు పట్టడానికి ఏమీ లేదు అని నేను మీకు బాలకాండ నుంచి ప్రతి సంఘటనలోనూ చూపించుకొస్తున్నాను. అంతటి మహాధర్మాత్ముడు, ఒక రాక్షసుడన్నాడు రామో విగ్రహవాన్ ధర్మ అని. అటువంటి మహానుభావుడైనటువంటి రామచంద్రమూర్తిని అదే పనిగా విమర్శించాలి. ఏమి పెట్టి విమర్శిస్తావు? ఏముందని విమర్శిస్తావు? ఏమి లేదు. కానీ ఒక్కటే అంటూ ఉంటారు, నరుడు రాజ్యభ్రష్టుడు, ఎక్కడో అరణ్యంలో తిరుగుతున్నాడు, వస్తాడా నిర్యోజనాలు దాటి రాడు, బెట్టు చేయకు. బెట్టు చేసి నువ్వు కానీ అంగీకరించకపోతే నువ్వు బతికేది 12 నెలలే. 12 నెలలు పూర్తయిన మరుక్షణం, మరునాటి ఉదయం నిన్ను అల్పాహారంగా వడ్డించేస్తాను రావణుడికి.
ఇప్పుడు

మీరు చూడండి, ఒక చిత్రమైనటువంటి పరిస్థితి. కాలం గడిచిపోతున్న కొద్దీ చూసావా మేమన్నది నిజమా కదా, వచ్చాడా రాముడు అని వాళ్ళంటారు. కాలం గడుస్తున్న కొద్దీ నేను ఇంత ధ్యానం చేసి ఇంత పతివ్రతగా నిలబడిన ఇంత సమర్థుడైన రాముడు రాలేదు, నా మాట నిలబట్టలేదు. ఆవిడ యందు ఆక్రోశం పెరిగిపోతుంటుంది. ఆక్రోశం ఎంత పెరిగిపోతుందో అంత వినరాని మాటలు నిరంతరం వినేది ఆవిడ ఒక్కతే. చెప్పేవాళ్ళు 500 మంది. కాబట్టి ఒకడే మాట్లాడాలి, ఒకడే ప్రసంగం చేయాలి, 2 గంటలనేం లేదు. వంతులు వేసుకున్నా 15 రోజులు కూడా ఒకసారి వస్తుంది ఒక్కడికి. కాబట్టి 2-5 గంటలు అదే ప్రసంగం. కొత్తగా శ్లోకం చదవక్కర్లేదు, కొత్తగా వ్యాఖ్యానం చదువుకోక్కర్లేదు, ఇవే మాటలు చెప్తుండడమే. కానీ వినే తల్లి మాత్రం ఒక్కరే. ఇప్పుడు ఆవిడ ఇంత నింద వింటూ, ఇంత తన చెవిన పడకూడని పరపురుష స్తోత్రం వింటూ, ఆవిడ మాత్రం తన మనసుని రాముని యందే పెట్టింది. ఇప్పుడు ఆవిడ ఎంతగా రాముని యందు మనసు పెట్టి ఉందో అంతగా ఈ మాట్లాడిన మాటల యొక్క ఫలితం మారిపోతుంటుంది. ఎందుకో తెలుసా అండి? మీరు మీ ఇంట్లో కూర్చుని విష్ణు సహస్రం చదువుకున్నారనుకోండి, దాని ఫలితం ఒక ఎత్తు. మీరు ఒక ప్రతిష్ట జరిగిన దేవాలయంలోకి వచ్చి కూర్చుని చదివారనుకోండి, దాని ఫలితం ఒక ఎత్తు. మీరు ఒక స్వయంభూ దేవాలయంలోకి వెళ్ళి చదివారనుకోండి, దాని ఫలితం ఒక ఎత్తు. విష్ణు సహస్రం మీ ఇంట్లో కూర్చుని చదివితే ఒక మాట, ఇక్కడికి వచ్చి కూర్చుని చదివితే 1000 మాటలు. వెంకటాచల క్షేత్రంలోనో, శ్రీశైల క్షేత్రంలోనో, కాశీపట్టణంలోనో కూర్చుని చదివితే 1000 మార్లు. దానికి మారిపోతుంది, లెక్క మారుతుంది. స్వయంభూ క్షేత్రాలు అన్నిటికన్నా గొప్ప క్షేత్రాలుగా ఉంటాయి భూమిలో. క్షేత్రాన్ని బట్టి మారుతుంది. క్షేత్రాన్ని బట్టి మీరు పలికినటువంటి పలుకు యొక్క ఫలితం మారిపోతుంటే, 1 కోటి అయిపోతుంటే, ఆమె రాముని యందు మనసు పెట్టుకుని ధ్యానావస్థలో ఉన్నా కూడా ధ్యానాన్ని పాడు చెయ్యడానికి మాట్లాడినట్టు ఈ 2 రకాలుగాను మాట్లాడితే, ఈ 2 ఆవిడికి ఇష్టమైన ఒకవు, రావణ స్తోత్రము, రామనింద, ఈ 2 ఆవిడ సుతారము అంగీకరించలేని విషయాలు. ఆవిడ అంగీకరించలేని ఈ 2 విషయాల్ని అదే పనిగా మాట్లాడితే మాట్లాడిన దోషం ధ్యానమగ్నమైనటువంటి తల్లి యొక్క ధ్యానాన్ని పాడు చేసినటువంటి దోషం. ఇప్పుడు ఇవన్నీ ఎవరి ఖాతాలో పడతాయి? రాక్షస స్త్రీల ఖాతాలోకి వెళ్ళడం అలా ఉంచండి, వాళ్ళని వినియోగించింది అందుకే రావణుడు. మీరు ఇదే పని చేయాలి అక్కడ, అంతే. ఆవిడ ఎక్కడికో పారిపోతుందనో లేకపోతే ఆవిడ ఏదో చేస్తుందని కాదు. 2వది, ఆమె ఎందు భయాన్ని పెంచాలి, ఉద్విగ్నతని. అందుకని ఎటువంటి వాళ్ళని పంపాడో తెలుసా అండి? వాళ్ళు మామూలుగా ఉండడానికి వీల్లేదు. వాళ్ళు ఒళ్ళంతా నిత్తురు పూసుకుని, అంటే పిల్లలు పాయసం తాగితే మీద పోసుకున్నట్టు, వాళ్ళు ఒళ్ళంతా నిత్తురోడుతూ మాంసం ఆవిడ దగ్గరే కూర్చుని నరమాంసం అవి తింటూ ఉంటారు. అంటే మాట వినకపోతే నా పరిస్థితి ఇలాగే ఉంటుందన్న బెగుడు ఆవిడికి కల్పించాలని. ఒక అబలయందు ఇంత దుష్టచేష్టితములు చేసినటువంటి వ్యక్తి మీకు ఇక్కడ కనపడుతున్నాడా శ్లోకంలో? మీకు ఇక్కడ శ్లోకంలో కనపడడం. కానీ ఈ శ్లోకంలో సీతమ్మ తల్లిని చూసినప్పుడు సీతమ్మ తల్లి యొక్క శోకం ఎలా ఉందో, ఆవిడ బాధ ఎలా ఉందో పరివేదనతో చూడండి. ఆ పక్షి అరుపు అలాగే ఉంది. కాబట్టి ఉపమాస కృషాం ఆవిడ తతోమలిన సంవీతాం రాక్షసీభిస్ సమావృతాం. ఈ పాపాలన్నీ ఎవరివి? ఇది మిమ్మల్ని ఆలోచించమని కాదు. మీరు బాహ్యంలో పెరిగారనుకోండి, అది ఆవిడ స్థితి అనిపిస్తుంది మీకంతే. రాక్షసీభిస్ సమావృతాం ఉపవాస కృషాం, ఆవిడ ఉపవాసముల చేత కృషించింది. ఉపవాసముల చేత కృషించడం అంటే అన్నం తినకుండా నిరాహార దీక్ష చేసి క్షీణించడం ఒక ఎత్తు, ఉపవాసం చేత క్షీణించడం ఒక ఎత్తు. ఉపవాసం చేత క్షీణిస్తే ఏమవుతుందో తెలుసా అండి? శరీరము యొక్క బలం తగ్గుతుంది, లోపల ఈశ్వర తేజస్సు పెరిగిపోతుంది. కారణం ఏమిటంటే అది ఉపవసి, ఈశ్వరుడికి సమీపంలో మీరు నివసిస్తున్నారు. అలా నివసించడానికి ఎంత ఆహారం కావాలో అంతే తింటున్నారు తప్ప ఇంకా ఈ శరీరంలో ఇతరమైనటువంటి ఏ కోరిక పుట్టడానికి వీల్లేదు. మనసుకు ఆ బలం ఉండదు. ఇంకా ఏ ఇతరమైన కోరిక పుట్టడానికి అవకాశం లేకుండా ధ్యానించడానికి, ఒక ప్రయోజనానికి శరీరాన్ని నిలబెట్టుకోవడం, అది ఇతర భోగాపేక్షతో కాదు, ఈశ్వరుణ్ణి ధ్యానం.

ధ్యానించడానికి శరీరం నిలబడాలి కాబట్టి అంత ఆహారమే తీసుకుని ధ్యానం చేస్తే ఉపవాసం అంటారు. ఇప్పుడు మీరు చూడండి, గమ్మత్తు ఉంటుంది లోకంలో. ఆటలాడుకునే పిల్లల బల్లలు ఉంటాయి, బరువు ఎక్కువైతే ఇటు దిగిపోయి అటు పైకి వెళ్ళిపోతుంది. ఈవిడ ఎంత ఉపవాసం చేసి ఎంత ధ్యానం చేస్తోందో అంత ఆవిడ తేజస్సు పెరుగుతోంది. ఆవిడ ఎంత ఉపవసించి ఎంత ధ్యానం చేసి ఎంత రాముని యందు రమిస్తుండగా వీళ్ళు ఆ మాటలు మాట్లాడుతున్నారో అంత పాపం వాడికి పెరుగుతోంది. ఇంత తొందరగా రావణాసురుడు మరణించడానికి వీలుగా వాణ్ణి సిద్ధం చెయ్యగలిగినటువంటి స్థితి ధనుర్వేదంలో ఉన్న అస్త్రాలకి కానీ శ్రీ మహావిష్ణువు యొక్క సుదర్శన చక్రానికి కానీ లేవు. ఎందుకో తెలుసా అండి? అందుకే మహర్షి పడుకుంటే ఆ మాట చెప్పారు రావణుడి గురించి, ఐరావత విషాణగ్రై అని విష్ణుచక్ర పరీక్షితవు. ఐరావతము యొక్క దంతం చేత ఉరిపిడి కలిగినటువంటి మచ్చలు కనపడినా, సాక్షాత్ శ్రీ మహావిష్ణువు చక్రం పెట్టి కొట్టినా చిన్న మచ్చలు పడ్డాయి తప్ప వాడు చావలేదు. మరి దేనికి చచ్చిపోతున్నాడు? ఒక పతివ్రత దగ్గరికి వెళ్ళి మాట్లాడకూడని మాటల వలన చచ్చిపోతున్నాడు. తానైతే ఏదో ఖాళీ ఉన్నప్పుడు వెళ్తాడు, 10 నెలల్లో రోజూ వెళ్ళడానికి వాడి మొహం వాడికి ఏం ఖాళీ ఉండదు కదా. ఏదో 2 రోజులకో 3 రోజులకో 4 రోజులకో లేకపోతే ప్రతిరోజునే వెళ్ళాడు అనుకోండి, పోనీ వెళ్ళిన ఏదో అరగంట మాట్లాడతాడు, గంట మాట్లాడతాడు, 23 గంటలు ఇంకా తపస్సు పెరిగి ఉండుండేది, కాపాడుతుండేది. అంటే వాడి జీవితకాలం పెరిగి ఉండేది. వాడు సీతమ్మతో ఏమన్నాడంటే, నీకు 7 సమయం ఇస్తున్నానన్నాడు. ఆవిడికి కాదు ఇచ్చింది, వాడి జీవితానికి పెట్టుకున్నాడు. నేను 7 బతుకుతానని చెప్పుకున్నాడు. ఎందువల్ల? తను వెళ్ళి మాట్లాడితే గంటే, తన పనుపున మాట్లాడమని రాక్షస స్త్రీల్ని పెట్టాడు. ఇప్పుడు వాళ్ళు మాట్లాడిందంతా తను మాట్లాడింది కదండి. కాబట్టి ఎంత తొందరగా తన మృత్యువుని కొని తెచ్చుకున్నాడో చూడండి. ఇది సుందరకాండలో అత్యద్భుతమైనటువంటి విషయం. నువ్వు మాట్లాడినా, నువ్వు దుష్ప్రచారాలు మొదలుపెట్టి నిన్ను అడిగేవాడు లేడు కదా అనుకుని నువ్వు ఈశ్వరుణ్ణి నింద చేస్తూ, వేదాన్ని ధిక్కరిస్తూ, ధర్మాన్ని వ్యతిరేకిస్తూ, నోరు ఈశ్వరుడిచ్చాడు కదా అని నువ్వు అదే పనిగా ప్రచారాలు మొదలుపెట్టి ఈశ్వర వ్యతిరేకమైన ప్రసంగాలు చేసి నీ వెనక ఇంకో 10 మందిని కూడగడితే నీ శరీరం పడిపోయిన తర్వాత వీళ్ళు మాట్లాడిన ఫలితాలు కూడా నీ ఖాతాలోకే వస్తుంటాయి. నువ్వు నేర్పినవే ఇవన్నీ. అందుకే దుస్తర్కాస్తు విరమ్యతాం అంటారు శంకరాచార్యులు. వారు అవతార పరిసమాప్తి చేస్తుంటే శిష్యులు వెళ్ళి అడిగారు, మీరిచ్చిన వాంగ్మయం మహాసముద్రం మేమేం చదువుతాం, మాకు సూక్ష్మంగా ఏమైనా చెప్పండి అన్నారు. అంటే ఆయన అన్నారు, వేదో నిత్యమధీయతాం, ఏ మాటలు నమ్మకండి, వేదమే ప్రమాణమని.

ధ్యానం చేస్తూ ఉండడం వల్ల అనుషంగిక ప్రయోజనంగా రావణుడు చచ్చిపోతున్నాడా? ఆవిడ రావణుణ్ణి చంపడానికి ఎలా ఉందా అక్కడ? ఎందుకో తెలుసా అండి, ఈ ప్రశ్న అనుమానం వస్తుంది. ఎందుకనంటే కట్టిన బట్ట విప్పలేదు, 10 నెలలైంది. వాడు అంతఃపురం అంతా చూపించాడు, ఐశ్వర్యం అంతా చూపించాడు. వాడి వంట ఇంటి నుంచి వెళ్ళిన అన్నపు ముద్ద ఆవిడ తినలేదు. మరి ఈవిడ ఎలా బతుకుతోంది? అనుమానం రావద్దు, ఒక నరకాంత కదా, ఎలా ఉంటుంది ఈవిడ? అనుమానం రావాలా? అనుమానం వచ్చింది అనుకోండి, ఆవిడ దివ్యత్వం గురించిన ఆలోచన వస్తుంది. ఆవిడ దివ్యత్వం గురించిన ఆలోచన వచ్చింది అనుకోండి, ఒక సాక్ష్యం ఒకటి దొరుకుతుంది వాడికి. మిగిలిన మాట ఎలా ఉన్నా ఒక్క సాక్ష్యం దొరికిపోతుంది. ఈవిడ ఎవరసలు అని అడుగుతాడు. అడిగితే ఎవడో ఒకటి చెప్తాడు. ఎంత విభీషణుడు లాంటి వాడు ఒకడు ఉంటాడుగా, ఆవిడ అయోనిజ, అసలు నరకాంత కాదంటాడు. ఇప్పుడు నరకాంత కాదంటే ఆవిడెవరు? ఎందుకు వచ్చింది ఇక్కడికి? నేను ఎందుకు తీసుకొచ్చాను? నేను ఇక్కడికి తీసుకొచ్చి పెట్టింది నా మృత్యువుకి కానీ రావట్లేదు కదా అని వాడికి అనుమానం వచ్చింది అనుకోండి, ఏమో వాడు తీసుకెళ్ళి అప్పచెప్పేస్తాడు. కాబట్టి ఇప్పుడు అసలు ఆవిడ గురించిన ఆలోచన వాడికి రాకూడదు. ఎవరు చేస్తున్నట్లు అలాగా ఆవిడే చేస్తాం. ఎందుకో తెలుసా అండి, అందుకే మహర్షి దానికి సీతాయా చరితం మహత్ అని పేరెట్టారు. ఆవిడ నరకాంత ఎప్పుడు కాదో ఆవిడ ఈ రహస్యాన్ని ఒక్క అనసూయమ్మకే చెప్పింది రామాయణంలో. ఎక్కడ రాముడితో మాట్లాడినప్పుడు కూడా అలా చెప్పాలా? ఎందుకంటే నరకాంతగా ధర్మాన్ని అనుష్ఠించినప్పుడు భర్తతో చెప్పకూడదు. మహాతపస్విని కాబట్టి అర్థం చేసుకోగలదు కాబట్టి ఆవిడ అనసూయమ్మతో ఈ రహస్యం చెప్పేసింది, నేను నరకాంతని కానమ్మా అని చెప్పి జనకుడికి అశరీరవాణి చెప్పింది. ధర్మేణ తనయాతవా అని చెప్పింది, ధర్మము చేత నీకు కూతురునని చెప్పింది కాబట్టి జనకుడు నన్ను కూతురు అనుకున్నాడు తప్ప నేను నరకాంతను కాను అని చెప్పింది ఆవిడ. ఇప్పుడు ఆవిడ నరకాంత కాకపోతే ఇంకేకాంతం అనడానికి ఏం లేదు, ఆవిడ సాక్షాత్ జగన్మాత. ఇప్పుడు కొత్త ప్రచారం ఏమి వచ్చి పడింది? పరకాంతతో మాట్లాడినటువంటి పాపం ఒకటి పడలేదు, ఒక తల్లి దగ్గరికి వెళ్ళి ఒక కొడుకు మాట్లాడితే ఇలాంటి మాటలు ఎంత తప్పో, ఒక తల్లి తన ఇంట్లో చీర మార్చుకోకుండా ఉండిపోతే ఎంత తప్పో, తల్లిని కామించిన కొడుకుది ఎంత తప్పో, 3 లోకములకు తల్లిని కామించిన వాడికి ఎంత తప్పు ఉంటుంది? ఒక్కసారి పార్వతీదేవి అని తెలియక హిమవత్ పర్వతం మీద ఎంత అందగత్తే అని చూశాడు ఇలా కుబేరుడు. ఓ కన్ను మెల్లైపోయింది తెలియక చూసినందుకు. ఇదే అంటారు సుందరకాండ చివరిలో, అసలు వాడు బూడిదెందుకైపోలేదని అడిగారు. ముట్టుకోగానే బూడిదైపోవాలిగా ఎందుకు అవ్వలేదని అడిగారు. వాడి తపశ్శక్తి అంతటిదన్నారు. ఇప్పుడు అది క్షీణించాలి. క్షీణించాలంటే ఈ బుద్ధి వాడికి పుట్టకూడదు. తాను అయోనిజ, తనని తీసుకురావడం తనతో మాట్లాడడం అంత తేలిక కాదు అని వాడికి అర్థం అవ్వకూడదు. వాడికి అర్థం అవ్వకూడదు అంటే మీరు ఒకటి చూడండి, చెప్పినా వాడి బుర్రకెక్కకూడదు అంతే. ఇప్పుడు ఆవిడే చెప్తుంది, ఒకప్పుడు దాచడం కదా ఆవిడ చెప్తుంది, చెప్తే వాడికి ఒక్కనాటికి వాడి బుర్రలోకి వెళ్ళదు. ఎందుకని? నిలువెల్లా అహంకారం. కాబట్టి వాడిని చంపేసింది ఏది అంటే, ఒకప్పుడు ఈ రహస్యాన్ని సీతమ్మే చెప్పినా వాడికి తలకెక్కలేదంటే వాడి అహంకారానికి వాడు చచ్చిపోయాడు. కాబట్టి నీకు ఎన్నున్నా నిన్ను చంపగలిగింది ఏంటంటే నీ అహంకారమే. నిన్ను చంపనేగలిగినప్పుడు నిన్ను ఎంతకైనా పాడు చేయగలదు. కాబట్టి నువ్వు వదలవలసిందంటూ ఏమైనా ఉంటే అహంకారమే. ఇది సుందరకాండలో ఒక శ్లోకంలో ఒక పాదంలో ఒక మాటకి అంత వ్యాఖ్యానం ఉంటుంది. అన్ని కోణాల్లో మీరు స్వీకరించండి అని దాని సందేశం. అయినప్పుడు 15వ సర్గకి 16వ సర్గకి అంత గౌరవం సుందరకాండలో ఉండడానికి కారణం అదే.

0: FM 90.4. వ్యవసాయ మార్కెట్లను సృష్టించడం. దక్షిణ అమెరికా ఆండీస్లోని ఎత్తైన పర్వతాల్లో రైతులు కొందరు వ్యవసాయ రసాయనాలు వాడకుండా పంటలు పండిస్తారు. కానీ ఆరోగ్యకరమైన తమ ఉత్పత్తులను సరసమైన ధరలకు అమ్మడంలో వాళ్లకి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. విషపూరితమైన వ్యవసాయ రసాయనాల సాయంతో ఉత్పత్తి చేసిన ఆహారాన్ని ఎన్నో సాంప్రదాయ మార్కెట్లో చౌకగా అమ్ముతాయి. చూడటానికి అన్నీ ఒకేలా కనిపిస్తాయి, కాబట్టి వినియోగదారులకి నాణ్యత కనిపించదు.
1: ప్రజలకు మనం బాగా తెలిసేటట్లు మనం నిర్ధారించుకోవాలి. అప్పుడు మనం రసాయనాలు లేకుండా వ్యవసాయ శాస్త్రపరంగా పనిచేస్తున్నామని అర్థం చేసుకుంటారు. వాళ్ళకి మంచిదేదో తెలియదు, కాబట్టి రసాయనాలు కలిసిన ఉత్పత్తికి కలవని ఉత్పత్తికి ఒకే ధర చెల్లిస్తారు.
0: రైతులు వారానికోసారి తమ సహజ ఉత్పత్తులను సరైన ధరకు అమ్మడానికి వీలు కల్పించే వ్యవసాయ మార్కెట్ను సృష్టించే పద్ధతిని నేర్చుకుందాం.
1: ఇంతకీ ఇది మన ఆరోగ్యానికే కదా, మనం ఎప్పుడూ సహజంగా ఉండాలి. ఇప్పుడు పళ్ళు కూరగాయల్లో వేస్తున్న రసాయనాల వల్లనే ఇన్ని అనారోగ్యాలు వస్తున్నాయన్న సంగతి మీకు తెలుసు. మనకి, నాకు, ఇంకా ప్రతి ఒక్కళ్ళకి రోగాల నివారణకి సహజమైన ఆహారాన్ని తినడం చాలా మంచిది.
0: వ్యవసాయ ఉత్పత్తులను విక్రయించడానికి మనము నాలుగు విషయాల మీద దృష్టి పెట్టాలి. సంస్థ, స్థానిక అధికారులతో చర్చలు. ఏ ఉత్పత్తిలోనూ వ్యవసాయ రసాయనాలు లేవని వినియోగదారులకు తెలిపే ఒక గ్యారంటీ సిస్టమ్. చివరిగా మార్కెటింగ్, కస్టమర్ సేవలు. ఇప్పుడు ముందుగా సంస్థ ఎందుకు ముఖ్యమైనదో, దాని గురించి ఏం చేయాలో చూద్దాము. వ్యవసాయ శాస్త్రానికి కట్టుబడి ఉన్న కుటుంబాలతో ఒక సంస్థను ఏర్పాటు చేయాలి. మిమ్మల్ని మీరు వ్యవస్థీకరించుకుని వినియోగదారులకి కావాల్సిందేమిటో తెలుసుకుంటే మీరు చక్కటి వైవిధ్యమున్న ఉత్పత్తులను పెంచి వాళ్లకి అందించవచ్చు.
1: మేము మార్కెట్లో విభిన్న ఉత్పత్తులను చేర్చుతున్నాము. ఉల్లుకో, ఓకా వంటి పంటలు ఒక సంఘంలో బాగా పెరుగుతాయి. మరో సంఘంలో అవకాడో బాగా పెరుగుతుంది. ఇంకో సంఘంలో టమాటాలు, పీచెస్ బాగా పెరుగుతాయి. రకరకాల పళ్ళని, కూరగాయల్ని, చిక్కుళ్ళని చేర్చటానికి ఇదే మాకు సహాయపడుతుంది. మేము మా నాట్లని మార్చి మార్చి వేస్తాం, కాబట్టి అది మాకు సహాయపడుతుంది. మా దగ్గర గినీ పందులు, కోళ్లు, కుందేళ్లు కూడా ఉన్నాయి. కస్టమర్లకి మార్కెట్లో అన్ని దొరకాలి, కాబట్టి వాటి మాంసాన్ని తీసుకుంటాము. కస్టమర్లు పల్లెటూళ్లలో దొరికే వాటన్నిటినీ కావాలనుకుంటారు. కాబట్టి ఈ దేశంలో మేము మా కృషి, మా సేవలతో పట్టణానికి సేవ చేస్తాం.
0: సంవత్సరాల అనుభవంతో మీ కస్టమర్లు ఏం డిమాండ్ చేస్తారో, వాటిని ఎలా అందించాలో మీరే తెలుసుకుంటారు. ఉత్పత్తులను ఏడాది పొడవునా సరఫరా చేయాలంటే మీ భూమిని సారవంతంగా, ఆరోగ్యంగా ఉంచాలి. టెలిలియో వ్యవసాయ పర్యావరణ సంఘములోని 75 మంది సభ్యులు ఏడాది పొడవునా ఆరోగ్యవంతమైన పంటలను పండించడానికి మంచి సూక్ష్మజీవులతో రకరకాల కంపోస్ట్లను, ద్రవ రూపంలో ఉండే బయోఫర్టిలైజర్లను తయారు చేయడం నేర్చుకున్నారు.
1: మేము 2 వారాలకోసారి నాటుతాం, కాబట్టి ఉత్పత్తి కొరత అనేది లేదు. ఇంకా మేము పంటలను మార్చుతాం.
0: రెండోది, ఆగ్రో ఇకలాజికల్ పేరును, మార్కెట్ను స్థాపించాలంటే స్థానిక అధికారులతో మీ గ్రూప్ చర్చలు జరపగలగాలి. వ్యవసాయ ఉత్పత్తులను అమ్మడానికి ఒక స్థలాన్ని ప్రత్యేకంగా, ఉదాహరణకు ఒక ప్లాజానో లేకపోతే అక్కడి మార్కెట్లో ఒక రోజునో పొందడానికి మీ స్థానిక ప్రభుత్వంతో చర్చలు జరపడం చాలా కీలకమైంది. టెలిలియో నగర మేయర్ లియోనార్డో మారోటో వ్యవసాయ మార్కెట్కు రకరకాల పద్ధతుల్లో మద్దతునిస్తున్నారు.
2: సంవత్సరానికి దాదాపు 20,000 డాలర్

0: డాలర్ల బడ్జెట్ని కేటాయించిన సాంకేతిక సహాయంతో పాటు మేం పూర్తిగా బయోడిగ్రేడబుల్ అయిన బ్యాగులను కూడా ఇస్తాం. వారం వారం జరిగే రైతు మార్కెట్లను కూడా నిరంతరం ప్రోత్సహిస్తాం. ఉత్పత్తులను అమ్మడానికి స్థలాన్ని కూడా చూపిస్తాం.
1: పాల్గొనే వాళ్లు హక్కులు బాధ్యతల్ని స్పష్టం చేయడానికి స్థానిక ప్రభుత్వంతో కలిసి వ్యవసాయ పర్యావరణ మార్కెట్ను నిర్వహించడానికి అవసరమైన నిబంధనలను వ్రాయండి. అసోసియేషన్కు చెందిన విక్రేతలను దూరంగా ఉంచడానికి కూడా అలాంటివి వ్రాతపూర్వక నియమాలు సాయపడతాయి.
2: ఈ పత్రంతో ఫలానా ఫలానా నియమం ప్రకారం దీనికి ఇంత జరిమానా కట్టాలి అంటాం. వాళ్ళు ఆ నియమాలకి కట్టుబడి ఉండాలి. మేము విధించే జరిమానాలన్నీ చెల్లించాలి. ఉదాహరణకి గ్రూప్ మెంబర్ తన క్యాప్ ని గాని యాప్రాన్ ని గాని ధరించకపోతే జరిమానా చెల్లించాలి. ఆ విధంగా మార్కెట్ లో ఆ వ్యక్తి శుభ్రంగా చక్కగా ఉండటానికి సహాయపడుతుంది.
1: ఒప్పందంలో భాగంగా మున్సిపాలిటీ కూడా తన వెబ్సైట్ లోను సోషల్ మీడియాలోను రైతుల మార్కెట్ గురించి ప్రచారం చేస్తుంది. అలాగే 2 వారాలకోసారి మార్కెట్ జరిగే రోజులకి ముందు పెలీలియో అగ్నిమాపక విభాగం, వ్యవసాయ శాస్త్ర బృంద సభ్యులు కలిసి మార్కెట్ స్థలాన్ని శుభ్రం చేస్తారు. 3, ఒక హామీ వ్యవస్థను ఏర్పాటు చేయాలి. విక్రయించే ఆహారాన్ని వ్యవసాయ రసాయనాలు వాడకుండా ఉత్పత్తి చేశారని కస్టమర్లకి నమ్మకం కలిగేందుకు బృందంలో సభ్యులు ఒకరి పొలాన్ని మరొకరు తనిఖీ చేస్తారు. ఆ విధంగా ఆహారం ఎలా తయారవుతుందో, ఏది ఉత్పత్తి అవుతుందో, ఎంత ఉత్పత్తి అవుతుందో అందరికీ తెలుస్తుంది. వ్యవస్థీకృతమైన ఒక సమూహంగా మీరు మార్కెట్లో విక్రయించే ఉత్పత్తులు వేటిలోనూ వ్యవసాయ రసాయనాలు లేవని ప్రభుత్వాలు, ఎన్జిఓలు, విశ్వవిద్యాలయాలు, వినియోగదారుల బృందం వంటి స్థానిక వ్యక్తులతో కూడా ఒప్పందాలను కుదుర్చుకోవచ్చు.
2: మేం మా బృందపు సభ్యులను తనిఖీ చేస్తాం. వాళ్ళు మమ్మల్ని తనిఖీ చేయడానికి వస్తారు కాబట్టి మేము మా సేంద్రియ ఉత్పత్తులతో మార్కెట్కి వెళ్లొచ్చు. మా పొలాలను పరిశీలించమని వ్యవసాయ శాస్త్రవేత్తలను కూడా అడుగుతాం. ఆయన మాకు సలహా కూడా ఇస్తారు. ఇప్పుడు తనిఖీ జరుగుతుంది కాబట్టి మేము స్ప్రేలు అవి చేయలేదు. ఇన్స్పెక్టర్ ఆ ఉత్పత్తులని ల్యాబ్ కి తీసుకెళ్లొచ్చు. పరీక్ష చేసినప్పుడు ఉత్పత్తి మీద స్ప్రే చేశారని తెలిసిపోతుంది. అప్పుడేమవుతుంది?
1: 4, కస్టమర్ సేవలను మెరుగుపరచడానికి, మార్కెట్ గురించి, మీ ఉత్పత్తుల గురించి ప్రచారం చేయడానికి పెట్టుబడి పెట్టాలి. మార్కెట్ రోజుకి ముందు ప్రతి ఉత్పత్తికి ధరని, బరువుని, మోతాదుని స్పష్టంగా నిర్వచించాలి. ఇది మీ తోటి రైతుల మధ్య పోటీని అరికట్టి అందరికీ సరైన ధర దక్కేలా సాయపడుతుంది.
2: మన సభ్యులందరి మధ్య సమాన భావన ఏర్పడుతుంది కాబట్టి ఇది చాలా ముఖ్యం. దానివల్ల కస్టమర్ తన రైతును ఎంచుకుని ముందుకు సాగుతాడు. ఈ విధంగా అది చౌక, ఇది ఖరీదెక్కువ అనే ఆస్కారం ఉండదు. అలా మా మార్కెట్లో రైతుల మధ్య సమానత్వం ఏర్పడుతుంది.
1: కస్టమర్ సేవకి సంబంధించిన సరైన పద్ధతుల గురించి బృందానికి శిక్షణనివ్వండి. క్లయింట్లతో సరైన విధంగా ఎలా ప్రవర్తించాలో, సరైన భాషని, సంజ్ఞలని ఎలా వాడాలో క్రమంగా సాధన చేయాలి. మీరు సభ్యులందరితో పాటు దీన్ని ఉల్లాసవంతమైన రీతిలో చేయవచ్చు.
2: మేము కస్టమర్లను నవ్వుతూ పలకరించడం సహాయపడుతుంది. మీరు ఇంట్లో ఎంత కోపంగా ఉన్నా కస్టమర్ తో మాత్రం ఉల్లాసంగానే ఉండాలి. కస్టమర్ కు మీ కోపాన్ని రుచి చూసే అవసరం లేదు. మనం వాళ్ళని చిరునవ్వుతో స్నేహంగా ఆహ్వానించాలి.
1: మార్కెట్ కి వచ్చే కస్టమర్లకి తరచుగా సాంప్రదాయ పంటలు, సుగంధాన్నిచ్చే మూలికలు, మీరు అందించే ఔషధ మొక్కల గురించి తెలుసుకోవడానికి ఆసక్తి ఉంటుంది. వేర్వేరు సంస్థలతో సహకరిస్తే మీ కస్టమర్లను ఆకర్షించడానికి, నిలబెట్టుకోవడానికి కొత్త కొత్త చర్యలు చేపట్టవచ్చు. మార్కెట్ జరిగే రోజున తక్కువ ప్లాస్టిక్ ను ఉపయోగించడానికి కస్టమర్లను ప్రోత్సహించేందుకు అమ్మకందారులకు బయోడిగ్రేడబుల్ కిరాణా సంచులను మున్సిపాలిటీ సిబ్బంది అందించవచ్చు. రైతుల మార్కెట్ కి ప్రజలను ఆకర్షించడానికి మీరు అప్పుడప్పుడు ఏదైనా మ్యూజిక్ బ్యాండ్ ని కూడా ఆహ్వానించవచ్చు. మీ స్థానిక విశ్వవిద్యాలయం తోడ్పాటుతో ఆరోగ్యకరమైన పదార్థాలతో సాంప్రదాయ వంటకాల యొక్క రెసిపీ పుస్తకాన్ని మీరు వ్రాయవచ్చు. మార్కెట్లో వంటకాల రుచిని సెటప్ చేయడాన్ని తెలుసుకోవచ్చు. వినియోగదారులు, రైతుల మధ్య సంబంధాల నమ్మకాన్ని బలోపేతం చేయడానికి మీ పొలాల సందర్శనలు నిర్వహించడానికి సహాయపడమని పర్యాటక విభాగాన్ని అడగవచ్చు. నెలకు ఒకసారి పెలీలియో మున్సిపల్ బస్సు కస్టమర్లను నగరం నుంచి కొన్ని ఇకలాజికల్ పొలాలకు తీసుకువెళ్తుంది. వారం వారం జరిగే మార్కెట్లో ప్రజలు కొన్ని పొలాలను సందర్శించడానికి సైన్ అప్ చేయవచ్చు.
2: మేము శిక్షణ తీసుకుంటాం. మమ్మల్ని సందర్శించమని

0: నగరపు వ్యక్తుల్ని ఆహ్వానిస్తాం. దాంతో వాళ్ళు ఇక్కడ గ్రామీణ ప్రాంతాలలోని వస్తువులను ప్రత్యేకంగా చూడగలుగుతారు. ఎరువులు వేయడం అంటే ఏంటో, కోతలు కోయడం అంటే ఎలాగో వాళ్ళకి తెలుస్తుంది.
1: వినియోగదారులు పర్యావరణ వ్యవసాయాన్ని గురించి తెలుసుకుని ఆరోగ్యకరమైన ఆహారాన్ని రుచి చూస్తే రైతులు ఉత్పత్తి చేసే ఆహారం పట్ల గౌరవం బలపడుతుంది. సరైన సమాచారాన్ని, సంతృప్తిని పొందని వినియోగదారులు వ్యవసాయ మార్కెట్లో విక్రయించే ఉత్పత్తుల మీద నమ్మకాన్ని పెంచుకుంటారు. ఆ విధంగా వాళ్ళు ప్రతి వారము వచ్చి తమ స్నేహితులు, కుటుంబ సభ్యులకు దాని గురించి చెబుతారు. మనం నేర్చుకున్న వాటిని సమీక్షించుకుందాం. మిమ్మల్ని మీరు సజావుగా నిర్వహించుకుంటే పర్యావరణ హిత వ్యవసాయ పద్ధతుల గురించి తేలికగా శిక్షణ పొందవచ్చు. ఏడాది పొడవునా వినియోగదారులకు ఎన్నో రకాల ఉత్పత్తులను అందించవచ్చు. వ్యవస్థీకృత గ్రామీణ కుటుంబాలు కూడా వ్యవసాయ ఉత్పత్తులను విక్రయించడానికి ప్రత్యేకించి ఒక స్థలాన్ని పొందడానికి స్థానిక అధికారులతో చర్చించవచ్చు. ఒక గ్యారంటీ వ్యవస్థను ఏర్పాటు చేస్తే తాము కొనుగోలు చేసే ఆహారాన్ని రసాయనాలు లేకుండా ఉత్పత్తి అయిందని వినియోగదారులు నమ్ముతారు. చక్కటి కస్టమర్ సేవను అందించడానికి, మీ మార్కెట్ని, మీ ఉత్పత్తులను ప్రచారం చేయడానికి మీరు శిక్షణ తీసుకోండి.
2: నగరాలకు జీవం పోసేది పల్లెలే అని అర్థం చేసుకోవడానికి నేను నగరాల, పట్టణాల మేయర్లు, ప్రజాప్రతినిధులందరినీ ఆహ్వానిస్తున్నాను. ముఖ్యంగా ఉత్పత్తులు సేంద్రియంగా ఉంటే మన రైతులకు దక్కే మద్దతు స్థానిక ఆర్థిక వ్యవస్థను బలపరుస్తుందని, స్థానిక ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తే పట్టణాలకు అభివృద్ధి వస్తుందని మనం అర్థం చేసుకోవాలి.
3: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పిడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, MS OBG గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
4: డాక్టర్ పిడిఎం స్వరూప్ MD జనరల్ మెడిసిన్,
3: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ MD పిడియాట్రిక్స్,
4: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ MD ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్, డాక్టర్ పి ప్రవీణ్ MS ఆర్థోపెడిక్స్, డాక్టర్ మాచవరపు మహేష్ MBBS DNB MS న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ ఎన్ మాధురి MBBS MS MCH సర్జికల్ అంకాలజీ, FI MAS క్యాన్సర్ సర్జన్.
3: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, JP రోడ్, భీమవరం.

శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్య తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

0: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ జ్వరం జలుబు దగ్గు ఆయాసం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఫిట్స్ చర్మ సమస్యలు విరోచనాలు ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్ నెబులైజర్ మల్టీపారా మానిటర్స్ ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 సెల్ నంబర్ 6304327391.
1: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల విష్ణుపూర్ భీమవరం.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.

0: FM 90.4.
1: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదిరేజు షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదిరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
2: హాయ్, హలో లిజనర్స్, మీరు వింటున్నారు రేడియో విషన్ 90.4 విత్ మీ అర్జే పల్లవి. వెల్కమ్ టు ఆయుష్మాన్ బాబా. మన ఆరోగ్యమే మన సొంత ధర్మని అంటారు కాబట్టి ఈ కొన్ని నిమిషాలు మన ఆరోగ్యం కోసం కేటాయిద్దాం. ఈ కార్యక్రమంలో మనం ఆరోగ్య సంబంధ చిట్కాలు, నిపుణుల సూచనలు మరియు ప్రేరణాత్మక కథనాలను తెలుసుకోబోయే ముందు ఒక షార్ట్ బ్రేక్.
3: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
4: నా చిన్న తమ్ముడున్నాడు, చాలా అల్లరివాడు. కాలేజీలో మార్కుల పత్రంను ఫోటోషాప్ చేసి నాన్నకు చూపించాడు. నిన్న కరెంటు బిల్లులో 0 మొత్తం చూసా. నేననుకున్నా తప్పకుండా ఫోటోషాప్ చేశాడని. లేకపోతే 0 కరెంటు బిల్లు ఎలా సాధ్యం అడిగితే అన్నాడు, అన్నయ్య అంతా పైవాడిదయ్యా, సోలార్ ప్యానెల్ ఉందిగా. నేను చెప్పాను, ఓ అవునా అని. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి pmsuryaghar.gov.in.
2: ఆఫ్టర్ ఎ షార్ట్ బ్రేక్, వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ బావ. గణిత పేరు వింటేనే బెంబెల్లెత్తుతాం. అలాంటిది శరీరం మొత్తానికి హెడ్ మాస్టర్ లాంటి మెదడులో కణితి ఉందంటే చెప్పేదే ఉంది, నిలువెల్ల భయంతోనే వణికిపోతాం. అది క్యాన్సర్ ఏమో, ఎక్కడికి దారితీస్తుందో అనే ఆందోళన మనసును ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. నిజానికి మెదడులో తలెత్తేవన్నీ క్యాన్సర్ కణితులు కావండి, దాదాపు సగం వరకు మామూలువే. అన్నిటికీ శస్త్రచికిత్స అవసరం లేదు. చిన్న మామూలు కణితులను ఒకరోజు చికిత్సతోనూ నయం చేయొచ్చు. క్యాన్సర్ కణితులకు ఇప్పుడు మంచి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. మరెన్నో అధునాతన చికిత్సలు పురుడు పోసుకుంటున్నాయి. మన మెదడు ఓ సజీవ కంప్యూటర్. కేంద్ర నాడీ వ్యవస్థలో ఒక భాగమైన ఇది జ్ఞానేంద్రియాల నుంచి సమాచారాన్ని సంగ్రహించి అవయవాలకు, కండరాలకు ఆదేశాలు జారీ చేస్తుంది. ఇలా ఒంట్లో అన్ని పనులను పూర్తి చేస్తుంది, పర్యవేక్షిస్తుంది. మెదడులోని కణాల ఆకృతి, పనితీరు వేరుగా ఉన్నప్పటికీ అవన్నీ జన్యు పదార్థమైన డిఎన్ఏ ఆదేశాల మేరకు నడుచుకుంటాయి. ఎందుకనో కొన్నిసార్లు ఈ జన్య పదార్థంలో మార్పులు లేదా తప్పులు సంభవించి కణాల పనితీరు అస్తవ్యస్తమవుతుంది. అసాధారణంగా పెరుగుతూ విభజన చెందుతూ వచ్చి ఒకచోట గూడు కట్టుకుని కణితుల్లా ఏర్పడతాయి. ఇవి తాము చేయాల్సిన అసలు పని మర్చిపోవడంతో పాటు చుట్టుపక్కల కణాల పనితీరును భంగపరుస్తుంటాయి. సమీపంలోని మెదడు భాగం మీద ఒత్తిడి కలగజేసి పుర్రవైపునకు నెట్టచ్చు. మెదడులో రక్తం మేరుద్రవం ప్రసరణకు అడ్డు తలగచ్చు. మేరుద్రవంలోకి విస్తరించి మెదడులో వెన్నపాములో మరిన్ని కణితులకు దారితీయచ్చు. మెదడులో కణితులన్నీ క్యాన్సర్ కావండి, దాదాపు సగం వరకు మామూలువే. సాధారణంగా మామూలు కణితులు నెమ్మదిగా ఏడాదికి 2 మిల్లీమీటర్లు మాత్రమే పెరుగుతాయి. ఫిట్స్, వినికిడి లోపం ఉండడం వంటి లక్షణాలు కనిపించినప్పుడు, ప్రమాదాల్లో గాయపడినప్పుడు, స్కాన్ చేసినప్పుడు బయటపడుతూ ఉంటాయి. కానీ క్యాన్సర్ కణితులు అలా కాదు, చాలా వేగంగా వృద్ధి చెందుతాయి. చుట్టుపక్కల మెదడు కణాలను తీవ్రంగా దెబ్బతీస్తూ వస్తుంటాయి. మామూలు గ్రేడ్ 1 కణితుల సైజు 2.5 సెంటీమీటర్ల కన్నా తక్కువగా ఉంటే బయట నుంచే గామా నైఫ్ తో చికిత్స చేయొచ్చు. పుర్రకు రంధ్రం పెట్టాల్సిన అవసరం ఉండదు. గామా నైఫ్ అనేది రేడియేషన్ పరికరం. ఇది వివిధ కోణాల నుంచి కణితి మీద మాత్రమే రేడియేషన్ పడేలా చేయడం ద్వారా కణితిని నిర్మూలిస్తుంది. మామూలు కలజాలానికి ఎలాంటి హాని కలిగించదు. ఇది ఒక్క రోజులోనే పూర్తయ్యే చికిత్స. ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం కూడా ఉండదు, పూర్తిగా కోలుకుంటారు. మెదడులో కీలకమైన భాగంలో కణితి ఉన్నప్పుడు దాన్ని పూర్తిగా బయటకు తీయడం సాధ్యం కానప్పుడు గామా నైఫ్ చికిత్స అయితే చేయొచ్చండి. ఓకే లిజనర్స్, విన్నారు కదా. ఇప్పుడు మరికొన్ని విషయాలు తెలుసుకోబోయే ముందు మీకోసం ఒక

0: ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ గారిచే లివర్ ఫర్ ఎవర్ ఫైబ్రో స్కాన్ క్యాంప్
1: జూలై 29, 2026 అనగా బుధవారం ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.
0: ఈ క్యాంప్ లో పాల్గొన్న వైద్య నిపుణులు జీబీ పంత్ హాస్పిటల్ ఢిల్లీ నందు పనిచేసిన అనుభవం కలిగిన ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ పాయిల అనీష్ MD/DM గ్యాస్ట్రో ఎంట్రాలజీ, కన్సల్టెంట్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ మరియు హెపటాలజిస్ట్.
1: ఈ క్యాంప్ లో జరుగు వైద్యం కడుపు నొప్పి, జీర్ణాశయం, పచ్చకమెర్లు, మలబద్ధకం, రక్తపు వాంతులు, గాల్ బ్లాడర్ మరియు బిలియరీ ట్రాక్ ఇబ్బందులు.

0: రక్త పరీక్షలలో సిటీ స్కానింగ్ లో ఎండోస్కోపీ, కొలోనోస్కోపీ, ఎండోస్కోపీ, అల్ట్రాసౌండ్ 50% రాయితీ ఇవ్వబడును. మరిన్ని వివరాలకై సంప్రదించండి ఇంపీరియల్ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
1: సెల్ 9983420.
2: వెల్కమ్ బ్యాక్ లిసనర్స్. మెదడు కణితులకు ఖచ్చితమైన కారణాలంటూ లేవండి, కానీ కొందరిలో వంశ పారంపర్యంగా రావచ్చు. దీనికి జన్యువులే కారణం. కొందరు ఎక్కువసేపు మొబైల్ ఫోన్లు మాట్లాడితే మెదడులో కణితులు వస్తాయి అని అనుకుంటుంటారు. ఇది నిజం కాదండి. కణితులకు మొబైల్ ఫోన్లు వాడడానికి సంబంధం ఉన్నట్టు రుజువు కాలేదు. కొందరికి రేడియేషన్ కారణం కావచ్చు. నోరు, నాలుక, గొంతు వంటి భాగాల్లో తలెత్తిన క్యాన్సర్లకు రేడియేషన్ చికిత్స చేసే సమయంలో కొన్నిసార్లు కొంత రేడియేషన్ ప్రభావం మెదడు మీద పడచ్చు. దీంతో కొందరిలో 5-6 ఏళ్ల తర్వాత మెదడు కణితులు ఏర్పడే అవకాశం అయితే ఉంది. మెదడు కణితిని అనుమానిస్తే మెదడు సిటీ స్కాన్ లేదా ఎంఆర్ఐ పరీక్ష చేస్తారు. వీటితో కణితులు ఉన్నది లేనిది తెలుస్తుంది. ఎంఆర్ఐ పరీక్షలోనే అది మామూలుదా, క్యాన్సరా అనేది అంచనా వేయచ్చు. అయితే అన్నిసార్లు అది ఖచ్చితం కాకపోవచ్చు. అందువల్ల శస్త్రచికిత్స చేసి కణితిని తొలగించాక చిన్న ముక్కను తీసి పరీక్షించి నిర్ధారిస్తారు. దీంతో కణితి ఏ గ్రేడ్ లో ఉందో కూడా తెలుస్తుంది. కణితులు కీలకమైన భాగంలో ఉండి దాన్ని తొలగిస్తే పక్షవాతం లాంటి దుష్ప్రభావాలు తలెత్తే అవకాశముంటే పుర్రె ఎముకకు 2 మిల్లీమీటర్ల రంధ్రం చేసి రోబోటిక్ వ్యవస్థ సాయంతో చిన్న ముక్కను తీసి పరీక్షించవచ్చు. మెదడు కణితుల ప్రవర్తన తీరుతనులను బట్టి 1, 2, 3, 4 గ్రేడ్లుగా విభజించవచ్చు. సాధారణంగా ఇతరత్రా క్యాన్సర్లు 1 గ్రేడ్తో మొదలై క్రమేపీ ముదురుతూ 4 గ్రేడ్కు చేరుకుంటాయి. కానీ మెదడు కణితుల తీరే వేరు. క్రమంగా ఒక దశ నుంచి మరో దశకు వెళ్లటం అనేది ఉండదు. కొన్నిసార్లు 3-4 దశల్లోనే మొదలవచ్చు. చాలా వరకు గ్రేడ్ 1 కణితులు మామూలుగా లెవెల్ గ్రేడ్తో తలెత్తే కణితులు ఇలాంటివే. గ్రేడ్ 2, 3, 4 చెందినవి క్యాన్సర్ కణితులుగా పరిగణిస్తారు. వీటిల్లోని 2 గ్రేడ్ కణితులు నెమ్మదిగా వృద్ధి చెందుతాయి. వీళ్ళు చికిత్సతో 7-12 ఏళ్ల వరకు బాగానే జీవించగలరు. గ్రేడ్ 3 కణితులు గలవారు 3-5 ఏళ్ల వరకు సాధారణ జీవితం గడపగలరు. కొందరు 7 ఏళ్ల వరకు జీవించవచ్చు. అదే గ్రేడ్ 4 కలవారు ఎక్కువ కాలం జీవించడం కష్టం. మెదడు కణితుల్లో చాలా రకాలే ఉన్నాయండి. అవి ఏర్పడిన చోటు ఏ కణాలతో ఏర్పడ్డాయో అనే దాన్ని బట్టి రకాలు ఆధారపడి ఉంటుంది. ఇతర అవయవాల్లో తలెత్తే క్యాన్సర్ కణాలు మెదడికి చేరుకుని కణితులుగా మారచ్చు. గ్లయోమాలు, ఇవి నాడీ కణాలను అనుసంధానం చేసే పోచల నుంచి పుట్టుకొస్తాయి. వీటిలో ఆస్ట్రోసైటోమా, గ్లయోబ్లాస్టోమా, మల్టీఫోర్మి వంటి రకాలు ఉన్నాయి. సర్జరీ, కీమో, రేడియేషన్ చికిత్సలకు బాగా స్పందిస్తాయి. ఫలితం కూడా బాగుంటుంది. గ్యాంగ్లియో న్యూరోమా, వీటిని గ్యాంగ్లియోమా అని అంటారు. ఇవి మెదడు లోపల అటోనమిక్ నాడీ కణాల నుంచి తలెత్తుతాయి. సాధారణంగా 10 ఏళ్లు పైబడ్డ వారిలో కనిపిస్తుంటాయి. నెమ్మదిగా పెరిగే ఇవి చాలా వరకు మామూలు కణితులే. మెనింజియోమా, ఇవి మెదడు చుట్టూ ఉండే పొరల్లో ఏర్పడతాయి. సాధారణంగా మామూలువే అయినా కొన్ని క్యాన్సర్లు కూడా కావచ్చు. గ్రంథి కణితులు, మెదడులోని పినియల్, పియూష వంటి గ్రంథుల్లో వాటి చుట్టూరా ఏర్పడతాయి. పిల్లల్లో పినియల్ బ్లాస్టోమా ఎక్కువ. ఆస్టియోమా, వీటిని ఆస్టియోసార్కోమా అని అంటారు. ఇవి పుర్రె ఎముక నుంచి పుట్టుకొస్తాయి. నాడీ కణితులు, ఇవి నాడుల్లో లేదా నాడుల మీద ఏర్పడుతూ ఉంటాయి. వీటిల్లో ప్రధానమైనది శ్రవణనాడి మీద తలెత్తే అకౌస్టిక్ న్యూరోమా. దీన్నే శ్వానోమా అని అంటారు.
1: ఓకే లిసనర్స్, విన్నారు కదా? ఇప్పుడు మరికొన్ని విషయాలు తెలుసుకోబోయే ముందు మీకోసం ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ విని ఆనందించండి.

0: చెవిపోట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
2: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
2: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
3: వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. మెదడులో కణితులు ముందు, వెనక, పైన, కింద, మధ్య భాగాల్లో ఎక్కడైనా ఏర్పడచ్చు. ఇవి ఉన్న చోటును బట్టి ఆయా లక్షణాలు కనిపిస్తుంటాయి. వీటిల్లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది తలనొప్పి. ముఖ్యంగా ఉదయం నిద్ర నుంచి లేచిన తర్వాత తలనొప్పి వస్తుంటుంది. పుర్ర ఎముక చాలా దృఢంగా ఉంటుంది. లోపల కణితి పెరుగుతున్నప్పుడు కపాలంలో ఒత్తిడి ఎక్కువై తలనొప్పి పుడుతుంది. వేగంగా పెరిగే క్యాన్సర్ కణితుల్లో వెంటనే తలనొప్పి మొదలవుతుంది. ఈ నొప్పి వస్తూ పోతుంటుంది, కానీ పూర్తిగా తగ్గదు. రోజంతా ఎప్పుడు ఎంతో కొంత తలనొప్పి ఉంటుంది, వాంతి కూడా కావచ్చు. వాంతి అయిన తర్వాత తలనొప్పి తగ్గినట్టు అనిపించడం మరో ప్రత్యేకత. మళ్ళీ కొద్దిసేపట్లోనే తలనొప్పి పెరిగినట్టు అనిపిస్తుంది. ఇలాంటిది గుర్తిస్తే మెదడులో ఏదో సమస్య ఉండొచ్చని అనుమానించాలి. పిల్లల్లో చాలా వరకు ఫిట్స్ కు, కణితులకు సంబంధం ఉండదు, కానీ 20 ఏళ్లు దాటిన తర్వాత ఎవరికైనా ఉన్నట్టుండి ఫిట్స్ మొదలైతే మెదడులో కణితి ఉండొచ్చని అనుమానించాలి.

దాని కణితులతో నడుస్తున్నప్పుడు శరీరం తూలచ్చు, ఒక పక్కకు ఒరిగిపోవచ్చు. కొందరు బాగానే మాట్లాడుతుండొచ్చు, కాని ఇతరులు చెప్పేది అర్థం కాకపోవచ్చు. కాలు చేయి నెమ్మదిగా బలహీనం కావడం, చేతి రాత మారడం, చేత్తో పెన్ను పట్టుకోలేకపోవడం, నడుస్తున్నప్పుడు తెలియకుండానే కాలు నుంచి చెప్పజారిపోవడం వంటివి కనిపిస్తూ ఉండొచ్చు. ఇలాంటి లక్షణాలు హఠాత్తుగా ఉన్నట్టుండి మొదలై 2-3 వారాల్లోనే తీవ్రమైతే గనక కణితి కారణం కావచ్చని అనుమానించాలి. కణితి క్యాన్సర్దా, మామూలుదా, ఏ రకానికి, ఏ గ్రేడ్ కు చెందినది, ఎంత సైజులో ఉంది, మెదడులో ఎక్కడుంది అనే వాటిని బట్టి చికిత్స ఆధారపడి ఉంటుందండి. సర్జరీ, రేడియేషన్, కీమోథెరపీలో ఎవరికి ఏది అవసరమో నిర్ణయిస్తారు. కొన్ని ఒక్క శస్త్ర చికిత్సతోనే నయమైతే కొన్నిటికి రేడియేషన్, కీమో కూడా అవసరం అవుతాయి. మామూలు కణితిని శస్త్రచికిత్సతో తొలగిస్తే సరిపోతుంది. కణితి సైజును బట్టి పుర్రెకు రంధ్రం చేసి దాని ద్వారా పూర్తిగా బయటకు తీస్తారు. అది క్యాన్సర్ కణితులకు శస్త్రచికిత్సతో తొలగించడంతో పాటు రేడియేషన్, కీమోథెరపీలు అవసరమవుతాయి. శస్త్రచికిత్సకు ముందు ప్రత్యేకమైన ఫంక్షనల్ MRI పరీక్షలు చేసి మాటలు, కదలికలు, మింగటం వంటి పనులకు తోడ్పడుతున్న మెదడు భాగాలను గుర్తిస్తారు. అలాగే మెదడులోకి ఫ్లోరోసిన్ రంగును ఎక్కిస్తారు. ఇది కణితులకు అంటుకుంటుంది. పుర్రెకు రంధ్రం చేసి లోపలికి చూసినప్పుడు అవి వెలుగుతూ స్పష్టంగా కనిపిస్తాయి. మైక్రోస్కోప్ ద్వారా లోపలికి చూస్తూ కణితి జాగ్రత్తగా తొలగిస్తారు. గ్రేడ్ 2 కణితులకు శస్త్రచికిత్స అనంతరం NGF అనే జన్యు పరీక్ష చేయాల్సి ఉంటుంది. వీరికి రేడియేషన్ చికిత్స వెంటనే చేయాలా, కొద్ది రోజుల తర్వాత చేయాలా అనేది నిర్ణయించడానికి దీని ఫలితాలు తోడ్పడతాయి. గ్రేడ్ 3-4 అయినట్టయితే రేడియేషన్, కీమోథెరపీ తప్పనిసరి. ఒకప్పుడు మెదడు కణితులను తొలగించడానికి పుర్రెకు పెద్ద రంధ్రం చేయాల్సి వచ్చేది. ఇప్పుడు నావిగేషన్ పద్ధతిలో చిన్న రంధ్రంతోనే సాధ్యమవుతుంది. మెదడు MRI, రోగి ముఖం, తీరుతెన్నులను సమ్మిళితం చేసి ఎక్కడ రంధ్రం చేయాలో నిర్ణయించడానికి ఇది తోడ్పడుతుంది. అలాగే దగ్గర దారిలో కణితి ఉన్న చోటుకు ఖచ్చితంగా తీసుకెళ్తుంది. ఫోన్లో GPS మాదిరిగా దారి చూపిస్తుందన్నమాట. మెదడులో కీలకమైన భాగాల్లో కణితి ఉన్నప్పుడు తల భాగానికి మాత్రమే మత్తు ఇచ్చి శస్త్రచికిత్స చేయొచ్చు. సర్జరీ చేస్తున్నప్పుడు రోగులు స్పృహలోనే ఉంటారు. వారితో మాట్లాడుతూ చేతులు, కాళ్ళు కదిలించడానికి ఏ భాగాలు తోడ్పడుతున్నాయో గుర్తిస్తారు. వాటికి ఎలాంటి హాని కలిగించకుండా కణితిని మాత్రమే తొలగిస్తారు. ఇప్పుడు రక్త పరీక్ష ద్వారా కణితి రకాన్ని గుర్తించడం మీద పరీక్ష ప్రయోగాలు నడుస్తున్నాయి. ఇవి విజయవంతమైతే బయోప్సీ అవసరం లేకుండానే క్యాన్సర్ కణితులను గుర్తించవచ్చు. క్యాన్సర్ కణితికి లేజర్ ఇంటర్స్టీషియల్ థర్మల్ థెరపీ విధానంతో చికిత్స చేసే పద్ధతి కొన్ని దేశాల్లో అందుబాటులో ఉంది. సూది సహాయంతో సన్నటి పూచను కణితిలోకి జొప్పించి లేజర్ తో దాన్ని మార్చ్ చేయడం దీని ప్రత్యేకత. పుర్రెకు రంధ్రం చేయకుండానే MRI గైడెడ్ ఫోకస్డ్ అల్ట్రాసౌండ్ విధానంతో కణితిని నిర్మూలించడం మీద ప్రయోగ పరీక్షలు నిర్వహిస్తున్నారు. 5-6 ఏళ్లలో దీనికి అనుమతి కూడా లభించవచ్చు. క్యాన్సర్ కణితికి సర్జరీ అనంతరం 6 వారాల పాటు రేడియేషన్ చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. దీనికోసం రోజు ఆసుపత్రికి రావాల్సి ఉంటుంది. ఇప్పుడు సర్జరీ చేసేటప్పుడే రేడియేషన్ ఇవ్వడం మీద ప్రయోగ పరీక్షలు నడుస్తున్నాయి. ఇది అందుబాటులోకి వస్తే రోజు ఆసుపత్రికి రావాల్సిన అవసరం ఉండదు, ఒకసారి రేడియేషన్ ఇస్తే సరిపోతుంది. ఓకే లిజనర్స్, విన్నారు కదా, నేటి సమాచారం మీ ఆరోగ్య జీవనశైలిలో మంచి మార్పులు తీసుకురావాలని మనసారా ఆశిస్తున్నాను. మరింత ఆసక్తికరమైన ఆరోగ్యం విషయాలతో మళ్ళీ మీ ముందుంటా. అండర్ లైన్ స్టేట్ రేడియో విష్ణు 90.4, ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్ మీ RJ పల్లవి.

డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పీసీబోడీ ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.

0: ఇది విష్ణు ఎఫ్ఎం 90.4.
1: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ జ్వరం జలుబు దగ్గు ఆయాసం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఫిట్స్ చర్మ సమస్యలు విరోచనాలు ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్ నెబులైజర్ మల్టీపారా మానిటర్స్ ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 సెల్ నంబర్ 6304327391.
2: శ్రోతలకు నమస్కారం. ఈనాటి సూక్తి సుధ కార్యక్రమంలో శ్రీమతి భమిడి కమలాదేవ్ గారిచే కార్యక్రమాన్ని వింటారు.
3: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOIల నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
4: మా పక్కింట్లో ఒక జిడ్డు మనిషి ఉన్నాడు. కాలనీ అంతా సోలార్ ప్యానెల్ పెట్టించుకున్నారు, కానీ తను మాత్రం కరెంటు బిల్లు 0గా వస్తుందని నమ్మడం లేదు. నేనన్నాను, బాబు దాని పేరే పిఎం సూర్య గారు ముఫ్త్ బిజిలీ యోజన. ఒక్కొక్కరిగా అందరికీ కరెంటు బిల్ 0గా రావడం మొదలయ్యింది. అప్పుడన్నాడు ఇక పెట్టించిస్తాను అని. పిఎం సూర్యాఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి pmsuryaghar.gov.in.
5: శ్రీమన్మధ్వనుతే హరిహి పరతర సత్యం జగత్తత్వతో భిన్నా జీవగణా హరేరనుచరా నీచోచ్చ భావం గతాః ముక్తిర్నైజ సుఖానుభూతిరమలా భక్తిశ్చ తత్సాధనం ప్రత్యక్షత్రితయం ప్రమాణమఖిలం న్యాయైక వేద్యో హరిః. ఇక మధ్వాచార్య మతంలో హరే పరతత్వం. జగత్తు తత్వతః సత్యం అంటే ఈ జగత్తు ఉన్నది అన్నది ఒప్పుకుంటాం, కానీ పరతత్వం మాత్రం కేవలం హరి మాత్రమే. జీవగణాలు భిన్నాలు అంటే రకరకాలు. ఉచ్చ నీచ భావంతో ఈ జీవులు ఉంటారు. జీవులందరూ విష్ణువుని కనుచరులే. స్వచ్ఛమైన సహజమైన సుఖానుభూతే ముక్తి. దానికి సాధనం భక్తి ఒకటే. ప్రత్యక్షం మొదలైన 3 ప్రమాణాలు వేద్యుడైన వాడు హరి ఒక్కడే. ఈ 9 ప్రమేయాలు గలదే మధ్వతత్వం, మధ్వాచార్యులు బోధించిన తత్వం అన్నమాట ఇది.
6: శ్రీమల్లక్ష్మణయోగినస్తు భువనం సత్యం తదీశ్రియః కాంతో బ్రహ్మస ఏవ సోఖిలతను భిన్నాస్తతశ్చేతనాః సత్యా సంస్మృతిరీశ నిగ్రహకృతా ముక్తిస్తు భక్త్యాదినా త్వత్ప్రాప్తిః పరమే పదే తదనుభూత్యాఖ్యేతి సంచక్షతే.
5: ఇక రామానుజులు విశిష్టాద్వైత సిద్ధాంతానికి ముఖ్యాచార్యులు. వారేం చెప్పారంటే జగత్తు సత్యం, సుక్తిరజత భ్రాంతి వంటిది కాదు. అంటే తెల్లగా ఉన్నవన్నీ ముత్యాలు కావన్నట్టుగా కాదన్నమాట. ఈ జగత్తునకు అధిపతి రమాకాంతుడైన శ్రీమన్నారాయణుడే. అతడే పరబ్రహ్మ. ఈ సర్వ జగత్తు అతని శరీరమే. అంటే సర్వవ్యాపి అన్నమాట. శ్రీమన్నారాయణుని కంటే జీవులు మాత్రం భిన్నులే. ఆ పరమప్రభువు నిగ్రహం వలన కలిగిన ఈ సంసారం సత్యమైనదే. భక్త్యాదుల వలనే మోక్షం లభిస్తుంది. పరమపదమునందుగల ఆ పరబ్రహ్మానుభవం అనేది ఆ పరమపురుష ప్రాప్తి.

ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనల్ ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు ఇంటికి

హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధాన మంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.

సకల లోకముల సృష్టి స్థితి లయములను లీలామాత్రంగా చేస్తున్నట్టి అనన్య భక్తి వినతములైన జీవవ్రాతములకు రక్షకుడు, వేదాంత ప్రతిపాద్యుడు, పరబ్రహ్మం అయిన శ్రీనివాసునియందు నా మనస్సు భక్తి రూప తాదాత్మ్యములతో విరాజిల్లునుగాక. పారాశర్యవచసుధాముపనిషద్దుగ్ధాబ్ధి

0: వాహం.
1: ఉపనిషత్తులనే పాలసముద్ర మధ్యమం నుంచి ఉద్ధరించబడిన అమృతం వంటి వ్యాసవచనాలు సంసారాగ్ని పరితప్తములైన జీవులకు ప్రాణదానాన్ని ఇచ్చేవి. పూర్వాచార్యులు వాటిని పలుత్రోవలు కట్టి పోనీయకుండా సురక్షితంగా ఉంచారు. వాటిని యథారూపానికి తెచ్చి ఇస్తున్నాం. భూసురులు దాన్ని ఎప్పుడూ అమృతంలాగా ఆస్వాదించి తరింతురుగాక. వ్యాస భగవానుడు మొట్టమొదటిగా అందించిన ఉపనిషత్తులనే పాలసముద్రంలోంచి పుట్టిన అమృత తుల్యములైనవి ఇన్ని రకాలైన భగవంతుని విషయములు. అవి ఒట్టిపోకుండా, పలుత్రోవలు పట్టిపోకుండా సురక్షితంగా ఉంచారు పూర్వులైన ఆచార్యులు, ఆదిశంకరులు, మధ్వాచార్యులు, రామానుజులు మొదలైన మహానుభావులు. వాటిని భూసురులు అమృతంలా ఆస్వాదించి తరించాలని ఆకాంక్షిస్తున్నారు.
2: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

0: Vinayaka Multi Speciality Hospital, Dr. CBRS Gajapati Raju Sagiraju, PDCC Surgical Gastroenterologist Laparoscopic Surgeon, Dr. GN Divyateja Sagiraju, MSOBG Gynec and Laparoscopic Surgeon,
1: Dr. PDM Swaroop MD General Medicine,
0: Dr. Lakshmi Chandana Urologist, Urogynecologist, Dr. G. Fanindra Girinath MD Pediatrics,
1: Dr. S. Purnachand MD Interventional Pulmonologist, Emergency Critical Care Team,
2: Dr. P. Praveen MS Orthopedics, Dr. Machavarupu Mahesh MBBS DNB MS Neurosurgery Brain and Spine Surgeon, Dr. N. Madhuri MBBS MS MCH Surgical Oncology FI MAS Cancer Surgeon.
0: Vinayaka Multi Speciality Hospital, JP Road, Bhimavaram.
3: బాబు, నిన్న నా మేనల్లుడి ఇంటికి వెళ్ళి వచ్చా. వాళ్ళు రోజంతా ఏసీ వాడడం చూసి ఆశ్చర్యపోయా. రోజు వాషింగ్ మెషిన్ వాడడం, ఇంకా రెండు రెండు ఫ్రిడ్జులు, అయినా వాళ్ళ కరెంటు బిల్ ఎంత వచ్చిందో తెలుసా? జీరో. నేనడిగితే మేనల్లుడు అన్నాడు,
4: బాబాయ్ అంతా పైవాడిదయ్యా.
3: అంటే సోలార్ ప్యానెల్ దయ్యా. నేననుకున్నా ఇక పెట్టించాల్సిందే అని. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ డాట్ జిఓవి డాట్ ఐఎన్.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666. ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

0: FM 90.4.
1: రేడియో విష్ణు 90.4 మెగాహెడ్స్ పై పాఠశాల విద్యా కార్యక్రమాలు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి పాఠశాల విద్యా కార్యక్రమాల్లో భాగంగా ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కోసం ధ్వనులు తెలుగు పాఠం వింటారు.

0: మీదైపోయింది. మామయ్య ఇంకా రాలేదేంటి? అమ్మా అమ్మా, మామయ్య ఇంకా రాలేదేంటి?
1: ఏంటి ఆ గావు కేకలు? ఇప్పుడేగా 9 అయింది, వచ్చేస్తాను.
0: అడుగో అడుగో, మామయ్య మాటలోనే వచ్చేసాడు.
2: ఏమిటక్క విశేషం? ఎగిరెగిరి పడుతున్నావేంటి మా కోడలి పిల్ల?
3: నువ్వు వచ్చేసావుగా, అదే విశేషం. నాకింట్లో పనుంది బాబు, నేను వెళ్తున్నాను.
0: అలాగే అమ్మా, మామయ్య వచ్చేసాడుగా, నువ్వు వెళ్ళు. రాణి, రాము, గోపి తొందరగా రండి, మామయ్య వచ్చేసాడు.
2: రండి రా పిల్లలు, రండి కూర్చోండి. అందరిలా కూర్చోండి.

కథలు కబుర్లు చెప్పుకుందాం, రండి రండి కూర్చోండి. మిమ్మల్నే సీత, గీత, రాణి, రాధలు, రాము, సోము, గోపి, సీనులు, రండి రండి కూర్చోండి.

0: సరే అయితే కూర్చోండి. ఇదిగో దీన్ని చూసారా, జాగ్రత్తగా చూడండి, చూచి ఏమిటో చెప్పుకుంటారా? అవును, ఖాళీ డబ్బానే. ఇప్పుడు నేను కొన్ని చీటీలు చుట్టి ఇందులో వేస్తున్నాను, చూసారా?
1: ఖాళీ చీటీలేనా మామయ్యావి?
0: కాదమ్మా, ఒకదాని మీద

0: ఒక్కొక్క గమ్మత్తైన ప్రశ్న రాసి ఉంటుంది. ఇప్పుడు నేను ఎవరి పేరు పిలుస్తానో వాళ్లే వచ్చి ఈ డబ్బాలో నుంచి కళ్ళు మూసుకుని ఒక చీటి మాత్రం తీయాలి.
1: తీసి ఏం చేయాలి మామయ్య?
0: అంత కంగారెందుకు చెప్పమా? చీటి తీసి దాని లోపల రాసి ఉన్న ప్రశ్న అందరికీ వినిపించేట్టుగా చదివి దానికి జవాబు చెప్పాలి. తెలిసిందా?
2: తెలిసింది మామయ్య, తెలిసింది.
0: అయితే సరే, రావమ్మా గీత, ఇలారా చీటి తీర్చుడమ్మా.
3: కాకిలాగా ఉంటుంది, మామిడి చివుళ్ళు తింటుంది, కూ కూ అని కూస్తుంది. ఏమిటది అది? ఏమిటది?
0: ఏమిటో అది? ఏమిటో చెప్పు మరి.
3: కాకిలాగా ఉండేది, మామిడి చివుళ్ళు తినేది, కూ కూ అంటూ కమ్మ కమ్మగా కూసేది కోకిల.
0: వెరీ గుడ్. అవును, కోకిలే. అది కోకిలే. కూ కూ అంటూ కమ్మ కమ్మగా కూసేది కోకిలే. రావయ్యా రాము, తీయవయ్యా చీటి, చదివి చెప్పవయ్యా ఏముందో అందులో.
4: చీచి అన్న చికాకు పడక విశ్వాసానికి ప్రతిరూపంగా తోకాడిస్తూ తిరిగేది ఏమిటది? అది ఏమిటది?
0: చెప్పు, అది ఏమిటో చెప్పవయ్యా.
4: చీచి అన్న చికాకు పడక విశ్వాసానికి ప్రతిరూపంగా తోకాడిస్తూ తిరిగేది భౌ భౌ కుక్క, భౌ భౌ కుక్క.
0: సహబాష్, తోకాడిస్తూ తిరిగేది కుక్కే. అది కుక్కే. ఇప్పుడు ఎవరు వస్తారు? రావమ్మ రాణి, తీయవమ్మ చీటి, చూచి చెప్పమ్మా అందులో ఏముందో.
3: కుక్కను చూసి బెదిరేది, ఎలుకను చూసి ఎగిరేది, పాలు పెరుగులు తాయేది ఏమిటది? అది ఏమిటది?
0: ఏమిటో అది? ఏమిటో చెప్పు మరి.
3: కుక్కను చూసి బెదిరేది, ఎలుకను చూసి ఎగిరేది, పాలు పెరుగులు తాగేది న్యావ్ న్యావ్ న్యావ్ న్యావ్ పిల్లి, న్యావ్ న్యావ్ పిల్లి.
0: అవును,
5: మ్యావ్ మ్యావ్
0: పిల్లే, మ్యావ్ మ్యావ్ పిల్లే. రావయ్యా గోపి, తీసుకో చీటి, చదువు మరి. ఇందులో ఏముందో అందరూ పాటల్లో పాడితే నువ్వు మాటల్లో చెప్పవయ్యా.
6: చెంగు చెంగు నా గెంతుతూ, కొమ్మ కొమ్మకు దూకుతూ, ఉయ్యాల జంపాల రూగేది ఏమిటది? అది ఏమిటది?
0: ఏమిటో చెప్పు, అది ఏమిటో చెప్పవయ్యా.
6: చెంగు చెంగు నా గెంతుతూ, కొమ్మ కొమ్మకు దూకుతూ, ఉయ్యాల జంపాల ఊగేది కిచకిచలాడే కోతి, కిచకిచలాడే కోతి.
0: కోతే లాడేది కోతే. రావమ్మా రా, చిట్టి చీట చీటి
7: తీసుకోవమ్మాడేవి. ఏవి?
0: ఏమిటో అది? ఏమిటో చెప్పు మరి.
7: కిర్రు కిర్రలాడేవి చెప్పులు, బెకబెకలాడేవి కప్పలు.
0: అవును, కిరకిర్రలాడేవి చెప్పులు, బెకబెక బెకలాడేవి కప్పలు. రాధ ఎక్కడుందబ్బా? రాధ ఇలా రామ్మా, తీయమ్మా ఓ చీటి, చదువు చూడు అందులో ఏముందో.
3: ప్రతి బడిలో ఉంటుంది, ప్రతి గుడిలో ఉంటుంది, టంగు టంగు నాం రోగుతుంది ఏమిటది? అది ఏమిటది?
0: టంగు టంగు నాం రోగేది ఏదో చెప్పమ్మా, నీవే చెప్పు.
3: ప్రతి బడిలో ఉండేది, ప్రతి గుడిలో ఉండేది, టంగు టంగు నాం రోగేది గంట, అది గంట.
0: అవును, గంటే. అది గంటేనర్రా. గీత ఇలా రామ్మా, ఆఖరిగా ఓ చీటి తీ.
1: అరే, ఇందులో చీటీ లేవు మామయ్య.
0: ఇదిగో ఈ చీటి తీసుకో, చదివి చెప్పు ఇందులో ఏముందో.
1: అలాగే

0: பார்க்கிறேன்.
1: ఈ రోజుకి చాలు గాని ఇక వెళ్దామర్రా.
2: పిల్లలు, మీరిప్పుడు కోయిల కూత, కుక్క, పిల్లి, కప్పలరుపులు విన్నారు కదా. శబ్దం, నాదం, రొద, సద్దు, చప్పుడు, గోల, అరుపు, రంకె, కూత మొదలైన మాటలన్నీ ధ్వనికి సంబంధించినవే. ప్రతి శబ్దానికి దానికి సంబంధించిన అర్థాలున్నాయి. పశు పక్ష్యాదులకు ప్రత్యేక భాష ఉంది. పక్షులు చేసే ధ్వనులకు కూడా పేర్లున్నాయి. గడియారం, అలారం మనల్ని వేకువ జామున నిద్ర నుండి లేపినట్లే పక్షులలో కోడి ప్రతి జాముకు కాలాన్ని గుర్తు చేస్తుంది. దీనినే కోడి కూసింది అంటారు. కాకులు కావు కావమంటూ అన్ని ప్రదేశాల్లో తిరుగుతూ అన్ని రకాల పదార్థాలు తింటూ ఉంటాయి. పిచ్చుకలు తమ భాషలో మాట్లాడుకుంటాయి. రామచిలుక మనం నేర్పించే మాటలను వల్లే వేస్తుంది. ఉడత శబ్దాలు మీకు తెలుసు. అలాగే పావురాళ్ళు, నెమలి, గ్రద్ద ఇలాగా పక్షులు వాటికి సంబంధించిన శబ్దాలు చేస్తూ తమ సహచరులతో తిరుగుతూ ఉంటాయి. మేక అరుపు, ఎద్దు రంకె, ఏనుగు ఘీంకారం, అంబా అని ఆవు పిలవడం మనకెంతో సంతోషంగా ఉంటుంది. క్రూర జంతువుల్లో సింహం గర్జించడం, పులి గాన్రించడం, పాము బుసగొట్టడం ఇలా ఆయా జంతువులు తమ ప్రేమ, కోపం, ఇష్టాయిష్టాలను మనకు వ్యక్తం చేస్తూ ఉంటాయి. వాటితో బాగా సన్నిహితంగా ఉంటే మనకు వాటి భాష ఇట్టే తెలిసిపోతుంది. పశుపక్ష్యాదులే కాక వస్తువులకు కూడా వాటికి సంబంధించిన ధ్వనులున్నాయి. బడిగంట, గుడిగంట, బస్సు మోత, రైలు కూత, విమానం శబ్దం మొదలైన వాటి ధ్వనులను బట్టి ఏమి జరుగుతుందో మనం తెలుసుకోవచ్చు. వస్తువులు క్రింద పడినప్పుడు ప్రత్యేక శబ్దాలు వస్తాయి. శబ్దాలకు అర్థాలుంటాయి. ప్రధానోపాధ్యాయుడు కాలింగ్ బెల్ నొక్కగానే జవాన్ వచ్చి నిలబడతాడు. వెనక నుండి సైకిల్ బెల్ వినగానే మనం ఎడమచేతి వైపుకు నడుస్తాం. పశుపక్ష్యాదులు, వస్తువులేగాక నీళ్లు, రాళ్ళు, చెట్లు, గాలి కూడా చప్పుడు చేస్తుంటాయి. వర్షపు నీరు, కొండలపై నుంచి పడే నీరు, ప్రశాంతంగా ప్రవహించే నది నీరు, వీటికి వేరే వేరే ధ్వనులున్నాయి. నీరు తన స్థితిని బట్టి శబ్దం చేస్తుంది. పెద్ద పెద్ద అలలతో ఎంతో శబ్దం చేసే సముద్రాన్ని సముద్ర ఘోష అంటారు. అలాగే గాలి కూడా తీవ్రంగా, మందంగా, ప్రశాంతంగా వీచేప్పుడు ధ్వనిలో తేడా ఉంటుంది. ఇవేగాక ఇంకా సూక్ష్మంగా పరిశీలిస్తే అనేక శబ్దాలు వినిపిస్తుంటాయి. వీటన్నింటినీ గమనిస్తూ ధ్వని విలువలు తెలుసుకొని చెవులకు ఆనందాన్ని కలిగించే శబ్దాలే వింటుండాలి. ఎక్కువ శబ్దం వింటే చెవికి వినికిడి శక్తి తగ్గిపోతుంది. చెవిటి వారి కోసం అలెగ్జాండర్ గ్రహం బెల్ కృషి చేశారు. ఆయన పేరుతో ధ్వనిని డెసిబెల్స్లో కొలుస్తారు. మనం సామాన్యంగా మాట్లాడుకునే శబ్ద పరిమాణం 50 నుండి 60 డెసిబెల్స్ మధ్య ఉంటుంది. శబ్ద పరిమాణం 85 డెసిబెల్స్ దాటితే వినికిడి మీద దుష్ఫలితాలు ఏర్పడతాయి. నేడు ఆధునిక సమాజం ధ్వని కాలుష్యం నుండి తప్పించుకోలేకపోతోంది. రైలు కూతలు, బస్సు హారన్లు, లౌడ్ స్పీకర్లు సృష్టించే ధ్వనులు, బాణాసంచా కాల్చినప్పుడు వెలువడే శబ్దాలు, విమానాల రొద, ఫ్యాక్టరీల రణగుణ ధ్వనులను చెవి భరించలేకపోతోంది. శబ్ద కాలుష్యం వల్ల అసహనం, గుండెమంట, అజీర్ణం, కడుపులో పుళ్ళు, గుండె జబ్బులు, నరాల బలహీనతలు వస్తాయి. జ్ఞాపక శక్తి తగ్గుతుంది. ఇదే శబ్దం వినటానికి ఇంపుగా ఉంటే మనసుకు ఆనందం కలుగుతుంది. అదే సంగీత ధ్వని. తీగలు కంపింపజేసే వాయిద్యాలు వీణ, ఫిడేలు, గిటారు, సితారు మొదలైనవి. తప్పెట్లు, డోలు, మృదంగం మొదలైనవి చర్మ వాయిద్యాలు. గాలిని పూరించే నాదస్వరం, ఫ్లూటు మొదలైన వాయిద్యాలు వింటే వచ్చే శబ్ద సౌందర్యం మనస్సుకు ఆనందాన్ని కలిగిస్తుంది. సంగీతం వినడం వలన మనకు ఆనందమే కాక శరీరంలో జబ్బులు రావు. సంగీతం వినడం ఆరోగ్యమని, సంగీతం వచ్చిన వారు లెక్కలు, సైన్స్ లాంటి మిగతా విషయాలు కూడా త్వరగా అవగాహన చేసుకోగలరని పరిశోధనలు జరిపి తెలుసుకున్నారు. పశుపక్ష్యాదులు కూడా సంగీతానికి ఆనందపడినట్లు, కఠిన శబ్దాలకు భయపడినట్లు

0: పరిశోధన వలన వెల్లడైంది.
1: మీరింతవరకు ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కోసం ధ్వనులు తెలుగు పాఠం విన్నారు. ఇప్పుడు మరొక విద్యా కార్యక్రమం, ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కోసం ప్రాస పదాలు ప్రాస వాక్యాలు తెలుగు పాఠం వింటారు.
2: అందుకే అంటారు.
3: ఎవరంటారు?
2: అందరూ అంటారు.
3: ఏమంటారు?
2: ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అని.
3: అప్పుడు ఇల్లు కట్టి చూసాం,
2: ఇప్పుడు పెళ్లి చేసి చూసాం.
3: అప్పుడు ఇప్పుడు
2: అప్పుల్లో మునిగిపోయాం,
3: చిక్కుల్లో చిక్కుపోయాం,
2: బక్క చిక్కిపోయాం.
3: ఈ అప్పులు ఎప్పుడు తీర్తాయో,
2: ఈ బాధలు ఎప్పుడు పోతాయో.
4: బావగారు.
2: ఏం బావమరిది గారు?
4: నన్ను గారు అంటారేమిటి?
2: గారు అంటే అంత కంగారు ఎందుకు వెంకట్?
4: గారు గారంటూ బావగారు.
2: చిరాకు గారినేమి పెట్టంలే, భయపడమాక.
4: థ్యాంక్స్ బావగారు. ఇందాకటి నుంచి మీరు అక్క,
2: నేను మీ అక్క.
4: అనవసరంగా దిగులు పడతారు ఎందుకు?
2: దిగులు లేదు, బుగులు లేదు.
4: మరి ఆ చిరాకు మాత్రం ఎందుకు?
3: చిరాకు పరాకు ఎవరి మీద పడతానరా, అప్పులు ఎలా తీర్చాలా అని ఆలోచిస్తున్నాం కాని.
2: అవును వెంకట్,
4: ఆలోచిస్తూ కూర్చుంటే అప్పులు తీరుతాయా?
2: తీరవు. సరే మరి ఏం చెయ్యాలి?
4: నేను చెబుతా ఏం చెయ్యాలో.
3: సరే చెప్పు.
4: నేను కంపెనీ పెడుతున్నా.
3: పెడితే?
2: నీ కంపెనీకి మా అప్పులకి
4: సంబంధం లేదు, కానీ బంధం ఉంది.
2: నాకేమీ అర్థం కావట్లేదు.
3: నాకు అర్థం కావట్లేదు.
4: ఇందులో ఏముంది అర్థం కాకపోవడానికి? చాలా సింపుల్.
2: అదే చెప్పు.
3: చెప్పు చెప్పు.
4: బావగారు, మీరు మా అక్కని బంధించారు కదా.
2: నేనేం బంధించానయ్యా?
4: పందెం వేసి మరీ బంధించారు కదా.
2: అదా సంగతి మూడు ముళ్లతోనా?
4: అమ్మా, ఇప్పుడు గ్రహించారు బావగారు.
2: సరే బంధించాను. అయితే?
4: అయితే అది ప్రేమ బంధం. మరి మా అక్కకు నాకు అనురాగ బంధం ఉంది కదా.
2: అవును కదా.
4: మీ ప్రేమ బంధము నా అనురాగ బంధము కలిసి మనకు అనుబంధం ఏర్పడింది కదా.
2: అవును. సరే ఇంతకీ నీ కంపెనీతో మాకేం సంబంధం?
4: వినండి, మరి నా కంపెనీలో మా అక్కని మేనేజర్ గా వేస్తున్నా. ఇక మీ కష్టాలు
2: నిజంగానేనా?
3: నేనేం చేయగలనురా?
4: చూస్తూ ఉండు మరి.
2: ఇందాకటి నుంచి ఎక్కడున్నారే?
5: పక్క రూమ్లోనే ఉన్నాం. మీ మాటలన్నీ విన్నాం.
2: మాటలు వినడం ఏమిటి?
5: మీరు అమ్మ మామయ్య మాట్లాడుకున్నవి.
2: అయితే
5: ఆ మాటలు అందంగా ఉన్నాయి.
3: అంటే కొన్ని పదాలు,
5: కొన్ని పదాల చివరక్షరాలు
3: ఒక వాక్యంలో వచ్చినవే
5: మరో వాక్యంలో మళ్ళీ రావడం.
3: అవేమిటో చెప్పండి అసలు.
5: అందుకే అంటారు. ఎవరంటారు?
3: అందరూ అంటారు.
5: అప్పుడు ఇల్లు కట్టి చూసాం,
3: ఇప్పుడు పెళ్లి చేసి చూసాం.
5: అప్పుడు ఇప్పుడు
3: అప్పుల్లో మునిగిపోయాం,
5: చిక్కుల్లో చిక్కుకుపోయాం.
3: ఈ అప్పులు ఎప్పుడు తీరుతాయో,
5: ఈ బాధలు ఎప్పుడు పోతాయో.
3: గారు అంటే అంత కంగారెందుకు?
5: గారు గారంటూ బావగారు,
3: చిరాకు పరాకు,
5: దిగులు బుగులు, బంధం అనుబంధం,
3: సంబంధం అనురాగ బంధం,
5: ఇలా ఇలా చాలాసేపు
3: మాట్లాడుకున్నారు కదా.
2: అవునమ్మలు, మీరు పదాల్ని బాగా పసిగట్టేశారే.
3: రమా ఉమా, ఇప్పుడు మీరు చెప్పిన వాటిని ఏమంటారో తెలుసా?
5: తెలీదమ్మా.
3: ప్రాస పదాలు ప్రాస వాక్యాలు అంటారు. ఏమండి వాళ్ళకి వీటిని గురించి కొంచెం వివరంగా చెప్పండి.
2: ప్రాస అంటే ఏమిటో వాళ్ళకి తెలియకుండానే అర్థమైంది లలిత. అయితే బాగా అభ్యాసం చేయించాలి.
3: చేయించండి మరి.
2: చేయిస్తా ఉండు మరి. రమా ఉమా.
5: ఏంటి నాన్న?
2: మీ ఇద్దరి పేర్లలో ఒక ప్రాసాక్షరం ఉంది, అదేమిటో చెప్పుకొని చూద్దాం. దీన్నే అంత్యప్రాస అంటారు. రమా ఉమా అనేవి రెండు అక్షరాల పదాలు. ఇలాంటి పదాలు మరికొన్ని చెప్పుకుందాం. రమా, నీకు తెలిసినవి ఏమైనా ఉంటే చెప్పు మొదట.
3: గంట పంట జంట, కల వల తల, తాత పీత పాత, ఆట మాట పాట.
2: ఉమా నువ్వు కొని చెప్పు.
5: గతి పది మతి, గుడి గడి మడి, వెల నెల గెల, ఊరు పేరు తేరు.
2: గుడ్ రమా. ఇప్పుడు మూడక్షరాల పదాలు కొన్ని చెప్పు. చివరి రెండక్షరాల్లోనూ ప్రాస తప్పనిసరిగా ఉండాలి.
3: అంటే?
2: గిలక పలక లాంటి పదాలు అన్నమాట.
3: అలా అయితే చెబుతా నాన్న. కడవ పడవ, నడక తడక, గిలక పిలక.
2: ఉమా నువ్వు కూడా.
5: శారదా నీరదా, నేరేడు మారేడు, తెలుపు నలుపు.
3: చక్కగా చెప్పారమ్మా. ఇప్పుడు నాలుగక్షరాల పదాలు చెప్పండి. చివరి మూడక్షరాల్లోనూ ప్రాస మాత్రం ఉండాలి.
5: అమ్మా ఒక ఉదాహరణ చెప్పమ్మా, తర్వాత మేమే

0: చెప్తాం.
1: సరే, నెలరాజు, బాలరాజు ఇటువంటివన్నమాట.
0: వేటగాడు, పాటగాడు, కలకల, గలగల.
1: గుడ్. ఇప్పుడు నువ్వు చెప్పమ్మా రమ్మా. సొరకాయ, బీరకాయ, తోరణము, పూరణము.
2: తప్పులు లేకుండా చెబుతున్నారు, సంతోషం.
1: ఏమండి, ఇప్పుడు ప్రాస పదాలు ఆపేసి ప్రాసలుండే సూక్తులు చెప్పిద్దాం.
2: అలాగే లలిత.
1: చూడండి పిల్లలు, ఇప్పుడు నాన్నగారు

0: పెరుగన్నం మూట. ఇప్పుడు నేను చెప్తానన్నా.
1: చెప్పమ్మా.
0: కలిమిలేనివాడు బలిమిలేనివాడు, అరువు చేయబోకు ఆడి తప్పబోకు.
2: వెరీ గుడ్, వెరీ గుడ్. పిల్లలు బాగా చెప్పారా. బావగారు.
1: ఏం వెంకట్?
2: రమావుమలు చాకుల్లో ఉన్నారు, ఇట్టే అర్థం చేసుకుంటున్నారు చెప్పినవన్నీ.
1: అంతా మామయ్య తర్ఫీదు కదా.
0: అవును మావయ్య, మావయ్య అప్పుడప్పుడు చెప్పినవన్నీ బాగా అర్థం చేసుకున్నాం, గుర్తు పెట్టుకున్నాం.
2: చాలా సంతోషంగా ఉంది నాకు. ఇప్పుడు ప్రాసవాక్యాలు కూడా చెప్పుకుందామా?
0: తప్పకుండా.
2: ముందుగా నేను రెండు వాక్యాలు చెప్తాను. ఆయన కుండలు చేయును, ఆమె మగ్గము నేయును. జాగ్రత్తగా విన్నారా?
0: విన్నా మావయ్య.
2: అయితే ఒక్కొక్కళ్ళు రెండు సొంత వాక్యాలు చెప్పాలి ఇప్పుడు.
0: అలాగే చెబుదాం.
2: ముందు ఉమ చెబుతుంది.
0: నచ్చని పని చేయకుము, చెడ్డవారితో సహవాసము చేయకుము. సరస్వతి చదువుల తల్లి, మా అమ్మ చల్లని తల్లి.
2: ఉమా బాగా చెప్పావు. రమా మరి నువ్వు.
0: అమ్మ అన్నం పెడుతుంది, పక్షి గూడు కడుతుంది, గుడిలోనూ గంట మోగుతుంది, బడిలోనూ గంట మోగుతుంది.
2: చాలా బాగా చెప్పావు రమా. నువ్వు చెప్పిన చివరి రెండు వాక్యాల్లోనూ మొదటి అక్షరం మాత్రమే మారుతుంది. ఇదో పద్ధతి. బుద్ధి బలం ఉపయోగిస్తే ఇలా ఎన్నైనా చెప్పచ్చు.
3: నేను మరో రకంగా చెప్తా మావయ్యా.
2: అలాగే చెప్పు అమ్మా.
3: వాడు ఆటలాడెను, వీడు పాటలు పాడెను.
4: నా బంగారు తల్లి చక్కగా చెప్పింది.
1: పిల్లల్ని అంతగా మెచ్చుకోకూడదు.
4: ఆ మీరెప్పుడు అలాగే అంటారు, కొత్త ఏముంది?
2: ఇప్పుడు రమ చెప్పిన వాక్యాల్లో ఒక కొత్తదనం కనిపిస్తోంది. వాడు ఆటలు ఆడెను అనేది ఒక వాక్యం. ఇందులో మూడు పదాలున్నాయి. వీటిలోని మొదటి అక్షరాలు తీసేసి వేరే అక్షరాలు పెడితే వీడు పాటలు పాడెను అయింది.
1: అమ్మాయిలు, ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏమంటే ప్రాసలు భాషకి నగల వంటివి. వాటి వల్ల భాషకి కొత్త అందం వస్తుంది.
2: ఒకే వాక్యంలో ప్రాసలుంటే ఇంకా అందంగా ఉంటుంది భాష.
3: అదేమిటో చెప్పు మావయ్య.
2: చెబుతున్నా. అక్క చక్కని చుక్క. ఇందులో
1: ఏముందో వాళ్ళనే చెప్పని వెంకట్.
2: సరే చెప్పండి పిల్లలు.
0: ఈ వాక్యంలోని మూడు పదాల్లోనూ రెండో అక్షరం ప్రాస.
3: ఇలా మూడు ప్రాసలొచ్చి ముచ్చటగా ముస్తాబైంది వాక్యం.
2: చక్కగా చెప్పారు. బ్యాష్.
1: ఇలా ఎందరో కవులు రచయితలు తమ రచనల్ని ప్రాసలతో అలంకరించారు.
2: ఒక కవి ఎలా వాక్య నిర్మాణం చేశాడో చూడండి. పొట్ట కోసం పోరాటం మాది, పొట్ట నిండిన ఆరాటం నీది. నువ్వు చెప్పింది నీకోసం కాదు, నువ్వు చేసింది మాకోసం కాదు. ఆశ నిద్ర రానివ్వదు, నిరాశ నిద్ర పోనివ్వదు.
4: అమ్మలు, ఈ ప్రాసలు మన పొడుపు కథల్లో కూడా ఎన్నో ఉన్నాయి. కిటకిట తలుపులు, కిటారి తలుపులు, ఎప్పుడు తీసిన చప్పుడు కావు. రమా, ఇటువంటివి నువ్వేమైనా చెప్పగలవా?
0: చెబుతానమ్మా.
4: అయితే చెప్పు.
0: ఇంతింతాకు, ఇంపైన ఆకు, రాజులు మెచ్చిన రత్నాల ఆకు.
3: అమ్మా, నేను చెప్తా.
4: చెప్పమ్మా.
3: కిందొక పలక, పైనొక పలక, పలకల నడుమ మెలికల పాము.
1: బాగా చెప్పారా ఇద్దరు. ఇదే విధంగా మనం పాడుకునే గేయాల్లోనూ పాటల్లోనూ ప్రాసలు తప్పకుండా ఉంటాయి.
0: మొన్న తమ్ముడికి అన్నం తినిపిస్తూ అమ్మ ఒక పాట పాడింది.
1: అది ఏం పాట వినిపించరమ్మా?
0: అలాగే నాన్న. చందమామ రావే, జాబిల్లి రావే, కొండెక్కి రావే, కోటి వేలు తేవే, బండెక్కి రావే, బంతిపూలు తేవే, పల్లకీలో రావే, పాలు పెరుగుతేవే, అన్నియును తేవే, అబ్బాయికి అవే.
1: చూసారా, ఈ పాటలోని ప్రతి పాదంలోనూ అంత్యప్రాసలున్నాయి.
2: అలాగే అమ్మ పాడే జోల పాటల్లోను, మేలుకొలుపు పాటల్లోనూ ప్రాసలు తప్పనిసరిగా ఉంటాయి.
1: ఉమా, మొన్న అమ్మ నీకో పాట నేర్పింది కదూ, అది పాడమ్మా.
3: అమ్మా, ఏం పాటది?

0: అమ్మా మౌనంగా ఉన్నావే, నువ్వు వాడు.
1: బలి మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు పూచే నేటి రోజు. వసంతాలు పూచే నేటి రోజు.
2: చూసారా, ఈ ప్రాసల వల్ల భాషకి కొత్త అందం వస్తుంది. పాటలు పద్యాలు వినసొంపుగా ఉంటాయి.
3: అందుకే మాకు పాటలన్నా గేయాలన్నా పద్యాలన్నా చాలా ఇష్టం.
2: సంతోషం అమ్మలు.
0: బావగారు, బావగారు, మనం బయటకు వెళ్ళాలి. లేవండి, లేవండి, లేవండి, త్వరగా.
2: లేస్తున్నానయ్యా బాబు.
4: నాన్న,
3: మావయ్య.
2: ఇంకేమిటి?
4: మేమిద్దరం కలిసి ఒక పాట పాడతాం, అది విని వెళ్ళండి.
2: సరే,
0: అయితే కానివ్వండి.

0: ఎంత బాగుపాడావు అక్క.
1: ఏదో అంటావులే.
0: రోజు మనం వినే సినిమా పాటలు నిండా ప్రాసలే. రామా, ఏది ఒక్క సినిమా పాట పాడమ్మా.

0: జేజేలు, తెలుగు పిల్లలకు జేజేలు, తెలుగు భాషకు జేజేలు, తెలుగు పిల్లలకు జేజేలు.
1: అరే వాడారా పిల్లలు, శభాష్.

0: పిల్లలు విన్నారుగా ప్రాస అంటే ఏమిటో. మనం మాట్లాడే భాషకు ఇంత అందాన్ని ప్రాముఖ్యాన్ని ఇచ్చి భాషను వినసొంపుగా చేసే ఈ ప్రాసను గురించి మళ్ళీ ఒకసారి తెలుసుకుందాం. ప్రాస అంటే పదంలో గాని వాక్యంలో గాని పద్య పాదంలో గాని ఒకసారి వచ్చిన అక్షరం మళ్ళీ మళ్ళీ రావడం. మీరు విన్న మాటల్లో 2, 3, 4 అక్షరాల మాటలు అంచె ప్రాసలో ఉన్నాయి. అక్క చక్కని చుక్క అనే వాక్యం మధ్యలో కూడా క అనే అక్షరం మళ్ళీ మళ్ళీ రావడం వల్ల వాక్యం ఎంతో అందంగా ఉంది. పెద్దల మాట చద్ది మూట, చెరపకురా చెడేవు ఉరకకురా పడేవు, పాపాయి నవ్వులు గులాబీ పువ్వులు, మేము భారతీయులం ప్రపంచ ఆత్మీయులం, శాంతి స్నేహాలకు హిమగిరులం సుమలతలం. మాట, మూట, నవ్వులు, పువ్వులు, హిమగిరులం సుమలతలం ఇలాంటి ప్రాసం మాటలతో ఇందాక నేను చెప్పిన మాటలు వినసొంపుగా ఉన్నాయి కదూ. పదాల్లో మాటల్లో ప్రాసను గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు పద్య పాదంలో ప్రాస ఎలా ఉంటుందో ఈ పద్యంలో చూద్దాం. ఎప్పుడు సంపద కలిగిన అప్పుడు బంధువులు వత్తు రదియట్లన్నన్, తెప్పలుగా చెరువు నిండిన కప్పలు 10,000 చేరు గదరా సుమతి. ఈ పద్యంలో ఎప్పుడు, అప్పుడు, తెప్పలు, కప్పలు అనే పదాల్లో ప్రతి పాదంలో 2వ అక్షరంగా ప అనే అక్షరమే వచ్చింది. అలా రావడం వలన పద్యం నడక లయగా ఉండి వినడానికి ఇంపుగా ఉంటుంది. ప్రాసలు భాషకు సొమ్ముల వంటివి, వినసొంపుగా ఉండి మనసుకు ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. మీరు కూడా తెలుగు భాష చక్కగా నేర్చుకుని మన భాషలోని అందాన్ని అర్థం చేసుకోవాలి, చక్కగా మాట్లాడాలి. చక్కగా మాట్లాడడం కూడా ఒక కళే మరి.
1: మీరింతవరకు పాఠశాల విద్యా కార్యక్రమాల్లో భాగంగా ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కోసం తెలుగులోని ధ్వనులు మరియు ప్రాస పదాలు, ప్రాస వాక్యాలు తెలుగు పాఠాలు విన్నారు. ఈనాటి పాఠశాల విద్యా కార్యక్రమాలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే కార్యక్రమంలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.

0: FM 90.4 చెవి పోట ముక్కు దిబ్బడ గొంతు సమస్య
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి ముక్కు గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి ముక్కు గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
2: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
0: రేడియో విష్ణు 90.4 శ్రోతలందరికీ ఈ రోజు ముచ్చట్ల కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం అండి. నేనండి మీ ప్రసాద్.
1: నేను మీ విజయ. లిజనెస్ మరి జూలై 25వ తేదీకున్న అత్యంత ప్రాధాన్యత కలిగిన జాతీయ, అంతర్జాతీయ విశేషాన్ని మన కార్యక్రమంలో తెలుసుకుందాం. అంతర్జాతీయ వైద్య శాస్త్ర మరియు జీవ సాంకేతిక రంగ చరిత్రలో జూలై 25వ తేదీ ఒక అద్భుతమైన సువర్ణ అధ్యాయంగా నిలిచింది. 1978 జూలై 25వ తేదీన ఇంగ్లాండ్లో ప్రపంచంలోనే మొట్టమొదటి IVF టెస్ట్ ట్యూబ్ బేబీ లూయిస్ బ్రౌన్ జన్మించింది. డాక్టర్ రాబర్ట్ ఎడ్వర్డ్స్ ఫ్యాట్రిక్ సెప్టోల నిరంతర పరిశోధనల ఫలితంగా సాధ్యమైన ఈ అద్భుతం ప్రపంచవ్యాప్తంగా సంతానలేమితో బాధపడుతున్న కోట్లాది మందికి వైద్య విజ్ఞానం అందించిన ఒక దివ్యమైన వరంగా చరిత్రలో నిలిచిపోయింది.
0: ఇక 1984 జూలై 25వ తేదీన సోవియట్ యూనియన్ కి చెందిన వ్యోమగామి స్వత్లానా సవిత్కాత్సియా అంతరిక్షంలో ఓపెన్ స్పేస్ లోకి అడుగుపెట్టి నడిచిన మొట్టమొదటి మహిళగా సరికొత్త చరిత్ర సృష్టించారు. సెల్యూట్ 7 స్పేస్ స్టేషన్ వెలుపల ఆమె చేసిన ఈ సాహసోపేతమైన స్పేస్ వాక్ అంతర్జాతీయ రోద్దసి పరిశోధనలో మహిళా శాస్త్రవేత్తల ప్రతిభకు మరియు సామర్థ్యానికి సగర్వ నిదర్శనంగా నిలిచింది.
1: ఈ కళని భారతదేశ అత్యున్నత పీఠమైన రాష్టపతి పదవిని అధిరోహించి ప్రజాప్రతినిధులు 1977లో నీలం సంజీవరెడ్డి ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుండి దాదాపు అందరూ భారత రాష్ట్రపతులు ఈ జూలై 25వ తేదీని ప్రమాణ స్వీకారం చేయడం ఒక విశిష్టమైన ఆనవాయితీగా వస్తోంది. ఇక జ్ఞాని జైల్ సింగ్, ఏపీజే అబ్దుల్ కలాం, ప్రణబ్ ముఖర్జీల నుండి నేటి వరకు ఎందరో మహనీయులు భారత రాజ్యాంగ సంరక్షకులుగా ఈ రోజుని బాధ్యతలు స్వీకరించడం దేశ చరిత్రలో ఒక పవిత్రమైన ఘట్టం.
0: ఇక స్వయం కృషితో సంస్కృతి సాహిత్య రంగానికి సేవ చేసిన కలగోడు అశ్వత్థరావు గారి విషయానికి వస్తే ఆయన 1901 జూలై 25వ తేదీన జన్మించారు. ఆయన ఎలాంటి అధికారిక విద్యాభ్యాస సహాయం లేకపోయినా కేవలం తన సొంత పట్టుదలతో, జిజ్ఞాసతో తెలుగు మరియు కన్నడ భాషలలో అపారమైన ప్రావీణ్యాన్ని సంపాదించిన భాషా ప్రేమికుడు. రెండు పొరుగు రాష్ట్రాల భాషా సౌందర్యాన్ని, వ్యాకరణ విశేషాలను అధ్యయనం చేస్తూ సరిహద్దు ప్రాంతాలలో తెలుగు కన్నడ సాహిత్యాల అనుసంధానానికి ఆయన చేసిన కృషి ఎంతో ప్రశంసనీయమైంది.
1: ఇక మన తెలుగు చలనచిత్ర రంగాన నవరస నటన సార్వభౌముగా ప్రసిద్ది చెందిన అఖండ నటుడు కైకన్న సత్యనారాయణ గారు 1935 జూలై 25వ తేదీన జన్మించారు. ఆయన NTR, ANR కాలం నుండి నేటి తరం కథానాయకుల చిత్రాల్లో పౌరాణిక, జానపద, సాంఘిక పాత్రలను పోషించి తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్రవేశారు. ముఖ్యంగా యముడి పాత్రకు సరికొత్త అభినయాన్ని, గంభీరమైన కంఠస్వరాన్ని అందించి విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మెప్పించడమే కాకుండా పార్లమెంట్ సభ్యుడిగా ప్రజాసేవ కూడా చేసిన ధన్యజీవి ఆయన.
0: అలాగే మన మిమిక్రీ శబ్ద కళారంగానికి అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చిన ప్రముఖ కళాకారుడు లోకనాథం నందికేశ్వరరావు గారు 1952 జూలై 25వ తేదీన జన్మించారు. ఆయన సుదీర్ఘంగా 4 దశాబ్దాలకు పైగా మిమిక్రీ, వెంట్రిలాక్విజం అంటే బొమ్మలతో మాట్లాడే కళ ప్రదర్శనలో తనదైన ప్రత్యేక శైలిని, సరికొత్త ప్రయోగాలను ఆవిష్కరించి ప్రేక్షకాభిమానాన్ని సొంతం చేసుకున్నారు. దేశ విదేశాల్లో వేలాది ప్రదర్శనలు ఇస్తూ ఈ అరుదైన కళారూపాన్ని భావితరాలకు అందిస్తూ వేదికలపై నవ్వులు పువ్వులు పోయించిన ప్రముఖ కళాకారుడు ఆయన.

0: ఇకలానే తెలుగు చలనచిత్ర పరిశ్రమలో కథల ఎంపికలో వైవిధ్యం చూపిస్తూ తనదైన శైలిలో నటిస్తున్న కథానాయకుడు నిర్మాత నారా రోహిత్ గారు 1986 జూలై 25 జన్మించారు. ఆయన బాణం చిత్రంతో కథానాయకుడిగా పరిచయమై సోలో, ప్రతినిధి, అప్పట్లో ఒకడుండేవాడు వంటి విమర్శకుల ప్రశంసలు పొందిన విలక్షణమైన చిత్రాల్లో నటించి సినీ ప్రియుల మెప్పు పొందారు. కమర్షియల్ హంగులకే పరిమితం కాకుండా వైవిధ్యభరితమైన కథాంశాలకు ప్రాధాన్యతనిస్తూ నటుడిగా మరియు నిర్మాతగా చలనచిత్ర రంగంలో తనదైన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు.
1: ఇక ప్రపంచంలోనే మొట్టమొదటి టెస్ట్ ట్యూబ్ బేబీగా చరిత్ర సృష్టించిన లూయిస్ బ్రౌన్ 1978 జూలై 25 ఇంగ్లాండ్లో జన్మించారు. డాక్టర్ రాబర్ట్ ఎడ్వర్డ్స్ మరియు ప్యాట్రిక్ స్టెప్టోల సుదీర్ఘ వైద్య పరిశోధన ఫలితంగా ఇన్విట్రో ఫెర్టిలైజేషన్ పద్దతి ద్వారా ఆమె జన్మించడం నాటి వైద్య ప్రపంచంలోనే ఒక అద్భుతమైన విప్లవంగా నిలిచింది. ఆమె ఆవిర్భావంతో వైద్య విజ్ఞానం సరికొత్త శిఖరాలు తాకడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా సంతానలేమితో బాధపడుతున్న కోట్లాది మంది దంపతుల జీవితాల్లో సరికొత్త ఆశలని, వెలుగుల్ని నింపిన చారిత్రాత్మక ఘట్టంగా జూలై 25 నిలిచిపోయింది.
0: ఇకలనే భారత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో తొలి మహిళా న్యాయమూర్తిగా సేవలందించిన జస్టిస్ అమరేశ్వరి గారి విషయానికొస్తే ఆమె 2009 జూలై 25 భౌతికంగా దూరమయ్యారు. ఆమె న్యాయవాదిగా, న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వహిస్తూ మహిళల హక్కుల పరిరక్షణకు, సామాజిక న్యాయానికి ప్రాధాన్యతనిస్తూ ఎన్నో సంచలనాత్మకమైన తీర్పులను అందించారు. నాటి సమాజంలో మహిళలు న్యాయ రంగంలో ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి ఒక గొప్ప ఆదర్శంగా నిలిచిన మహోన్నత న్యాయమూర్తి ఆమె.
1: ఇక విప్లవ రచయితల సంఘం వ్యవస్థాపక సభ్యుడిగా, ప్రముఖ హేతువాదిగా గుర్తింపు పొందిన చలసాని ప్రసాద్ గారు 2015 జూలై 25 భౌతికంగా మనకి దూరమయ్యారు. ఆయన తన అక్షరాల ద్వారా సామాజిక సమానత్వం కోసం నిరంతరం పోరాడుతూ విప్లవ సాహిత్యాన్ని మరియు ప్రగతిశీల భావాలని నిలబెట్టడానికి విశేషంగా శ్రమించారు. నమ్మిన సిద్ధాంతాల కోసం కలం పట్టిన రచయితగా, హేతువాదిగా తెలుగు సాహిత్య ఉద్యమ చరిత్రలో తనదైన ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు.
0: ఇకలనే ప్రముఖ తెలుగు కవి, రచయిత, ఆకాశవాణి లలిత కళాకారుడు ఇంద్రగంటి శ్రీకాంత శర్మ గారు 2019 జూలై 25 భౌతికంగా దూరమయ్యారు. ఆయన ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో సుదీర్ఘ కాలం పాటు పనిచేస్తూ ఎన్నో అద్భుతమైన లలిత గీతాలకు, రూపకాలకు ప్రాణం పోసిన అక్షర శిల్పి. దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి పరంపరను పుణికిపుచ్చుకుని భావ కవిత్వంలో, సినీ గేయ రచనలో తనదైన ముద్రవేసి తెలుగు సాహిత్య వికాసానికి అపారమైన సేవలందించారు.
1: ఇక తెలుగు నాటకరంగం బుల్లితెర మరియు వెండితెర ద్వారా ప్రేక్షకులు మెప్పు పొందిన సీనియర్ నటుడు మంచాల సూర్యనారాయణ గారు 2020 జూలై 25 భౌతికంగా దూరమయ్యారు. ఆయన నాటకాలలో విలక్షణమైన పాత్రలు పోషిస్తూ ఆ తర్వాత తెలుగు దూరదర్శన్ సీరియళ్లు మరియు చలనచిత్రాల్లో తనదైన సహజ నటనతో అలరించారు. రంగస్థల కళల రక్షణకు, ప్రోత్సాహానికి సుదీర్ఘ కాలం పాటు సేవలు అందించిన నటుడు ఆయన.
0: ఇక మన తెలుగు సాహిత్య లోకాన నవయుగ కవి చక్రవర్తిగా కీర్తించబడిన ప్రసిద్ధ కవి, రచయిత గుర్రం జాషువా గారు 1971 జూలై 25 భౌతికంగా దూరమయ్యారు. ఆయన గబ్బిలం, ఫిరదోసి వంటి మహోన్నత కావ్యాల ద్వారా సామాజిక వివక్షతను, వర్ణభేదాన్ని ఎండగడుతూ మానవతా విలువలను చాటిచెప్పిన క్రాంతిదర్శి. తన పద్య సౌందర్యంతో, గంభీరమైన కవితా వస్తువుతో తెలుగు సాహిత్య రంగానికి నూతన శోభను సమకూర్చిన యుగకర్త ఆయన.
1: లిజనర్స్, జూలై 25 సంబంధించిన ఎన్నో చరిత్రలో ఉన్న సంఘటనలు, ఎంతో మంది మహామహుల జీవిత విశేషాలు తెలుసుకున్నాం కదండి. మరి ఈ రోజు టాపిక్ మాట్లాడుకోబోయే ముందు ఒక మంచి పాట తెగినొద్దాం అమ్మా.
0: తప్పకుండా. లిజనర్స్, మరింకెందుకు ఆలస్యం, మీకోసం ఒక చక్కని బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నా, విని ఆనందించండి.

0: ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినోస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనెలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ గారిచే లివర్ ఫర్ ఎవర్ ఫైబ్రోస్కాన్ క్యాంప్
2: జూలై 29, 2026 అనగా బుధవారం ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.
1: ఈ క్యాంప్ లో పాల్గొన్న వైద్య నిపుణులు జీబీ పంత్ హాస్పిటల్ ఢిల్లీ నందు పనిచేసిన అనుభవం కలిగిన ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ పాయిల అనీష్ ఎండిడిఎం గ్యాస్ట్రో ఎంట్రాలజీ, కన్సల్టెంట్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ మరియు హెపటాలజిస్ట్.
2: ఈ క్యాంప్ లో జరుగు వైద్యం కడుపు నొప్పి, జీర్ణాశయం, పచ్చకమెర్లు, మలబద్ధకం, రక్తపు వాంతులు, గాల్ బ్లాడర్ మరియు బిలియరీ ట్రాక్ట్ ఇబ్బందులు,
1: హెపటైటిస్ బి అండ్ సి, టైప్ 2 మధుమేహం, ఊబకాయం, అధిక ట్రైగ్లిజరాయిడ్స్, మెటబాలిక్ సిండ్రోమ్, గ్యాస్ ట్రబుల్ కు సంబంధించిన అన్ని సమస్యలు చూడబడును.
2: సిగ్మెండోస్కోపీ, ఈవెల్ బ్యాండింగ్, డైలటేషన్, చిన్నపిల్లలకు ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, ఫారిన్ బాడీ రిమూవల్ మొదలగు ప్రొసీజర్ చేయబడును.
1: 5,000 రూపాయల విలువ గల ఫైబ్రోస్కాన్ ఉచితం,
2: ఓపీ కన్సల్టేషన్ ఉచితం,
1: రక్త పరీక్షలలో సిటీ స్కానింగ్ లో ఎండోస్కోపీ, కొలోనోస్కోపీ, ఎండోస్కోపీ, అల్ట్రాసౌండ్ 50% రాయితీ ఇవ్వబడును. మరిన్ని వివరాలకై సంప్రదించండి ఇంపీరియల్ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
2: సెల్ 9989342009.
1: వెల్కమ్ బ్యాక్ టు రేడియో విష్ణు 90.4. ఈ రోజు ముచ్చట్ల కార్యక్రమానికి మీ అందరికీ తిరిగి స్వాగతం అండి. ఈరోజు ఇంకొక ప్రత్యేకమైన ఆసక్తికరమైన రోజైన నేషనల్ క్లే డే ఈ రోజు అన్నమాట, అంటే జాతీయ మట్టి దినోత్సవం. దీని గురించి మనం మాట్లాడుకుందాం మరి.
3: తప్పకుండా.
1: అసలు మన నాగరికత, సంస్కృతి మట్టితోనే ప్రారంభమయ్యాయి, అవునా కదా?
3: అవును.
1: మట్టి కుండలు, బొమ్మలు చేసే కళాకారుల్ని, మన మూలాల్ని గుర్తు చేసుకోవడానికి ఈ రోజు ఎంతో ప్రత్యేకం. ప్రకృతి ఇచ్చిన అతిపెద్ద వరమైన ఈ మట్టిని గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత కూడా.
3: అవునన్నయ్య. మరి సింధులోయ నాగరికత కాలం నుంచి నేటి వరకు మట్టి పాత్రలు మన ఆరోగ్యాన్ని, జీవనాన్ని కాపాడుతూనే ఉన్నాయి. ప్లాస్టిక్ విచ్చలవిడిగా పెరిగిపోతున్న ఈ రోజుల్లో మట్టి కుండ నీళ్లు త్రాగడం, మట్టి పాత్రల్లో వంట చేసుకోవడం ఎంతో మేలు చేస్తుంది. మరి పండుగలకు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కాకుండా మట్టి విగ్రహాల్ని వాడటం వల్ల పర్యావరణాన్ని కూడా మనం కాపాడుకోవచ్చు.
1: మన చేతులతో మట్టిని తాకినప్పుడు మనకి తెలియని అనుభూతి, ప్రశాంతత మనకి దొరుకుతాయి. చిన్నతనంలో పిల్లలకి మట్టితో బొమ్మలు చేయడం నేర్పితే వాళ్లలో సృజనాత్మకత, ఏకాగ్రత అద్భుతంగా పెరుగుతుంది. అంతేకాకుండా రాత్రింబవళ్లు కష్టపడి మనకి మట్టి ఉత్పత్తులు అందించే కుమ్మరులు, కళాకారుల శ్రమను గుర్తించి వారిని ప్రోత్సహించడం మన కనీస ధర్మం.
3: అవునన్నయ్య. మట్టి కేవలం నేల మాత్రమే కాదు, అది మన జీవన మూలం, ఆరోగ్యప్రదాయని. ఈ క్లేడే సందర్భంగా మన ఇంట్లో ప్లాస్టిక్ బదులుగా కనీసం కొన్ని మట్టి పాత్రలను వాడుకలోకి తెచ్చుకుందాం. మట్టిని ఆదరిద్దాం, పర్యావరణాన్ని, ఆరోగ్యాన్ని కాపాడుకుందాం.
1: కరెక్ట్ అమ్మా. ఊరికే అనలేదు మట్టి మనుషులు అని. అసలు ఈ భూమిని, మట్టిని నమ్ముకున్న మనందరికీ అన్నం పెట్టే రైతన్నే నిజమైన మట్టి మనిషి. ఏసీ గదుల్లో కూర్చునేవాడు కాదు, ఎండనక వాననక రాత్రింబవళ్లు ఆ మట్టిలోనే స్వేదం చెందించి మన ఆకలి తీర్చే దైవం మన రైతు. మట్టి వాసన తెలియని మనిషికి రైతు పడే శ్రమ విలువ ఎప్పటికీ అర్థం కాదు.
3: మనిషి ఎంత గొప్ప స్థాయికి ఎదిగినా, వేల కోట్లు సంపాదించినా తినేది మట్టి నుంచి వచ్చే ఆహారమే కాని బంగారం కాదు. మరి ఎంతటి రాజభోగాలు అనుభవించినా ఏ మహారాజైనా సరే చివరికి ఈ మట్టిలోనే కలవక తప్పదు. పుట్టుక మట్టిలోనే, పెరిగేది మట్టిపైనే, చివరకు ముగింపు కూడా ఆ మట్టిలోనే. మరా సత్యాన్ని గుర్తించినప్పుడు మనిషికి ఉన్న అహంకారం క్షణాల్లో మాయమైపోతుంది.
1: మట్టి మనకి లీడర్షిప్ కాదు, లీనమయ్యే తత్వాన్ని, లొంగి ఉండే వినయాన్ని నేర్పుతుంది. మనం వేసే చెత్తని మనం పాదాలతో తొక్కినా భరిస్తూ కూడా మనకి పళ్ళు ధాన్యాలు ఇచ్చే ఓర్పు ఆ తల్లి మట్టికి మాత్రమే సొంతం. మట్టిని ప్రేమించేవాడు, రైతును గౌరవించేవాడు ఎప్పటికీ దారితప్పుడు. మన మూలాల్ని, ఆ మట్టి బంధాన్ని మర్చిపోకపోవడమే నిజమైన జీవితం.
3: నిజమే అన్నయ్య. మట్టిపై మనం అడుగులు వేస్తూ సాగే ప్రయాణంలో నిరంతరం వినయాన్ని, రైతు పడే కష్టానికి గౌరవాన్ని గుండెల్లో ఉంచుకోవడమే మనం ఆ మట్టి తల్లికిచ్చే నిజమైన నివాళి. మట్టిని నమ్ముకున్న రైతును పూజిద్దాం, మన నేల తల్లిని కాపాడుకుందాం.
1: మన భారతీయుల జీవన విధానంలోనే భూమిని, మట్టిని దైవంగా భావించి పూజించే సంస్కృతి సనాతన కాలం నుంచి వస్తోందమ్మా. ఇల్లు కట్టడానికి భూమి పూజ దగ్గర నుంచి పొలంలో విత్తనం వేసే ముహూర్తం వరకు ప్రతి శుభకార్యానికి ముందే ఆ భూమాతకి నమస్కరించి అనుమతి తీసుకున్న తర్వాతే మనం ఆ పనిని ప్రారంభిస్తూ ఉంటాం.
3: మనం నివసించే నేలను కేవలం భౌతికమైన పదార్థంగా చూడకుండా మనకు జీవనాన్నిచ్చే భూదేవిగా ఆరాధించడం ఒక్క మన సంస్కృతిలోనే ఉంది. మన పాదాలు మోపే భూమి

0: ఎక్కి ఉదయాన్నే లేవగానే దండం పెట్టుకోవడం, ఏ చిన్న పని మొదలుపెట్టినా మట్టిని తాకి కళ్లకు అద్దుకోవడం మన రక్తంలోని నిండిపోయింది. ఆ విశ్వాసమే మన జీవితాలకు ప్రకృతికి మధ్య ఒక బలమైన ఆత్మీయ బంధాన్ని ఏర్పరిచింది.
1: ప్రకృతిని భూమాతను గౌరవించినప్పుడు సమాజంలో శాంతి సమృద్ధి దానంతటా అవే కలుగుతాయి. మనం ఏ పని చేసినా ఆ తల్లి ఆశీస్సులు అనుగ్రహం మన మీద ఎల్లప్పుడూ ఉంటాయి. మట్టిని ఆరాధించడం అంటే మన మూలాల్ని మన అస్తిత్వాన్ని గౌరవించడమే. భూమాతకిచ్చే ఈ గౌరవం ఆరాధనాభావం మన రాబోయే తరాలకు కూడా మనం తప్పకుండా అందించాల్సిన గొప్ప ఆస్తి.
0: అసలు ఈ మట్టి మన శరీరానికి ఆరోగ్యానికి ఎన్ని రకాల మేలు చేస్తుందో, ఎలాంటి దైవికమైన ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుందో తెలుసుకుంటే ఎవరైనా సరే ఆశ్చర్యపోతారు. మరి పూర్వం నుంచి మన వైద్య విధానంలో ఉన్న మట్ థెరపీ అంటే మట్టి చికిత్స ఈ రోజుల్లో ఎంతో ప్రజాదరణ పొందుతోంది. స్వచ్ఛమైన మట్టిని శరీరంపై పూసుకోవడం వల్ల శరీరంలో ఉన్న వేడి మంట తగ్గుతాయి. అంతేకాకుండా చర్మ సంబంధిత సమస్యలైన దురదలు అలర్జీలు తగ్గి చర్మం ఎంతో కాంతివంతంగా మారుతుంది. మరి మట్టిలో ఉండే నైసర్గిక ఖనిజాలు మన శరీరంలోని వ్యర్థాలను బయటకు లాగేసి రక్తాన్ని శుద్ధి చేస్తాయి.
1: కరెక్ట్ అమ్మా, ఇది చాలా అద్భుతమైన ఆరోగ్య రహస్యం. మనం రోజు తాగే నీటిని మట్టి కుండలో ఉంచి తాగడం వల్ల నీటిలోని ఆమ్లగుణం తగ్గి శరీరానికి కావలసిన pH స్థాయిలు సమతుల్యంగా ఉంటాయి. మట్టి పాత్రలో వంట చేయడం వల్ల ఆహారంలోని పోషకాలు నశించిపోకుండా 100% అలాగే ఉండి జీర్ణక్రియ ఎంతో మెరుగవుతుంది. వాతావరణంలోని విషవాయువులను కలుషితాలను హరించి మన శరీరానికి సహజమైన శక్తినిచ్చే గుణం ఈ మట్టికి మాత్రమే ఉంది. చెప్పులు లేకుండా మట్టిపై కాసేపు నడవడం వల్ల రక్త ప్రసరణ బాగా జరిగి కంటి చూపు మానసిక ప్రశాంతత కూడా పెరుగుతాయి.
0: ఖచ్చితంగా అన్నయ్య, మరి ఆధునిక వైద్యంలో కూడా మానసిక ఒత్తిడి తీవ్రమైన ఆందోళన తగ్గించడానికి మట్టి చికిత్సను ఒక అద్భుతమైన మార్గంగా సూచిస్తున్నారు. మరి మట్టిలో ఉండే సహజమైన సూక్ష్మజీవులు మన శరీరంలో రోగ నిరోధక శక్తిని అసాధారణంగా పెంచుతాయి. కీళ్ల నొప్పులు మోకాళ్ల వాపులతో బాధపడే వారికి గోరువెచ్చని మట్టి పట్టు వేయడం వల్ల శస్త్రచికిత్స లేకుండానే ఎంతో ఉపశమనం లభిస్తుంది. ప్రకృతి మనకిచ్చిన అతిపెద్ద ఉచిత వైద్యశాల ఈ మట్టి నేల.
1: అవునమ్మా, ప్రకృతి సిద్ధమైన ఈ మట్టి ఉత్పత్తుల్ని మట్టి పాత్రలు మన నిత్య జీవితంలో భాగం చేసుకుంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా సంపూర్ణ ఆరోగ్యాన్ని మనం సొంతం చేసుకోవచ్చు. ఖరీదైన మందుల కంటే కృత్రిమమైన ప్రాసెస్ చేసిన ఆహారాల కంటే మన ఇంటి మట్టి పాత్రలే మనకి ఆరోగ్యానికి నిజమైన రక్షణ కవచాలు. ఈ విలువైన ఆరోగ్య రహస్యాలను ప్రతి ఒక్కరూ గ్రహించి ఆచరణలో పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ ప్రతి ఇంట మట్టి కుండల్లో వంట చేసుకోవడం, ఆ మట్టి పాత్రల్లోనే భోజనం చేయడం ఒక ఆరోగ్యకరమైన అలవాటుగా కొనసాగుతూ ఉండడం ఎంతో శుభ పరిణామం.
0: అవునన్నయ్య, ఇక పట్టణాల్లో కూడా మరి ఇప్పుడు ఆ సంస్కృతి వేగంగా విస్తరిస్తోంది. రోడ్డు పక్కన ఉన్న టీ షాపుల నుంచి పెద్ద పెద్ద రెస్టారెంట్ల వరకు వేడివేడి టీని చిన్న మట్టి కప్పుల్లో అందించే సంస్కృతి పెరిగింది. ఆ మట్టి కప్పుల్లో టీ తాగుతుంటే వచ్చే ఆ మట్టి వాసన, ఆ రుచి నిజంగా అమృతంలా ఉంటుంది. మరి దీనికి మన ప్రభుత్వాల ప్రోత్సాహం కూడా తోడవడం ఎంతో అభినందనీయం. రైల్వే స్టేషన్లలో విమానాశ్రయాలలో ప్లాస్టిక్ కప్పుల వినియోగాన్ని పూర్తిగా తగ్గించి 100% పర్యావరణ హితమైన ఈ మట్టి కప్పుల్ని వాడాలని మన భారత ప్రభుత్వం ప్రత్యేకమైన నిర్ణయాలు తీసుకుంది. మరి కుంభార్ సశక్తికరణ్ యోజన ఇలాంటి పథకాల ద్వారా మన గ్రామీణ కుమ్మరులకు విద్యుత్ చక్రాలు ఆధునిక యంత్రాలు అందిస్తూ వారి జీవనోపాధిని పెంచడానికి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోంది. ఇది ప్లాస్టిక్ భూతాన్ని తరిగి కొట్టడమే కాకుండా మన స్థానిక కళాకారుల కుటుంబాలకు ఆర్థికంగా నిలదొక్కునే ధైర్యాన్ని కూడా ఇస్తోంది.
1: ఒక చిన్న మట్టి కప్పు వల్ల పర్యావరణానికి మేలు జరుగుతోంది, వినియోగదారులకు ఆరోగ్యం లభిస్తోంది, అలాగే వేలాది మంది గ్రామీణ చేతి వృత్తుల కళాకారులకి నిరంతరం ఉపాధి లభిస్తోంది. డిస్పోజబుల్ ప్లాస్టిక్స్ వల్ల వచ్చే క్యాన్సర్ లాంటి ప్రమాదకర రోగాలకు చెక్ పెడుతూ మట్టిలోని గుణాలను మన ఆరోగ్యానికి అందిస్తున్న ఈ వినూత్న మార్పు నిజంగా ఒక విప్లవమే అని చెప్పుకోవాలి. సాంకేతికత ఎంత ముందుకు వెళ్లినా మన మూలాలైన మట్టిని పర్యావరణాన్ని కాపాడుకోవడమే నిజమైన పురోగతి అని ఈ రోజు మనం స్పష్టంగా గ్రహించాలి. మనం కూడా ప్లాస్టిక్ ను విడిచిపెట్టి మట్టి పాత్రల్ని కప్పులని ఆదరించి మన ఆరోగ్యంతో పాటు పర్యావరణాన్ని కూడా కాపాడుకోవాలి.
0: మరి ఇప్పటి వరకు మట్టిచ్చే ఆరోగ్యం అందించే ఉపాధి గురించి మాట్లాడుకున్నాం, కానీ ఈ రోజు మనం కళ్ళు తెరిచి ఆలోచించాల్సిన మరో భయంకరమైన కోణం కూడా ఉంది. స్వార్థంతో అభివృద్ధి పేరుతో మనం ఈ మట్టిని రసాయనాలతో ప్లాస్టిక్ చెత్తతో విషపూరితం చేస్తున్నాం. నేల తల్లిని మనం పాడు చేస్తే అది కేవలం మట్టిని పాడు చేయడం కాదు, మన రాబోయే తరాల 100 ఏళ్ల భవిష్యత్తును తవ్వేసుకోవడమే. మరి ఈ ఘోరాన్ని ఇలానే వదిలేస్తే మన ఉనికికే తీవ్రమైన ప్రమాదం ఏర్పడుతుంది.
1: రసాయన ఎరువుల విచ్చలవిడి వాడకం వల్ల నేల తన సహజమైన సారం

0: ప్రాంతాన్ని కోల్పోయి ఎడారిగా మారిపోతుంది. భూమిలో కరిగిపోని ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల వర్షపు నీరు ఇంకకుండా పోయి భూగర్భ జలాలు అడుగంటిపోతూ ఉన్నాయి. మన నేలల్ని పాడు చేయడం వల్లే కొండ చర్యలు విరిగిపడడం, భూమి పొరలు కుంగిపోవడం, అకాల వర్షాలు, తుఫాన్ల రూపంలో ప్రకృతి వైపరీత్యాలు విరుచుకుపడుతూ ఉన్నాయి. మనం ప్రకృతిని నాశనం చేస్తే ఆ ప్రకృతి చేసే విలయ తాండవానికి మానవ వినాశనం అయితే తప్పదు.
1: మట్టి సారం కోల్పోతే పంట సరిగ్గా పండదు. మరి పంట సరిగ్గా పండకపోతే మనిషి ఆకలితో అల్లాడిపోతాడు. విషతుల్యమైన మట్టిలో ఉండే ఆహారాన్ని తింటూ ఈ రోజుల్లో ఎన్నో రకాల ప్రాణాంతక రోగాల బారిన పడుతున్నాం. గాలిని, నీటిని శుద్ధి చేసేది మట్టి. అలాంటి మట్టిని మనం మృతతుల్యం చేస్తే ఆ భూమాత తిరగబడితే ఏ శాస్త్ర విజ్ఞానం మనల్ని కాపాడలేదు. భూమిని తల్లిగా పూజించిన మనం అదే భూమిని నేడు విషపు కుప్పగా మార్చడం ఎంతటి దారుణం.
0: మన స్వార్థం కోసమో, తాత్కాలిక సౌకర్యం కోసమో ప్లాస్టిక్ ని పడేసి మట్టిని చంపే హక్కు మనకు లేదు. ఈ భూగోళం మన ఒక్కరిది మాత్రమే కాదు, కోట్ల జీవరాశులకి, రాబోయే తరాలకి మనం ఇవ్వాల్సిన పవిత్రమైన ఆస్తి. ఇప్పటికైనా మనం కళ్ళు తెరవకపోతే ప్రకృతి ఇచ్చే శిక్ష చాలా దారుణంగా ఉంటుంది. ఇప్పటికైనా విచక్షణతో ఆలోచిద్దాం. రసాయనాల్ని, ప్లాస్టిక్ ని తగ్గించి మన నేల తల్లిని పునర్జీవింపచేసే మొక్కలని నాటుతూ మట్టిని కాపాడదాం.
1: ఎంతమంది పర్యావరణ శాస్త్రవేత్తలు, విజ్ఞానులు మట్టి పరిరక్షణ గురించి ఎన్నో హెచ్చరికలు చేస్తున్నా మనం మాత్రం ఆ మాటల్ని పెడచెవిన పెడుతున్నాం. మట్టి పొర క్షీణించిపోతోంది, నేల తన జీవాన్ని కోల్పోతోంది, త్వరలోనే ఆహార సంక్షోభం వస్తుంది అని శాస్త్రవేత్తలు మొత్తుకుంటున్నా మనం పట్టించుకోకపోవడం వల్ల ఈరోజు ఎంతో నష్టపోతున్నాం. వారి మాటలను అలక్ష్యం చేసి ప్రకృతిని నిర్లక్ష్యం చేయడం వల్లే ఈనాడు ఎడారీకరణ వేగంగా పెరిగిపోతోంది.
0: లిజనర్స్, మనం జాతీయ మట్టి దినోత్సవం సందర్భంగా మట్టి గురించిన ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నాం కదండి. మరి మరిన్ని విషయాలు తెలుసుకోబోయే ముందు కార్యక్రమంలో ఒక మంచి పాట వినొద్దామా?
1: తప్పకుండానయ్యా. లిజనర్స్, మరి ఇంకెందుకు ఆలస్యం, మీకోసం ఒక చక్కని పాటనైతే ప్లే చేస్తున్నా, విని ఆనందించండి.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పీపీ రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
2: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం, MD హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, పీసీఓడీ, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్, గ్రౌండ్ ఫ్లోర్, SR రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: వెల్కమ్ బ్యాక్ టు రేడియో విష్ణు 90.4. ఈ రోజు ముచ్చట్ల కార్యక్రమానికి మీ అందరికీ తిరిగి స్వాగతం అండి. ఇందాక నువ్వు చెప్పింది అక్షరాల నిజమమ్మా. శాస్త్రవేత్తల పరిశోధనల ప్రకారం కేవలం ఒక అంగుళం సారవంతమైన మట్టి పొర తయారు కావడానికి 100 ఏళ్లు పడుతుంది. కానీ మనం కేవలం కొద్ది సంవత్సరాల వ్యవధిలోనే టన్నుల కొద్దీ విష రసాయనాలు, ప్లాస్టిక్ వ్యర్థాలు భూమిలో కలిపేసి ఆ వ్యవస్థను నాశనం చేసేసాం. ఈ రోజు పండించే పంటల్లో పోషకాలు తగ్గిపోవడం, తాగునీరు కలుషితం అవ్వడం, కొత్త కొత్త రోగాలు రావడం, ఇవన్నీ శాస్త్రవేత్తల మాటల్ని పక్కన పెట్టినందుకు మనం చెల్లిస్తున్న మూల్యమే.
0: మన స్వార్థం కోసం ప్రకృతి సమతుల్యతను దెబ్బతీస్తే దాని పరిణామాలు రాబోయే తరాలకు శాపంగా మారుతాయని శాస్త్రవేత్తలు పదే పదే చెప్తున్నారు. మరిప్పటికైనా మనం మన వైఖరిని మార్చుకుని వారి సలహాలను, సూచనలను పాటించకపోతే భవిష్యత్తులో మన పిల్లలకు స్వచ్ఛమైన గాలి, నీరు మాత్రమే కాదు పంటలు పండే మంచి మట్టి కూడా దొరకని పరిస్థితి ఏర్పడుతుంది. హెచ్చరికలను దాటుకుని ప్రమాదం ఇంటి ముందుకు వచ్చేసింది. మరిప్పటికైనా శాస్త్రవేత్తల మాటలు విందాం. సేంద్రియ పద్ధతుల్ని ప్రోత్సహిస్తూ మన మట్టిని కాపాడుకుందాం.
1: మన మట్టిని ఎంతలా నిర్లక్ష్యం చేశామో ఆ నిర్లక్ష్యం వల్ల ఏ దేశాలు ఈ రోజు తీవ్రమైన కరువు కాటకాలతో అల్లాడిపోతున్నాయో తలుచుకుంటేనే భయమేస్తుందమ్మా. నేల సారాన్ని కోల్పోవడం వల్ల, ఎడారీకరణ పెరిగిపోవడం వల్ల ప్రపంచంలో ఎన్నో దేశాలు ఈవేళ తినడానికి తిండి లేక బిచ్చం ఎత్తుకునే పరిస్థితుల్లోకి నెట్టివేయబడ్డాయి. మట్టిని కాపాడుకోకపోతే ఆకలి చావులు ఎంత భయంకరంగా ఉంటాయో ఆ దేశాలను చూస్తే అర్థమవుతోంది.
0: అక్షరాల కనువిప్పు కలిగించే సత్యం. మరి ముఖ్యంగా ఆఫ్రికా ఖండంలోని సోమాలియా, సుడాన్, సౌత్

0: సుడాన్ మాలి వంటి దేశాలు ఈరోజు తీవ్రమైన మట్టి క్షీణత ఎడారీకరణ వల్ల ఆకలి కేకలు వేస్తున్నాయి. అసంబద్ధమైన పద్ధతులు చెట్లను నరికేయడం, రసాయనాలతో నేలను పాడు చేయడం వల్ల అక్కడ భూమి పూర్తిగా తన సారాన్ని కోల్పోయి ఎడారిగా మారిపోయింది. అక్కడ పండించడానికి పంటలు లేవు, తాగడానికి నీళ్లు లేవు. లక్షలాది మంది చిన్న పిల్లలు, జనాలు కనీసం ఒక్క పూట అన్నం కోసం ప్రాణాలు చేతిలో పెట్టుకుని తీవ్రమైన కరువుతో అల్లాడుతున్నారు.
1: నిజంగా దారుణం అమ్మా. కేవలం ఆఫ్రికా మాత్రమే కాదు, ఆసియాలోని ఆఫ్ఘనిస్తాన్, ఆఫ్రికన్ సాహెల్ ప్రాంత దేశాలు కూడా మట్టిని కాపాడుకోకపోవడం వల్ల ఈరోజు తీవ్రమైన ధాన్య సంక్షోభంలో చిక్కుకున్నాయి. ఒకప్పుడు పచ్చగా ఉన్న భూములు ఇవాళ దుమ్ము ధూళితో నిండిపోయి పంటలు పండక విదేశీ సాయం కోసం కళ్లల్లో ఒత్తులేసుకుని చూసేలా చేశాయి. మనం కనుక ఈ హెచ్చరికల్ని గుర్తించకపోతే మనకు కూడా అదే గతి పడుతుందని వాళ్ళ జీవితాలను చూస్తే మనందరికీ అర్థమవుతుంది.
0: అవునన్నయ్య, నేల తల్లి మనకు అన్నం పెట్టి అమృత భాండం, దాని రసాయనాలతో ప్లాస్టిక్ తో చంపేస్తే చివరికి మన చేతుల్లో మిగిలేది ఆకలి చావులు మాత్రమే. ఏ దేశమైనా సరే ఎంతటి సాంకేతిక అభివృద్ది సాధించినా తినడానికి మట్టి ఇచ్చే ఆహారమే కావాలి, కానీ కంప్యూటర్లు డబ్బులు కాదు. ఆఫ్రికా దేశాల కరువు పరిస్థితులు ప్రపంచ దేశాలన్నింటికీ కూడా ఒక పెద్ద హెచ్చరిక.
1: మట్టిని కాపాడుకోవడం అంటే మన జాతిని మన భవిష్యత్తుని కాపాడుకోవడమే. ఆ దేశాల కష్టాలను చూసైనా మనం కళ్ళు తెరిచి మన నేల తల్లిని రక్షించుకోవాలి. మట్టికి ప్రాణం పొద్దాం, కరువు కాటకాలు లేని పచ్చని సమాజాన్ని నిర్మిద్దాం. మనం ఇప్పటి వరకు ప్రపంచంలో మట్టి క్షీణత వల్ల వస్తున్న ప్రమాదాల గురించి మాట్లాడుకున్నాం, కానీ మన దగ్గర కూడా కొంత రైతులు తెలియక చేస్తున్న ఒక పెద్ద తప్పు గురించి కూడా మాట్లాడుకోవాలమ్మా. చాలా మంది రైతులు పంట చేతికి వచ్చిన తర్వాత ఆ పొలంలో మిగిలిన వ్యర్థాలని గడ్డిని సులువుగా తొలగించడం కోసం నిప్పు పెట్టి కాల్చేస్తూ ఉంటారు. అలా చేయడం వల్ల ఆ నేలలో ఉన్న మట్టి సారం పూర్తిగా నశించిపోతుందని గ్రహించలేకపోతున్నారు.
0: నిజంగా మరి ఎంత ఆందోళనకరమైన విషయమో కదా. వ్యర్థాలను నిప్పు పెట్టి కాల్చడం వల్ల మట్టి ఉపరితలంలో ఉండే అత్యంత విలువైన నత్రజని, భాస్వరం, పొటాషియం వంటి పోషకాలతో పాటు నేలకు ప్రాణమైన సేంద్రీయ కర్బనం పూర్తిగా కాలి బూడిదైపోతుంది. అంతేకాకుండా మట్టిని సారవంతంగా మార్చే వానపాములు, మిత్ర పురుగులు మరియు శతాబ్దాల నుంచి నేలలో ఉన్న ఉపయోగకరమైన సూక్ష్మ జీవులు ఆ మంటల వేడికి మాడిపోతాయి. ఫలితంగా మట్టి తన జీవాన్ని కోల్పోయి గట్టిపడి నిర్జీవంగా మారిపోతుంది.
1: ఆ పొలాల వ్యర్థాలను తగలబెట్టడం వల్ల మట్టి సారం పోవడమే కాకుండా దాని నుంచి వచ్చే పొగ వల్ల తీవ్రమైన గాలి కాలుష్యం ఏర్పడుతుంది. వర్షాకాలంలో ఆ నేల వర్షపు నీటిని పీల్చుకునే శక్తిని కూడా కోల్పోతుంది. దానికి బదులుగా ఆ పంట వ్యర్థాలని యంత్రాల సహాయంతో మట్టిలోనే కలిపి దుక్కి దున్నితే, లేదంటే వేస్ట్ డీకంపోజర్ వాడి కుళ్లింప చేస్తే అది అద్భుతమైన సహజమైన ఎరువుగా మారి మట్టికి బలాన్నిస్తుంది.
0: మన రైతన్నలు తాత్కాలిక శ్రమను తగ్గించుకోవడానికి నిప్పు పెట్టే అలవాటును పూర్తిగా మానుకోవాలి. ఆ గడ్డిని పొలంలోనే కుళ్లింప చేయడం వల్ల ఎరువుల ఖర్చు తగ్గడమే కాకుండా మట్టి తేమను పట్టి ఉంచే శక్తి పెరిగి తర్వాత పంటకు అద్భుతమైన దిగుబడి వస్తుంది. మన నేల తల్లికి నిప్పు పెట్టడం అంటే మన భవిష్యత్తుకు నిప్పు పెట్టుకోవడమే. రైతన్నలందరూ ఈ విషయాన్ని గుర్తించి మట్టిని కాపాడుకోవాలి.
1: పొలాల్లో పంట వ్యర్థాలని కాల్చడం వల్ల మట్టికి జరిగే నష్టం గురించి చెప్పుకున్నాం కదా, కానీ ఇవన్నీ పక్కన పెడితే ఈ మట్టి విశిష్టతని, దాని ప్రాముఖ్యతని మన ఇంట్లో పిల్లలకి చిన్నతనం నుంచే నేర్పించడం అత్యంత ముఖ్యమైన విషయం. పిల్లలకి చిన్నప్పటి నుంచే మట్టి గొప్పతనం, దానివల్ల కలిగే ప్రయోజనాలు వివరించాలి. నేల తల్లిని ఎలా గౌరవించాలో ప్రతి తల్లి తండ్రులు తమ పిల్లలకి చిన్ననాటి నుంచే అలవాటు చేయాలి.
0: ఈ రోజుల్లో పిల్లలు రోజంతా మొబైల్స్, టీవీలు, కంప్యూటర్ స్క్రీన్లకి పరిమితమైపోయి అసలు మట్టిని తాకడమే మర్చిపోతున్నారు. మట్టిలో ఆడుకుంటే మురికవుతుందని లేదా జబ్బులొస్తాయని చాలా మంది తల్లిదండ్రులు పిల్లల్ని మట్టికి దూరంగా ఉంచుతున్నారు. కానీ వారానికి కనీసం కాసేపైనా పిల్లల్ని నేలపై మట్టిలో ఆడుకోనివ్వాలి. మట్టితో ఆడుకోవడం వల్ల పిల్లల్లో రోగ నిరోధక శక్తి పెరగడమే కాకుండా వారిలో ఒత్తిడి తగ్గి మనసు ఎంతో ప్రశాంతంగా ఉత్సాహంగా మారుతుంది.
1: కరెక్ట్ గా చెప్పావమ్మా. పిల్లలకి ఇంట్లో ఉన్న చిన్న పూల తోటల్లోనో లేదంటే పెరట్లోనో ఒక చిన్న మొక్క నాటడం నేర్పించాలి. ఆ మట్టిలో విత్తనం వేసి నీళ్లు పోసి అది మొక్కగా ఎదిగే క్రమాన్ని వారు కళ్లారా చూసినప్పుడు వారికి ఆహారం ఎక్కడి నుంచి వస్తోందో, ఆ మట్టి విలువ ఏంటో స్వయంగా అర్థమవుతుంది. అలా పెరిగిన పిల్లలు పెద్దయ్యాక ప్రకృతిని, రైతన్నని ప్రాణంగా గౌరవిస్తారు తప్ప ఎప్పటికీ నేలని, ఆహారాన్ని నాశనం చేయరు.
0: అవునన్నయ్య, మరి పిల్లలకు మట్టితో బొమ్మలు చేయడం, చిన్న చిన్న కుండలు తయారు చేయడం వంటివి నేర్పితే వాళ్ళు అద్భుతమైన సృజనాత్మకత, ఏకాగ్రత పెరుగుతాయి. మనం పిల్లలకిచ్చే ఆస్తులు, చదువులతో పాటు ఈ ప్రకృతిని, నేల తల్లిని ప్రేమించే

0: సంస్కారాన్ని కూడా వారసత్వంగా అందించడమే మనం వారికిచ్చే నిజమైన గొప్ప బహుమతి.
1: నిజానికి మన భారతీయులు వేల సంవత్సరాల క్రితమే ఈ మట్టి గొప్పతనాన్ని గుర్తించారమ్మా. అందుకే మన ఆచారాల్లో, సాంప్రదాయాల్లో, ప్రతి పండగలోనూ మట్టికి ప్రత్యేక స్థానాన్ని ఇచ్చి దాన్ని దైవంగా పూజించే గొప్ప సంస్కృతిని మనకు అందించారు. మన పండగల ప్రాశస్త్యాన్ని చూస్తే ప్రతి పండగ వెనుక ఈ నేల తల్లికి ఇచ్చే గౌరవమే కనిపిస్తూ ఉంటుంది.
0: మనం జరుపుకునే వినాయక చవితి పండుగని తీసుకుంటే మరి పార్వతీదేవి నలుగు పిండి మట్టితోని వినాయకుడిని సృష్టించింది. అందుకే మనం ప్లాస్టిక్ కాకుండా పవిత్రమైన మట్టి విగ్రహాల్ని పూజించి తిరిగి ఆ మట్టిని నీటిలో నిమజ్జనం చేసి ప్రకృతిలో కలిపేస్తాం. అలానే దీపావళి నాటి మట్టి ప్రమిదలు చీకట్లను పారద్రోలి వెలుగులిస్తే సంక్రాంతి, యుగాది పండుగలకు కొత్త మట్టి కుండలోని పాయసం, ఉగాది పచ్చడి చేయడం మన ఇళ్లలో తరతరాలుగా వస్తున్న పవిత్రమైన ఆచారం.
1: ఇంకా అట్లతద్ది బతుకమ్మ పండుగల్లో కూడా గౌరమ్మను స్వచ్ఛమైన మట్టి లేదంటే పసుపుతో చేసి పూజిస్తారు. కొత్తగా పెళ్లైన దంపతులకి మన సంప్రదాయంలో నాగవల్లి అని మట్టి కుండల చుట్టూ తిప్పి వివాహ తంతు జరుపుతారు. పెళ్లిళ్లతో పాటు గ్రామదేవతల పండుగలకు మట్టి ఘటాల్నే ఊరేగిస్తారు. ఇదంతా ఎందుకంటే మన సంస్కృతిలో పుట్టుక నుంచి పెళ్లి వరకు, పండగల నుంచి దైవ కార్యాల వరకు ప్రతి అడుగులో మట్టి ప్రమేయం లేకుండా ఏ శుభకార్యమూ జరగదు.
0: అవునన్నయ్య, ఇక మన పూర్వీకులు పండుగల రూపంలో మట్టితో ఉన్న ఆత్మీయ బంధాన్ని, పర్యావరణ పరిరక్షణను ఎంత సహజంగా మన జీవన విధానంలో భాగం చేశారో కదా. మరి కృత్రిమమైన వస్తువుల వైపు కాకుండా పండుగల సమయంలో మట్టి ఉత్పత్తులను వాడటం వల్ల మన సంప్రదాయం నిలబడటమే కాకుండా వాటిని తయారు చేసే కళాకారుల ఇళ్లలోనూ వెలుగులు నిండుతాయి.
1: ఇప్పటి వరకు పండుగల్లో మన ఆచారాల్లో మట్టికున్న ప్రాధాన్యత గురించి తెలుసుకున్నాం. కానీ ఒక్కసారి ఆలోచించు, అసలు ఈ ప్రపంచంలో మట్టి లేకపోతే ఎలా ఉంటుందో ఊహించుకోవడం కూడా ఎంత కష్టమో కదా. భూమి మీద మట్టి లేకపోతే చెట్లు, చేమలు మొలకెత్తవు, పంటలు పండవు, కనీసం తాగడానికి స్వచ్ఛమైన నీరు కూడా ఇంకడానికి వీలుండదు. జీవజాల మనుగడే శూన్యమైపోయి ఈ సృష్టి అంతా ఒక్కసారిగా నిశ్శబ్దం అయిపోతుంది.
0: మట్టి లేకపోతే మనకు అన్నం పెట్టే రైతన్ ఉండడు, మన ఆకలి తీర్చే ఆహారం ఉండదు, కిరణజన్య సంయోగ క్రియ జరగక మనకు ప్రాణవాయువైన ఆక్సిజన్ అందించే అడవులుండవు. మట్టి లేని భూగోళం అంటే జీవం లేని ఒక రాతి గ్రహం మాత్రమే. మనం నిలబడే నేల, మనం తినే తిండి, మనం పీల్చే గాలి, ఇవన్నీ ఆ నేల తల్లి పెట్టిన భిక్షే అని గ్రహించినప్పుడు మన మనసు భక్తితో, కృతజ్ఞతతో నిండిపోతుంది.
1: అందుకే మట్టి అనేది కేవలం ఒక పదార్థం మాత్రమే కాదు, అది మన ప్రాణాధారం, సకల జీవరాశులకి మాతృమూర్తి. అలాంటి మట్టిని మనం నిర్లక్ష్యం చేయడం అంటే మన ఉనికిని మనమే నాశనం చేసుకోవడం. ఇప్పటికైనా మనం కళ్ళు తెరిచి ప్రకృతి ఇచ్చిన ఈ అమూల్యమైన మట్టిని పూజిస్తూ దానిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఈ మట్టి దినోత్సవం సందర్భంగా మనందరం ఒక ప్రమాణం అయితే మాత్రం చేద్దాం. మన నేల తల్లిని రసాయనాలతో, ప్లాస్టిక్తో పాడు చేయకుండా పచ్చని చెట్లతో, సేంద్రియ పద్ధతులతో పునర్జీవింపచేద్దాం. మట్టిని కాపాడుకుందాం, మన సృష్టిని, మానవాళి భవిష్యత్తుని నిలబెట్టుకుందాం.
0: చివరిగా శ్రోతలందరికీ ఒక్కటే సందేశం, ఈ భూమి, ఈ మట్టి కేవలం మనది మాత్రమే కాదు, అది సమస్త జీవకోటికి ఆశ్రయం, రాబోయే తరాలకు మనం భద్రంగా అందించాల్సిన పవిత్రమైన ఆస్తి. నేల తల్లికి మనం ఇచ్చే గౌరవమే మన జాతి భవిష్యత్తును నిర్ణయిస్తుంది. మట్టిని కాపాడితే ఆ మట్టి మనల్ని కాపాడుతుంది. మనం వేసే ప్రతి ప్లాస్టిక్ ముక్కను తగ్గించడం, రసాయనాల వాడకాన్ని ఆపడం, ప్రతి ఇంట్లో ఒక చెట్టును నాటడం, ఇవే మనం ఈ నేల తల్లికిచ్చే నిజమైన నివాళి. ఆకలి లేని, ఆరోగ్యం నిండిన పచ్చని ప్రపంచం కావాలంటే మట్టిని ప్రేమించడం, రైతన్నను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యతగా మారాలి. సాంకేతికత ఎంత పెరిగినా మన మూలాలు ఈ మట్టిలోనే ఉన్నాయి. మన ఆలోచనలను మార్చుకుందాం, పర్యావరణ స్పృహను పెంచుకుందాం, మట్టికి ప్రాణం పోస్తూ పచ్చదనంతో నిండిన సుందరమైన సమాజాన్ని నిర్మిద్దాం. లిజినెస్ మరింత వరకు రేడియో విష్ణు 90.4 MHz పై ఈ రోజు ముచ్చట్లు కార్యక్రమంలో మరి రోజు జాతీయ మట్టి దినోత్సవం సందర్భంగా మరి మట్టి గురించి చాలా చక్కటి విషయాలు అయితే తెలుసుకున్నాం కదండి. తిరిగి రేపు ప్రసారమయ్యే ఈ రోజు ముచ్చట్ల కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, మరి నమస్కారాలతో మీ విజయ,
1: మీ ప్రసాద్.

0: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ జ్వరం జలుబు దగ్గు ఆయాసం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఫిట్స్ చర్మ సమస్యలు విరోచనాలు ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును అన్ని రకాల టీకాలు వేయబడును మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్ నెబులైజర్ మల్టీపారా మానిటర్స్ ఫోటోథెరపీ కలవు డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 సెల్ నంబర్ 6304327391
1: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు ఇన్నోవేషన్ నందు ఓ జనరల్ మిట్సుబిషి డైకిన్ ఎల్జీ సామ్సంగ్ లాయిడ్ బ్లూ స్టార్ వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ ఆపోజిట్ శ్రీదేవి హోటల్ ఉండి రోడ్ భీమవరం సెల్ 9849124000

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ 100%

0: అత్యాధునిక వస్తువులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పిడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
3: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
2: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్,
3: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
1: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్, డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ అంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
1: సత్యశ్రీ కంప్యూటర్స్, మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703331022.
4: విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేకిరాజు ఎండి డిఎం గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, పిహెచ్ ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2. సెల్ 8665585773.

0: FM 90.4. హాయ్ లిస్నర్స్, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు సరదాగా కాసేపు. లిస్నర్స్, మరి నాటి మన అందరి ఫేవరెట్ ప్రోగ్రామ్ సరదాగా కాసేపు కార్యక్రమంలో మంచి మంచి మాటలు, చక్కటి పాటలు మరి వినడానికి రెడీగా ఉన్నారు కదా. మరి ఇంకెంత కలిసాం, ఇలాంటి మన కార్యక్రమాన్ని స్టార్ట్ చేసే ముందుకు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4, ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం.
1: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సివిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, MS OBG గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
2: డాక్టర్ పీడిఎం స్వరూప్ MD జనరల్ మెడిసిన్,
1: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ MD పీడియాట్రిక్స్,
2: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ MD ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
3: డాక్టర్ పి ప్రవీణ్ MS ఆర్థో, డాక్టర్ మాచవరపు మహేష్ MBBS DNB MS న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ ఎన్ మాధురి MBBS MS MCH సర్జికల్ ఆంకాలజీ, FI MAS క్యాన్సర్ సర్జన్.
1: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
4: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు, మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ MBBS MD పీడియాట్రిక్స్, జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1, సెల్ నంబర్ 6304327391.
5: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య,
6: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ENT కేర్ భీమవరం.
5: ప్రముఖ ENT సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
6: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును.
7: పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
5: ఆదిత్య ENT కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
8: అరే రీమా, సోలార్ ప్యానెల్ పెట్టించు, సోలార్ ప్యానెల్ పెట్టించు. మా స్నేహితులు ఎప్పటి నుంచో చెప్తున్నారు, కానీ నేను ప్రధాన మంత్రి గారు చెప్పినప్పుడు నమ్మాను.
9: భారత్ సర్కార్ కా లక్ష్ సోలార్ పవర్ సే బిజ్లీ బిల్ జీరో కర్నే కా భీ హై.
8: ప్రధాన మంత్రి గారు చెప్పటం వల్ల సోలార్ ప్యానెల్ పెట్టించాను, నా కరెంట్ బిల్ 0 వచ్చింది. మీరు కూడా పెట్టించండి.
10: పిఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. pmsuryaghar.gov.in.
5: ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ గారిచే లివర్ ఫర్ ఎవర్ ఫైబ్రోస్కాన్ క్యాంప్
7: జులై 29, 2026 అనగా బుధవారం ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.
5: ఈ క్యాంప్ లో పాల్గొన్న వైద్య నిపుణులు జీబీ పంత్ హాస్పిటల్ ఢిల్లీ నందు పనిచేసిన అనుభవం కలిగిన ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ పాయిల అనీష్ MDDM గ్యాస్ట్రో ఎంట్రాలజీ, కన్సల్టెంట్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ మరియు హెపటాలజిస్ట్.
7: ఈ క్యాంప్ లో జరుగు వైద్యం కడుపు నొప్పి, జీర్ణాశయం, పచ్చకమెర్లు, మలబద్ధకం, రక్తపు వాంతులు, గాల్ బ్లాడర్ మరియు బిలియరీ ట్రాక్ ఇబ్బందులు,
5: హెపటైటిస్ బి అండ్ సి, టైప్ 2 మధుమేహం, ఊబకాయం, అధిక ట్రైగ్లిజరాయిడ్స్, మెటబాలిక్ సిండ్రోమ్, గ్యాస్ ట్రబుల్ కు సంబంధించిన అన్ని సమస్యలు.

0: చూడబడును.
1: సెగ్మెంటోస్కోపీ, ఈవెల్ బ్యాండింగ్, డైలటేషన్, చిన్న పిల్లలకు ఎండోస్కోపీ, ERCP, ఫారిన్ బాడీ రిమూవల్ మొదలగు ప్రొసీజర్ చేయబడును.
0: 5,000 రూపాయల విలువ గల ఫైబ్రో స్కాన్ ఉచితం.
1: ఓపి కన్సల్టేషన్ ఉచితం.
2: రక్త పరీక్షలలో సిటీ స్కానింగ్ లో ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, ఎండోస్కోపీ, అల్ట్రాసౌండ్ 50% రాయితీ ఇవ్వబడును.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఇంపీరియల్ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
1: సెల్ 9989342009. ఆఫ్టర్ ఏ షార్ట్ బ్రేక్ వెల్కమ్ బ్యాక్ టు సరదాగా కాసేపు. లిజినెస్ మరేపట్లని ఈరోజు కూడా ఒక మంచి మాటతో ఈనాటి కార్యక్రమాన్ని స్టార్ట్ చేసేద్దామండి. మరి ఈరోజు మనం చెప్పుకోబోయే మంచి మాట ఏంటంటే, మరి ఈరోజు తొలి ఏకాదశి కదండి. మరి ముందుగా మా శ్రోతలందరికీ కూడా తొలి ఏకాదశి శుభాకాంక్షలు. మరి ఈరోజు తొలి ఏకాదశి సందర్భంగా చక్కని మాట తెలుసుకుందామండి. మరి సుదర్శన చక్రాన్ని ఎవరు తయారు చేశారు, ఎందుకు తయారు చేశారు తెలుసుకుందామా? మరి పూర్వం రాక్షసుల యొక్క దురాగతాలు పెరిగినప్పుడు దేవతలంతా కలిసి విష్ణుమూర్తిని ఆశ్రయించారట. మరి రాక్షసుల్ని ఓడించేందుకు ఒక దివ్య అవసరం, ఒక దివ్య ఆయుధం అవసరమైతే అప్పుడు విష్ణుమూర్తి శివుణ్ణి ప్రార్థించగా శివుడు సుదర్శన చక్రం అందించగా, మరి విష్ణుమూర్తి కోసం శివుడు సుదర్శన చక్రాన్ని సృష్టించి ఆయనకు అప్పగించాట. ఇక ఆ తర్వాత అది పరశురాముడిని చేరుకుని అక్కడి నుంచి శ్రీకృష్ణుణ్ణి చేరిందన్నమాట. అంటే చూసారా, మరి సుదర్శన చక్రం శివుడి నుంచి విష్ణువు దగ్గరకు వచ్చింది, మరి విష్ణువు దగ్గర నుంచి పరశురాముడి దగ్గరకు వచ్చింది, పరశురాముడి దగ్గర నుంచి శ్రీకృష్ణుడి దగ్గరికి చేరిందన్నమాట. ఓకే లిజినెస్, మరి సుదర్శన చక్రాన్ని ఎవరు తయారు చేశారు, ఎందుకు తయారు చేశారు తెలుసుకున్నాం కదా. ఇకలా ఈనాటి కార్యక్రమానికి ముందుగా మనకి SMS చేశారు నిజామాబాద్ జిల్లా డొంకేశ్వర్ నుండి మాడబోయి సత్యనారాయణ గారు, తిరుమల వర్షిణి, అలానే లిప్సిక, లహరి అందరూ కూడా మనకి SMS చేశారు. మరి శుభోదయం మేడం అంటున్నారు. శుభోదయం అండి. మాకు జాతక రత్నం మిడతం బొట్లు ఈ చిత్రం నుండి నీ చేయి నా చేయి పెనవేసి అనే చక్కని పాటని అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాటని అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

లిజినెస్. మరి చక్కని బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే వింటున్నాం కదండి. ఇకలని నడిపిన కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారు, మరి ఏ సాంగ్ ప్లే చేయమంటున్నారు తెలుసుకోమే ముందు, మరి ఈరోజు తొలి ఏకాదశి అందరికీ తెలిసిందే కదండి, మరి ఆషాఢ శుద్ధ ఏకాదశిని మనం తొలి ఏకాదశి అని చెప్పుకుంటూ ఉంటాం కదా. ఇక దీనికన్నా ముందు మరి నిన్నటి రోజు మనకి ఆషాఢ శుద్ధ దశమి కదండి. మరి ఆషాఢ శుద్ధ దశమి నాడు మరి అమ్మవారికి శాకంబరి పూజ అనేది చేస్తూ ఉంటారు. మరి నిన్న మనకు టైం లేదు కదండి, దానివల్ల చెప్పుకోలేకపోయాము, ఈరోజు చెప్పుకుందాం. మరి శాకంబరి అనగా కూరలతో కడుపు నింపునది అని అర్థం. శాకము అంటే కూర. మరి కూరల్లో మరి ఈ కూరలతో మునులకు దేవతలకు అన్నం పెట్టింది అమ్మ. మరి అప్పటి నుంచి కూడా అమ్మను శాకంబరి అని పిలిచేవారట. మరి ఇప్పుడు ఆ శాకంబరిని కాస్త శాకాంబరిగా మార్చేశారు. ఇక ఒకప్పుడు మరి చరాచర జగత్తంతటినీ కూడా నాశనం చేయాలని చెప్పి ఒక రాక్షసుడు సంకల్పించాడు. మరి ఇతడు హిరణ్యాక్షుడికి ముని మనవడు. అంటే హిరణ్యాక్షుడు తెలుసు కదండి మనకి, హిరణ్యాక్షుడికి ముని మనవడు అనమాట. అంటే హిరణ్యాక్షుని యొక్క కొడుకు శంబనుడు, శంబనుడి యొక్క కొడుకు రురువు, రురువు యొక్క కొడుకు దుర్గముడు. మరి వేదాలు ఉన్నంత వరకు దేవతలకి బ్రాహ్మణులకి విజయం, మరి తద్వారా లోకాలన్నీ కూడా బాగుంటాయి అనుకున్నాడు. అందుకని వేదాలు భూలోకంలో లేకుండా చేసేస్తే దేవతలకి యజ్ఞాలు అనేవి జరగవు, పూజలు జరగవు, దేశం నాశనమైపోతుంది కదా అనుకున్నాడు. మరి బ్రహ్మ కోసం తపస్సు చేశాడు. ఇక బ్రహ్మ ప్రత్యక్షమై ఏం కావాలి అనంటే భూలోకంలో ఉన్నటువంటి ఈ వేద పండితులు వేదాల్ని మరిచిపోవాలి అన్నట్ట. ఆయన కూడా తదాస్తు అన్నట్ట. మరి దాంతో అందరూ కూడా వేదాలు మర్చిపోయారు. వేదాలు ఆగిపోయాయి, సంధ్యావందనం ఆగిపోయింది, యజ్ఞాలు ఆగిపోయాయి. మరి యజ్ఞాలు ఆగిపోతే దేవతలు బక్క చిక్కిపోతారు అంతే కదండి. అంటే యజ్ఞం చేసేటప్పుడు మరి ఇంద్రుడు మొదలగు దేవతల పేర్లు చెప్పి మనం యజ్ఞంలో నెయ్యి వేస్తూ ఉంటాం కదా, అక ఆ రెండు చెక్క గరటలు ఉంటాయి కదా, ఆ రెండు చెక్క గరటలను కూడా చాలా అద్భుతమైన మంత్రశాస్త్రం ప్రకారం తయారు చేస్తారట. అంటే మనం పట్టుకెళ్ళేది ఒక స్టీల్ స్పూన్ లేదా ఒక గరిటతో పట్టుకెళ్ళి అక్కడ యజ్ఞం చేయరనమాట. ఆ యజ్ఞం చేసేటప్పుడు చెక్కవి రెండు స్పూనుల్లా ఉంటాయన్నమాట, వాటిని మంత్రశాస్త్రం ప్రకారం తయారు చేస్తారట. మరి దాంతో నెయ్యి తీసుకుని మరి ఇంద్రాయ స్వాహ అని వేయడంతో ఆ నెయ్యి కాస్త నిప్పు మీద పడి భస్మమై సన్నని పొగగా మారిపోయి ఇంద్రలోకానికి వెళుతుంది. మరి ఇంద్రుడి కొరకు చెప్పాం కదా మంత్రం, కాబట్టి ఇంద్రుడి కొరకు ఇది అని. అందువల్ల ఇంద్రుడి నాలుక మీద ఈ పొగ అమృత బిందువుగా పడుతుందన్నమాట. మరి ఆ చిన్న అమృత బిందువు ఇది నాలుక మీద పడగానే ఆయనకి ఆ పూటకి ఆకలి తీరిపోతుందన్నమాట. మరి ఇంద్రుడికి ఆకలి తీరితే బలం వస్తుంది కదా, దాంతో పలానా ప్రాంతంలో యజ్ఞం చేశారు కదా, కాబట్టి ఆ ప్రాంతంలో మరి సకాలంలో వర్షాలు కురిపిద్దాం అని చెప్పి అనుకుంటాడు. మరి వర్షాలు కురిస్తే పంటలు పండుతాయి కదా,

గడ్డి మొలుస్తుంది. మరి ఆ గడ్డిని తిన్న ఆవులు పాలిస్తాయి. మరి ఆ పాలను మనం కొంత ఉపయోగించుకుంటూ ఆ పాలతోటి మళ్ళీ నెయ్యిని తయారు చేసుకుని ఆ నెయ్యిని మనం భగవంతునికి ఇస్తామన్నమాట. అంటే ఇది దేవతలకి మనకి ఇచ్చిపుచ్చుకునే సంబంధం. ఇక కథలోకి వద్దాం. మరి ఎప్పుడైతే ఈ వేదమంత్రాలు మర్చిపోయారో భూలోకవాసులు యజ్ఞాలన్నీ కూడా ఆగిపోయాయి. మరి ఇంద్రాది దేవతలు బక్కచిక్కిపోయారు తిండి లేక, దాంతో వర్షాలు లేక కరువు వచ్చి పడింది. మరి 100 ఏళ్ళు కరువు వచ్చి ప్రజలంతా ఆకుల్లా అలమటించిపోయారు. మరి అల్లాడిపోయారు, చనిపోయారు. శవాల్ని పీక్కు తినడం మొదలుపెట్టారట ఆకలి తట్టుకోలేక. మనిషిని మనిషి తినే కరువు అనేది వచ్చి పడిందట. అప్పుడందరూ కూడా మరి వేద మంత్రాలు మరచిపోవడమే దీనికి గల కారణమని చెప్పి అతి కష్టం మీద హిమాలయ పర్వతాలకు వెళ్ళి అమ్మని భక్తితో ప్రార్థించారట. మరమ్మా, నిన్నిప్పుడు ఎలా పిలవాలో కూడా మాకు తెలియడం లేదు. మంత్రాలన్నీ మర్చిపోయాం, వేదాలన్నీ మర్చిపోయాం, అమ్మ అని పిలవగలం అంతే అన్నారట. అప్పుడు అమ్మ ప్రత్యక్షమై ఆమె అనేక హస్తాలతో, అనేక పాదాలతో, అనేక శిరస్సులతో, అనేక నేత్రాలతో ప్రత్యక్షం అయ్యిందట. కాబట్టి అమ్మను శతాక్షి అన్నారు. అంటే అన్ని చేతులతో, అన్ని రకాల ఆకుకూరలు, కూరగాయలతో, మరి వీటన్నింటితో కలిసి ఆహార పదార్థాలు తయారు చేసి అందరికీ కూడా కడుపు నిండా భోజనం పెట్టిందట. వాళ్ళందరి ప్రాణాలు నిలబెట్టింది. అలా వాళ్ళందరినీ రక్షించడానికి అమ్మవారు ఆవిర్భవించిన రూపం కాబట్టి శాకాంబరి అన్నారు. మరి కూరగాయలతో కడుపు నింపింది, ప్రాణాల్ని నిలబెట్టింది కాబట్టి శాకాంబరి. అలా ప్రత్యక్షమైన తిది ఆషాఢ శుద్ధ దశమి, అనగా నిన్నటి రోజు. మరి దశమి నాడు ప్రత్యక్షమైంది కదా, అందరికీ కూడా కడుపు నింపింది. మరి ఏం కావాలి అంటే, మరి మాకు వేదాలు కావాలి అని చెప్పి అన్నారట అందరూ. అప్పుడు దుర్గముణ్ణి చంపిందనమాట. అంటే దుర్గముణ్ణి చంపింది మాత్రం ఆశ్వీజ మాస అష్టమి, దుర్గాష్టమి. మనం దేవి నవరాత్రులు చేసుకుంటాం కదండి, సరే నవరాత్రులు ఆ రోజు అనమాట. మన నవరాత్రులు జరుపుకుంటాం కదా, దుర్గాష్టమి, మహానవమి, విజయదశమి అంటూ ఉంటాం కదా. ఆ రోజు దుర్గాష్టమి రోజు అంటే సరిగ్గా 3 మాసాలకి, అంటే ఇప్పుడు ఆషాఢ మాసంలో వాళ్ళకి కడుపు నిండా భోజనం పెట్టింది, ఆశ్వీజ మాసంలో 3 నెలలకి యుద్ధం చేసి దుర్గముణ్ణి చంపిందనమాట. మరి దుర్గాష్టమికి సరిగ్గా 3 మాసాలకి దుర్గముణ్ణి వధించిందనమాట. అంటే ఆ 3 నెలలు కూడా వీరికి తృప్తిగా భోజనం పెట్టింది. మరి దుర్గముణ్ణి చంపడం వల్లే అమ్మ దుర్గగా పిలువబడింది. అందువల్ల ఆషాఢ శుద్ధ శుక్ల దశమి నాడు అమ్మవారు శాకంబరిగా వచ్చి దేవతల్ని, మానవుల్ని రక్షించింది, దుర్గముణ్ణి వధించింది. దానివల్ల వేదాలనేవి తిరిగొచ్చాయి. కాబట్టి ఆ తల్లిని శాకంబరి దేవిగా కొలవడం ప్రారంభించారట. మరి ఆ రోజు అమ్మవారిని కూరగాయలతో అలంకారం చేసి, మరి కూరగాయలే నివేదన చేసి, మరి వీటిని ఎవరికైనా స్వయంపాకంగా ఇస్తూ ఉంటారట, లేదా వీటిని ఆహారం కింద తయారు చేసి 10 మందికి కూడా అన్నదానం అనేది చేస్తూ ఉంటారట. మరి నిన్నటి రోజు చూస్తే మనం ప్రతి దేవాలయాల్లో కూడా, అమ్మవారి దేవాలయాల్లో ఏ గుడికి వెళ్ళినా సరే అమ్మవారిని శాకాంబరిగా అంటే కూరగాయలతో అలంకారం అనేది చేస్తూ ఉంటారనమాట. ఓకే లిజినెస్. మరి ఆషాఢ శుద్ధ దశమి, మరి శాకాంబరి పూజ, శాకాంబరి అమ్మవారిగా మనకి దర్శనమిస్తుంది అమ్మ అని చెప్పి తెలుసుకున్నాం కదా. ఇక నీ నడమని కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి బెంగళూరు నుండి జయలక్ష్మి గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. నమస్తే మ్యామ్ అంటున్నారు, నమస్తే అండి, హ్యాపీ సాటర్డే అంటున్నారు, మరి ప్రోగ్రామ్ అయితే వింటున్నామంటున్నారు. అలానే ఈరోజు మా కోసం అర్జున్ మూవీ నుంచి మధుర మధుర తర మీనాక్షి అనే చక్కని పాటను ప్లే చేయమంటున్నారు. తప్పకుండా అండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాటనైతే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

లిజినెస్. మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇకలా నేనటువంటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారు, మనకి ఏ సాంగ్ ప్లే చేయమంటున్నారు తెలుసుకోబోయే ముందు, మరి ఈరోజు తొలి ఏకాదశి కదా, దీని గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. మరి తొలి ఏకాదశిని దేవశయన ఏకాదశి లేదా శయన ఏకాదశి అని కూడా అంటూ ఉంటాం కదండి. మరి ఆషాఢ మాసంలోని శుక్లపక్ష ఏకాదశి అంటే తొలి అంటే మొదటిది. మరి చాతుర్మాస వ్రతాలకు కూడా ఇదే మొదటి ఏకాదశి కాబట్టి తొలి ఏకాదశి అని చెప్పి అంటూ ఉంటారు. ఇక చాతుర్మాసం అంటే ఆషాఢ శుద్ధ ఏకాదశిని శయన ఏకాదశి అంటారు. ఈరోజు శ్రీ మహావి

విష్ణువు యోగ నిద్రలోకి వెళ్లే రోజు. మరక్కడ నుండి కార్తీక శుద్ధ ఏకాదశి, దానిని ఉత్థాన ఏకాదశి అంటారు. మరి శ్రీ మహావిష్ణువు యోగ నిద్ర నుండి లేచి గరుడ వాహనంపై ఆసీనుడై అందరికీ కూడా దర్శనం ఇచ్చి వారి కోరికల్ని నెరవేర్చే రోజు. ఈ నాలుగు నెలల్ని మనం చాతుర్మాసం అంటూ ఉంటాం. మరి మధ్యలో భాద్రపద మాసంలో ఏకాదశిని పరివర్తన ఏకాదశి అంటూ ఉంటాం. అంటే స్వామివారు పక్కకి వరగడం అనమాట. మనం చూడండి, మరి రాత్రి ఎలా పడుకున్నామో మన ప్రొద్దుట వరకు కూడా అలా పడుకునే ఉండం కదా. కాస్త ఈ పక్కకి వరుకుతాం కదా, అంటే లెఫ్ట్ సైడ్ పడుకోవడం అని లేకపోతే రైట్ సైడ్ పడుకోవడం అని చేస్తూ ఉంటాం కదా. మరి అలానే స్వామివారు కూడా ఏంటంటే ఈరోజు ఆషాఢ శుద్ధ ఏకాదశిని యోగ నిద్రలోకి వెళ్తారు కదా, రెండు నెలలు పోయిన తర్వాత అంటే భాద్రపద మాసంలో వచ్చేటటువంటి పరివర్తన ఏకాదశి రోజు మరి స్వామివారు పక్కకి వరుకుతారనమాట. అంటే ఈ పక్క నుంచి ఈ పక్కకి పడుకుంటారనమాట. మరి ఈ చాతుర్మాస వ్రతాన్ని అందరూ కూడా చేయొచ్చండి. మరి నాలుగు నెలల్ని చాతుర్మాసం అంటారంట. ఆడవారు, మగవారు, పిల్లలు, పెద్దలు అందరూ చేయొచ్చు. మరి ఎన్నో పూజలు, వ్రతాలు, నోములు చేస్తే అవన్నీ కూడా ధర్మార్థ కాముల్నిస్తే ఇది వైకుంఠ ప్రాప్తిని ఇస్తుందట, మోక్షాన్ని ఇస్తుందట. మరి ఎలా చేయాలి అంటే దీనికి ఐదు మార్గాలున్నాయి. ఎలా అంటే చాతుర్మాసం అంటే ఈ నాలుగు నెలలు అంటే ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వీజం. మరి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు విరమిస్తాం కదా, ఈ నాలుగు నెలలు చేస్తారు. నాలుగు నెలలు అమ్మ బాబోయ్ నాలుగు నెలలు మాకు ఎక్కడ కుదురుతుండండి అని చేయలేని వారు కనీసం రెండు నెలలైనా చేయొచ్చట. మరి రెండు నెలలు కూడా చేయలేని వారు కనీసం ఒక నెలైనా చేయొచ్చు. అంటే చాతుర్మాసం అంటే నాలుగు నెలలు, అర్ధ చాతుర్మాసం అంటే రెండు నెలలైనా చేయొచ్చు. అమ్మో రెండు నెలలు కూడా మాకు కుదరదండి అంటే ఒక్క నెల పాద చాతుర్మాసం అని చెప్పి అంటూ ఉంటారు. ఆ ఒక్క నెలైనా చేయొచ్చు. అయ్యో బాబోయ్ అది కూడా నెల రోజులు మాకు ఎక్కడ కుదురుతుందండి బిజీ లైఫ్లో అని చెప్పి అనుకున్న వాళ్ళు, తొమ్మిది ఏకాదశులు ఉంటాయి కదా. ఇప్పుడు ఆషాఢంలో వచ్చే రెండు, శ్రావణంలో రెండు, భాద్రపదంలో రెండు, ఆశ్వీజంలో రెండు, ఎనిమిది, అలానే కార్తీకంలో వచ్చే ఏకాదశి తొమ్మిది. ఈ తొమ్మిది రోజులు తొమ్మిది ఏకాదశులు చేసిన చాతుర్మాసంతో ఫలితం అనమాట, సమాన ఫలితం వస్తుంది అనమాట. అంటే పెద్ద పెద్ద వాళ్ళందరూ ఏంటంటే నాలుగు నెలలు చేస్తారు, కుదిరిన వాళ్ళు రెండు నెలలు చేస్తారు, అది కుదిరిన వారు ఒక నెల చేస్తారు. అది కూడా కుదరదు అంటే మనం ఈ తొమ్మిది ఏకాదశులు అంటే ఆషాఢంలో రెండు, శ్రావణంలో రెండు, భాద్రపదంలో రెండు, ఆశ్వీజంలో రెండు, అలానే కార్తీకంలో వచ్చి ఏకాదశి మొత్తం ఈ తొమ్మిది ఏకాదశులు చేసినా కూడా చాతుర్మాస ఫలితం అనేది వస్తుంది. మరి ఈ చాతుర్మాస వ్రతం ఎలా చెయ్యాలి అంటే, మరి ఈ వ్రతానికి చేయాల్సినవి ఏంటి, ముఖ్యమైనది స్నానం, తర్వాత ఆరాధన అంటే విష్ణు సహస్రనామ పారాయణం చేయడం, విష్ణుమూర్తిని ఆరాధన చేయడం అటువంటివి. ఇక మూడవది ఏంటంటే త్యజించడం అంటే ఇష్టమైన వాటిని విసర్జించడం. ఇక తర్వాత నాలుగవది మౌనం అంటే చెడు మాట్లాడకుండా ఉండటం. మౌనం అంటే మౌనం కింద మాట్లాడకుండా ఉండిపోవడం కాదు, చెడు మాట్లాడకుండా ఉండడాన్ని మౌనం అంటాం. ఇక తర్వాత ఉపవాసం, మరి ఏకాదశి నాడు ఉపవాసం ఉండం. అలానే గోసేవ, ఆలయ సేవ ఇటువంటివన్నీ చెయ్యాలన్నమాట ఈ వ్రతానికి. ఇక చెయ్యకూడనివి ఏమిటి, నేను చెప్పగలది అందరికీ తెలిసిందే కదండి, మధు మాంసాలు ముట్టకూడదు, అలానే మరి హింస, ఈర్ష్య, అసూయ, నిందించడం ఇలాంటివి అబద్ధం ఆడటం ఇలాంటివి ఏవి చేయకూడదు. నెక్స్ట్ ఏంటంటే ప్రయాణాలు కూడా చేయకూడదండి. అంటే చాతుర్మాస వ్రత దీక్ష చేసేవాళ్ళు ఏంటంటే మనం చూస్తూ ఉంటాం, సన్యాసులు, పీఠాధిపతులు, వీరు చాతుర్మాస దీక్ష ఎక్కడ మొదలుపెట్టారో ఆ నాలుగు నెలలు కూడా అక్కడే ఉంటారు. అంతే తప్ప ఎక్కడికి వెళ్ళరనమాట. అంటే ప్రయాణాలు, నిద్ర చేయడం, ప్రయాణాలు చేయడం ఇటువంటివి ఏవి చేరు. ఆ నాలుగు నెలలు కూడా స్వామివారి సేవలోనే ఉంటారు. ఇక అలానే భూసయనం అంటే చాప వేసి కింద పడుకోవడం, అలానే బ్రహ్మచర్యం, అలానే ఉపవాసం ఉండటం, ఇవన్నీ కూడా నిష్ఠతో చేస్తే చాలా చాలా మంచిదనమాట. ఇక ఇలాగే ఈ చాతుర్మాసానికి మరి వర్షాకాలంలో ప్రారంభమవుతుంది కదండి ఈ చాతుర్మాసం అనేది, కాబట్టి ప్రయాణాలు ఎందుకు చేయకూడదు అంటే వర్షాకాలంలో మనం బయటకు వెళితే ఆరోగ్యం దెబ్బతింటుంది అందుకు అని కూడా చెప్తూ ఉంటారు. ఇక ఆహార నియమాలు ఏంటి అంటే మరి నాలుగు నెలలు కూడా సూర్యుడు పెద్దగా కనిపించడు కదండి, అంటే మబ్బు మబ్బుగా ఉంటాడు కదా, పెద్దగా కనిపించడు కదా, కాబట్టి రోగాలు అనేవి ఎక్కువైపోతూ ఉంటాయి. కాబట్టి ఆయుర్వేద శాస్త్రంలో కొన్ని ఆహార నియమాలు ఉంటాయి, వాటికి అనుగుణంగా ఈ చాతుర్మాస వ్రతాన్ని మనకి డిజైన్ చేశారనమాట మన పెద్దవాళ్ళు. అంటే మరి ఈ చాతుర్మాసం అనేది తెలుసుకున్నాం కదా, ఆషాఢం నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు. మరి నాలుగు నెలలు కూడా ఎంతో నిష్ఠగా పూజ చేస్తే విష్ణుమూర్తి ఆరాధన అనేది ముఖ్యం అనమాట. అంటే మౌనం వహించడం, ఉపవాసాలు ఉండటం, గోసేవ, ఆలయ సేవ, ఆ స్వామివారిని ఆరాధించడం, అర్చన, పూజ ఇటువంటివన్నీ కూడా చేసుకుంటూ ఉండాలి. ఇక చేయకూడనివి కూడా చెప్పుకున్నాం కదండి, మరి మధు మాంసాలు ముట్టుకోకుండా ఉండటం, ఎవరిని హింసించడం, ఈర్ష్య, అసూయ.

దొంగతనాలు ఇటువంటివి ఏది కూడా ఒకరిని బాధ పెట్టడం, ఇబ్బంది పెట్టడం, మరి కళ్ళనీళ్ళు తెప్పించేలా బాధించడం ఇటువంటివి ఏవి కూడా చేయకూడదు అనమాట. అలానే ప్రయాణాలు చేయకూడదు, మరి భూసైనమంటే నేల మీదే పడుకోవాలి, బ్రహ్మచర్యం పాటించాలి, ఇవన్నీ కూడా ఎంతో నిష్ఠగా చేస్తే మనకి నిజంగా వైకుంఠ ప్రాప్తి అనేది కలుగుతుందటండి. కాబట్టి మరొక చక్కని టాపిక్ గురించి, చాతుర్మ్యాసం గురించి చాలా చక్కటి విషయాలు తెలుసుకున్నాం కదా. ఇకలా నేనటువంటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే, డొన్నా గ్రామం నుండి సుబరణి గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. శుభ మధ్యాహ్నం విజయాజీ అంటున్నారు. శుభ మధ్యాహ్నం అండి. మరి శ్రోతలందరికీ కూడా తొలి ఏకాదశి శుభాకాంక్షలు అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి సమయాభావం సహజీవనం, సమంత మమంతల సందేశాల సమతోలనం, ప్రతి పండుగ అర్థం పరమార్థం అంటున్నారు. భిన్నత్వంలో ఏకత్వం మన భారతదేశం. అనంత పుణ్యాలకు కరుణకి తలుపులు తెరిచే మాసం. లోకాన్ని అభివృద్ధి పదంలో పయనింపచేసే మాసం. త్రికరణ శుద్ధితో పితృదేవతలకు ప్రీతి అయిన మాసం. ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు వచ్చే తెలుగువారి తొలి పండుగ తొలి ఏకాదశి. మరి పేలపిండి ప్రసాదం ఈ పండుగ ప్రత్యేకం. గ్రీష్మ ఋతువు రాకతో పేలపిండి వ్యాధి నిరోధకతనిస్తుంది. అందుకే పేలపిండి అనేది దివ్య ఔషధమైంది. ఉపవాస దీక్షతో హరినామస్మరణతో ఆత్మను పరిశుద్ధపరుస్తుంది. శ్రీహరి క్షీర సముద్రంలో శేషపాన్పుపై యోగ నిద్రలో శయనించే రోజు అదే శయన ఏకాదశి అనేది మరో పేరు. మరి తొలకరి చినుకులు వచ్చే రోజు, రైతన్నలకు సంతోషం తెచ్చే రోజు, దాన ధర్మాలతో పరిడెల్లే పండుగ రోజు, అదే తొలి ఏకాదశి పర్వదినపు రోజు అని చెప్పంటున్నారు. అలానే భక్త ప్రహ్లాద చిత్రం నుండి నారాయణ మంత్రం అనే చక్కని పాటనైతే ప్లే చేయమంటున్నారు. తప్పుకున్నారండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాటనైతే ప్లే చేసే ముందు మన నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నుండి పాలెంపోలయ్య గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి గుడ్ ఆఫ్టర్నూన్ విజయమ్మ అంటున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మరి అలానే ఈరోజు తొలి ఏకాదశి సందర్భంగా శ్రోతలందరికీ కూడా శుభాకాంక్షలు అంటున్నారు. అలానే భక్త ప్రహ్లాద చిత్రం నుండి నారాయణ మంత్రం అనే చక్కని పాటనైతే ప్లే చేయమంటున్నారు. తప్పుకున్నారండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాటనైతే ప్లే చేస్తున్నాం. విని ఆనందించండి.

లిజినెస్ మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇకలా నేనటువంటి కార్యక్రమానికి నెక్స్ట్ సెమెస్ నెక్స్ట్ ఎస్ఎంఎస్ వచ్చేసి మనకి భూదాన్ పోచంపల్లి నుండి మాధవి గారు, ఆంజనేయులు గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి నటుడు సత్యనారాయణ గారి జయంతి సందర్భంగా నివాళి అర్పిస్తూ మరి ఘటోత్కచుడు చతురు నుండి అందాల అపరించి బొమ్మ అనే చక్కని పాటను అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకున్నారండి, మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాటను అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

లిస్నర్స్ మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. తెగలని నడమని కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి నాగర్ కర్నూలు జిల్లా పెద్ద కొత్తపల్లి మండలం సాతాపూర్ గ్రామం నుండి లక్ష్మయ్య, బాలేశ్వరమ్మ, శివశంకర్, భరత్ సింహ, యమున, లుమ్మిన్ కుమార్, సిద్ధార్థ, త్రివర్ణ, అదిరా, చైతన్ సింహ, విక్రమ్ సింహ మరి వీరంతా కలిసి మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి గుడ్ ఆఫ్టర్నూన్ విజయమ్మ అంటున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మరి ఈరోజు ప్రముఖ నటులు కైకాల సత్యనారాయణ గారి జయంతి సందర్భంగా యమలీల చిత్రం నుండి అభివందనం యమరాజాగిని అనే చక్కని పాటని అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం మీరు కొరుకున్నట్లుగా చక్కని పాటని అయితే ప్లే చేస్తున్నా, విని ఆనందించండి.

0: దండధర బాహుమండిత విగ్రహుండ నిఖిల చరాచర జీవ ప్రాణ నిర్మూలనాని యముండ యముండ.
1: లిజినెస్, మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇకలా నేనటువంటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుండి బండారు తిరుమతుల గుప్తా గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి విజయ బంగారు తల్లికి నమస్తే, శుభ మధ్యాహ్నం అంటున్నారు. నమస్తే అండి, శుభ మధ్యాహ్నం. మరి జులై 25, మరి ముందుగా మీకు అందరికీ కూడా తొలి ఏకాదశి పర్వదిన శుభాకాంక్షలు అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి లేచింది మహిళా లోకం అన్నటువంటి పింగళి నాగేంద్రరావు గారి కలం నుండి చాలువరిన అక్షరమాలకు సాకార రూపంగా అందరూ, ముఖ్యంగా మహిళా మనులందరూ ఎంతగానో గర్వించవలసిన రోజుగా కూడా చెప్పుకోవచ్చు ఈ రోజు అంటున్నారు. ఎందుకంటే మహిళలు పురుషుల కంటే ఎందులోనూ ఏ విషయంలోనూ ఎంత మాత్రం తక్కువ కాదని నగ్న సత్యాన్ని మరోమారు మన పెద్దవారు రచయిత పింగళవారు అన్న మాటని అక్షర సత్యమని తేట తెల్లం చేసిన రోజుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎవరో ఎక్కడో పురుషాధిక్యం కనబరిచే పురుషులు మినహా పురుషులు స్త్రీలు అందరికీ జన్మనిచ్చినటువంటి స్త్రీమూర్తి అందరికీ అమ్మలాంటిది, వదినలాంటిది, అక్క చెల్లెలాంటిది. అసలు స్త్రీ అంటే ఆది పరాశక్తి అని భావించే గౌరవించే పురుషులందరూ కూడా ఆడపడుచులను అప్పటికే చిన్న పెద్ద పదవులతో అభినందిస్తూ ఆడపడుచులను అధిరోహించేలా చేయడంలో తమ వంతు పాత్ర సమర్థవంతంగా నిర్వర్తించేవారు ఎందరో ఉన్నారు. మరి జులై 25 మహిళలు మహిళలను అంతగా గౌరవించే, పురుషులు సంతోషించే అద్భుతమైన సంఘటన జరిగిన రోజు. అదేంటంటే మరంతవరకు ఆ రోజుల్లో ప్రధానమంత్రిగా ఇందిరాగాంధీ మాదిరిగా ఒక మహిళ అత్యున్నత పదవిని అలంకరించిన రోజు అంటున్నారు. మరి ఆ అద్భుతమైన విషయం ఏంటంటే దేశంలోనే అత్యున్నతమైన పదవి అయినటువంటి రాష్ట్రపతి పదవిని 2007 భారతదేశ తొలి మహిళా రాష్ట్రపతిగా ప్రతిభా పాటిల్ గారు ప్రమాణ స్వీకారం చేసిన రోజు. మరి ఆమెకు, మరి మగవారికి, ఆడపడుచులతో పుట్టలకు సోదరీమణులందరికీ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను అంటున్నారు. అలానే జులై 25 అనగా ఈరోజు మరి అద్భుత నటులు, అభిమాన నటులు, విశ్వనట చక్రవర్తి, నట యశస్వియకు సామర్ల వెంకట రంగారావు గారు స్వర్గస్థులయ్యాక యముని పాత్రను పోషించే ఆచానబాహుడు ఎవరా అనుకునే సమయంలో, మరి 1959 సిపాయి కూతురు అనే చిత్రం ద్వారా మనకు పరిచయమే. అప్పటికీ సాంఘిక చిత్రాల్లో అన్ని పాత్రల్లోనూ తన నటనా పటిమను కనబరుస్తూ తన నట జీవితంలో విజయవంతంగా తీసుకుపోతున్న కైకాల సత్యనారాయణ గారి జయంతి. వారు ప్రముఖ నటులు మాత్రమే, రమా ఫిల్మ్స్ బ్యానర్స్ పై అద్భుతమైన చిత్రాలు నిర్మించిన నిర్మాత కూడా. నటులు, నిర్మాత అగు కైకాల సత్యనారాయణ గారికి నివాళిగా, మరి నేనంత పెద్ద పాత్రలు మాత్రమే కాకుండా హాస్యాన్ని కూడా పండించగలనని, అటు ఒక పక్క విలన్ గాను క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను నటిస్తూనే హాస్య నటులుగా కూడా చాలా చిత్రాల్లో మనకు ఒగపించడం జరిగింది అంటున్నారు. మరి హాస్య పాత్రలో వారు యముడిగాను ఘటోత్కచుడుగాను నటించిన వారిగా అనిపిస్తారు. మరి నాకు హాస్యం అంటే ఇష్టం కాబట్టి మరి ముందడుగు చిత్రం నుండి బాలుగారు ఆలపించినటువంటి వేటూరు గారి గీతం, చక్రవర్తి గారి సంగీత సారథ్యం, నాకు ఒక శ్రీమతి కావాలి అనే చక్కని పాటను అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాటను అయితే ప్లే చేస్తున్నా, విని ఆనందించండి.

நாதின் தின்ன நாதின் தின்ன நாதின் தின்ன. లిజ్నెస్ మరి చక్కని పాటలైతే వింటున్నాం కదండి. ఇకలా నేను నడపని కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి గోపాలపట్నం నుండి సుధాకర్ గారు, అరుణ, ప్రవళిక, కౌండిన్య, తేజ, సూర్యకుమారి, లలిత, వశిష్ట మరి వీరంతా కలిసి మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి విష్ణురెడ్డి వారికి శుభోదయం, శుభ మధ్యాహ్నం అంటున్నారు. శుభోదయం అండి, శుభ మధ్యాహ్నం. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు కదా? మరి ప్రోగ్రామ్ అయితే సూపర్ అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి అలానే శ్రోతలందరికీ మీకు కూడా తొలి ఏకాదశి శుభాకాంక్షలు అంటున్నారు. అలానే మరి ఈరోజు రథయాత్ర జరుగుతున్న సందర్భంగా మరి దేవాలయం చిత్రం నుండి దేహమేరా దేవాలయం అనే చక్కని పాటనైతే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం మీరు కొరుకున్నట్లుగా చక్కని పాటనైతే ప్లే చేసే ముందు నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి నంద్యాల జిల్లా ఆళ్ళగడ్డ నుండి గురుశంకర్ గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి గుడ్ ఆఫ్టర్నూన్ విజయ మ్యామ్ అంటున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మరి శ్రోతలందరికీ కూడా తొలి ఏకాదశి పండుగ శుభాకాంక్షలు. మరి అలానే రాజన్న మూవీ నుంచి అమ్మ అవని నేల తల్లి అనే చక్కని పాటను ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం మీరు కొరుకున్నట్లుగా చక్కని పాటలనైతే ప్లే చేస్తాం. లిజ్నెస్ మరి విన్నారు కదా, ఇదండి నాటి మన సరదాగా కాసేపు కార్యక్రమం. మరి చక్కటి విషయాలు తెలుసుకున్నాం, మంచి మంచి పాటలు కూడా వింటున్నాం కదండి. తిరిగి ప్రసారం ఈ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు మరి. నమస్కారాలతో మీ విజయ.

శ్రోతలకు నమస్కారం. రేడియో విష్ణు 90.4 మెగాహెర్ట్స్ పై ఈనాటి కథానిక కార్యక్రమంలో కంకణం కథ వింటారు. మాట్లాడితే పనంటావు, ఎప్పుడు ఏముంటుందో ఈ పని, ఇంతకీ నువ్వు చేసే పనేంటి? అంట్లు తవ్వడానికి, బట్టలు ఉతకడానికి పని మనిషి ఉంది, ఇంకా ఈ ఇంట్లో మిగిలిన పనేంటి? ఉన్నది ఆ చంటాడితో కలిసి ముగ్గురు. వాడి కోసం ఓ 2 గంటలు, నా కోసం 1 గంట, నీకోసం 1 గంట కేటాయించిన 20 గంటలు. ఏం చేస్తావు? పోనీ 7 గంటలు పడుకున్నావనుకున్నా, మిగతా టైం అంతా వేస్ట్ చేయడం కాకపోతే ఇంట్లోనూ వేం చేస్తున్నట్లు, ఏం సాధించాలనుకుంటున్నట్లు? వారంలో కనీసం 2 సార్లు మా ఆవిడతో ఇలాంటి సంభాషణ జరగాల్సిందే. దానికి ఆమె చెప్పే సమాధానం ఒకటే, మీకేం తెలుసు, నా పని మీరు కొన్ని రోజులు చేయండి, అప్పుడు తెలుస్తుంది మీకు. నీకు అవగాహన లేక చేసిన పని చేస్తూ 5-6 గంటలు వృధా చేస్తున్నావు, కానీ 1 గంటలో పని ముగించేసుకుని మిగతా టైం కాస్త సద్వినియోగం చేసుకోవచ్చుగా అంటాను నేను. సరే, ఆమె చేసే పనులు ఎలాగూ నేను చేసే అవకాశం లేదు కాబట్టి ఆ సంభాషణ అక్కడితో ఆగిపోతుందనుకోండి, అది వేరే విషయం. అయితే కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. తదాస్తు దేవతలని ఎవరో ఉంటారుగా, వాళ్ళు ఎప్పుడు తదాస్తు తదాస్తు అంటూ తిరుగుతూ ఉంటారని చిన్నప్పుడు అమ్మ చెబితే నమ్మినట్టు నటించాను, కానీ చివరికి ఇప్పుడు నిజమని తెలిసొచ్చింది. ఎలా అంటారా, నేనేమి నాస్తికుణ్ణి కాను, అలాగని పరమ భక్తుణ్ణి కాదు. ఎందుకోగాని ఈ మధ్య కాస్తంతా భక్తిబాండ్లు పెరిగి అయ్యప్ప మాల వేసుకున్నాను. అయ్యప్పతో కాస్త చిక్కేమిటంటే నియమాలు మాత్రం మామూలు దేవుళ్లతో పోలిస్తే కఠినంగా ఉంటాయనుకోండి. ప్రొద్దుట సాయంత్రం చన్నీటి స్నానాలు, ఉదయం సాయంత్రం పూజలు, ఇలాంటివే బోలెడని. ఇప్పుడు చెప్పుకున్న ఈ నియమాలు అందరికీ కూడా పెద్ద కష్టంగా అనిపించకపోవచ్చు, కానీ పగలు రాత్రి తేడా తెలియని నాలాంటి జర్నలిస్ట్ ఉద్యోగస్తులకి కొంచెం కఠినమే కదా. అయినా నా సమస్య స్నానాలు జపాలతో కాదులేండి, చిక్కేమిటంటే స్వాములందరూ కలిసి బయట ఎక్కడైనా అయ్యప్ప పీఠం పెట్టుకుని పూజలు చేసుకుంటే పర్వాలేదు, కానీ నాలాగా ఇంట్లోనే అయ్యప్పను పెట్టుకుంటే మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిందే. అయ్యప్పకు ఆడవాళ్లకు పడదు అంటూ దేవుడిపై దిందలేసే సాహసం చేయను, కానీ ఎంతైనా అయ్యప్ప ఆడవాళ్ల విషయంలో కాస్తంత కఠినంగానే ఉంటాడు. మరి ఎంత చదువు చదివి ఇంట్లో టైం వేస్ట్ చేస్తున్నావన్న నా పోరు పడలేక తాను ఈ మధ్య దగ్గరలో ఉన్న ఓ స్కూల్లో చేరింది. మా అబ్బాయి కూడా అందులోనే ఎల్కేజీ చదువుతున్నాళ్లేండి. డబ్బుల కోసమనుకునేరు, హచ్చంగా నా పోరు పడలేకే. పైగా వాణ్ణి దగ్గరుండి చూసుకోవచ్చిన కారణమూ ఉంది. అయినా సరే నా పూజలో మా మలికాపురం అదేనండి, మరి దీక్ష సమయంలో భార్యను ఇలాగే సంపాదించాలి కాబట్టి ఆవిడదే కీలక పాత్ర. ప్రొద్దుటే వంట పని, అదికాక దేవుడికి ప్రత్యేకంగా నైవేద్యం, మళ్లీ సాయంత్రం పూజలు నైవేద్యాలు, మామూలే కదా. పైగా నైవేద్యం దేవుడికి కాబట్టి 2 పూటలా తలంటు స్నానాలు, 2 పూటలా బట్టలు తుగడాలను. నిజానికి దీక్ష నేను చేస్తున్నానా తాను చేస్తుందా అన్న అనుమానం వచ్చింది ఒకనొక సమయంలో. సరే ఓ 10-15 రోజులు ఇలా అయ్యప్పతో నా అటాచ్మెంట్ బాగా పెరిగిపోయింది. స్వతహాగా కాస్త బద్దకిస్తుండైన నేను ఇంత విజయంగా పూజలు చేయడం నా

ఒకే ఆశ్చర్యం వేసింది. అదంతా నా గొప్పతనమే అనుకుంటున్న సమయంలో అయ్యప్ప నా కళ్ళు తెరిపించడానికి ప్లాన్ వేశాడు. ఒక 4-5 రోజులు పూజలో తాను సాయం చేయలేనంటూ మా ఆవిడ చెప్పేసింది. అప్పటికే విజయగర్వంతో విర్రవీగుతున్న నాకు అదేమంత ఆందోళన కలిగించలేదు. ఆ ఏముందిలే, ఈమాత్రం నేను చేసుకోలేనా ఏమిటి? పెళ్లి కాకముందు సెలవు రోజు సరదాగా నేనే అందరికీ వంట చేసేవాణ్ణి తెలుసా అంటూ కాలరెగరేశాను. తాను మాత్రం ఓ మాదిరిగా నవ్వుతూ పిల్లాడిని తీసుకుని వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళొస్తానని చెప్పి వెళ్ళిపోయింది. నా భవిష్యత్తును ఊహించే ఆమె అలా నవ్విందని ఒక పూటలోనే నాకు అర్థమైపోయింది. గిన్నెలు 4 తోమినా 40 తోమినా టైం అంతే పడుతుందని ఒక గంటలోనే గ్రహించేశాను. పైగా గిన్నెలు తోమడానికి అరగంట చాలు అనుకునే నాకు ఆ తరువాత షింకు కడగాలని, కడిగిన గిన్నెలు షెల్ఫ్లో సర్దాలని, అలా సర్దకపోతే తరువాత అంతకన్నా ఎక్కువ సమయం వృధా అవుతుందని అప్పుడు తెలియలేదు. ఇదంతా చేయడానికి గంటపైనే పట్టింది. బట్టలు ఉతకాలంటే 4-5 రకాల ఎక్సర్సైజ్లు ఒకేసారి చేయడమని తెలియడానికి కూడా ఎంతో టైం పట్టలేదు. ఇద్దరికి వంట చేయడానికి అరగంట చాలు అనుకునే నాకు కూరగాయలు తేవడం, కొయ్యడం కూడా వంటలో భాగమేనని, దానికోసం బోలెడంత సమయం కేటాయించాలన్న సంగతి కూడా తెలిసొచ్చింది. 5 గదుల ఇల్లు తుడవడానికి గంట పట్టేసింది, నడుం కూడా పట్టేసింది. దేవుని గది చీపురుతో తుడవద్దని మా గురుస్వామి గట్టిగా హెచ్చరించడంతో గొడ్డతో తుడవడానికి ఓ అరగంట అదనం. మరి ఈ పనులన్నీ కూడా చేయడం, ఓ 6 గంటలు స్విమ్మింగ్ చేయడమంత కష్టమని ఈ మధ్యనే టీవీలో ఓ హెల్త్ కార్యక్రమంలో డాక్టర్ చెబుతుండటం గుర్తొచ్చింది. మొదటి రోజు పంతానికి పోయి అన్ని పనులు చేసినా 2 రోజుకే నా సత్తా ఏమిటో తెలిసిపోయింది. ఇల్లు శుభ్రం చేశాననిపించాను. స్వామికి నైవేద్యం ఎలా అని భయపడుతుండగా స్వామికి నైవేద్యంగా పాయసాలే చేయనవసరం లేదు. భక్తితో కాస్తంత అటుకులు బెల్లం పెట్టినా ఎంతో సంతోషిస్తాడు అని ఓ సీనియర్ స్వామి కుచేరడి ఉదాహరణతో సహా చెప్పాడు. ఎందుకోగాని ఆ సమయంలో ఆ స్వామి నాకు భగవద్గీత చెప్తున్న శ్రీకృష్ణ పరమాత్మలా కనిపించాడు. భక్తితో అన్నది సరిగ్గా వినిపించలేదు, కాని అటుకులు బెల్లం అన్న మాటలు మాత్రం రీసౌండ్లో వినిపించాయి. దాంతో పాపం అయ్యప్పకి ఆ 2-3 రోజులు అటుకులే దిక్కయ్యాయి. నా ఆకలి సంగతి మాత్రం నా తోటి భక్తుడు చూసుకున్నాడనుకోండి. ఇంతకీ 2 రోజులుగా పని మనిషి ఎందుకు రావడం లేదని మా ఆవిడను ఫోన్లోనే ఆరా తీశాను. దీపావళికి సెలవు పెడతానని ముందే చెప్పిందిగా, గుర్తులేదా ఏం అంటూ నా మీద జాలిపడింది. ఆమె సెలవు ఇప్పుడే ఎందుకు పెట్టిందబ్బా? అంతా అయ్యప్ప మహిమ అనుకుంటా. బ్రహ్మాండంగా పూజలు చేస్తున్నానంటూ కాలరెగరేసిన నాకు 4 రోజుకల్లా నా విజయవంతమైన పూజల వెనుక ఎవరున్నది బాగా అర్థమైంది. 5 రోజుకు అయ్యప్ప దయ వల్ల నాకు పూర్తిగా జ్ఞానోదయమైపోయింది. సృష్టిలో అందరినీ సమానంగా చూడాల్సిన భగవంతుడు ఆడాళ్లని మగాళ్లని ఈ తేడాలెందుకు పెట్టాడో అంటూ భగవంతుని మీద అప్పట్లో కాస్తంత కోపం ఉండేది. కానీ భార్య విలువ తెలియ చెప్పడానికి దీక్షలో ఇలాంటి నియమాలు ఉంటాయని, అవి లేకపోతే మగాడు ఎప్పటికీ సూపర్ పవర్ అనే భ్రమలోనే ఉంటాడని సూక్ష్మం గ్రహించాను. తరతరాలుగా ఆడవాళ్ల కష్టం అలాగే ఉందని వాషింగ్ మెషిన్లు, వాక్యూమ్ క్లీనర్లు వాళ్ల కష్టానికి ఆధునిక సభకులు అద్దాయేగాని వాటి కష్టం మూలాలను మాత్రం నిర్మూలించలేకపోయాయని నా భావం. అసలు ఎన్ని పనులు చేసినా తనకు 24 గంటలే ఎలా సరిపోతాయన్నది ఇప్పుడు నేను తెలుసుకోవలసిన అతిపెద్ద విషయం. భర్త, కొడుకు, వారి అవసరాలు, బంధువులు, చుట్టాలు, ఇవి కాక పండుగలు, పబ్బాలు, వాళ్ళు ఓవర్ టైం చేయాల్సి వచ్చే ఆదివారాలు, ఇవి సరిపోవన్నట్టు ఇలా నా దీక్షలు. నాది 40 రోజుల దీక్ష అయితే తనది జీవితకాలం దీక్ష. అసలు దాదాపు 50 రోజులు బ్రహ్మచర్య దీక్షకు తను కూడా మనస్ఫూర్తిగా అంగీకరించాలన్న సంగతి నాకెందుకు అర్థం కాలేదు. ఆధునిక భావాలున్నాయని నాకు నేను బిల్డప్ పిచ్చుకుంటాగాని నేరుగా మాల వేసుకుని ఇంట్లో అడుగుపెట్టిన నాకు వెంటనే కావలసిన వస్తువులు అందించి విశ్వమంతా ఎదిగిపోయిన ఆమె వ్యక్తిత్వం ముందు నేను మరుగుచునిగిపోయాను. నిజానికి దేవుడెవరైనా, దీక్ష ఏదైనా, దాని అర్థం పరమార్థం ఎదుటివారి శ్రమని గుర్తించడమేనని, భగవంతుని దీక్షలో విధించే నియమాల మూలాలు అక్కడి నుంచే ఆరంభమవుతాయని గుర్తించాను. స్త్రీని సహనానికి ప్రతీకగా ఎందుకు భావిస్తారు? భూమాతకి స్త్రీకి పోలికలెందుకు చెబుతారు? నెమ్మదిగా నాకు అర్థమైంది. కాని

నా అహంకారం అయ్యప్ప దీక్ష వల్ల అణిగిపోయిందో, నా భార్య సహనం వల్ల కరిగిపోయిందో అర్థం కావడం లేదు. పెళ్లి తరువాత అమ్మ విలువ తెలిస్తే అయ్యప్ప దీక్షతో భార్య కష్టం తెలిసింది. ఆ రోజు నా సతీమణి ఇంట్లో అడుగుపెట్టింది. ఆతృతగా ఆమె కళ్ళు నేను పడ్డ కష్టాన్ని వెతుకుతున్నాయి. ఆమెను చూడాలన్న నా కళ్లకు మాత్రం సన్నటి నీటి పొర అడ్డం పడుతుంది. నీటి చుక్క చెక్కిళ్లపై జారిపడ్డ తరువాత గాని ఆమెను స్పష్టంగా చూడలేకపోయాను. మీరింతవరకు రేడియో విష్ణు 90.4 MHz పై కథానిక కార్యక్రమంలో కంకణం కథ విన్నారు. తిరిగి రేపటి కథానిక కార్యక్రమంలో మరొక సరికొత్త కథతో మీ ముందుంటుంది మన రెడి విష్ణు 90.4. అంతవరకు సెలవు మరి నమస్కారాలతో మీ విజయ.

0: చెవి పూట ముక్కుది బడ గొంతు సమస్య.
1: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి ముక్కు గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి ముక్కు గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసెటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
2: మీరు వింటున్నది రేడియో విష్ణు 90.4.
3: రేడియో విష్ణు 90.4 శ్రోతలందరికీ టైమ్ లైన్ కార్యక్రమానికి స్వాగతం. భీమవరం 18వ వార్డులో శ్రీనివాస కూడలి సమీపంలో ఉన్న మండపంలో వారాహి నవరాత్రి వేడుకల ముగింపు సందర్భంగా శుక్రవారం జాతర నిర్వహించారు. హంస వాహనంపై అమ్మవారి ప్రతిమను కొలువుదీర్చి గ్రామంలో ఊరేగించారు. మహిళా భక్తులు కలశాలతో ఊరేగింపులో పాల్గొన్నారు. భీమవరం మండల న్యాయ సేవా సంస్థ పరిధిలో న్యాయ సేవా కార్యకర్తలుగా పనిచేసేందుకు అర్హుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మండల న్యాయ సేవా సంస్థ చైర్మన్, 3వ అదనపు జిల్లా జడ్జిగా పూర్తి అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న పోక్సో కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి డాక్టర్ బి లక్ష్మీనారాయణ తెలిపారు. 10వ తరగతి విద్యార్హత ఉండి సామాజిక సేవలపై ఆసక్తి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చని అన్నారు. దీనికి ఎలాంటి జీతభత్యాలు ఆశించకూడదని అన్నారు. దరఖాస్తులను ఈ నెలాఖరులోగా భీమవరంలోని బీఎస్ఎన్ఎల్ కోర్టు కాంప్లెక్స్లోని మండల న్యాయ సేవా సంస్థ కార్యాలయంలో అందజేయాలని సూచించారు. ఉభయ గోదావరి జిల్లాలను సస్యశ్యామలం చేసిన మహనీయుడు సర్ ఆర్థర్ కాటన్ అని పలు సంఘాల ప్రతినిధులు కొనియాడారు. కాటన్ వర్ధంతి సందర్భంగా శుక్రవారం రెస్ట్ హౌస్ రోడ్లో ఉన్న ఆయన విగ్రహానికి పలువురు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కాటన్ అందించిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. భీమవరంలోని అన్ని పాఠశాలల్లో తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమావేశాలతో శుక్రవారం సందడి వాతావరణం నెలకొంది. జేఎల్బి బాలికోన్నత పాఠశాలలో జరిగిన వేడుకల్లో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. వీరవాసరం, రాయికుదురు, మత్స్యపురి, కొణితివాడ గ్రామాల్లోని పాఠశాలల్లో తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమావేశాలు పండుగ వాతావరణంలో నిర్వహించారు. వీరవాసరం విఈసీ జూనియర్ కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యులు పాల్గొన్నారు. భీమవరంలో ఉద్దరాజ్ ఆనందరాజు ఫౌండేషన్ ఆధ్వర్యంలో జగన్నాథ రథయాత్రను శుక్రవారం సాయంత్రం వైభవంగా నిర్వహించారు. సుభద్ర, బలభద్ర సమేత జగన్నాథ స్వామిని పూలతో అలంకరించిన రథంలో కొలువుదీర్చగా ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు యాత్రను ప్రారంభించారు. పట్టణంలో ప్రధాన రహదారుల మీదుగా భక్తుల హరే కృష్ణ హరే రామ సంకీర్తనలు, కోలాట నృత్యాలతో పీపీ రోడ్ పైవంతన మీదుగా కొనసాగిన రథయాత్ర రాత్రి హౌసింగ్ బోర్డ్ కాలనీలోని వెంకన్న ఆలయానికి చేరుకుంది. పద్మావతి వెంకటేశ్వర స్వామి ఆలయం తరఫున చైర్మన్ మంతన రామ్కుమార్ రాజు, సభ్యులు స్వామికి 7 రకాల హారతిలిచ్చారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ప్రభుత్వం విద్యారంగంలో వినూత్న సంస్కరణలకు శ్రీకారం చుట్టిందని మంత్రి ఎస్ సవిత అన్నారు. నర్సాపురం మండలం తూర్పు తాళ్ళు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లక్ష్మణేశ్వరం బీసీ బాలికల గురుకుల పాఠశాలల్లో శుక్రవారం నిర్వహించిన మెగా పేరెంట్స్ టీచర్స్ కార్యక్రమంలో ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్తో కలిసి ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు అనేక చర్యలు చేపట్టామని అన్నారు. పిల్లల చదువుల గురించి తల్లిదండ్రులు కూడా పట్టించుకోవాలని అన్నారు. పిల్లలను చరవాణులు, టీవీ సీరియళ్లకు దూరంగా ఉంచి చదువులో రాణించేలా చూడాలని హితవు పలికారు. ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ శుక్రవారంతో ముగిసింది. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ నాగరాణి పర్యవేక్షణలో గత 13వ తేదీ నుంచి ఈ నెల 14వ తేదీ వరకు జిల్లాలోని 7 నియోజకవర్గాల్లో ప్రత్యేక సర్వే నిర్వహించారు. సర్వే పూర్తి కాకపోవడంతో ఈ నెల 24వ తేదీ వరకు ఎన్నికల సంఘం గడువు పెంచింది. ఆ గడువు కూడా శుక్రవారంతో పూర్తయింది. జిల్లాలో 14,75,036 మంది ఓటర్లు ఉండగా వీరందరికీ ఎన్యుమరేషన్ ఫారాలు అందించారు. గడువులోగా 13,92,600 ఫారాలను డిజిటలైజేషన్ చేశారు. ఇంకా బీఎల్ఓలకు అందని ఫారాలు 82,436 ఉన్నట్లు అధికారులు లెక్కల్లో తేల్చారు. ఈ రోజు నుంచి జిల్లాలోని 7 నియోజకవర్గాల్లోని బీఎల్ఓలు దరఖాస్తులు రాని ఓటర్లను గుర్తించి వారికి నోటీసులు అందించనున్నారు. ఆకువీడు మండలంలోని దుంపగడప, వివిగిరి ప్రభుత్వ కళాశాలలో ప్రవేశాలకు ప్రిన్సిపల్ వినూత్నంగా పిలుపునిచ్చారు. కళాశాలలో చేరండి, స్వయం ఉపాధితో వెళ్లండి అంటూ ప్రిన్సిపల్ బాలసుబ్రహ్మణ్యం విద్యార్థులు, తల్లిదండ్రులకు పిలుపునిచ్చారు. కళాశాలలో శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. ఈ విద్యా సంవత్సరానికి ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. కళాశాలలో బీఏ, బీకాం, బీఎస్సీ కంప్యూటర్ కోర్సులు ఉన్నాయని అన్నారు. కంప్యూటర్ ల్యాబ్, లైబ్రరీ సౌకర్యాలతో స్కిల్ కోర్సులు నేర్పుతున్నట్లు తెలిపారు. ఎల్నినో ప్రభావం నేపథ్యంలో రైతులకు సూచనలు, నిర్వహణ పద్ధతులు, కరువు నివారణ చర్యలు వివరించాలని వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి రాజశేఖర్ సూచించారు. ఎల్నినో ప్రభావం వల్ల రైతులు నష్టపోకుండా నిర్మాణాత్మక చర్యలు అమలుపై వ్యవసాయ శాఖ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో వెంకటరామన్గూడెం వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయ ఆవరణలో శుక్రవారం సమీక్ష

నిర్వహించారు. ఈ సందర్భంగా రాజశేఖర్ మాట్లాడుతూ వ్యవసాయ ఉద్యాన పశు సంపదపై ఎల్నినో ప్రభావం పడే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం చర్యలు చేపట్టిందని అన్నారు. తక్కువ వర్షపాతం, అధిక ఉష్ణోగ్రతలు, నేలలో తేమ తగ్గడం, నీటి కొరత వంటి పరిస్థితులు పంటల పెరుగుదల దిగుబడులకు ముందస్తు శాస్త్రీయ కార్యాచరణ అమలు చేయాలని సూచించారు. పాలకొల్లు పట్టణంలోని కళాకారులు, సేవామూర్తులు దర్శకుడు కోడి రామకృష్ణ పేరుతో ఇచ్చిన అవార్డులు అందుకున్నారు. ఈనాటి టైమ్ లైన్ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే టైమ్ లైన్ కార్యక్రమంలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.

మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ జ్వరం జలుబు దగ్గు ఆయాసం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఫిట్స్ చర్మ సమస్యలు విరోచనాలు ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును అన్ని రకాల టీకాలు వేయబడును మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్ నెబులైజర్ మల్టీపారా మానిటర్స్ ఫోటోథెరపీ కలవు డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 సెల్ నంబర్ 6304327391

సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డ్ ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334112.

0: Vishnu FM 90.4.
1: Hi listeners, good afternoon. Welcome to Silver Screen. Listeners, తెలుగు చలనచిత్ర జగత్తులో నవరసాలను తన నటనతో వెలికించి వందలాది పాత్రలకు జీవం పోసిన ఆల్ టైమ్ లెజెండరీ నటుడు. పేరు వినగానే పౌరాణికాల్లోని గంభీరమైన యమధర్మరాజు, దుర్యోధనుడు, ఘటోత్కచుడు కళ్ళ ముందు కదులుతారు. అలానే కమర్షియల్ సినిమాల్లోని ఆప్యాయమైన తండ్రి, కడుపుబ్బా నవ్వించే హాస్య పాత్రలు గుర్తొస్తాయి. ఆయన తెలుగు చిత్రసీమ, నవరస నటన సార్వభౌమ కైకాల సత్యనారాయణ గారి సినీ ప్రస్థానం గురించి మాట్లాడుకుందాం. కైకాల సత్యనారాయణ ఈ పేరు వినగానే పౌరాణికాల్లోని గంభీరమైన యమధర్మరాజు, దుర్యోధనుడు, ఘటోత్కచుడు కళ్ల ముందు కదులుతారు. అలానే జానపదాల్లోని కర్కశమైన విలన్, కమర్షియల్ సినిమాల్లోని కంటికి నీరొప్పించే ఆప్యాయమైన తండ్రి, కడుపుబ్బా నవ్వించే హాస్య పాత్రలు గుర్తొస్తాయి. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ కాలం నుండి నేటి తరం హీరోల వరకు 700కు పైగా చిత్రాల్లో నటించి తెలుగు వెండి తెరపై చెరగని ముద్ర వేసిన మహానటుడు ఆయన. చదువుకునే రోజుల్లోనే నాటకాలపై అపారమైన మక్కువ పెంచుకుని రంగస్థలంపై విభిన్నమైన పాత్రలతో తన నటనా ప్రతిభకు పదును పెట్టుకున్నారు. ఆ నాటకాల అనుభవంతోనే మద్రాస్ బాటపెట్టి 1959లో వచ్చిన సిపాయి కూతురు చిత్రంతో వెండి తెరకు పరిచయమయ్యారు. ఆ తర్వాత ఎన్టీఆర్

డూప్గా నెగటివ్ పాత్రలో విలన్గా అడుగుపెట్టి తన గంభీరమైన వాయిస్, ఎత్తైన విగ్రహం, కళ్లతోనే పండించే హావభావాలతో స్వల్పకాలంలోనే స్టార్ విలన్గా, ఆపై క్యారెక్టర్ ఆర్టిస్ట్గా తెలివిలేని స్థాయికి ఎదిగారు. ముఖ్యంగా యమధర్మరాజు పాత్రకు ఆయన రూపం తప్ప మరొకరిని ఊహించుకోలేని విధంగా ఆ పాత్రతో మైథలాజికల్ ఐకాన్గా మారిపోయారు. నవరసాలను పండించడంలో ఆయన చూపించిన ఆ నటనలోని సహజత్వం తెలుగు సినీ చరిత్రకే ఒక గొప్ప సంపద. 6 దశాబ్దాల సుదీర్ఘ సినీ ప్రయాణంలో 777 పైచిలుకు చిత్రాల్లో నటించి తన నటన విశ్వరూపంతో కోట్లాది మంది తెలుగువారి హృదయాలను కొల్లగొట్టిన మహానటుడు మన కైకాల సత్యనారాయణ గారు. మరి వారి అమోఘమైన నటన వైభవం గురించి తెలుసుకుందాం. తెలుగు చలనచిత్ర చరిత్రలో విశ్వనట చక్రవర్తి ఎస్వి రంగారావు గారి తర్వాత పౌరాణిక, సాంఘిక, చారిత్రక, జానపద చిత్రాల్లో అంతటి విలక్షణమైన వైవిధ్యభరితమైన పాత్రలను పోషించిన ఏకైక నటుడు కైకాల సత్యనారాయణ గారి అనడంలో ఎలాంటి సందేహం లేదు. 1959 దర్శక ప్రతిభావంతుడు చాణక్య తెరకెక్కించిన సిపాయి కూతురు చిత్రంతో ఆయన వెండి తెరపై నటుడిగా తొలి అడుగు వేశారు. కెరీర్ ప్రారంభంలో ఆయన గంభీరమైన రూపాన్ని, విగ్రహ పుష్టతను, గంభీరమైన కంఠస్వరాన్ని గుర్తించిన దర్శకులు ఆయనకెక్కువగా విలన్ పాత్రలు కేటాయించారు. మరి క్రూరుడైన జానపద మాంత్రికుడిగా, సాంఘిక చిత్రాల్లో భయంకరమైన రౌడీగా, దుర్మార్గుడైన జమీందారుగా ఆయన చూపించిన విలనిజం ప్రేక్షకుల్లో వణుకు పుట్టించేది. పౌరాణికాల్లో రాక్షస రాజైన రావణాసురుడిగా, కురివంశ యోధుడైన దుర్యోధనుడిగా, ఘటోత్కచుడిగా, ముఖ్యంగా కళ్ళు చెదిరే రాజసంతో ఆయన వెలికించిన యమధర్మరాజు పాత్ర తెలుగు సినీ రంగానికి ఒక ట్రేడ్ మార్క్ గా నిలిచిపోయింది. నవరసాలైన శృంగార, హాస్య, కరుణ, రౌద్ర, వీర, భయానక, బీభత్స, అద్భుత, శాంతరసాలను తన కనుసైకలతో, హావభావాలతో వెండి తెరపై పండించినందుకే ఆయనకు నవరస నటనా సార్వభౌమ అనే సార్థక నామంతో కూడిన బిరుదు లభించింది. 6 దశాబ్దాల కాలంలో తరాలు మారిన, హీరోలు మారిన, ప్రతి తరంతోనూ పోటీపడి నటిస్తూ సినిమాల్లో తన నటనా ముద్ర వేసి ఎస్వి రంగారావు గారి నట వారసత్వాన్ని సగర్వంగా ముందుకు తీసుకెళ్లిన కైకాల సత్యనారాయణ గారి సినీ ప్రస్థానం తెలుగు చలనచిత్ర జగత్తుకే ఒక సువర్ణ అధ్యాయం. ఆయన రూపురేఖలు, హావభావాలు అప్పటికే మహానటుడిగా వెలుగొందుతున్న నందమూరి తారక రామారావు గారిని పోలి ఉండటం సినీ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశమైంది. ఎన్టీఆర్ గారికి ఒక పర్ఫెక్ట్ నకలు అంటే వాడీ డూప్ దొరికినట్లయింది. ఈ విషయాన్ని స్వయంగా ఎన్టీఆర్ గారు కూడా గమనించారు. ఆ పరిచయంతోనే 1960 ఎస్టీ లాల్ గారి దర్శకత్వంలో వచ్చిన తన సొంత చిత్రం సహస్ర శిరచ్ఛేద అపూర్వ చింతామణిలో సత్యనారాయణ గారికి యువరాజుగా ఒక మంచి పాత్రను ఇచ్చి ప్రోత్సహించారు ఎన్టీఆర్ గారు. అయితే సత్యనారాయణ గారిలో కేవలం హీరో రూపురేఖలు మాత్రమే కాదు, టాలీవుడ్ను ఊపేసే ఒక భయంకరమైన విలన్ ఉన్నాడని మొదటగా కనిపెట్టింది జానపద చిత్రాల బ్రహ్మ బి విఠలాచార్య గారు. ఆ ఆవిష్కరణ కైకాల గారి సినిమా జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. విఠలాచార్య గారు సత్యనారాయణ గారి చేత కనకదుర్గ పూజా మహిమ చిత్రంలో తొలిసారిగా ప్రతినాయక పాత్రను వేయించారు. తన గంభీరమైన కంఠస్వరం, కనుబొమ్మలు ముడివేసే రౌత్రమైన హావభావాలతో ఆ విలన్ పాత్రలో సత్యనారాయణ గారు జీవించేశారు. ఆ పాత్రలో ఆయన చూపించిన విశ్వరూపం ప్రేక్షకుల్ని, విమర్శకుల్ని మెప్పించడంతో ఆ తర్వాత వచ్చిన వరుస జానపద, పౌరాణిక, సాంఘిక చిత్రాల్లో ఆయన తిరుగులేని ప్రతి నాయకుడిగా స్థిరపడిపోయారు. ఇక కైకాల సత్యనారాయణ గారు తన 6 దశాబ్దాల సుదీర్ఘ సినీ ప్రయాణంలో పోషించిన పాత్రలు తెలుగు చలనచిత్ర చరిత్రలోని నభూతో నభవిష్యతి అని చెప్పచ్చు. తొలి చిత్రం సిపాయి కూతురుతో నటుడిగా అడుగుపెట్టిన ఆయన లవకుశ, పాండవ వనవాసం వంటి చిత్రాల్లో పౌరాణిక నటనతో మెప్పించారు. పరమానందయ్య శిష్యుల కథలు తన హాస్య చతురతను ప్రదర్శిస్తే ప్రేమ్ నగర్, తాతా మనవడు, జీవన జ్యోతి, సిరిసిరిమువ్వ, సెక్రటరీ, చక్రధారి వంటి మహత్తర సాంఘిక చిత్రాల్లో విలక్షణమైన భావోద్వేగభరితమైన పాత్రలు జీవించారు. నిప్పులాంటి మనిషి చిత్రంలో ఆయన పోషించిన షేర్ఖాన్ పాత్ర ఆనాటి ప్రేక్షకులకు ఒక సరికొత్త అనుభూతిని అందించింది. దానవీర సూరకర్ణలు, పరాక్రమశాలి అయిన భీముడిగా, యమగోళ మరియు యమలీలా చిత్రాల్లో రాజసంతో కూడిన యమధర్మరాజుగా ఆయన ప్రదర్శించిన అభినయం అమరమైంది.
శుభలేఖలు అంకిల ఆదిశేషయ్యగా, శృతిలయల్లు వాసిరెడ్డి వెంకట్రాధనాయుడిగా, రుద్రవీణ సూత్రధారుల్లో నీలకంఠయ్యగా, నారీ నారీ నడుము మురారిలో జానకిరామయ్యగా, గ్యాంగ్ లీడర్లో ఖచ్చితమైన జైలర్ పాత్రలో తనదైన నటనతో అలరించారు.

అలానే భైరవ ద్వీపం, బుద్ధుల ప్రియుడు, సాహస వీరుడు, సాగర్ కన్య వంటి జానపద మరియు మాంత్రిక నేపథ్య చిత్రాల్లో విశేషమైన పాత్రలు పోషిస్తూనే ఘటోత్కచుడు చిత్రంలో అమాయకత్వంతో కూడిన ఘటోత్కచుడిగా చిన్నపిల్లల నుండి పెద్దల వరకు అందరినీ కడుపుబ్బా నవ్వించారు. ఇక తర్వాత సూర్యవంశం, సమరసింహారెడ్డి, మురారి, రేపల్లెలు, రాధా, నరసింహుడు చిత్రాలు కుటుంబ బాధ్యతలు మోసే పెత్తదిక్కుగా కనిపించారు. శుభాకాంక్షల్లో సీతారామయ్యగా మనసును కదిలించి తాత పాత్రలు ఒదిగిపోగా అరుంధతి చిత్రంలో ఒక మహోన్నతమైన పాత్రతో మరియు తన చివరి చిత్రం దీర్ఘాయుష్మానుభవ వరకు వైవిధ్యభరితమైన క్యారెక్టర్లతో నవరస నటనా సార్వభౌముడిగా వెండి తెరపై చెరగని ముద్రవేశారు. సత్యనారాయణ గారి సినీ ప్రస్థానంలోని గణాంకాలు, బాక్సాఫీస్ వద్ద ఆయన సృష్టించిన రికార్డులు పరిశీలిస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలక్కమాందు. తన సుదీర్ఘ ప్రయాణంలో ఆయన 28 పౌరాణిక చిత్రాల్లో, 51 జానపద చిత్రాల్లో, 9 చారిత్రక చిత్రాల్లో నటించి వైవిధ్యభరితమైన పాత్రలకు జీవం పోశారు. దాదాపు 200 పైగా విభిన్న ఆలోచన శైలులు ఉన్న దర్శకులతో పనిచేసిన అరుదైన ట్రాక్ రికార్డ్ ఆయన సొంతం. ఆయన నటించిన చిత్రాలు ఏకంగా 223 సినిమాలు 100 ప్రదర్శితమై రికార్డు సృష్టిస్తే 59 సినిమాలు అర్ధశత దినోత్సవాలు జరుపుకున్నాయి. అంతేకాకుండా 10 సినిమాలు శత దినోత్సవాలు జరుపుకోగా మరో 10 చిత్రాలు థియేటర్లలో ఏకంగా 1 కంటే ఎక్కువ కాలం నిరంతరాయంగా ప్రదర్శించబడి తెలుగు సినీ చరిత్రలోని అరుదైన మైలురాయిగా నిలిచాయి. కైకాల సత్యనారాయణ గారు కేవలం నటుడుగానే కాకుండా నిర్మలా క్రియేషన్స్ పతాకంపై నిర్మాతగా కూడా మారి తెలుగు చిత్రసీమకు ఎన్నో అపురూపమైన విజయవంతమైన చిత్రాలను అందించారు. మెగాస్టార్ చిరంజీవితో ఇద్దరు దొంగలు మరియు బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించిన సెన్సేషనల్ యాక్షన్ అడ్వెంచర్ కొదమసింహం చిత్రాలను నిర్మించి తన అభిరుచిని చాటుకున్నారు. అలానే విక్టరీ వెంకటేష్ తో బుద్ధుల మగుడు వంటి మాస్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ను నిర్మించారు. ముఖ్యంగా డాక్టర్ దాసరి నారాయణరావు గారి దర్శకత్వంలో అక్కినేని రాగేశ్వరరావు గారు ప్రధాన పాత్రలో ఆయన నిర్మించిన బంగారు కుటుంబం చిత్రం అత్యుత్తమ కుటుంబ కథా చిత్రంగా నిలిచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అత్యున్నత నంది పురస్కారాన్ని దక్కించుకోవడమే కాకుండా నిర్మాతగా కైకాల సత్యనారాయణ గారి స్థాయిని మరింత ఎత్తుకు తీసుకువెళ్లింది. కైకాల సత్యనారాయణ గారు తన సుదీర్ఘ చలనచిత్ర ప్రయాణంలో సాధించిన విజయాలు, అందుకున్న పురస్కారాలు ఆయన నటనా పాటవానికి నిదర్శనంగా నిలుస్తాయి. చిత్ర పరిశ్రమకు ఆయన అందించిన అసమానమైన సేవలకు గాను ప్రతిష్టాత్మక ఫిల్మ్ఫేర్ సంస్థ ఆయన్ను జీవితకాల సాఫల్య పురస్కారంతో అత్యున్నతంగా గౌరవించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఆయన నిర్మాతగా వ్యవహరించిన బంగారు కుటుంబం చిత్రానికి ఉత్తమ చలనచిత్రంగా నంది అవార్డు లభించగా తెలుగు సినీ రంగానికి ఆయన చేసిన విశిష్ట కృషికి గాను రాష్ట్ర ప్రభుత్వ అత్యున్నత రఘుపతి వెంకయ్య అవార్డు వరించింది. వీటితో పాటు ఆయనకు ఎన్టీఆర్ విజ్ఞాన్ ట్రస్ట్ అవార్డు దక్కింది. అంతఃపురంలోని ఒక ప్రభుత్వేతర సంస్థ మరియు గుడివాడ పురపాలక సంఘ వేదికపై ఆయనకు నటశేఖర బిరుదును ప్రదానం చేయగా కావలి సాంస్కృతిక సంఘం వారు కళా ప్రపూర్ణ గౌరవంతో సత్కరించారు. అనేక మంది పెద్ద మనుషులు, పురజనుల సమక్షంలో ఒక సాంస్కృతిక సంఘం ఆయన నవరసాలను పండించే అద్భుత నటనకు గుర్తింపుగా నవరస నటనా సార్వభౌమ అనే సార్థక నామాన్ని అందించింది. అలానే అక్కినేని ఫౌండేషన్ ఆఫ్ అమెరికా సంస్థ ఆయనకు సినీ రత్న పురస్కారం ప్రదానం చేసి ఘనంగా సత్కరించింది. తన గంభీరమైన కంఠస్వరంతో, కళ్లతోనే పండించే హావభావాలతో, రాజసంతో కూడిన విగ్రహంతో రావణాసురుడిగా, దుర్యోధనుడిగా, భీముడిగా, యమధర్మరాజుగా, భయంకరమైన ప్రతి నాయకుడిగా, కడుపుబ్బ నవ్వించే హాస్యమూర్తిగా మరియు ప్రేమాస్పదుడైన తండ్రిగా వెండి తెరపై ఆయన్ని వేయని వేషం లేదు, పండించని రసం లేదు. ఈరోజు ఆ నవరస నటనా సర్వభౌముడు, మహానటుడు కైకాల సత్యనారాయణ గారి జయంతి సందర్భంగా మన తెలుగు వెండి తెరను, కోట్లాది మంది తెలుగువారి హృదయాలను ఏలిన ఆ దిగ్గజ నటుడికి మన సిల్వర్ స్క్రీన్ వేదికగా నివాళులు అర్పిస్తున్నాం. లిజనర్స్, మరింతవరకు సిల్వర్ స్క్రీన్ కార్యక్రమంలో కైకాల సత్యనారాయణ గారి జయంతి సందర్భంగా ఆయన సినీ విశేషాలు తెలుసుకున్నాం కదండి. తిరిగి ప్రసారమయ్యే సిల్వర్ స్క్రీన్ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు మరి, నమస్కారాలతో మీ విజయ.

సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచ్చేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: మా పక్కింట్లో ఒక జిడ్డు మనిషి ఉన్నాడు. కాలనీ అంతా సోలార్ ప్యానెల్ పెట్టించుకున్నారు, కానీ తను మాత్రం కరెంటు బిల్లు సున్నాగా వస్తుందని నమ్మడం లేదు. నేనన్నాను, బాబూ, దాని పేరే పిఎం సూర్యగారు ముఫ్త్ బిజిలీ యోజన. ఒక్కొక్కరిగా అందరికీ కరెంటు బిల్లు సున్నాగా రావడం మొదలయ్యింది. అప్పుడన్నాడు,

0: పెట్టించిస్తాను అని. పిఎం సూర్యాఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి pmsuryaghar.gov.in.
1: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న

0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు పీడీసీసీ సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్
1: డాక్టర్ పీడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్
0: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్ డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పీడియాట్రిక్స్
1: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్
2: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్ డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్

FM 90.4 శ్రోతలందరికీ ఆణిముత్యాల కార్యక్రమానికి స్వాగతం. మనిషి జీవనం ఈ రోజుల్లో ఎంతో ఒత్తిడిగా తయారైంది. అన్నింటికీ ఒత్తిడే. ఆ ఒత్తిడిని పోగొట్టుకోవడానికి అనేక మార్గాలున్నాయి. ఒత్తిడి తగ్గించుకునేందుకు, ప్రశాంతంగా ఉండడానికి యోగా చేయడం, మంచి సంగీతం వినడం, సినిమా పాటలు వినడం, ఇలా ఎన్నో రకాల సాధనాలు ఉన్నాయి. వీటిలో ఒక మార్గం వీణులకు విందైన అలనాటి పాటలు వినడం. ఇలా వినడం ద్వారా మనసుకు హాయిని కలిగిస్తాయి. అలా ఉల్లాసాన్ని కలిగించే పాటలు వినాలంటే రేడియో విష్ణు 90.4లో ప్రసారమయ్యే ఆణిముత్యాలు కార్యక్రమాన్ని విని ఆనందించండి. ఈనాటి ఆణిముత్యాలు కార్యక్రమంలో ముందుగా కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో కృష్ణ జయప్రద ప్రధాన పాత్రదారులుగా 1981లో విడుదలైన చిత్రం ఊరికి మొనగాడు. ఈ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల గానం చేసిన అందాల జవ్వని మందార పువ్వని పాట మీకోసం. పాట రచన వేటూరి సుందరామూర్తి, సంగీతం చక్రవర్తి.

0: Dr. Sanjeev Homeo Care. Germany, Switzerland and high quality homeo medicine to chikitsa chestunna ekaika homeo hospital mana Dr. Sanjeev Homeo Care. Dr. Satya Sanjeev Chikkam MD Homeo. Infertility, piles, fissure, kidney lo rallu, streela lo fibroids, PCOD, ovary tumors, fits, pakshavatam, diabetes, thyroid, spondylitis, hair fall, motimalu, psoriasis, bully, liver, kidney samasyalu, gallstones, gastric, anni deerghakalika vyadhalaku 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: చక్రవర్తి స్వర రచనలు బాలు సుశీల పాడిన పాట విన్నారు కదా. తర్వాత పాట శోభన్ బాబు, జయసుధా, శ్రీదేవి ప్రధాన పాత్రలో 1981లో విడుదలైన చిత్రం ఇల్లాలు. తాతినేని రామారావు దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం నుంచి కేజే యేసుదాస్, ఎస్పి శైలజ గానం చేసిన ఓ బాటసారి ఇది జీవిత రహదారి పాట వింటారు. గీత రచన ఆత్రేయ, సంగీతం చక్రవర్తి.

0: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: ఇల్లాలు చిత్రం నుంచి KJ జేస్దాస్, SP శైలజ గానం చేసిన పాట విన్నారు కదా. తర్వాత పాట దర్శకత్వం బాలయ్య, తరగణం చిరంజీవి, కవిత, సుధాకర్, మాధవి. ఈ సినిమా 1981లో విడుదలైంది. ఏం సినిమా అనుకుంటున్నారా? అదే, ఊరికిచ్చిన మాట. ఈ చిత్రం నుంచి SP బాలు, P సుశీల గానం చేసిన C నారాయణ రెడ్డి గీతం వింటారు. MS విశ్వనాథన్ స్వరపరిచిన చూపుల్లో చుట్టేసి మాటల్లో పట్టేసి పాట మీకోసం.

0: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల్ స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334122.
1: నా చిన్న తమ్ముడున్నాడు, చాలా అల్లరివాడు. కాలేజీలో మార్కుల పత్రంను ఫోటోషాప్ చేసి నాన్నకు చూపించాడు. నిన్న కరెంటు బిల్లులో 0 మొత్తం చూసా. నేననుకున్నా తప్పకుండా ఫోటోషాప్ చేశాడని. లేకపోతే 0 కరెంటు బిల్లు ఎలా సాధ్యం?

0: అడిగితే అన్నాడు, అన్నయ్య అంతా పైవాడిదయ్యా, సోలార్ ప్యానెల్ ఉందిగా. నేను చెప్పాను, ఓ అవునా అని. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి pmsuryaghar.gov.in.
1: చిరంజీవి కవితా జంటగా ఊరికిచ్చిన మాట చిత్రంలోని పాట విన్నారు కదా. తర్వాత పాట ఎర్రమల్లెలు. ఈ చిత్రం నుంచి బంగారు మాతల్లి పాట వింటారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, జి ఆనంద్, ఎస్పి శైలజ బృందం గానం చేసిన ఈ పాట రచన ధవళ సత్యం, సంగీతం చక్రవర్తి. ధవళ సత్యం దర్శకత్వంలో మురళీమోహన్, మాదాల రంగారావు, కె విజయ ప్రధానంగా నటించిన ఈ చిత్రంలోని ఈ పాట వినండి.

0: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
2: ఎర్రమల్లెలో చిత్ర నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, జి ఆనంద్, ఎస్పీ శైలజ బృందం గానం చేసిన పాట విన్నారు కదా. ఇప్పుడు వేటూరి సుందరామూర్తి రచనలో

సుశీల పడిన ఆ దైవమేనా అన్నగా పాట వింటారు. చక్రవర్తి స్వరపరిచిన ఈ పాట కిరాయి రౌడీలు చిత్రం నుంచి. చిరంజీవి, రాధిక ప్రధాన తారాగణంగా ఏ కోదండరామిరెడ్డి దర్శకత్వంలో 1981 ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

0: ఎంటర్ప్రైజెస్. అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెల ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేవీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెల ఎంటర్ప్రైజెస్. ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: కిరాయి రౌడీలు చిత్రం నుంచి పి సుశీల గానం చేసిన పాటలు విన్నారు కదా. తర్వాత పాట 1981లో రాఘవేంద్రరావు దర్శకత్వంలో సూపర్ డూపర్ హిట్ కొట్టిన చిత్రం కొండవీటి సింహం. ఈ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల గానం చేసిన ఈ మధుమాసంలో ఈ దరహాసంలో పాట వింటారు. రచన వేటూరి, సంగీతం చక్రవర్తి, ఎన్టీ రామారావు.

0: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్ పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ జ్వరం జలుబు దగ్గు ఆయాసం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఫిట్స్ చర్మ సమస్యలు విరోచనాలు ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్ నెబులైజర్ మల్టీపారా మానిటర్స్ ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్. సెల్ నంబర్ 6304327391.
1: విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్ భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేకిరాజు ఎండి డిఎం గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ లివర్ గాల్ బ్లాడర్ బైలియరీ

0: ఫ్యాట్ ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎంట్రోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, PH ఇంపిడెన్స్, H పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8665-58773.
1: మరికొద్ది క్షణాల్లో మహిళా కార్యక్రమాన్ని వింటారు.

0: FM 90.4.
1: హాయ్ హలో లిజనర్స్, మీరు వింటున్నారు రెడ్ విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. వెల్కమ్ టు మహిళ. కళాకారుల ఊహల్లో పుట్టి వారి చేతుల్లో ప్రాణం పోసుకున్న చిత్రరాజాలు గ్యాలరీలకే పరిమితమా? కాదంటున్నారు ప్రముఖ కళాకారిణి బృందా మిల్లర్. అందుకే ఆ అద్భుతాలను ప్రజల మధ్యకు తీసుకొచ్చారు. కాదేది కాన్వాస్ కు అనర్హం అంటూ వీధి గోడలు, ఆసుపత్రులు, పార్కులు, విమానాశ్రయాలకు ఆహ్లాదకర చిత్రాలతో వన్నెలద్దారు. వారసత్వ సంపదను పరీక్షించే బాధ్యతను చేపట్టారు. ఔత్సాహికులను, కళాభిమానులను ఒకచోటే చేర్చి భావి కళాకారులుగా తీర్చిదిద్దుతున్న బృందా గారి జర్నీ గురించి తెలుసుకుందామండి. నా మనసు చిత్రకళ వైపు ఎప్పుడు మళ్ళిందో, ఎలా మళ్ళిందో నాకే తెలియదు. చిన్నప్పుడే అది నన్ను ఆకర్షించింది, నాకు ప్రేరణను ఇచ్చింది, కళాకారునిగా ప్రపంచ స్థాయి గుర్తింపును తెచ్చింది. ఇన్ని దశాబ్దాల ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు, సవాళ్లు, సమస్యలు, కానీ అన్నిటినీ తట్టుకుని నిలబడే ఆత్మస్థైర్యాన్ని, ఉన్నతమైన స్థానాన్ని ఈ కళ నాకు ఇచ్చింది. నా బాల్యం, విద్యాభ్యాసం, నా జీవన గమనం అంతా ముంబై మహానగరంతోనే ముడిపడి సాగుతోంది. పాఠశాలలో చదువుతున్న రోజుల్లోనే నాలోని కళాకారునికి దృఢమైన పునాది పడింది. తర్వాత క్వీన్స్ మేరీ స్కూల్లో చేరాను. అక్కడ మనలోని సృజనకు పదును పెట్టి కళల్లో ప్రోత్సహించేవారు. నాలో ఉత్సాహం రెట్టింపైంది. చిత్రలేఖనం కొనసాగించగలననే ఆత్మవిశ్వాసం కలిగింది. ఈ రంగంలోనే స్థిరపడాలని కోరిక బలపరిచింది. మొదట్లో చిన్న చిన్న డ్రాయింగ్స్, పెయింటింగ్స్ వేసిన నేను క్రమంగా పట్టు సాధించాను. అంతటితోనే సరిపెట్టుకోవాలని అనుకోలేదు. నాలోని నైపుణ్యానికి మరింత పదును పెట్టాలన్న ఉద్దేశంతో ముంబైలోని సర్ జేజే స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ కు వెళ్లాను. టెక్స్టైల్ డిజైనింగ్ లో స్పెషలైజేషన్ చేశాను. ఆ కోర్స్ డిజైనింగ్ అంశాలపై అవగాహన కలిగించడమే కాకుండా నాలోని ఆలోచనను అద్భుతమైన కళాఖండాలుగా ఆవిష్కరించగలిగే సామర్థ్యాన్ని ఇచ్చింది. అనంతరం అంటే 1989లో అమెరికాలోని న్యూయార్క్ వెళ్లాను. అక్కడి స్కూల్ ఆఫ్ ఫారెన్స్ లో డ్రాయింగ్, పెయింటింగ్లలో మెళకువలు నేర్చుకున్నాను. ఈ ప్రయాణంలో ప్రతి అడుగు కళ పట్ల నాకున్న మక్కువను, ఆసక్తిని రెట్టింపు చేసింది. సృజనాత్మక వ్యక్తీకరణకు అంకితమైన నా జీవితానికి సరైన దిశను నిర్దేశించింది. నా చదువు అయిపోగానే కటావు మిల్స్ లో టెక్స్టైల్ డిజైనర్ గా ఉద్యోగం వచ్చింది. మంచి ఉద్యోగం, కోరుకున్న జీతం. కానీ కొన్నాళ్లకు నాలో ఏదో సంతృప్తి మొదలైంది. నాలోని సృజనను పూర్తి స్థాయిలో ఉపయోగించుకోలేకపోతున్నాననే భావన కలిగింది. కూర్చుని ఆలోచిస్తే అర్థమైంది ఏమిటంటే, పెయింటింగ్ నాకు కేవలం ఒక అభిరుచి మాత్రమే కాదని, దాంతో నా జీవితం ముడిపడి ఉందని, అటువైపు రమ్మని నన్ను పిలుస్తోందని అర్థమైంది. ఆ తర్వాత ఒక్క క్షణం కూడా ఆగలేదు. ఉద్యోగానికి రాజీనామా చేసి నాదైన ప్రపంచంలోకి అడుగుపెట్టాను. ఉద్యోగం వదిలేశాక పూర్తి స్థాయిలో పెయింటింగ్స్ కు సమయం కేటాయించాను. ధైర్యం చేసి బరోడాలో నేను చేసిన చిత్రాలతో సోలో ఎగ్జిబిషన్ పెట్టాను. అదే నా మొదటి ఎగ్జిబిషన్. అడుగు ముందుకైతే వేశాను, కానీ లోపల సందేహం, అవి నచ్చుతాయా అని. అయితే నా అంచనాలకు మించి ప్రదర్శన విజయం.

అంతమైంది. అద్భుతమైన స్పందన వచ్చింది. ఆ స్పందన చూశాక నేను తీసుకున్న నిర్ణయం సరైనదేనని నమ్మకం కలిగింది. కళాకారిణిగా నా అసలైన ప్రయాణం ఆ రోజే ప్రారంభమైంది. బరోడాలో ఎగ్జిబిషన్ తర్వాత మళ్లీ వెనక్కి తిరిగి చూసుకోలేదు. అంచెలంచెలుగా ఎదిగాను. దేశ విదేశాల్లో ప్రదర్శనలు, ప్రశంసలు, సత్కారాలు, నాకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు లభించింది. అయితే నా 40వ ఏటా నా వ్యక్తిగత జీవితం అలాగే వృత్తిగత జీవితం అనుకుని మలుపులు తిరిగాయి. కాలాగూడ ఆర్ట్ ఫెస్టివల్లో ఫెస్టివల్ సంస్థతో కలిసి పనిచేయడం ప్రారంభించా. సంస్థ నిర్వహించే ప్రతి ఉత్సవంలో చురుగ్గా పాల్గొన్నాను. ఈ క్రమంలోనే మదిలో సరికొత్త ఆలోచనలు ఉద్భవించాయి. చిత్రకళను మరో స్థాయికి తీసుకెళ్లే అవకాశం అయితే లభించింది. అదే సమయంలో నాలోని సృజనకు అతిపెద్ద వేదిక లభించింది. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని అనుకున్నాను. కళకు విస్తృత ప్రాచుర్యం లభించి ప్రజల్లో చైతన్యం తేవాలని భావించాను. తదనుగుణంగా పలు కార్యక్రమాలు నిర్వహించాను. ముంబైలోని రహదారులు, పలు ఆసుపత్రుల గోడలపై అర్థవంతమైన చిత్రాలు వేయించాను. శిథిలమైపోతున్న వారసత్వ కట్టడాలను పరీక్షించి ందుకు కళను ఒక సాధనంగా ఎంచుకున్నాను. 2006లో సంస్థ గౌరవ డైరెక్టర్ గా ఉన్న నేను 2020 నాటికల్లా చైర్ పర్సన్ స్థాయికి ఎదిగాను. కాలాగూడ ఆర్ట్ ఫెస్టివల్ తో అనుబంధం నన్నే కాదు, మరెందరో కళాకారులను తీర్చిదిద్దడానికి సహకరించింది. తరచూ వర్క్షాప్లు ఏర్పాటు చేసి ఔత్సాహికులకు శిక్షణ ఇస్తున్నాను. వారిలోని సృజనను వెలికితీసి నైపుణ్యం పెంపొందించేందుకు ప్రయత్నిస్తున్నాను. నా ఈ ప్రయాణం పూర్తిగా కళకే అంకితమైపోయింది. మదిలో నిండిన భావాలను క్యాన్వాస్ పై పెడుతున్నప్పుడు ఉండే ఆనందం, ఆత్మ సంతృప్తి నాకు మరెందులోనూ దొరకమంటున్నారు బృందా మిల్లర్. ఓకే లిసనర్స్, బృందా మిల్లర్ గారి గురించి విన్నారు కదండి. మరికొన్ని విషయాలు తెలుసుకునే ముందు ఇప్పుడు మీకోసం బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది.

0: ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ గారిచే లివర్ ఫర్ ఎవర్ ఫైబ్రోస్కాన్ క్యాంప్
1: జూలై 29, 2026 అనగా బుధవారం ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.
0: ఈ క్యాంప్ లో పాల్గొన్న వైద్య నిపుణులు జీబీ పంత్ హాస్పిటల్ ఢిల్లీ నందు పనిచేసిన అనుభవం కలిగిన ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ పాయిల అనీష్ ఎండిడిఎం గ్యాస్ట్రో ఎంట్రాలజీ కన్సల్టెంట్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ మరియు హెపటాలజిస్ట్.
1: ఈ క్యాంప్ లో జరుగు వైద్యం కడుపు నొప్పి, జీర్ణాశయం, పచ్చకమెర్లు, మలబద్ధకం, రక్తపు వాంతులు, గాల్ బ్లాడర్ మరియు బిలియరీ ఇబ్బందులు,
0: హెపటైటిస్ బి అండ్ సి, టైప్ 2 మధుమేహం, ఊబకాయం, అధిక ట్రైగ్లిజరాయిడ్స్, మెటబాలిక్ సిండ్రోమ్, గ్యాస్ ట్రబుల్ కు సంబంధించిన అన్ని సమస్యలు చూడబడును.
1: సిగ్మెంటోస్కోపీ, ఈవెల్ బ్యాండింగ్, డైలటేషన్, చిన్నపిల్లలకు ఎండోస్కోపీ, ERCP, ఫారిన్ బాడీ రిమూవల్ మొదలగు ప్రొసీజర్ చేయబడును.
0: 5,000 రూపాయల విలువ గల ఫైబ్రో స్కాన్ ఉచితం.
1: ఓపీ కన్సల్టేషన్ ఉచితం.
0: రక్త పరీక్షలలో సిటీ స్కానింగ్ లో ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, ఎండోస్కోపీ, అల్ట్రాసౌండ్ 50% రాయితీ ఇవ్వబడును. మరిన్ని వివరాలకై సంప్రదించండి ఇంపీరియల్ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
1: సెల్ 9983420009.
2: వెల్కమ్ బ్యాక్ టు మహిళ లిసనర్స్. రాను రాను గాలి నాణ్యత క్షీణిస్తోంది కదండి. పొగమంచు, కాలుష్యం కలగలిసి శ్వాసకోశ వ్యవస్థలకు తిప్పలు తెచ్చిపెడుతున్నాయి. అయితే ఆరు బయట కాలుష్యాన్ని అడ్డుకోలేకపోయినా ఇళ్ల లోపల గాలిని వడగట్టుకునే సదుపాయాలను ఆశ్రయించే ప్రయత్నం చేయాలండి. అందుకోసం ఇండోర్ ప్లాంట్స్ ను పెంచుకోవాలి. మరి వాటిలో ముందుగా స్నేక్ ప్లాంట్. దీన్ని పెంచుకోవడం ఎంతో సులభం అండి. గాల్లో కలిసిన ఫార్మాల్డిహైడ్ గైని టోలిన్లను పీల్చుకుని రాత్రి వేళ ఆక్సిజన్ ను విడుదల చేస్తుంది. కాబట్టి ఈ మొక్కను బెడ్రూమ్ లో ఏర్పాటు చేసుకోవాలి. ఇక రెండవది పీస్ లిల్లీ. అమ్మోనియా, అస్టోన్, ఇతరత్ర అస్థిర సేంద్రియ సమ్మేళనాలతో పాటు మోల్డ్ స్పోర్స్ ను కూడా తగ్గిస్తుంది. ఇక స్పైడర్ ప్లాంట్. వేగంగా పెరిగే ఈ మొక్క గాల్లోని ఫార్మాల్డిహైడ్స్ ను తొలగిస్తుందండి. మరొక దాని పేరు వచ్చేసి అరకా పామ్. సహజ సిద్ధంగా గాల్లో తేమను పెంచే ఈ మొక్క గాల్లో కలిసిన ఫార్మాల్డిహైడ్ తో పాటు గ్జైలిన్ కూడా తొలగిస్తుంది. మరొకటి వచ్చేసి మనీ ప్లాంట్. ప్రతి ఇంట్లో సర్వసాధారణంగా కనిపించే ఈ మొక్క గాల్లో కలిసిన బెంజీన్, కార్బన్ మోనాక్సైడ్ ను పీల్చుకుని స్వచ్ఛమైన ఆక్సిజన్ ను విడుదల చేస్తుందండి. ఇక మరొకటి వచ్చేసి ఇంగ్లీష్ ఐవీ. ఈ మొక్క పలు రకాల గాలి కలుషితాలను తొలగిస్తుంది. ఇక రబ్బర్ ప్లాంట్. తక్కువ వెలుగును సైతం తట్టుకోగలిగే ఈ మొక్క గాలిలోని విషయాలను తొలగిస్తుంది. ఇంకొకటి వచ్చేసి డ్రాసిన. ఇదొక గొప్ప ఎయిర్ ప్యూరిఫైర్ అండి. పలు రకాల డ్రాసిన మొక్కలు దొరుకుతాయి. దేన్నైనా ఎంచుకోవచ్చు. మరొకటి వచ్చేసి చైనీస్ ఎవర్గ్రీన్. తక్కువ వెలుగులో ఏపుగా పెరిగే ఈ మొక్క కూడా గాల్లోని కలుషితాలను తొలగిస్తుంది. అలోవెరా. ఈ మొక్కకి కూడా కలుషితాలను పీల్చుకునే గుణమైతే ఉంటుంది. అలాగే ఈ మొక్కలు రాత్రివేళ స్వచ్ఛమైన ఆక్సిజన్ ను విడుదల చేస్తాయి. ఇక చివరిగా బోస్టన్ ఫెర్న్. గాల్లోని తేమను పెంచడంతో పాటు ఆకర్షణీయమైన పూలతో ఆకట్టుకునే ఈ మొక్క గాలి కాలుష్యాన్ని కూడా హరిస్తుంది. అయితే ఈ మొక్క ఆరోగ్యంగా పెరగడం కోసం తక్కువ వెలుగు సోకే ప్రదేశంలో ఏర్పాటు చేసుకోవాలి. లిసనర్స్, మరి ఈ మొక్కలు బాగా పెరగాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి. మరి వాటిలో ముందుగా గాలి చొరబడేలా పెట్టడం. కాలుష్యాన్ని హరించే మొక్కలను ఇళ్లలో పెంచుకోవడంతో పాటు రాత్రివేళ కిటికీలు తెరిచి ఉంచి గాలి చొరబడేలా చూసుకుంటే ఈ మొక్కలు ఆరోగ్యంగా ఎదుగుతూ మంచి ఫలితాలను కనబరుస్తాయి. ఇక రెండవది తగిన ప్రదేశం. స్నేక్ ప్లాంట్ లాంటి కొన్ని మొక్కలు రాత్రివేళ ఆక్సిజన్ ను విడుదల చేస్తాయి. కాబట్టి వాటికి బెడ్రూమ్స్ లో చోటు కల్పించాలి. ఇక మూడవది భద్రత. ఇంట్లో పెంపుడు జంతువులు, పిల్లులు ఉంటే స్పైడర్ ప్లాంట్స్ లాంటి విషం లేని మొక్కలను ఎంచుకోవచ్చు. పీస్ లిల్లీ లాంటి గాలిని శుభ్రపరిచే కొన్ని మొక్కలు విషపూరితమైనవి కాబట్టి వీటిని పెంపుడు జంతువులు, పిల్లలకు అందనంత ఎత్తులో ఏర్పాటు చేసుకోవాలి. లిసనర్స్, విన్నారు కదండి. మరికొన్ని విషయాలు తెలుసుకునే ముందు ఇప్పుడు మీకోసం బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: చెవి పూట ముక్కుది బడ గొంతు సమస్య
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి ముక్కు గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి ముక్కు గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
2: ఒక మాట చెప్పనా, ఇప్పుడే వేసవి మొదలయ్యింది. పైగా 7,000 రూపాయల కరెంటు బిల్లు కూడా వస్తోంది. భార్య సోలార్ ప్యానెల్ పెట్టించమని చెబుతోంది. ప్రభుత్వం సబ్సిడీ కూడా ఇస్తుందని అంటుంది. నేను అడిగిన వాళ్ళందరికీ కరెంటు బిల్ 0 వస్తుంది. ఈసారి అయితే పెట్టించే తీరుతాను. కరెంటు ఉచితంగా దొరికితే ఎందుకు తీసుకోకూడదు? మీరు కూడా పెట్టించండి. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి pmsuryaghar.gov.in.
3: వెల్కమ్ బ్యాక్ టు మహిళ లిసనర్స్. మరి ఈ రోజు ప్రోగ్రామ్ లో సరికొత్త వంటకం గురించి తెలుసుకుందామండి. మరి దాని పేరు వచ్చేసి థాలీపీట్. దానికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి పచ్చి బొప్పాయి తూరం 1.5 కప్పు, బియ్యం పిండి 2 కప్పులు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, పచ్చిమిర్చి 3, జీలకర్ర 1 చెంచా, కొత్తిమీర తరుగు కొద్దిగా, నూనె తగినంత, కరివేపాకు 2 రెమ్మలు, నువ్వులు 1/2 చెంచా, ఉప్పు 1 చెంచా,

అల్లం తురుము ఒక చెంచా, పచ్చి కొబ్బరి తురుము పావు కప్పు. ఇక తయారు చేసే విధానం గురించి తెలుసుకుందాం. వెడల్పాటి గిన్నెలో పచ్చి బొప్పాయి తురుము, బియ్యం పిండి, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, నువ్వులు, జీలకర్ర, అల్లం తురుము, పచ్చి కొబ్బరి తురుము, కొత్తిమీర తరుగు, కరివేపాకు, ఉప్పు వేసి ముద్దలా కలపాలి. ఈ మిశ్రమాన్ని 5 నిమిషాల పాటు నాననివ్వాలి. స్టవ్ మీద పాన్ పెట్టి అర చెంచా నూనె రాసి వేడి చేయాలి. బటర్ పేపర్ మీద కొద్దిగా నూనె వేసి దాని మీద చిన్న పిండి ముద్దను పలుచగా పరచాలి. దీన్ని వేడెక్కిన పాన్ మీద వేసి చిన్న మంట మీద రెండు వైపులా ఎర్రగా వేయించి పల్లెల్లోకి తీయాలి. దీన్ని టమాటా సాస్, గ్రీన్ చట్నీ సర్వ్ చేసుకోవచ్చండి. ఇక రెండోది వచ్చేసి పచ్చి బొప్పాయితో నిల్వ పచ్చడి. మరి దానికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి పచ్చి బొప్పాయి 1-4 కప్పుల ముక్కలు, పచ్చళ్ళ కారం 1.5 కప్పులు, ఆవిపిండి 1.5 కప్పు, పచ్చళ్ళ ఉప్పు 3/4 కప్పు, వెల్లుల్లి రెబ్బలు 1/2 కప్పు, నువ్వుల నూనె 2 కప్పులు, నిమ్మరసం 1/2 కప్పు, మెంతి పిండి 1 చెంచా, పసుపు 1/2 చెంచా, అల్లం తరుగు 1 చెంచా, నిమ్మ ఉప్పు 1 చెంచా. ఇక తయారు చేసే విధానం గురించి తెలుసుకుందాం. బొప్పాయి కాయలను శుభ్రంగా కడిగి తొక్క తీయాలండి. తర్వాత మధ్యకు కోసి గింజలు తీసివేసి చిన్న ముక్కలుగా తరగాలి. వీటిని 2 గంటల సేపు ఎండలో ఆరబెట్టాలి. వెడల్పాటి గిన్నెలో పచ్చి బొప్పాయి ముక్కలు, కారం, ఆవిపిండి, ఉప్పు, వెల్లుల్లి రెబ్బలు, మెంతిపిండి, పసుపు, అల్లం తరుగు, నిమ్మ ఉప్పు వేసి చేత బాగా కలపాలి. తర్వాత నూనె పోసి కలపాలి. ఆ పైన నిమ్మరసం వేసి కలపాలి. ఉప్పు సర్చ్ చేసుకోవాలండి. ఈ పచ్చడిని గాలి చొరబడిని ప్లాస్టిక్ డబ్బాలో భద్రపరచుకోవాలి. 3 రోజుల తర్వాత ఈ పచ్చడిని వెడల్పాటి గిన్నెలోకి తీసి మరోసారి బాగా కలపాలి. తర్వాత అదే డబ్బాలోకి సర్ది పెట్టాలి. ఇలా తయారు చేసిన బొప్పాయి పచ్చడి 3 నెలల వరకు నిల్వ ఉంటుంది. ఇది వేడి అన్నం, ఉప్మా, దోశల్లోకి బాగా రుచిగా ఉంటుందండి. ఓకే లిసనర్స్, విన్నారు కదండి. మరలా తిరిగి ప్రసారమైన మహిళా కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, నేను మీ అర్చనందిని.

ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

விஜய் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிடல் பீமபுரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு எம்டி டிஎம் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎంట్రోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, పిహెచ్ ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8665588773.

0: హాయ్ హలో లిజనర్స్, మీరు వింటున్నారు రేడియో విజన్ 90.4 విత్ మీ అజయ పల్లవి. వెల్కమ్ టు ఆయుష్మాన్ బాబా. మన ఆరోగ్యమే మన సొంత ధర్మని అంటారు కాబట్టి ఈ కొన్ని నిమిషాలు మన ఆరోగ్యం కోసం కేటాయిద్దాం. ఈ కార్యక్రమంలో మనం ఆరోగ్య సంబంధిత చిట్కాలు, నిపుణుల సూచనలు మరియు ప్రేరణాత్మక కథనాలను తెలుసుకోబోయే ముందు ఒక షార్ట్ బ్రేక్.
1: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
2: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఇఎన్టి కేర్ భీమవరం.
1: ప్రముఖ ఇఎన్టి సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
2: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును.
3: పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
1: ఆదిత్య ఇఎన్టి కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
4: ఆఫ్టర్ ది షార్ట్ బ్రేక్ వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ బాబా. కనుక పేరు వింటేనే దండలు ఎక్కుతాం. అలాంటిది శరీరం మొత్తానికి హెడ్ మాస్టర్ లాంటి మెదడులో కనిపి ఉందంటే చెప్పేదే ఉంది. మీరు వెళ్ళ భయంతోనే వణికిపోతాం.
0: అది క్యాన్సర్ ఏమో, ఎక్కడికి దారితీస్తుందో అనే ఆందోళన మనసును ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. నిజానికి మెదడులో తలెత్తేవన్నీ క్యాన్సర్ కణితులు కావండి. దాదాపు సగం వరకు మామూలువే. అన్నిటికీ శస్త్రచికిత్స అవసరం లేదు. చిన్న మామూలు కణితులను ఒకరోజు చికిత్సతోనూ నయం చేయొచ్చు. క్యాన్సర్ కణితులకు ఇప్పుడు మంచి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. మరెన్నో అధునాతన చికిత్సలు పురుడు పోసుకుంటున్నాయి. మన మెదడు ఓ సజీవ కంప్యూటర్. కేంద్ర నాడీ వ్యవస్థలో ఒక భాగమైన ఇది జ్ఞానేంద్రియాల నుంచి సమాచారాన్ని సంగ్రహించి అవయవాలకు, కండరాలకు ఆదేశాలు జారీ చేస్తుంది. ఇలా ఒంట్లో అన్ని పనులను పూర్తి చేస్తుంది, పర్యవేక్షిస్తుంది. మెదడులోని కణాల ఆకృతి, పనితీరు వేరుగా ఉన్నప్పటికీ అవన్నీ జన్యు పదార్థమైన డిఎన్ఏ ఆదేశాల మేరకు నడుచుకుంటాయి. ఎందుకనో కొన్నిసార్లు ఈ జన్య పదార్థంలో మార్పులు లేదా తప్పులు సంభవించి కణాల పనితీరు అస్తవ్యస్తమవుతుంది. అసాధారణంగా పెరుగుతూ విభజన చెందుతూ వచ్చి ఒకచోట గూడు కట్టుకుని కణితుల్లా ఏర్పడతాయి. ఇవి తాము చేయాల్సిన అసలు పని మర్చిపోవడంతో పాటు చుట్టుపక్కల కణాల పనితీరును భంగపరుస్తుంటాయి. సమీపంలోని మెదడు భాగం మీద ఒత్తిడి కలగజేసి పుర్ర వైపునకు నెట్టచ్చు. మెదడులో రక్తం మేరుద్రవం ప్రసరణకు అడ్డు తొలగచ్చు. మేరుద్రవంలోకి విస్తరించి మెదడులో వెన్నపాములో మరిన్ని కణితులకు దారితీయచ్చు. మెదడులో కణితులన్నీ క్యాన్సర్ కావండి. దాదాపు సగం వరకు మామూలువే. సాధారణంగా మామూలు కణితులు నెమ్మదిగా ఏడాదికి 2 మిల్లీమీటర్లు మాత్రమే పెరుగుతాయి. ఫిట్స్, వినికిడి లోపం ఉండడం వంటి లక్షణాలు కనిపించినప్పుడు, ప్రమాదాల్లో గాయపడినప్పుడు, స్కాన్ చేసినప్పుడు బయటపడుతూ ఉంటాయి. కానీ క్యాన్సర్ కణితులు అలా కాదు, చాలా వేగంగా వృద్ధి చెందుతాయి. చుట్టుపక్కల మెదడు కణాలను తీవ్రంగా దెబ్బతీస్తూ వస్తుంటాయి. మామూలు గ్రేడ్ 1 కణితుల సైజు 2.5 సెంటీమీటర్ల కన్నా తక్కువగా ఉంటే బయట నుంచే గామా నైఫ్ తో చికిత్స చేయొచ్చు. పుర్రకు రంధ్రం పెట్టాల్సిన అవసరం ఉండదు. గామా నైఫ్ అనేది రేడియేషన్ పరికరం. ఇది వివిధ కోణాల నుంచి కణితి మీద మాత్రమే రేడియేషన్ పడేలా చేయడం ద్వారా కణితిని నిర్మూలిస్తుంది. మామూలు కలజాలానికి ఎలాంటి హాని కలిగించదు. ఇది ఒక్క రోజులోనే పూర్తయ్యే చికిత్స. ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం కూడా ఉండదు, పూర్తిగా కోలుకుంటారు. మెదడులో కీలకమైన భాగంలో కణితి ఉన్నప్పుడు దాన్ని పూర్తిగా బయటకు తీయడం సాధ్యం కానప్పుడు గామా నైఫ్ చికిత్స అయితే చేయొచ్చండి. ఓకే లిజనర్స్, విన్నారు కదా. ఇప్పుడు మరికొన్ని విషయాలు తెలుసుకోబోయే ముందు మీకోసం ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ విని ఆనందించండి.

0: ఈ మధ్య భారతదేశంలో ప్రతి గ్రామంలో పైకప్పుల రూపం మారిపోయింది. మునుపు పైకప్పులపై అప్పడాలు ఇంకా బట్టలు ఆరబెట్టేవారు. ఇప్పుడక్కడ కరెంటు బిల్ 0 అవుతుంది. ప్రతి గ్రామంలో సోలార్ ప్యానెల్ పెట్టిస్తున్నారు. మీరు పెట్టించండి. 78,000 రూపాయలు సబ్సిడీ ఇస్తుంది భారత ప్రభుత్వం. 30 లక్షల కంటే ఎక్కువ కుటుంబాలు దీని లాభాన్ని పొందారు. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. pmsuryaghar.gov.in.
1: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్.

0: సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పిసిఓడి ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: వెల్కమ్ బ్యాక్ లిసనర్స్. మెదడు కణితులకు ఖచ్చితమైన కారణాలంటూ లేవండి, కానీ కొందరిలో వంశపారంపర్యంగా రావచ్చు. దీనికి జన్యువులే కారణం. కొందరు ఎక్కువసేపు మొబైల్ ఫోన్లు మాట్లాడితే మెదడులో కణితులు వస్తాయి అని అనుకుంటుంటారు. ఇది నిజం కాదండి. కణితులకు మొబైల్ ఫోన్లు వాడడానికి సంబంధం ఉన్నట్టు రుజువు కాలేదు. కొందరికి రేడియేషన్ కారణం కావచ్చు. నోరు, నాలుక, గొంతు వంటి భాగాల్లో తలెత్తిన క్యాన్సర్లకు రేడియేషన్ చికిత్స చేసే సమయంలో కొన్నిసార్లు కొంత రేడియేషన్ ప్రభావం మెదడు మీద పడచ్చు. దీంతో కొందరిలో 5-6 ఏళ్ల తర్వాత మెదడు కణితులు ఏర్పడే అవకాశం అయితే ఉంది. మెదడు కణితిని అనుమానిస్తే మెదడు సిటీ స్కాన్ లేదా ఎంఆర్ఐ పరీక్ష చేస్తారు. వీటితో కణితులు ఉన్నది లేనిది తెలుస్తుంది. ఎంఆర్ఐ పరీక్షలోనే అది మామూలుదా క్యాన్సరా అనేది అంచనా వేయచ్చు. అయితే అన్నిసార్లు అది ఖచ్చితం కాకపోవచ్చు. అందువల్ల శస్త్రచికిత్స చేసి కణితిని తొలగించాక చిన్న ముక్కను తీసి పరీక్షించి నిర్ధారిస్తారు. దీంతో కణితి ఏ గ్రేడ్ లో ఉందో కూడా తెలుస్తుంది. కణితులు కీలకమైన భాగంలో ఉండి దాన్ని తొలగిస్తే పక్షవాతం లాంటి దుష్ప్రభావాలు తలెత్తే అవకాశముంటే పుర్ర ఎముకకు 2 మిల్లీమీటర్ల రంధ్రం చేసి రోబోటిక్ వ్యవస్థ సాయంతో చిన్న ముక్కను తీసి పరీక్షించవచ్చు. మెదడు కణితుల ప్రవర్తన తీరుతెన్నులను బట్టి 1, 2, 3, 4 గ్రేడ్లుగా విభజించవచ్చు. సాధారణంగా ఇతరత్ర క్యాన్సర్లు 1వ గ్రేడ్తో మొదలై క్రమేపీ ముదురుతూ 4వ గ్రేడ్కు చేరుకుంటాయి. కానీ మెదడు కణితుల తీరే వేరు. క్రమంగా ఒక దశ నుంచి మరో దశకు వెళ్లటం అనేది ఉండదు. కొన్నిసార్లు 3-4 దశల్లోనే మొదలవచ్చు. చాలా వరకు గ్రేడ్1 కణితులు మామూలువే. శ్రవణ నాడి మీద తలెత్తే కణితులు ఇలాంటివే. గ్రేడ్ 2, 3, 4 చెందినవి క్యాన్సర్ కణితులుగా పరిగణిస్తారు. వీటిల్లోనే 2వ గ్రేడ్ కణితులు నెమ్మదిగా వృద్ధి చెందుతాయి. వీళ్ళు చికిత్సతో 7 నుంచి 12 ఏళ్ల వరకు బాగానే జీవించగలరు. గ్రేడ్ 3 కణితులు గల వారు 3 నుంచి 5 ఏళ్ల వరకు సాధారణ జీవితం గడపగలరు. కొందరు 7 ఏళ్ల వరకు జీవించవచ్చు. అదే గ్రేడ్ 4 కలవారు ఎక్కువ కాలం జీవించడం కష్టం. మెదడు కణితుల్లో చాలా రకాలే ఉన్నాయండి. అవి ఏర్పడిన చోటు ఏ కణాలతో ఏర్పడ్డాయో అనే దాన్ని బట్టి రకాలు ఆధారపడి ఉంటుంది. ఇతర అవయవాల్లో తలెత్తే క్యాన్సర్ కణాలు మెదడికి చేరుకుని కణితులుగా మారచ్చు. గ్లయోమాలు, ఇవి నాడీ కణాలను అనుసంధానం చేసే పోచల నుంచి పుట్టుకొస్తాయి. వీటిలో ఆస్ట్రోసైటోమా, గ్లయోబ్లాస్టోమా, మల్టీఫోర్మి వంటి రకాలు ఉన్నాయి. సర్జరీ, కీమో, రేడియేషన్ చికిత్సలకు బాగా స్పందిస్తాయి. ఫలితం కూడా బాగుంటుంది. గ్యాంగ్లియో న్యూరోమా, వీటిని గ్యాంగ్లియోమా అని అంటారు. ఇవి మెదడు లోపల అటోనమిక్ నాడీ కణాల నుంచి తలెత్తుతాయి. సాధారణంగా 10 ఏళ్లు పైబడ్డ వారిలో కనిపిస్తుంటాయి. నెమ్మదిగా పెరిగే ఇవి చాలా వరకు మామూలు కణితులే. మెనింజియోమా, ఇవి మెదడు చుట్టూ ఉండే పొరల్లో ఏర్పడతాయి. సాధారణంగా మామూలువే అయినా కొన్ని క్యాన్సర్లు కూడా కావచ్చు. గ్రంథి కణితులు, మెదడులోని పినియల్, పీయూష వంటి గ్రంథుల్లో వాటి చుట్టూరా ఏర్పడతాయి. పిల్లల్లో పినియల్ బ్లాస్టోమా ఎక్కువ. ఆస్టియోమా, వీటిని ఆస్టియోసార్కోమా అని అంటారు. ఇవి పుర్ర ఎముక నుంచి పుట్టుకొస్తాయి. నాడీ కణితులు, ఇవి నాడుల్లో లేదా నాడుల మీద ఏర్పడుతూ ఉంటాయి. వీటిల్లో ప్రధానమైనది శ్రవణ నాడి మీద తలెత్తే అకౌస్టిక్ న్యూరోమా. దీన్నే శ్వానోమా అని అంటారు. ఓకే లిజనర్స్, విన్నారు కదా? ఇప్పుడు మరికొన్ని విషయాలు తెలుసుకోబోయే ముందు మీకోసం ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ విని ఆనందించండి.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000. ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ గారిచే లివర్ ఫర్ ఎవర్ ఫైబ్రోస్కాన్ క్యాంప్.
1: July 29, 2026 అనగా బుధవారం ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.
0: ఈ క్యాంప్ లో పాల్గొన్న వైద్య నిపుణులు జీబీ పంత్ హాస్పిటల్ ఢిల్లీ నందు పనిచేసిన అనుభవం కలిగిన ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ పాయిల అనీష్, MD/DM గ్యాస్ట్రో ఎంట్రాలజీ, కన్సల్టెంట్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ మరియు హెపటాలజిస్ట్.
1: ఈ క్యాంప్ లో జరుగు వైద్యం కడుపు నొప్పి, జీర్ణాశయం, పచ్చకమెర్లు, మలబద్ధకం, రక్తపు వాంతులు, గాల్ బ్లాడర్ మరియు బిలియరీ ట్రాక్ ఇబ్బందులు,
0: హెపటైటిస్ బి అండ్ సి, టైప్ 2 మధుమేహం, ఊబకాయం, అధిక ట్రైగ్లిజరాయిడ్స్, మెటబాలిక్ సిండ్రోమ్, గ్యాస్ ట్రబుల్ కు సంబంధించిన అన్ని సమస్యలు చూడబడును.
1: సిగ్మెండోస్కోపీ, ఈవెల్ బ్యాండింగ్, డైలటేషన్, చిన్నపిల్లలకు ఎండోస్కోపీ, ERCP, ఫారిన్ బాడీ రిమూవల్ మొదలగు ప్రొసీజర్ చేయబడును.
0: 5000 రూపాయల విలువ గల ఫైబ్రోస్కాన్ ఉచితం.
1: OP కన్సల్టేషన్ ఉచితం.
0: రక్త పరీక్షలలో సిటీ స్కానింగ్ లో ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, ఎండోస్కోపీ, అల్ట్రాసౌండ్ 50% రాయితీ ఇవ్వబడును. మరిన్ని వివరాలకై సంప్రదించండి ఇంపీరియల్ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
1: సెల్ 9983420009.
2: వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. మెదడులో కణితులు ముందు, వెనక, పైన, కింద, మధ్య భాగాల్లో ఎక్కడైనా ఏర్పడచ్చు. ఇవి ఉన్న చోటును బట్టి ఆయా లక్షణాలు కనిపిస్తుంటాయి. వీటిల్లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది తలనొప్పి. ముఖ్యంగా ఉదయం నిద్ర నుంచి లేచిన తర్వాత తలనొప్పి వస్తుంటుంది. పుర్ర ఎముక చాలా దృఢంగా ఉంటుంది. లోపల కణితి పెరుగుతున్నప్పుడు కపాలంలో ఒత్తిడి ఎక్కువై తలనొప్పి పుడుతుంది. వేగంగా పెరిగే క్యాన్సర్ కణితుల్లో వెంటనే తలనొప్పి మొదలవుతుంది. ఈ నొప్పి వస్తూ పోతుంటుంది కానీ పూర్తిగా తగ్గదు. రోజంతా ఎప్పుడు ఎంతో కొంత తలనొప్పి ఉంటుంది. వాంతి కూడా కావచ్చు. వాంతి అయిన తర్వాత తలనొప్పి తగ్గినట్టు అనిపించడం మరో ప్రత్యేకత. మళ్ళీ కొద్దిసేపట్లోనే తలనొప్పి పెరిగినట్టు అనిపిస్తుంది. ఇలాంటిది గుర్తిస్తే మెదడులో ఏదో సమస్య ఉండొచ్చని అనుమానించాలి. పిల్లల్లో చాలా వరకు ఫిట్స్ కు, కణితులకు సంబంధం ఉండదు. కానీ 20 ఏళ్లు దాటిన తర్వాత ఎవరికైనా ఉన్నట్టుండి ఫిట్స్ మొదలైతే మెదడులో కణితి ఉండొచ్చని అనుమానించాలి. వినికిడి లోపించడం. 2 చెవుల్లో వినికిడి తగ్గితే మామూలే అనుకోవచ్చు. కానీ 1 చెవిలో వినికిడి తగ్గితే శ్రవణ నాడి మీద కణితి ఉండొచ్చని అనుమానించాలి. చూపు తగ్గడం. కణితుల మూలంగా తలలో ఒత్తిడి పెరిగితే దాని ప్రభావం దృశ్యనాది మీద పడుతుంది. దీంతో చూపు తగ్గచ్చు. 1 కి 2 వస్తువులు కనిపించవచ్చు. మతిమరుపు. సాధారణంగా మతిమరుపును మానసిక ఒత్తిడితో ముడిపడిందని అనుకుంటారు. అయితే అప్పటి వరకు బాగానే ఉండి అన్ని పనులు సక్రమంగా చేసుకుంటూ పరీక్షల్లో బాగా మార్కులు తెచ్చుకుంటున్న వారిలో ఉన్నట్టుండి జ్ఞాపక శక్తి, తెలివితేటలు, ప్రజ్ఞ

తగ్గితే మాత్రం అనుమానించాల్సిందే. కొన్ని కణితులతో నడుస్తున్నప్పుడు శరీరం తూలచ్చు, ఒక పక్కకు ఒరిగిపోవచ్చు. కొందరు బాగానే మాట్లాడుతుండొచ్చు కానీ ఇతరులు చెప్పేది అర్థం కాకపోవచ్చు. కాలు చేయి నెమ్మదిగా బలహీనం కావడం, చేతి రాత మారడం, చేత్తో పెన్ను పట్టుకోలేకపోవడం, నడుస్తున్నప్పుడు తెలియకుండానే కాలు నుంచి చెప్పజారిపోవడం వంటివి కనిపిస్తూ ఉండొచ్చు. ఇలాంటి లక్షణాలు హఠాత్తుగా ఉన్నట్టుండి మొదలై 2-3 వారాల్లోనే తీవ్రమైతే గనక కణితి కారణం కావచ్చని అనుమానించాలి. కణితి క్యాన్సర్దా, మామూలుదా, ఏ రకానికి, ఏ గ్రేడ్ కు చెందినది, ఎంత సైజులో ఉంది, మెదడులో ఎక్కడుంది అనే వాటిని బట్టి చికిత్స ఆధారపడి ఉంటుందండి. సర్జరీ, రేడియేషన్, కీమోథెరపీలో ఎవరికి ఏది అవసరమో నిర్ణయిస్తారు. కొన్ని ఒక్క శస్త్ర చికిత్సతోనే నయమైతే కొన్నిటికి రేడియేషన్, కీమో కూడా అవసరం అవుతాయి. మామూలు కణితిని శస్త్రచికిత్సతో తొలగిస్తే సరిపోతుంది. కణితి సైజుని బట్టి పుర్రెకు రంధ్రం చేసి దాని ద్వారా పూర్తిగా బయటకు తీస్తారు. అది క్యాన్సర్ కణితులకు శస్త్ర చికిత్సతో తొలగించడంతో పాటు రేడియేషన్, కీమోథెరపీలు అవసరమవుతాయి. శస్త్రచికిత్సకు ముందు ప్రత్యేకమైన ఫంక్షనల్ MRI పరీక్షలు చేసి మాటలు, కదలికలు, మింగటం వంటి పనులకు తోడ్పడుతున్న మెదడు భాగాలను గుర్తిస్తారు. అలాగే మెదడులోకి ఫ్లోరోసిన్ రంగును ఎక్కిస్తారు. ఇది కణితులకు అంటుకుంటుంది. పుర్రెకు రంధ్రం చేసి లోపలికి చూసినప్పుడు అవి వెలుగుతూ స్పష్టంగా కనిపిస్తాయి. మైక్రోస్కోప్ ద్వారా లోపలికి చూస్తూ కణితి జాగ్రత్తగా తొలగిస్తారు. గ్రేడ్ 2 కణితులకు శస్త్రచికిత్స అనంతరం NGF అనే జన్యు పరీక్ష చేయాల్సి ఉంటుంది. వీరికి రేడియేషన్ చికిత్స వెంటనే చేయాలా, కొద్ది రోజుల తర్వాత చేయాలా అనేది నిర్ణయించడానికి దీని ఫలితాలు తోడ్పడతాయి. గ్రేడ్ 3-4 అయినట్టయితే రేడియేషన్, కీమోథెరపీ తప్పనిసరి. ఒకప్పుడు మెదడు కణితులను తొలగించడానికి పుర్రెకు పెద్ద రంధ్రం చేయాల్సి వచ్చేది. ఇప్పుడు నావిగేషన్ పద్ధతిలో చిన్న రంధ్రంతోనే సాధ్యమవుతుంది. మెదడు MRI రోగి ముఖం తీరుతెన్నులను సమ్మిళితం చేసి ఎక్కడ రంధ్రం చేయాలో నిర్ణయించడానికి ఇది తోడ్పడుతుంది. అలాగే దగ్గర దారిలో కణితి ఉన్న చోటుకు ఖచ్చితంగా తీసుకెళ్తుంది. ఫోన్ లో GPS మాదిరిగా దారి చూపిస్తుంది అన్నమాట. మెదడులో కీలకమైన భాగాల్లో కణితి ఉన్నప్పుడు తల భాగానికి మాత్రమే మత్తు ఇచ్చి శస్త్రచికిత్స చేయొచ్చు. సర్జరీ చేస్తున్నప్పుడు రోగులు స్పృహలోనే ఉంటారు. వారితో మాట్లాడుతూ చేతులు, కాళ్ళు కదిలించడానికి ఏ భాగాలు తోడ్పడుతున్నాయో గుర్తిస్తారు. వాటికి ఎలాంటి హాని కలిగించకుండా కణితిని మాత్రమే తొలగిస్తారు. ఇప్పుడు రక్త పరీక్ష ద్వారా కణితి రకాన్ని గుర్తించడం మీద పరీక్ష ప్రయోగాలు నడుస్తున్నాయి. ఇవి విజయవంతమైతే బయోప్సీ అవసరం లేకుండానే క్యాన్సర్ కణితులను గుర్తించవచ్చు. క్యాన్సర్ కణితికి లేజర్ ఇంటర్స్టీషియల్ థర్మల్ థెరపీ విధానంతో చికిత్స చేసే పద్ధతి కొన్ని దేశాల్లో అందుబాటులో ఉంది. సూది సహాయంతో సన్నటి పూచను కణితిలోకి జొప్పించి లేజర్ తో దాన్ని మార్చ్ చేయడం దీని ప్రత్యేకత. పుర్రెకు రంధ్రం చేయకుండానే MRI గైడెడ్ ఫోకస్డ్ అల్ట్రాసౌండ్ విధానంతో కణితిని నిర్మూలించడం మీద ప్రయోగ పరీక్షలు నిర్వహిస్తున్నారు. 5-6 దీనికి అనుమతి కూడా లభించవచ్చు. క్యాన్సర్ కణితికి సర్జరీ అనంతరం 6 వారాల పాటు రేడియేషన్ చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. దీనికోసం రోజు ఆసుపత్రికి రావాల్సి ఉంటుంది. ఇప్పుడు సర్జరీ చేసేటప్పుడే రేడియేషన్ ఇవ్వడం మీద ప్రయోగ పరీక్షలు నడుస్తున్నాయి. ఇది అందుబాటులోకి వస్తే రోజు ఆసుపత్రికి రావాల్సిన అవసరం ఉండదు, ఒకసారి రేడియేషన్ ఇస్తే సరిపోతుంది. ఓకే లిజనర్స్, విన్నారు కదా, నేటి సమాచారం మీ ఆరోగ్య జీవన శైలిలో మంచి మార్పులు తీసుకురావాలని మనసారా ఆశిస్తున్నాను. మరింత ఆసక్తికరమైన ఆరోగ్యం విషయాలతో మళ్ళీ మీ ముందుంటా. అండల్ ల్యాండ్ స్టేట్ రేడియో విష్ణు 90.4, ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్ మీ RJ పల్లవి.

సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పీపీ రోడ్, భీమవరం. సెల్ 9867-4258. మరికొద్ది క్షణాల్లో రైతు నేస్తం కార్యక్రమాన్ని వింటారు.

0: FM 90.4. వ్యవసాయ మార్కెట్లను సృష్టించడం. దక్షిణ అమెరికా ఆండిస్లోని ఎత్తైన పర్వతాల్లో రైతులు కొందరు వ్యవసాయ రసాయనాలు వాడకుండా పంటలు పండిస్తారు. కానీ ఆరోగ్యకరమైన తమ ఉత్పత్తులను సరసమైన ధరలకు అమ్మడంలో వాళ్లకి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. విషపూరితమైన వ్యవసాయ రసాయనాల సాయంతో ఉత్పత్తి చేసిన ఆహారాన్ని ఎన్నో సాంప్రదాయ మార్కెట్లో చౌకగా అమ్ముతాయి. చూడటానికి అన్ని ఒకేలా కనిపిస్తాయి, కాబట్టి వినియోగదారులకి నాణ్యత కనిపించదు.
1: ప్రజలకు మనం బాగా తెలిసేటట్లు మనం నిర్ధారించుకోవాలి. అప్పుడు మనం రసాయనాలు లేకుండా వ్యవసాయ శాస్త్ర పరంగా పనిచేస్తున్నామని అర్థం చేసుకుంటారు. వాళ్ళకి మంచిదేదో తెలియదు కాబట్టి రసాయనాలు కలిసిన ఉత్పత్తికి కలవని ఉత్పత్తికి ఒకే ధర చెల్లిస్తారు.
0: రైతులు వారానికోసారి తమ సహజ ఉత్పత్తులను సరైన ధరకు అమ్మడానికి వీలు కల్పించే వ్యవసాయ మార్కెట్ను సృష్టించే పద్ధతిని నేర్చుకుందాం.
1: ఇంతకీ ఇది మన ఆరోగ్యానికే కదా. మనం ఎప్పుడూ సహజంగా ఉండాలి. ఇప్పుడు పళ్ళు కూరగాయల్లో వేస్తున్న రసాయనాల వల్లనే ఇన్ని అనారోగ్యాలు వస్తున్నాయన్న సంగతి మీకు తెలుసు. మనకి, నాకు, ఇంకా ప్రతి ఒక్కళ్ళకి రోగాల నివారణకి సహజమైన ఆహారాన్ని తినడం చాలా మంచిది.
0: వ్యవసాయ ఉత్పత్తులను విక్రయించడానికి మనము 4 విషయాల మీద దృష్టి పెట్టాలి. సంస్థ, స్థానిక అధికారులతో చర్చలు. ఏ ఉత్పత్తిలోనూ వ్యవసాయ రసాయనాలు లేవని వినియోగదారులకు తెలిపే ఒక గ్యారంటీ సిస్టమ్. చివరిగా మార్కెటింగ్, కస్టమర్ సేవలు. ఇప్పుడు ముందుగా సంస్థ ఎందుకు ముఖ్యమైనదో, దాని గురించి ఏం చేయాలో చూద్దాము. వ్యవసాయ శాస్త్రానికి కట్టుబడి ఉన్న కుటుంబాలతో ఒక సంస్థను ఏర్పాటు చేయాలి. మిమ్మల్ని మీరు వ్యవస్థీకరించుకుని వినియోగదారులకి కావాల్సిందేమిటో తెలుసుకుంటే మీరు చక్కటి వైవిధ్యమున్న ఉత్పత్తులను పెంచి వాళ్లకి అందించవచ్చు.
1: మేము మార్కెట్లో విభిన్న ఉత్పత్తులను చేర్చుతున్నాము. ఉల్లుకో, ఓకా వంటి పంటలు ఒక సంఘంలో బాగా పెరుగుతాయి. మరో సంఘంలో అవకాడో బాగా పెరుగుతుంది. ఇంకో సంఘంలో టమాటాలు, పీచెస్ బాగా పెరుగుతాయి. రకరకాల పళ్ళని, కూరగాయల్ని, చిక్కుళ్ళని చేర్చటానికి ఇదే మాకు సహాయపడుతుంది. మేము మా నాట్లని మార్చి మార్చి వేస్తాం కాబట్టి అది మాకు సహాయపడుతుంది. మా దగ్గర గిని పందులు, కోళ్లు, కుందేళ్లు కూడా ఉన్నాయి. కస్టమర్లకి మార్కెట్లో అన్ని దొరకాలి కాబట్టి వాటి మాంసాన్ని తీసుకుంటాము. కస్టమర్లు పల్లెటూళ్లలో దొరికే వాటన్నిటినీ కావాలనుకుంటారు. కాబట్టి ఈ దేశంలో మేము మా కృషి, మా సేవలతో పట్టణానికి సేవ చేస్తాం.
0: సంవత్సరాల అనుభవంతో మీ కస్టమర్లు ఏం డిమాండ్ చేస్తారో, వాటిని ఎలా అందించాలో మీరే తెలుసుకుంటారు. ఉత్పత్తులను ఏడాది పొడవునా సరఫరా చేయాలంటే మీ భూమిని సారవంతంగా, ఆరోగ్యంగా ఉంచాలి. టెలిలియో వ్యవసాయ పర్యావరణ సంఘములోని 75 మంది సభ్యులు ఏడాది పొడవునా ఆరోగ్యవంతమైన పంటలను పండించడానికి మంచి సూక్ష్మజీవులతో రకరకాల కంపోస్ట్లను, ద్రవ రూపంలో ఉండే బయోఫర్టిలైజర్లను తయారు చేయడం నేర్చుకున్నారు.
1: మేము 2 వారాలకోసారి నాటుతాం కాబట్టి ఉత్పత్తి కొరత అనేది లేదు. ఇంకా మేము పంటలను మార్చుతాం.
0: 2, ఆగ్రో ఇకలాజికల్ ఫేర్ను, మార్కెట్ను స్థాపించాలంటే స్థానిక అధికారులతో మీ గ్రూప్ చర్చలు జరపగలగాలి. వ్యవసాయ ఉత్పత్తులను అమ్మడానికి ఒక స్థలాన్ని ప్రత్యేకంగా, ఉదాహరణకు ఒక ప్లాజానో లేకపోతే అక్కడి మార్కెట్లో ఒక రోజునో పొందడానికి మీ స్థానిక ప్రభుత్వంతో చర్చలు జరపడం చాలా కీలకమైంది. టెలిలియో నగర మేయర్ లియోనార్డో మారోటో వ్యవసాయ మార్కెట్కు రకరకాల పద్ధతుల్లో మద్దతునిస్తున్నారు.
2: సంవత్సరానికి దాదాపు 20,000 డాలర్ల బడ్జెట్ని కేటాయించిన సాంకేతిక సహాయంతో పాటు మేం పూర్తిగా బయోడిగ్రేడబుల్

0: అయినా బ్యాగులను కూడా ఇస్తాం. వారం వారం జరిగే రైతు మార్కెట్లను కూడా నిరంతరం ప్రోత్సహిస్తాం. ఉత్పత్తులను అమ్మడానికి స్థలాన్ని కూడా చూపిస్తాం.
1: పాల్గొనే వాళ్లు హక్కులు బాధ్యతల్ని స్పష్టం చేయడానికి స్థానిక ప్రభుత్వంతో కలిసి వ్యవసాయ పర్యావరణ మార్కెట్ను నిర్వహించడానికి అవసరమైన నిబంధనలను వ్రాయండి. అసోసియేషన్కు చెందిన విక్రేతలను దూరంగా ఉంచడానికి కూడా అలాంటివి వ్రాతపూర్వక నియమాలు సాయపడతాయి.
2: ఈ పత్రంతో ఫలానా ఫలానా నియమం ప్రకారం దీనికి ఇంత జరిమానా కట్టాలి అంటాం. వాళ్ళు ఆ నియమాలకి కట్టుబడి ఉండాలి. మేము విధించే జరిమానాలన్నీ చెల్లించాలి. ఉదాహరణకి గ్రూప్ మెంబర్ తన క్యాప్ ని గాని యాప్రాన్ ని గాని ధరించకపోతే జరిమానా చెల్లించాలి. ఆ విధంగా మార్కెట్ లో ఆ వ్యక్తి శుభ్రంగా చక్కగా ఉండటానికి సహాయపడుతుంది.
1: ఒప్పందంలో భాగంగా మున్సిపాలిటీ కూడా తన వెబ్సైట్ లోనూ సోషల్ మీడియాలోనూ రైతుల మార్కెట్ గురించి ప్రచారం చేస్తుంది. అలాగే రెండు వారాలకోసారి మార్కెట్ జరిగే రోజులకి ముందు పెలీలియో అగ్నిమాపక విభాగం, వ్యవసాయ శాస్త్ర బృంద సభ్యులు కలిసి మార్కెట్ స్థలాన్ని శుభ్రం చేస్తారు. మూడోది, ఒక హామీ వ్యవస్థను ఏర్పాటు చేయాలి. విక్రయించే ఆహారాన్ని వ్యవసాయ రసాయనాలు వాడకుండా ఉత్పత్తి చేశారని కస్టమర్లకి నమ్మకం కలిగేందుకు బృందంలో సభ్యులు ఒకరి పొలాన్ని మరొకరు తనిఖీ చేస్తారు. ఆ విధంగా ఆహారం ఎలా తయారవుతుందో, ఏది ఉత్పత్తి అవుతుందో, ఎంత ఉత్పత్తి అవుతుందో అందరికీ తెలుస్తుంది. వ్యవస్థీకృతమైన ఒక సమూహంగా మీరు మార్కెట్లో విక్రయించే ఉత్పత్తులు వేటిలోనూ వ్యవసాయ రసాయనాలు లేవని ప్రభుత్వాలు, ఎన్జిఓలు, విశ్వవిద్యాలయాలు, వినియోగదారుల బృందం వంటి స్థానిక వ్యక్తులతో కూడా ఒప్పందాలను కుదుర్చుకోవచ్చు.
2: మేం మా బృందపు సభ్యులను తనిఖీ చేస్తాం. వాళ్ళు మమ్మల్ని తనిఖీ చేయడానికి వస్తారు కాబట్టి మేము మా సేంద్రియ ఉత్పత్తులతో మార్కెట్ కి వెళ్లొచ్చు. మా పొలాలను పరిశీలించమని వ్యవసాయ శాస్త్రవేత్తలను కూడా అడుగుతాం. ఆయన మాకు సలహా కూడా ఇస్తారు. ఇప్పుడు తనిఖీ జరుగుతుంది కాబట్టి మేము స్ప్రేలు అవి చేయలేదు. ఇన్స్పెక్టర్ ఆ ఉత్పత్తులని ల్యాబ్ కి తీసుకెళ్లొచ్చు. పరీక్ష చేసినప్పుడు ఉత్పత్తి మీద స్ప్రే చేశారని తెలిసిపోతుంది. అప్పుడేమవుతుంది?
1: నాలుగోది, కస్టమర్ సేవలను మెరుగుపరచడానికి మార్కెట్ గురించి, మీ ఉత్పత్తుల గురించి ప్రచారం చేయడానికి పెట్టుబడి పెట్టాలి. మార్కెట్ రోజుకి ముందు ప్రతి ఉత్పత్తికి ధరని, బరువుని, మోతాదుని స్పష్టంగా నిర్వచించాలి. ఇది మీ తోటి రైతుల మధ్య పోటీని అరికట్టి అందరికీ సరైన ధర దక్కేలా సాయపడుతుంది.
2: మన సభ్యులందరి మధ్య సమాన భావన ఏర్పడుతుంది కాబట్టి ఇది చాలా ముఖ్యం. దానివల్ల కస్టమర్ తన రైతును ఎంచుకుని ముందుకు సాగుతాడు. ఈ విధంగా అది చౌక, ఇది ఖరీదెక్కువ అని ఆస్కారం ఉండదు. అలా మా మార్కెట్ లో రైతుల మధ్య సమానత్వం ఏర్పడుతుంది.
1: కస్టమర్ సేవకి సంబంధించిన సరైన పద్ధతుల గురించి బృందానికి శిక్షణనివ్వండి. క్లయింట్లతో సరైన విధంగా ఎలా ప్రవర్తించాలో, సరైన భాషని, సంజ్ఞలని ఎలా వాడాలో క్రమంగా సాధన చేయాలి. మీరు సభ్యులందరితో పాటు దీన్ని ఉల్లాసవంతమైన రీతిలో చేయవచ్చు.
2: మేము కస్టమర్లను నవ్వుతూ పలకరించడం సహాయపడుతుంది. మీరు ఇంట్లో ఎంత కోపంగా ఉన్నా కస్టమర్ తో మాత్రం ఉల్లాసంగానే ఉండాలి. కస్టమర్ కు మీ కోపాన్ని రుచి చూసే అవసరం లేదు. మనం వాళ్ళని చిరునవ్వుతో స్నేహంగా ఆహ్వానించాలి.
1: మార్కెట్ కి వచ్చే కస్టమర్లకి తరచుగా సాంప్రదాయ పంటలు, సుగంధాన్నిచ్చే మూలికలు, మీరు అందించే ఔషధ మొక్కల గురించి తెలుసుకోవడానికి ఆసక్తి ఉంటుంది. వేర్వేరు సంస్థలతో సహకరిస్తే మీ కస్టమర్లను ఆకర్షించడానికి, నిలబెట్టుకోవడానికి కొత్త కొత్త చర్యలు చేపట్టవచ్చు. మార్కెట్ జరిగే రోజున తక్కువ ప్లాస్టిక్ ను ఉపయోగించడానికి కస్టమర్లను ప్రోత్సహించేందుకు అమ్మకందారులకు బయోడిగ్రేడబుల్ కిరాణా సంచులను మున్సిపాలిటీ సిబ్బంది అందించవచ్చు. రైతుల మార్కెట్ కి ప్రజలను ఆకర్షించడానికి మీరు అప్పుడప్పుడు ఏదైనా మ్యూజిక్ బ్యాండ్ ని కూడా ఆహ్వానించవచ్చు. మీ స్థానిక విశ్వవిద్యాలయం తోడ్పాటుతో ఆరోగ్యకరమైన పదార్థాలతో సాంప్రదాయ వంటకాల యొక్క రెసిపీ పుస్తకాన్ని మీరు వ్రాయవచ్చు. మార్కెట్లో వంటకాల రుచిని సెటప్ చేయడాన్ని తెలుసుకోవచ్చు. వినియోగదారులు, రైతుల మధ్య సంబంధాల నమ్మకాన్ని బలోపేతం చేయడానికి మీ పొలాల సందర్శనలు నిర్వహించడానికి సహాయపడమని పర్యాటక విభాగాన్ని అడగవచ్చు. నెలకు ఒకసారి పెలీలియో మున్సిపల్ బస్సు కస్టమర్లను నగరం నుంచి కొన్ని ఇకలాజికల్ పొలాలకు తీసుకువెళ్తుంది. వారం వారం జరిగే మార్కెట్లో ప్రజలు కొన్ని పొలాలను సందర్శించడానికి సైన్ అప్ చేయవచ్చు.
2: మేము శిక్షణ తీసుకుంటాం. మమ్మల్ని సందర్శించమని నగరపు వ్యక్తుల్ని ఆహ్వానిస్తాం. దాంతో వాళ్ళు ఇక్కడ గ్రామీణ ప్రాంతాలలోని వస్తువులను ప్రత్యేక

0: చూడగలుగుతారు. ఎరువులు వేయడం అంటే ఏంటో, కోతలు కోయడం అంటే ఎలాగో వాళ్ళకి తెలుస్తుంది.
1: వినియోగదారులు పర్యావరణ వ్యవసాయాన్ని గురించి తెలుసుకుని ఆరోగ్యకరమైన ఆహారాన్ని రుచి చూస్తే రైతులు ఉత్పత్తి చేసే ఆహారం పట్ల గౌరవం బలపడుతుంది. సరైన సమాచారాన్ని, సంతృప్తిని పొందని వినియోగదారులు వ్యవసాయ మార్కెట్లో విక్రయించే ఉత్పత్తుల మీద నమ్మకాన్ని పెంచుకుంటారు. ఆ విధంగా వాళ్ళు ప్రతి వారము వచ్చి తమ స్నేహితులు, కుటుంబ సభ్యులకు దాని గురించి చెబుతారు. మనం నేర్చుకున్న వాటిని సమీక్షించుకుందాం. మిమ్మల్ని మీరు సజావుగా నిర్వహించుకుంటే పర్యావరణహిత వ్యవసాయ పద్ధతుల గురించి తేలికగా శిక్షణ పొందవచ్చు. ఏడాది పొడవునా వినియోగదారులకు ఎన్నో రకాల ఉత్పత్తులను అందించవచ్చు. వ్యవస్థీకృత గ్రామీణ కుటుంబాలు కూడా వ్యవసాయ ఉత్పత్తులను విక్రయించడానికి ప్రత్యేకించి ఒక స్థలాన్ని పొందడానికి స్థానిక అధికారులతో చర్చించవచ్చు. ఒక గ్యారంటీ వ్యవస్థను ఏర్పాటు చేస్తే తాము కొనుగోలు చేసే ఆహారాన్ని రసాయనాలు లేకుండా ఉత్పత్తి అయిందని వినియోగదారులు నమ్ముతారు. చక్కటి కస్టమర్ సేవను అందించడానికి, మీ మార్కెట్ని, మీ ఉత్పత్తులను ప్రచారం చేయడానికి మీరు శిక్షణ తీసుకోండి.
2: నగరాలకు జీవం పోసేది పల్లెలే అని అర్థం చేసుకోవడానికి నేను నగరాల, పట్టణాల మేయర్లు, ప్రజాప్రతినిధులందరినీ ఆహ్వానిస్తున్నాను. ముఖ్యంగా ఉత్పత్తులు సేంద్రియంగా ఉంటే మన రైతులకు దక్కే మద్దతు స్థానిక ఆర్థిక వ్యవస్థను బలపరుస్తుందని, స్థానిక ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తే పట్టణాలకు అభివృద్ధి వస్తుందని మనం అర్థం చేసుకోవాలి.

మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ జ్వరం జలుబు దగ్గు ఆయాసం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఫిట్స్ చర్మ సమస్యలు విరోచనాలు ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్ నెబులైజర్ మల్టీపారా మానిటర్స్ ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 సెల్ నంబర్ 6304327391.

0: వినాయకా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్
1: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్
0: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్ డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పీడియాట్రిక్స్
1: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్
2: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్ డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్ డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ అంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్
0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ భీమవరం.
3: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల విష్ణుపూర్.

0: FM 90.4.
1: హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. ఎన్నెన్నో వైజ్ఞానికమైన విషయాలను మీకు అందించేటువంటి ఈనాటి విజ్ఞాన దర్శిని కార్యక్రమానికి స్వాగతం పలుకుతుంది మన రెడ్డి విష్ణు 90.4. వెల్కమ్ బ్యాక్ టు విజ్ఞాన దర్శిని. ఈనాటి విజ్ఞాన దర్శిని కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం. మొక్కలు నీడను కాదని సూర్యరశ్మి కోసం ప్రాకులాడుతూ ఉంటాయి. సూక్ష్మజీవులు సహితం ఆహారానికి ఆకర్షితమవుతూ ఉంటాయి. ఇక హానికరమైన వాటికి దూరంగా పోతాయి. పరిసరాల్లోని ప్రేరణలకు స్పందించడం జీవుల యొక్క సహజ లక్షణం. అయితే ఈ స్పందన గుడ్డిగా కాక తాను ఎంచుకున్న వాటిగా ఉంటుంది. ఇక సూక్ష్మ జీవుల్లో బాహ్య ప్రేరణకు చలించే ప్రత్యేక కణాలు గాని అవయవాలు గాని లేవు. తర్వాత కొన్ని బహుకణ జీవుల్లో ప్రేరణలు స్వీకరించేందుకు నాడీ కణాలు అంటే నెర్వ్ సెల్స్ అనేవి ఏర్పడ్డాయి. ఇక ఉన్నత జాతి జంతువుల్లో ఈ నరాల నిర్మాణం సంక్లిష్టమైన నాడీ మండలంగా అభివృద్ధి చెందింది. ఇక చేపల్లో మొదటిసారిగా మెదడు అనేది ఏర్పడింది. ఇక ప్రైమేట్స్ జంతువుల్లో అది పై స్థాయికి చేరుకుంది. ఆ విధంగా పరిసరాలతో సంబంధం పెట్టుకునేందుకు ప్రత్యేక అంగం అనేది తయారైంది. ఇక నరాల నిర్మాణం అభివృద్ధి చెందడంలో జంతువులపై బాహ్య ప్రేరణల ప్రభావం విస్తృతంగా పనిచేసాగింది. ఇక ప్రేరణలకు చలించే శక్తి మరింత ఉన్నత రూపం దాల్చి అనుభూతిగా మారింది. రంగు, శబ్దం, వాసనలు పసిగట్టగల సామర్థ్యాన్ని సంపాదించుకున్నాయి. ఇక మంచి చూపు అనేది లభించింది. రుచి, చలి, వేడి తదితర అనుభూతులనేవి పెంపొందాయి. ఇప్పుడు పరిసరాలకు అనుగుణంగా మెరిగే శక్తి ఉన్నత జాతి జంతువుల్లో కూడా బాగా పెరిగిందని చెప్పుకోవచ్చు. ఇక నరవానరులు నిటారుగా నిలబడి నడవడంతో పుర్రే దానిలోని మెదడు పెరుగుదలకు అవకాశం ఇచ్చింది. మాంసాహారం భుజించడంతో మెదడుకు కావలసిన పోషక పదార్థాలనేవి లభించాయి. ఇక శ్రమ, మాట, మెదడు అభివృద్ధిని బాగా ప్రభావితం చేశాయి. దీంతోపాటు జ్ఞానేంద్రియాలు కూడా అభివృద్ధి చెందాయి. మాటకు, చూపుకు, రుచికి, వాసనకు ఇంకా అనేక పనులకు మెదడులో వివిధ కేంద్రాలనేవి ఏర్పడ్డాయి. చేతుల కదలికలను సమన్వయం చేసి క్లిష్టమైన పనులు చేయడానికి మెదడు అనేది తోడ్పడుతోంది. ఇక నిర్జీవ పదార్థం కంటే సజీవ పదార్థం ఉన్నతమైంది. ఈ సజీవ పదార్థంలో ఆలోచించే పదార్థం ఉన్నతమైంది. ఇక శరీరం యొక్క బరువుతో పోల్చి చూస్తే మానవుడి మెదడు పెద్దది, పరిపూర్ణమైంది. ఇక ఈ విశ్వంలో అత్యున్నతము, అతి సంక్లిష్ట పదార్థ రూపం కూడా మెదడు అని చెప్పుకోవాలి. శ్రమించే చేతులు, మాట్లాడే గొంతుక, ఆలోచించే మెదడు ఇవి తొలి మానవులు మృగప్రాయ దశ నుండి విముక్తి పొంది ఆధునిక మానవుడిగా పరిణామం చెందడానికి ప్రాతిపదికగా ఉన్నాయి. ఇక మానవ జాతి భవిష్యత్తుకు బంగారు బాటలు వేశాయి.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచ్చేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: మా లిజనర్స్ విన్నారు విజ్ఞాన దర్శిని కార్యక్రమాన్ని. మరి ఈనాటి మన కార్యక్రమంలో ఇప్పుడు మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. జ్ఞానం అంటే ఏమిటి? ఒక శాస్త్రజ్ఞుడు కోతిపై చేసిన చిన్న ప్రయోగాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఒక తొట్టె నిండా నీరు పోసి దానికి దగ్గరలోనే నిప్పును వెలిగించాడు. ప్రతిరోజు ఆ కోతికి తొట్టెలోని నీటిని ఒక పాత్రలో తీసుకుని నిప్పును ఆర్పేటట్టు శిక్షణిచ్చాడు. అయితే కొంతకాలం తర్వాత అదే కోతిని నది ఒడ్డుకు తీసుకువెళ్లి అక్కడ నిప్పును వెలిగించి నది నీటితో ఆర్పమన్నాడు. అది తోక ఆడించిందే కాని చెప్పిన పని చేయలేకపోయిందట. తొట్టెలోని నీరు నది నీరు ఒక్కటేనని, ఇక నీటికి నిప్పును ఆర్పే గుణముందున్న కనీస సత్యాన్ని జంతువు గ్రహించలేకపోయింది. కాని మానవుడు నీటి భౌతిక ధర్మాలనే కాక దాని రసాయనిక ధర్మాలను కూడా పరిశోధించి హైడ్రోజన్ ఆక్సిజన్ల సమ్మేళనమని రుజువు చేశాడు. అంతేకాదు, తన ఉపయోగం కోసం ప్రాజెక్టులను నిర్మించి నీటిని నిల్వ చేశాడు, విద్యుత్తును వెలికితీశాడు. ఇక పరిసర ప్రపంచాన్ని పరిశీలించడంలో జంతువుకి మానవుడికి మధ్య ఈ మౌలికమైన తేడా

అనేది ఎందుకు వచ్చింది అంటే, జంతువులకు గల కొన్ని అనుభూతులు మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. కుక్కలలో వాసన గ్రహించే శక్తి ఉంటుంది. ఇక గద్ద కళ్ళు ఎక్కువ దూరాన్ని చూడగలవు. భూకంపాల ప్రకంపనలు పాములు ముందుగానే పసిగట్టగలవు. అయినప్పటికీ జంతువుల అనుభూతులకు మానవుడి అనుభూతులకు ఎంతో తేడా ఉంది. ఇక జంతువులు ఏ పని చేసినా ప్రకృతి సహజమైన ప్రేరణ అందుకు కారణమవుతూ ఉంటుంది. ప్రకృతి ప్రసాదించిన దానిని ఉన్నది ఉన్నట్లుగానే వినియోగించుకోవాలి గాని తమకు కావలసిన రీతిలో మలుచుకోగల చైతన్యం వాటికి లేదు. కానీ మానవుడు విషయం వేరు. అతనికి పంచేంద్రియాలతో పాటు బాగా అభివృద్ధి చెందిన మెదడు ఉంది. అందులో చైతన్యం ఉంది. ఇక ప్రకృతిలో నిరంతరం జరుగుతున్న మార్పులను, ఆ మార్పులకు కారణాలను అర్థం చేసుకునగలడు. ఆ సూత్రాలను తన అవసరాలకు అనుగుణంగా మార్చుకునగలడు. ఆ విధంగా ప్రకృతిపై ఆధిపత్యాన్ని సంపాదించగలడు. ఇక జ్ఞానం అంటే కూడా అదే. ఆ జ్ఞానం అనేది ఎలా వస్తుంది? పూర్వం ఋషులు జ్ఞానార్జనకి జనాన్ని వదిలి అడవులకు పోయి కళ్ళు మూసుకుని తపస్సు చేసేవట. అప్పుడు వారికి దైవకృప వల్ల జ్ఞానోదయం కలిగేదట. వారి అజ్ఞానానికి ఒక నమస్కారం చేద్దాం. అయితే మన పూర్వీకులైన తొలి మానవులు కూడా అదే పని చేసినట్లయితే మానవ జాతి చరిత్రకు ఆనాడే ఫుల్ స్టాప్ పెట్టాల్సి వచ్చేది. అలా వారు చేయనందుకు వారికి మనం ఎంతైనా కృతజ్ఞులం కదా. ఇక మానవులు తమ జీవితాల అవసరాల కోసం శ్రమ చేసే కాలంలోనే జ్ఞానాన్ని కూడా సంపాదించుకుంటారు. కనుక జ్ఞానానికి సామాజిక స్వభావం అనేది ఉంది. దిగితేగాని లోతు తెలియదంటారు. ఇక ఏ వస్తువు గురించైనా పరిపూర్ణ జ్ఞానం సంపాదించాలంటే ఆ వస్తువుతో ప్రత్యక్ష సంబంధాన్ని కలిగి ఉండాలి. ఇక ఏ కార్యాన్నైనా సాధించాలంటే కార్యాచరణలోనికి అడుగు పెట్టాలి. ఆచరణ లేకపోతే జ్ఞానం లేదు, జ్ఞానానికి అంతం లేదు. అది నిరంతర శ్రమ అవునా.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: వెల్కమ్ బ్యాక్ టు విజ్ఞాన దర్శిని. ఈనాటి విజ్ఞాన దర్శిని కార్యక్రమంలో ఇప్పుడు మనం తొలి మానవుల్లో జ్ఞాన కుసుమం ఎలా మొగ్గు తొడిగిందో ఇప్పుడు తెలుసుకుందాం, సరేనా? తమ చుట్టూ ప్రపంచంలో జరుగుతున్న మార్పుల్లో తొలి మానవులు ఎన్నో తరాలుగా, ఎన్నో ఏళ్లుగా పరిశీలిస్తూ వచ్చారు. జీవిత మనుగడకే జరిపే పోరాటంలో ఈ పరిశీలన మరింత నిశితంగా, లోతుగా జరిగింది. ఇక విలువైన అనుభవాలు ఇచ్చింది. మెదడుగల మానవుడు ఇంకెంత మాత్రమూ ప్రేక్షకుల్లా ప్రకృతిని చూడలేడు. అతని మస్తిష్కంలో ఆలోచనలనేవి రేకెత్తించాయి. అతని దృష్టిలో తార్కిక జ్ఞానం తొంగిచూసింది. చైతన్య స్రవంతి పొంగి పొరలింది. ఇక తను చేసే పనిని, ఆ పని వల్ల కలిగే ఫలితాల్లో మానవుడు గ్రహించగలుగుతున్నాడు. ఇప్పుడొక ఉదాహరణ తెలుసుకుందాం. ఆకస్మికంగా క్రూర జంతువులను ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు చేతికందిన రాయి రప్ప విసిరేవారు. బలమైన కర్రలతో ఆత్మరక్షణ చేసుకునేవారు. ఇది అన్ని జంతువుల వల్లే మానవుడికి గల ప్రకృతి ప్రేరణ. మొదట్లో విసిరే రాళ్లు, కర్రల మధ్య ఎలాంటి తేడాను గుర్తించలేకపోయారు. కాని క్రమంగా మామూలు రాళ్లు, కర్రల కంటే అంచులు, పదును గల రాళ్ల చివరలు, మొనదేలిన కర్రలతో జంతువును సులభంగా చంపవచ్చని గ్రహించారు. ఇది వారిలో కలిగిన పరిశీలన దృష్టికి తార్కాణమని చెప్పుకోవచ్చు. ఇక అప్పటి నుండి ప్రకృతి సహజంగానే దొరికే పదునైన రాళ్లను, మొనదేలిన కర్రలను ఆయుధాలుగా సంపాదించుకునేవారు. ఇక ఏదైనా వస్తువును నరకాలంటే అంతకంటే గట్టిదైన, పదునైన అంచులుగా పనిముట్లనేవి కావాలి. మాంసము, ఎలుకలు, చెట్టు వేళ్లు తినే మానవులకు వాటిని ముక్కలుగా నరకడానికి పదునైన పనిముట్లనేవి అవసరమైంది. అవసరంలోంచే కలుగుతుంది ఆలోచన, మరి కాదంటారా? ఇందుకోసం ఒక రాయిని తీసుకుని మరొక రాయితో చెక్కుతూ ఒక అంచు పదును పెట్టారు. ఈ పదును పెట్టబడిన రాళ్లను చేతి గొడ్డళ్ళు అని అంటారు. అలాగే కర్రలను ఒక చివర మొనదేలినట్టు చెక్కడం నేర్చుకున్నారు. వీటితోనే నేలలోని వేళ్లను, దుంపలను త్రవ్వి తీయడం, బొరియలు త్రవ్వి పీతలు, నత్తల్లాంటి చిన్న చిన్న జంతువులను పట్టుకునడం చేశారు. ఇక మానవుడి శ్రమ ప్రేరణ నుండి చైతన్యానికి దారితీసింది. ఇప్పుడు చెప్పండి, మానవుడికి జ్ఞానం ఎలా వచ్చింది? ఆకాశం నుండి ఊడిపడలేదు, అవునా? ఏ లోకాతీత శక్తి అనుగ్రహించలేదు. ఇంకా జీవితాల అవసరాల కోసం ప్రకృతితో పోరాటంలో సమిష్టిగా చేసిన కృషి, శ్రమ అనుభవాల నుండి జ్ఞానాన్ని సంపాదించాడనమాట. ఇక రాతి గొడ్డళ్లు కాక ఈ కాలంలోనే మానవుడు తయారు చేసిన మరి రెండు ఇతర పనిముట్లు కోరములు, బాకులు. ఇక కోరం తయారు చేయడానికి ఒక రాయిని మరొక రాయితో ఒక చివర మొనగాను మరో చివర గుండ్రంగా పట్టుకోవడానికి వీలుగా ఉండేటట్లు చెక్కుతారు. మరి ఇలా చెక్కేటప్పుడు ఊడే పెచుళ్లు అరగతీసి బాకులుగా తయారుచేశారు. ఇవి ఎముకల్లోని గుజ్జును గీరటానికి, చిల్లులు పొడవటానికి, చర్మం కోయడానికి ఉపయోగించారు. ఇక చెక్కుముకి రాళ్లు దొరికే ప్రదేశాల్లో ఈ పనిముట్లనేవి ఎక్కువగా దొరికాయి. ఈ పనిముట్లు చాలా సామాన్యమైన

అసలు అవి పనిముట్లని గుర్తించడం కూడా చాలా కష్టం. అన్ని రకాల పనులకు వాటిని వాడుతూ ఉండేవారు. వేటకు కూడా అవే పనిముట్లను ఆయుధాలుగా వాడిన కాలం అది. కోతులు, చింపాంజీలు మనలానే కర్రలను, రాళ్లను ఉపయోగించగలం. కాని వాటిని కావలసిన రీతిలో పనిముట్టుగా తయారు చేసుకోలేం. అది ఒక్క మనిషికి మాత్రమే సాధ్యం. అది మానవులకు మాత్రమే గల గొప్ప లక్షణం. అందుకే మనిషిని పనిముట్లు తయారు చేయగల జంతువు అని అన్నారు. ఇక పనిముట్లు కనిపెట్టిన తర్వాతే వాస్తవానికి మానవుడి నిజమైన శ్రమ అనేది ప్రారంభమైంది. అవి అతని చైతన్యయుతమైన శ్రమ ప్రతిబింబాలు. ఇక మానవులను, జంతువులను వేరు చేసిన కట్టకడపటి తేడా కూడా ఇదే మరి. దీనితో జంతువుల నుండి విడివడటంలో మానవుడి సుదీర్ఘ పోరాటం విజయవంతంగా ముగిసింది. లిజనర్స్, ఇంతవరకు ఈనాటి మన విజ్ఞాన దర్శిని కార్యక్రమంలో అసలు మానవులకు జ్ఞాన సంపాదన ఏ విధంగా వచ్చింది అనే విషయం గురించి తెలుసుకున్నా కదా. మరికొన్ని విషయాలతో తిరిగి ప్రసారమయ్యే విజ్ఞాన దర్శిని కార్యక్రమంలో తెలుసుకుందాం. నమస్కారాలతో శృతి.

శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

0: FM 90.4.
1: హలో లిజనర్స్, మీరు వింటున్నారు రేడియో విజన్ 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. నేను మీ ఆర్జే విజ్జు. వెల్కమ్ టు అది సంగతి. మరి లిజనర్స్, ఇవాళ మన అది సంగతిలో మనం డిస్కస్ చేసుకునే టాపిక్ వచ్చేసి చాలా వింత టాపిక్ అనే చెప్పాలి. ఎందుకు అంటారా, కుందేలు తాబేలు కదవినే ఉంటారు కదా, మరి అలాంటిదే పెద్ద రైల్వే జంక్షన్లు మరియు చిన్న రైల్వే స్టేషన్లు పోటీల తలపడితే ఎలా ఉంటుంది. ఈ పోటీని రైల్వే శాఖ నిర్వహించింది. మరి మిగతా వాటి మాట ఎలా ఉన్నా సరే, ఈ పోటీలో మధుబని స్టేషన్ విజయాన్ని మాత్రం ఇప్పుడు దేశమంతా ప్రశంసిస్తుంది. మరి ఏంటి ఈ స్టేషన్ లో ఏం జరిగిందని తెలుసుకోబోయే ముందు లెట్స్ హావ్ ఎ షార్ట్ బ్రేక్.
2: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ MBBS MD పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. సెల్ నంబర్ 6304327391.
1: ఆఫ్టర్ షార్ట్ బ్రేక్ వెల్కమ్ బ్యాక్ టు అది సంగతి. మరి లిజనర్స్, చెత్త స్టేషన్ చిత్రంగా మారింది. మరైతే మధుబని ఒకప్పుడు దేశంలోనే అత్యంత అపరిశుభ్రమైన స్టేషన్లలో ఒకటి. మరి దక్షిణాది నుంచో లేదా ఉత్తరాదిలోని ఇతర రాష్ట్రాల నుంచో, అసలు బీహార్ లోని ప్రధాన ప్రాంతాల నుంచో ఈ స్టేషన్ కి నేరుగా ఎక్స్ప్రెస్ రైళ్లు లేవు. మరైతే సమస్తిపుట అనే రైల్వే స్టేషన్ నుంచి అక్కడి నుంచి ఒక ప్యాసింజర్ రైలు వెళ్తుంది అనంత. మరైతే సమస్తిపుర అనే రైల్వే స్టేషన్ డివిజన్ నుంచి కేంద్రానికి వెళ్తే అక్కడి నుంచి ఓ ప్యాసింజర్ రైలు ఇక్కడికి వెళ్తుంది. అందుకే పట్టించుకునే వారు లేక అపరిశుభ్రతకి మారుపేరుగా మారిపోయింది ఈ స్టేషన్. అలాంటి స్టేషనే ఇప్పుడు పెద్ద జంక్షన్లకి దీటుగా అతి సుందరంగా తయారైంది. ఆ ఘనతంతా అక్కడి మహిళలది. అంతేకాకుండా వాళ్ళ చేతిలోని మిథిల అనే చిత్రకళది. మరైతే స్వచ్ఛ భారత్ లో భాగంగా రైల్వే శాఖ కొన్ని పోటీలు నిర్వహించింది. అయితే సుందరీకరణ పోటీలు కూడా పెట్టింది వాటిలో. మరైతే స్వచ్ఛ భారత్ లో భాగంగా రైల్వే శాఖ సుందరీకరణ పోటీలు పెట్టింది. 10 రోజులు మాత్రమే గడువిచ్చింది. పోటీలో మధుబని స్టేషన్ కూడా ఉంటుందని దాని నిర్వాహకులు ప్రకటిస్తే తగుదురమ్మా అని వచ్చారండి అని అన్ని స్టేషన్లు నవ్వుకున్నారట. దాన్నే సవాలుగా తీసుకున్నారు మధుబని స్టేషన్ నిర్వాహకులు. అప్పుడే వాళ్ళకి ఆ స్టేషన్ మూలన గోడకి ఒక బొమ్మ కనిపించిందట. ఆ బొమ్మని సీతాదేవి అనే కళాకారిణి దశాబ్దం కిందట వేశారట. ఈ సీతాదేవి పద్మశ్రీ గ్రహీత కూడా. అవునండి, వెనుకబడిన ప్రాంతం ఏదైనా సరే ఈ మధుబని మిథిల చిత్రకళకి ప్రసిద్ధి. మరి లిజనర్స్, మరిన్ని వివరాలు తెలుసుకోబోయే ముందు మీకోసం సూపర్ హిట్ సాంగ్ అయితే వచ్చేసింది, విని ఆనందించండి.

0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం. మీ కట్టడాల స్వరూపానికి మెరుగైన అనుభూతినిచ్చే టైల్స్ అంజనీ టైల్స్.
1: వినూత్నమైన రంగులు, అద్భుతమైన డిజైన్స్, అన్ని కాలాలకి అనువుగా అందరికీ అందుబాటులో ఉన్నవి అంజనీ టైల్స్.
2: అద్భుతమైన నైపుణ్యాలతో టైల్స్ తయారీలో ముందంజలో ఉంది అంజనీ టైల్స్.
0: అత్యాధునిక టెక్నాలజీతో, అంతర్జాతీయ ప్రమాణాలతో గ్లేజ్డ్ విట్రిఫైడ్ టైల్స్ రూపకల్పనలో అగ్రగామి సంస్థ అంజనీ టైల్స్.
2: గ్లాసీ ఫినిష్, గ్లాసీ ఫినిష్ బుక్ మ్యాచ్, 3D గ్లాసీ ఫినిష్,

0: మ్యాట్ ఫినిష్, మ్యాట్ వుడ్ ఫినిష్, విట్రిఫైడ్ టైల్స్, అన్ని సైజులలో తయారీ మా ప్రత్యేకత.
1: డ్యూయల్ స్టెప్ క్వాలిటీ కంట్రోల్ ప్రాసెస్ తో పాటు ప్రత్యేకమైన ప్రొడక్ట్ క్వాలిటీ టీమ్ పర్యవేక్షణలో తయారైన టైల్స్ అంజనీ టైల్స్.
2: ఆహ్లాదం, ఆకర్షణీయం, అంజనీ టైల్స్ సొంతం.
3: ఒక సూపర్ హిట్ సాంగ్ అయితే వినేశారు కదిలిసిన, మరి మిథిల కళ ఏంటో తెలుసుకుందాం. మరైతే మధుబని స్థలం నుంచి సీతాదేవి లాంటి వాళ్ళు ఎంతో మంది కళాకారులు వచ్చారు. ఈ కళపై జపాన్ లో ప్రత్యేకంగా ఓ మ్యూజియం కూడా ఉందట. ఇంత పేరున్న ఆ కళ పుట్టిన ఈ ప్రాంతంలో కళాకారుల కుటుంబాలన్నీ తీవ్రమైన పేదరికంలో మగ్గుతున్నాయి. అందుకే ఈ స్టేషన్ ని సుందరీకరించడానికి అధికారులు ఈ కళాకారుని నియమించారు. మొత్తం 225 మంది కళాకారులు, వాళ్లలో 90% మంది మహిళలే. కరువు కారణంగా మగవాళ్లంతా దేశాలు పట్టిపోతే కూలి చేసుకుంటూ ఇక్కడే ఉండిపోయిన స్త్రీలు వాళ్లంతా. మరైతే మొదటి రోజు నుంచే మంచి కట్టుకుని మరీ బొమ్మలు గీశారు ఇక్కడ మహిళలు. పసిపాపల్ని ఒడిలో పెట్టుకుని గీసేవాళ్లు, ముస్లిం అయినా సరే పరదాలు తొలగించి రామాయణ కథలని బొమ్మలుగా వేసేవాళ్లు. ఇలా 10 రోజుల పాటు కలయిక జీవన సౌందర్యానికి మచ్చుతనంగా నిలిచింది ఆ స్టేషన్. మరి లిజనర్స్, ఆ స్టేషన్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోబోయే ముందు మీకు సూపర్ హిట్ సాంగ్ అయితే వచ్చేసింది, విని ఆనందించండి.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
2: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
3: మోదీ హర్ పరివార్ కో ఘర్ మే బిజ్లీ బనాకర్ వహీ బిజ్లీ బేచ్కర్ కమాయీ కా ఏక్ ఔర్ సాధన్ దేనా చాహతా హై.
4: భారత ప్రధానమంత్రి భారతదేశంలో ప్రారంభించిన సౌర విప్లవం, దాని ప్రభావం ఇప్పుడు కనిపిస్తుంది. భారతదేశంలో ఒక్కొక్కటిగా 30 లక్షల కంటే ఎక్కువ కుటుంబాల పైకప్పులపై సోలార్ ప్యానెళ్లు పెట్టబడ్డాయి. మీరు కూడా ఈ శక్తి విప్లవంలో భాగమవ్వండి. పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి pmsuryaghar.gov.in.
5: మర్లీజ్నా సొగసు హిట్ సాంగ్ అయితే వినేశారు కదా. అయితే ఈ చిన్న స్టేషన్ కి అంతగా నిధులు లేకపోయినా సరే మహిళల కోసం తమ సొంత డబ్బునే పారితోషికంగా ఇచ్చారట. అలా కేవలం 10 రోజుల్లో ఈ స్టేషన్ మొత్తాన్ని ఓపెన్ ఆర్ట్ గ్యాలరీగా మార్చేశారు. అంతేకాకుండా 9414 చదరపు అడుగులలో 160 చిత్రాలను తీర్చిదిద్దారు. చూస్తూ చూస్తూ అంత అందమైన చిత్రాల గోడల్ని ఎవరు అశుద్ధం చేస్తారు చెప్పండి. అలా 6 నెలలుగా ఆ గోడల్ని సుందరంగా అల్లారుతున్నాయి. అయితే ఇక పోటీలో విజయం సంగతికొస్తే మధుబని 2వ స్థానంలో నిలిచింది. ఇతర స్టేషన్లకున్న ప్రాధాన్యం, నిధులు, అంతేకాకుండా ఒకప్పటి దాని పరిస్థితిని పోల్చి చూస్తే మధుబనిదే అసలైన విజయం అని చెప్తున్నారు అందరూ. మరి లీజ్ నాచి ప్రతి మధుబని స్టేషన్ గురించి తెలుసుకున్నారు కదా. ఇప్పుడు మీకు సూపర్ హిట్ సాంగ్ అయితే వచ్చేసింది, విని ఆనందించండి.

0: మరి లిజనర్స్, ఇవాళ మన ఇది సంగతిలో అయితే మనమైతే చెత్త స్టేషన్ చిత్రంగా మారింది అనే టాపిక్ గురించి తెలుసుకున్నాం కదా. మళ్ళీ తిరిగి ప్రసారమయ్యే ఇది సంగతిలో మీ ముందుకు వస్తాను. అంటే ల్యాండ్ స్టేట్ రేడియేషన్ 90.4, ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం, సైనింగ్ ఆఫ్ మీ ఆర్జే విజు.
1: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పిడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
2: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
1: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్,
2: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
3: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్, డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ ఆంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్.
1: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.

விஷ்ணு எஃப்எம் 90.4. హాయ్ హలో లిజనర్స్, మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4లోని మస్త్ టైంపాస్. మరి మీతో ఈరోజు మంచి మంచి కబుర్లు చెప్పడానికి, మంచి మంచి సాంగ్స్ ప్లే చేయడానికి నేను మీ ఆర్జే ప్రణీత అయితే వచ్చేసానండి. మరి మీరు నాతో మాట్లాడాలి, మంచి మంచి సాంగ్స్ వినాలనుకుంటే మీరు డయల్ చేయాల్సిన నంబర్ 9704949492. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు అలా డయల్ చేస్తూ ఉండండి. ఒక చిన్న

0: చిన్న బ్రేక్ తీసుకుని చిటికలో వచ్చేస్తాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విజన్ 90.4.
1: లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్ మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
2: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ EMI వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
3: కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334122.
0: వెల్కమ్ బ్యాక్ టు మస్ట్ టైం పాస్. సో మన ఫస్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారండి, వారితో మాట్లాడేద్దాం. హాయ్ అండి.
4: హాయ్ అమ్మా. నమస్తే అమ్మా. ప్రణీత చిట్టు తల్లి, నా పేరు బండారు త్రిమూర్తులు గొప్ప, పెద్దాపురం తూర్పు గోదావరి జిల్లా నుంచి మాట్లాడుతున్నాను. శుభ సాయంత్రం రా.
0: శుభ సాయంత్రం అండి. త్రిమూర్తులు గారు ఎలా ఉన్నారు?
4: బాగున్నామ్మా. మీరు ఎలా ఉన్నారు?
0: మేము కూడా చాలా బాగున్నామండి.
4: అక్కడ భీమవరంలో వాతావరణం ఎలా ఉంది?
0: ఇక్కడ భీమవరంలో ఈ రోజు ఎండ చాలా చక్కగా ఉంది.
4: ఇక్కడ కూడా ఉందండి, కానీ మరీ ఎక్కువ కాదమ్మా, మాదిరిగా ఉంది.
0: అవునా అండి?
4: సరే తల్లి, అసలు మబ్బెయ్యట్లేదా? మొత్తం ఎండ కాస్తుందా? ఓ మాదిరిగా ఎండ వాన మబ్బు వస్తుందమ్మా.
0: ఈ రోజు అయితే మొత్తం ఎండగానే ఉంది ఇక్కడ.
4: ఓకే తల్లి.
0: మరి ఈ రోజు మన టాపిక్ వచ్చేసి కైకాల సత్యనారాయణ గారి జయంతి అండి ఈ రోజు.
4: అవునమ్మా, ఆయన మహానుభావుడు నిజంగా. ఆ రోజుల్లో ఎస్పీ రంగారావు గారు సభ్యులు అయిన తర్వాత యముని పాత్రను ఎవరిని ఎవరా ఆ లోటు భర్తీ చేసేవారని చెప్పి దర్శక నిర్మాతలు ఆలోచిస్తున్నప్పుడు నిండైన విగ్రహంతో చక్కని నటంతో సత్యనారాయణ గారు కనిపించారండి.
0: అవునండి.
4: అందుకే యమగోళ, యమలేల ఇలాంటి సినిమాల్లో, యమగోళ మళ్ళీ మొదలైన వేణుగా సినిమాలోని అన్ని సినిమాల్లో కూడా యముని పాత్రకు ఆయన్నే అందరూ నటిద్దామని ప్రోత్సహించారు, నటిద్దామని చెప్పారండి.
0: అవునండి.
4: అంతేకాకుండా గొట్టగడ్డ సినిమాలో గొట్టగడ్డ పాత్ర కూడా వారు చాలా చక్కగా పోషించారండి.
0: అవునండి.
4: అవునమ్మా. 1959 వారు సిపాయి కూతురు సినిమాతో తరంగేట్రం చేశారండి. హీరోగా కూడా నటించారు, మీకు తెలుసో తెలీదో కానీ సత్యనారాయణ గారు.
0: అవునండి.
4: జయసుధ గారితో మొట్టమొదటి సినిమాలో గట్రా హీరోగా కూడా చేశారండి వారు.
0: అవునండి.
4: వారికి నివాళి తెలియపరుస్తున్నానండి. అదే విధంగా ఈవేళ పండుగల్లో తొలి పండుగ తొలేకాస అండి ఈవేళ.
0: అవునండి.
4: అందరికి, మీకు మన కాలర్స్ కి, రెసిడెంట్స్ కి, అందరికి కూడా హృదయపూర్వకంగా తొలి ఏకాశి, తొలి ఏకాదశి, తొలి పండుగ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను చిట్టు తల్లి ప్రణేత గారు.
0: థ్యాంక్స్ అండి. మరి మీరు రోజు ఏం సాంగ్ విందాం అనుకుంటున్నారు?
4: ఈ అమ్మా, నేను ఆ స్వామివారి మనసులో పెట్టుకొని ఒక పాట అడుగుతున్నాను. ఈవేళ దక్షిణాయనం కాబట్టి ఈ 6 నెలలో పరమేశ్వరుడే పాలిస్తాడండి. ఈ 6 నెలలో విష్ణుమూర్తి వారు పాలించారు, ఈ మిగతా 6 నెలలో పరమేశ్వరుడు పాలిస్తాడండి మనల్ని.
0: అవునండి.
4: ఆ దక్షిణాయనం ఉత్తరాయణం మారినప్పుడే ఆ స్వామివారులు ఇద్దరు డ్యూటీలు మారుతారండి, మహానుభావులు వాళ్ళు దేవుళ్ళు.
0: అవునండి.
4: అందుకని పరమేశ్వర్ వారికి ప్రణవిల్లుతూ మాట్లాడుగుతారు మా ప్రణేత బంగారు తల్లిని.
0: చెప్పండి.
4: తీన్మార్ ఈ చిత్రంలో హేమచంద్ర శ్రీవర్ధని పాడిన పాట, గీత రచన రామజోగయ్య శాస్త్రి, సంగీతం ఎస్ఎస్ తమన్. శ్రీ గంగా నీలాంటి మనసి ఆ పాట ఉందమ్మా.

0: ఉందండి.
1: అమ్మా ఈ పాత మా అక్క గారి గొల్లపూడి నాగలక్ష్మి గారికి, మా ప్రణీత తిట్టుతల్లికి, నల్లమిన వెంకటరెడ్డి గారికి, బొట్టెడు జగన్నాథరావు మాస్టర్ గారికి, మా తమ్ముడు శ్రీకాకుళం భాస్కర్రావు గారికి, బైపల్లి నాగేశ్వరరావు గారికి, తర్వాత మంచు శాస్త్రిరావు గారికి, ఇంకా ఎవరంటే మస్తాన్ బాషా గారికి, బండారు శంకరయ్య గారికి, పిన్నమ్మ గారికి, బాబాయ్ గారికి, ప్రసాద్ వారందరికి కూడా డెడికేట్ చేస్తూ వారందరి తరఫున నేను మీరు అందరం కూడా ఆ సర్వాంతర్యమైనటువంటి పరమేశ్వరునికి ప్రణమిల్లుతూ మీ మేడం గారు మా బంగారు తల్లి అయినటువంటి విజయ బంగారు తల్లి గారి కోసం కూడా ప్రసారం చేయమని మా ప్రణీత చెట్టు తల్లి మనసారా కోరుకుంటూ మరోమారు ఆ పరమేశ్వరునికి నమస్కరిస్తూ మీకు అభినందనలు తెలియపరుస్తూ ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుంటున్నాను.
0: ఓకే అండి, మీరు కోరుకున్న ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అయిపోతుంది, విని ఆనందించండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదండి. మన నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హాయ్ అండి.
1: హలో, నమస్తే మేడం గారు.
0: నమస్కారం అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నా పేరు పుల్లన్న మేడం గారు, సనప గ్రామం, అనంతపురం జిల్లా. మేడం గారు బాగున్నారా?
0: బాగున్నామండి, మీరు ఎలా ఉన్నారు?
1: బాగున్నాం మేడం గారు. ఏకాదశి పండుగ శుభాకాంక్షలు మేడం గారు మీకు.
0: థ్యాంక్స్ అండి, మీకు కూడా ఏకాదశి శుభాకాంక్షలు.
1: కృష్ణ అవతారం మేడం గారు చిత్రం పేరు?
0: కృష్ణ అవతారం సినిమా నుండి.
1: జయ హే కృష్ణ అవతార అని ఒక పాట ఉంటుంది మేడం గారు.
0: ఓకే అండి, మీరు కోరుకున్న ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అయిపోతుంది, విని ఆనందించండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.
1: కృతజ్ఞత వందనాలు మేడం గారు.
0: ఓకే అండి.
1: నమస్తే.
0: నమస్కారం అండి.

0: ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు కదండి. మన నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హాయ్ అండి.
1: నమస్తే మేడం.
0: నమస్కారం అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: మా నెల్లూరు జిల్లా ఏఎస్పేట మండలం చంద్రలూరు పాడు మేడం. మాది, నా పేరు బండారు శంకరయ్య.
0: శంకరయ్య గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నాం మేడం, మీరు బాగున్నారా?
0: మేము కూడా చాలా బాగున్నామండి. మరి ఈరోజు టాపిక్ విన్నారా?
1: విన్నా మేడం, సత్యనారాయణ జయంతి.
0: అవునండి, మరి ఆయన గురించి మీరు ఏమన్నా నాలుగు మాటలు చెప్తారా?
1: మనం ఆయన గురించి ఏం పెద్దగా చెప్పేది, సినిమా యాక్టర్ ఆయన, ఎస్పి రంగారావు అంతటోడు బండారు గుప్తా గారి చెప్తున్నారు కదా మేడం. నా పేరు భగవాన్ సినిమాలో
0: ఏంటండి?
1: నా పేరు భగవాన్
0: ఆ చిత్రం నుండి.
1: మేడలో చేరిన చిలకమ్మ అనే పాట వినిపించండి మేడం.
0: ఓకే అండి, మీరు కోరుకున్న ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అయిపోతుంది, విని ఆనందించండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: కళ్ళు ఒలికిస్తున్నావా
1: ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు కదండి. మన నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హాయ్ అండి.
2: హృదయపూర్వక శుభ సాయంత్రం అమ్మా ప్రణీత.
1: శుభ సాయంత్రం అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: నల్లమిల్లి వెంకటరెడ్డి, తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలం మాచవరం నుంచి. అమ్మా
1: వెంకటరెడ్డి గారు ఎలా ఉన్నారు?
2: చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉన్నాను. మరి ముఖ్యంగా ముందుగా తొలి ఏకాదశి సందర్భంగా మన విష్ణు ఎఫ్ఎం వారు అందరికీ, ఆర్జేకి, సాంకేతిక నిపుణులకు, యాజమాన్యానికి మరియు శ్రోతలందరికీ కూడా ఎప్పుడూ ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండాలి, ఆనందంగా ఉండాలని నా కోరిక అమ్మా ప్రణీత.
1: మీకు కూడా తొలి ఏకాదశి శుభాకాంక్షలు అండి.
2: చాలా సంతోషం అమ్మా. చక్కగా చదువుకుని మీరు ఎప్పుడు హ్యాపీగా ఉండాలని నా కోరిక మరొకసారి వ్యక్తపరుస్తూ, మా ప్రణీతిని అభినందిస్తూ, ఆశీర్వదిస్తూ, శుభాకాంక్షలు అందిస్తూ మీతో ఒక మాట చెప్పాలమ్మా. ముందుగా
1: చెప్పండి.
2: 3 రోజుల క్రితం ప్రణీత తల్లలు వచ్చారో నాకు తెలియదు, నేను మాట్లాడాను. మనుషుల్లో దేవుడు చిత్ర అనుభవి, మనుషులంతా ఒక్కటే అనుభవి, మనుషుల్లో దేవుడు అన్నాను చిత్రం పేరు.
1: ఒకసారి ఆ చిత్రం పేరు మళ్ళీ చెప్తారా?
2: మనుషులంతా ఒక్కటే. ఎన్టీఆర్ గారు దీపాత్రాభినయం, సత్యనారాయణ గారు కోరడు ఉన్నారమ్మా దాసరి దర్శకత్వం, మనుషులంతా ఒక్కటే.
1: ఆ చిత్రం నుండి
2: తాత బాగున్నావా, ఏ తాత బాగున్నావా అనే పాట నిన్నే అడిగినట్టు గుర్తమ్మా నాకు.
1: అవునండి.
2: అయితే నేను అడగటం పొరపాటు, మనుషులు దేవుడు అన్నాను పాప. అక్కడికి ఏదో చూసి పాట వినిపించవు, ఆ పాట కూడా నాకు ఇష్టంగానే ఉందమ్మా. అయితే ఈవేళ కూడా ఖచ్చితంగా నాకు తాత బాగున్నావు అనే పాట దొరికింది నీకన్నా భావిస్తూ వినిపిస్తున్నావు అని ఆశిస్తున్నాను. ఆశించొచ్చా?
1: ఓకే అండి, తప్పకుండా. మీరు కోరుకున్న సాంగ్ అయితే ఈ రోజు ప్లే
2: అయిపోయింది. ఒక నిమిషం ప్రణీత
1: చెప్పండి.
2: మరి నిజంగా ఈ ఫోన్ దొరికినట్టుగా నాకు సంతోషం. ఆనాటి మాట ఈనాడు కూడా చెప్పుకున్నాను. మరి అలాగే మరి ప్రేమిత్రుడు బండారు మరి మన త్రిమూర్తి గుప్తా గారు, బండారు శంకరే గారు, బా పేరు తిరగట్లేదమ్మా. అలాగే మా చెల్లూరు మిత్రులు 10వ తరగతి తీరు

0: రావు, పివిఎస్ఎన్ మూర్తి, ఏడుకొండలు, నక్కంటి వీరవెంకట సత్యనారాయణ ప్రసాద్, గౌతమ్, అనేక మంది ఉన్నారమ్మా. మా పేరు చెప్పలేదు ఏంటంటే, మా పేరు చెప్పలేదు అన్నారు మా ఫ్రెండ్స్ స్కూల్లో చదువుకున్న వాళ్ళు మొన్న. ఏ సర్వా ఇదో సర్వా, మరి నిన్ను మరి ప్రత్యేకించి అభినందిస్తూ నేను సెలవు తీసుకుంటానమ్మా ప్రణీత.
1: ఓకే అండి, మీరు కోరుకున్న ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అయిపోతుంది, విని ఆనందించండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.
2: బాగున్నావా?

0: ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదండి. మన నెక్స్ట్ కాలర్ లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం.
1: హలో,
0: హాయ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? శుభ సాయంత్రం అండి.
1: నేను విజయవాడ దగ్గర నున్న గ్రామం నుంచి శోభారాణి మాట్లాడుతున్నాను.
0: శోభారాణి గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నానమ్మా.
0: ఈ రోజు మరి టాపిక్ విన్నారా?
1: లేదురా, నేను బయట ఉన్నాను, గుడి టెంపుల్ దగ్గర ఉన్నాను.
0: అవునా అండి,
1: తెలిసింది, మాట్లాడుతున్నాను. ఈరోజు నా బర్త్డే అనమాట.
0: విష్ యూ మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అండి.
1: థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.
0: అలానే మీకు ఈరోజు తొలి ఏకాదశి శుభాకాంక్షలు కూడా.
1: థ్యాంక్ యూ అమ్మా. మరి మన మిత్రులందరికీ, రేడియో వింటున్నటువంటి మిత్రులందరికీ, నీకు ఇంకా మిగతా ఆర్జీలందరికీ కూడా తొలి ఏకాదశి శుభాకాంక్షలు.
0: థ్యాంక్స్ అండి. ఈరోజు మన టాపిక్ వచ్చేసి,
1: మా టాపిక్
0: కైకాల సత్యనారాయణ గారి జయంతి అండి ఈరోజు.
1: ఏంటమ్మా, నాకు వినిపిస్తట్లా, ఒకసారి చెప్పు.
0: కైకాల సత్యనారాయణ గారి జయంతి అండి ఈరోజు. మరి ఆయన బోల్డ్ అని మంచి మంచి రోల్స్ చేశారు, మంచిగా మన అందరినీ చక్కగా ఎంటర్టైన్ చేశారు, మంచి మంచి సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేశారు. మరి ఆయన చేసిన
1: యముడు పాత్ర అంటే ఎప్పుడు, ఆనాడు ఎస్విఆర్ గారు యముడు పాత్ర చేశారు.
0: అవునండి,
1: మళ్ళీ యముడు

0: ఎవరు అంటే సత్యనారాయణే.
1: అవునండి,
0: యముడి పాత్రలో ఆయన చాలా చక్కగా వెదిగి మంచిగా మనకి యముడిని గుర్తు చేశారమ్మా. యముడు అంటే ఇలా ఉంటాడు కావాలి అని ఆయన చూసి సంబరపడేవాళ్ళం. అట్లా యమలీలా ఇలాంటి మూవీలో అన్నిట్లో కూడా ఆయన యముడి పాత్ర వేశాడు.
1: అవునండి,
0: చాలా మంచి నటుడు అమ్మా ఆయన. అయితే ఈరోజు మరి తొలేకాదశి కదా.
1: అవునండి,
0: నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం భక్త ప్రహ్లాద.
1: ఓకే అండి,
0: ఆ పాట కావాలి. అయితే నేను ఇవాళ తొలేకాదశి గురించి రెండు మాటలు చెప్దాం అనుకుంటున్నాను, టైం ఉందమ్మా?
1: చెప్పండి.
0: ఓకే అమ్మా, థ్యాంక్ యూ.

0: సమభావం, సహజీవనం, సమతా మమతల సందేశాల సమతోరణం, ప్రతి పండుగ అర్థం పరమార్థం, భిన్నత్వంలో ఏకత్వం మన భారతదేశం. అనంత పుణ్యాలకు కరుణకి తలుపులు తెరిచే మాసం, లోకాన్ని అభివృద్ధి పదంలో పయనింపచేసే మాసం, త్రికరణ శుద్ధితో పితృదేవతలకు ప్రీతి అయిన మాసం. ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు వచ్చే తెలుగువారి తొలి పండుగ తొలి ఏకాదశి. పేలపిండి ప్రసాదం ఈ పండుగ ప్రత్యేకం. గ్రీష్మ ఋతువు రాకతో పేలపిండి వ్యాధి నిరోధకతను ఇస్తుంది. అందుకే పేలపిండి దివ్య ఔషధమైంది. ఉపవాస దీక్షతో, హరినామ స్మరణతో ఆత్మను పరిశుద్ధపరుస్తుంది. శ్రీహరి క్షీర సముద్రంలో శేషపాన్పుపై యోగ నిద్రలో శయనించే రోజు, అదే శయన ఏకాదశి అనేది మరో పేరు. తొలకరి చినుకులు వచ్చే రోజు, రైతన్నలకు సంతోషం తెచ్చే రోజు, దాన ధర్మాలతో పరిడవిల్లే పండుగ రోజు, అదే తొలి ఏకాదశి పర్వదినపు రోజు.
1: చాలా చక్కగా చెప్పారండి.
0: థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి కైకాల సత్యనారాయణ గారికి మరి ఘన నివాళి అమ్మా మన రేడియో ద్వారా.
1: ఓకే అండి, మీరు కోరుకున్న ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అయిపోతుంది.
0: థ్యాంక్ యూ.
1: ఓకే అండి, మీరు కోరుకున్న ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అయిపోతుంది, విని ఆనందించండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: ఓకే లిసనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు కదండి. మన నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హాయ్ అండి.
3: శుభ సాయంత్రం మేడం.
2: శుభ సాయంత్రం అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: కర్నూలు జిల్లా ఆస్పూరు మండలం తంగరడన్న గ్రామం హరినాథ్ రెడ్డి మేడం. బాగున్నారు మేడం?
2: బాగున్నామండి. మీరు ఎలా ఉన్నారు?
3: బాగున్నాం మేడం. మీకు, విజయ మేడం గారికి, స్టాఫ్ అందరు కూడా ప్రత్యేకంగా తొలి ఏకాదశి శుభాకాంక్షలు మేడం. వింటున్న శ్రోతలందరికి కూడా
2: థ్యాంక్స్ అండి. మీకు కూడా ఈరోజు తొలి ఏకాదశి శుభాకాంక్షలు.
3: సత్యనారాయణ అంటే ఆయన ఘనమైన నివాళులు అర్పిస్తూ మేడం, చాలా సినిమాలు, కొండవేటి సింహము అని చాలా సినిమాలు ఉన్నాయి మేడం.
2: అవునండి.
3: ఎమ్ములుగా అంటే ఈ ఎస్వి రంగారావు తర్వాత ఈయన చూడాలి మేడం. ఎస్వి ఏమంటారు పాత్రలు అట్టావు గానీ ఎటువన్నా గానీ
2: అవునండి,
3: మంచి నటుడు మేడం. ఇంతకుముందు పాత సినిమాల్లో కూడా బాగుండే, కుటుంబ కథా చిత్రాల్లో బాగున్నాడు మేడం.
2: అవునండి
3: మేడం. ఆయన ఘన నివాళులు అర్పిస్తూ మేడం, బాలభారతం మేడం సినిమా పేరు.
2: ఆ చిత్రం నుండి
3: నారాయణ నీ చరితం నందన అనే పాట ఉంటుంది మేడం.
2: ఓకే అండి.
3: మా కుటుంబ సభ్యుల కోసం, మీకోసం, వింటున్న అందరి కోసం మేడం. మీతో మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలతో, మీకోసం కూడా మేడం.
2: ఓకే అండి. మరి మీరు ఎవరికైనా హాయ్ చెప్పాలనుకుంటున్నారా?
3: మేడం బ్రహ్మయ్య గారికి, మా మిత్రుడు మేడం సర్దార్ గారికి, ఇంకా వింటున్న అందరికి మేడం. ఇంకా
2: ఓకే అండి. మీరు కోరుకున్న అందరికి హాయ్ చెప్పేస్తూ మీరు కోరుకున్న ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అయిపోతుంది, విని ఆనందించండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: లో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్. పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు. డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్. సెల్ నంబర్ 6304327391.
1: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
0: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
1: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పీడియాట్రిక్స్,
0: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
2: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్, డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ అంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్.
1: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
3: ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు కదండి మన

0: కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడిద్దాం. హాయ్ అండి.
1: హాయ్, నమస్తే. శుభ సాయంత్రం మేడం.
0: శుభ సాయంత్రం అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డి కాలనీ నుంచి మస్తాన్ బాషా మేడం. ముందుగా మీకు స్టేషన్ డైరెక్టర్ గారికి, మీతో పాటు అదే టెక్నీషియన్స్ ఉన్న టెక్నీషియన్స్ అందరికి, మా ఫ్రెండ్స్ అందరికి ఈరోజు తొలి ఏకాదశి పండుగ శుభాకాంక్షలు మేడం.
0: థ్యాంక్స్ అండి. ఎలా ఉన్నారు మీరు?
1: అందరూ బాగుండాలి, అందులో మనం అందరం ఉండాలి.
0: చాలా చక్కగా చెప్పారు.
1: ఇలాగే పండగలాగే ప్రతిరోజు కూడా సంతోషంగానే గడుపుకోవాలని మనసారా దేవుడి దగ్గర కోరుకుంటున్నాను మేడం.
0: ఓకే అండి, మరి ఈరోజు టాపిక్ విన్నారా?
1: ఒకసారి చెప్పండి మేడం.
0: ఈరోజు కైకాల సత్యనారాయణ గారి జయంతి అండి.
1: మేడం,
0: ఆయన మరి చాలా సినిమాల్లో చాలా చక్కటి చక్కటి క్యారెక్టర్స్ వేశారు, మంచి సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేశారు. మీరు ఆయన సినిమాలు ఏమైనా చూసారా?
1: చూస్తున్నా మేడం, చాలా బాగుంటుంది. యముడు పాత్ర కానీ ఇంకా ఏదైనా తండ్రి పాత్ర కూడా చాలా చక్కగా చేస్తారు మేడం, చాలా బాగుంటుంది. తర్వాత విలన్ గా కూడా చాలా బాగానే చేస్తారు మేడం.
0: అవునండి,
1: ఆయన జీవిస్తారు, డైరెక్టర్ గారు చెప్పినట్లుగా తూచా తప్పకుండా పాటిస్తారు మేడం. ఆయన చాలా బాగా చేస్తారు మేడం, ఆయన అంటే చాలా ఇష్టం మాకు.
0: ఆయన చేసిన సినిమాలో మీకు ఏ సినిమా అంటే చాలా ఇష్టం?
1: అంటే మేడం అన్ని ఇష్టం మేడం. యమ దొంగలు కూడా ఆయనే యముడు మేడం.
0: ఓకే అండి, మరి మీరు ఈరోజు ఏం సాంగ్ విందాం అనుకుంటున్నారు?
1: మేడం ఈరోజు పండగ కాబట్టి, శివుడికి సంబంధించి పండగ కాబట్టి మేడం ఇలా.
0: అవునండి,
1: జగదేక వీరుని కథ సినిమాలో నుంచి శివశంకరి శివానంద లహరి ఆ పాట మేడం.
0: ఓకే అండి, మీరు కోరుకున్న ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అయిపోతుంది.
1: మా ఫ్రెండ్స్ మేడం.
0: చెప్పండి.
1: ఆలగడ్డ నుంచి పాలెంపోలే గారు, కర్నూలు బ్రహ్మయ్య గారు, మా ఆప్తమిత్రులు బండారు త్రిమూర్తులు గుప్తా గారు, ఎఫ్ఎంఎస్ సర్దార్బాయ్ గారు, నల్లమిల్లి వెంకటరెడ్డి గారు, తర్వాత బండారు శంకరయ్య గారు, గురుశంకర్ గారు, అనుల మోహన్ గారు, తర్వాత పున్నా వెంకటేష్ గారు, మా మిత్రులందరి కోసం మేడం. ఓకే మేడం.
0: ఓకే అండి, మీరు కోరుకున్న ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అయిపోతుంది, విని ఆనందించండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

ఓకే లిజనర్స్, మరి మన లైఫ్ టైం అయితే ఈరోజు ఎండింగ్ వచ్చేసిందండి. మరి ఈరోజు మన కాలర్స్తో చాలా మంచి మంచిగా మాట్లాడుకున్నాం, అలానే మంచి మంచి సాంగ్స్ కూడా విన్నాం కదండి. మళ్ళీ రేపు తిరిగి ప్రసారం అయ్యే మస్త్ టైంపాస్ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విజన్ 90.4, ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, నేను మీ ఆర్జే ప్రణీత.

0: ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ గారిచే లివర్ ఫర్ ఎవర్ ఫైబ్రోస్కాన్ క్యాంప్
1: జూలై 29, 2026 అనగా బుధవారం ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.
0: ఈ క్యాంప్ లో పాల్గొన్న వైద్య నిపుణులు జీబీ పంత్ హాస్పిటల్ ఢిల్లీ నందు పనిచేసిన అనుభవం కలిగిన ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ పాయిల అనీష్ ఎండిడిఎం గ్యాస్ట్రో ఎంట్రాలజీ కన్సల్టెంట్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ మరియు హెపటాలజిస్ట్.
1: ఈ క్యాంప్ లో జరుగు వైద్యం కడుపు నొప్పి, జీర్ణాశయం, పచ్చకమెర్లు, మలబద్ధకం, రక్తపు వాంత్,

0: గాల్ బ్లాడర్ మరియు బిలియరీ ట్రాక్ ఇబ్బందులు,
1: హెపటైటిస్ బి అండ్ సి, టైప్ 2 మధుమేహం, ఊబకాయం, అధిక ట్రైగ్లిజరాయిడ్స్, మెటబాలిక్ సిండ్రోమ్, గ్యాస్ ట్రబుల్ కు సంబంధించిన అన్ని సమస్యలు చూడబడును.
0: సిగ్మెండోస్కోపీ, ఈవెల్ బ్యాండింగ్, డైలటేషన్, చిన్నపిల్లలకు ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, ఫారిన్ బాడీ రిమూవల్ మొదలగు ప్రొసీజర్ చేయబడును.
1: 5,000 రూపాయల విలువ గల ఫైబ్రో స్కాన్ ఉచితం,
0: ఓపి కన్సల్టేషన్ ఉచితం,
1: రక్త పరీక్షలలో సిటీ స్కానింగ్ లో ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, ఎండోస్కోపీ, అల్ట్రాసౌండ్ 50% రాయితీ ఇవ్వబడును. మరిన్ని వివరాలకై సంప్రదించండి ఇంపీరియల్ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
0: సెల్ 9989342009.

0: Dr. Sanjeev Homeo Care, Germany, Switzerland, and high quality homeo medicine to chikitsa chesunna ekaika homeo hospital. Mana Dr. Sanjeev Homeo Care, Dr. Satya Sanjeev Chikam, MD Homeo. Infertility, pain, fissure, kidney rallu, trigalo, fibroid, busy body, ovary tumors, fits, pakshavatam, diabetes, thyroid, spondylitis, hair fall, motimalu, psoriasis, bully, liver, kidney samasyalu, gallstones, gastric, anni dirghakalika vyadhalaku. 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానానంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్ డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్ ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్ సండే మార్కెట్ భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334112.

0: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఇఎన్టి కేర్ భీమవరం.
0: ప్రముఖ ఇఎన్టి సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఇఎన్టి కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
2: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్, ఎంబీబీఎస్, ఎండి పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. సెల్ నంబర్ 6304327391.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జి, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: మరికొద్ది క్షణాల్లో టాలీవుడ్ టాకీస్ కార్యక్రమాన్ని వింటారు.

0: FM 90.4.
1: గుడ్ ఈవినింగ్ లిజనర్స్, వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్. సూర్య హీరోగా నటించిన తాజా ఫ్యామిలీ ఎంటర్టైనర్ విశ్వనాథన్ సన్స్, మమితా బైజు, రాధిక శరత్ కుమార్, రవీన టండన్ ఇతర ప్రధాన పాత్రలు నటించిన ఈ సినిమాకు వెంకయ్యటూరి దర్శకత్వం వహించారు. శ్రీకర స్టూడియో సమర్పణలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ సినిమా ఆగస్టు 14 విడుదల కానుంది. ఈ చిత్రంలో సంజయ్ విశ్వనాథ్ అనే పాత్రలో నటించారు హీరో సూర్య. గురువారం సూర్య బర్త్డే సందర్భంగా విశ్వనాథ్ అండ్ సన్స్ లోని పెళ్లి పాట లిరికల్ వీడియో ప్రోమోను రిలీజ్ చేసి ఈ పూర్తి పాట రేపు రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. ఆజా అన్నాడే రాజా చిన్నోడా అన్న లిరిక్స్ ఈ ప్రోమోలో వినిపిస్తాయి. ఇక ఈ సినిమాకు సంబంధించి యూరోప్ లో ఓ కీలక షెడ్యూల్ జరిగింది. యూరోప్ లో ఈ వెడ్డింగ్ సాంగ్ ను చిత్రీకరించారని సమాచారం. సంగీత దర్శకుడు జీవి ప్రకాష్ కుమార్ స్వరకల్పనలో రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించిన ఈ పాటను హీరో సూర్య పాడడం విశేషం. ఇక తనకంటే వయసులో దాదాపు 20 పెద్దవాడైన హీరోను ఓ అమ్మాయి ప్రేమించినప్పుడు ఏం జరుగుతుంది అనే కోణంలో ఈ సినిమా కథనం సాగుతుందని తెలుస్తోంది. ఓకే లిజనర్స్, మరికొన్ని ఫిల్మీ అప్డేట్స్ తెలుసుకునే ముందు మీకోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ ప్లే అవుతోంది.

0: వెనిలా ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనిలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధాన మంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనిలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: వెల్కమ్ బ్యాక్ టు టాలీవుడ్ టాకీస్. 2018లో ఓ ఆలోచనతో మొదలైన 35 చిన్న కథ కాదు ఇక్కడి వరకు వచ్చింది. అప్పటి నుంచి 2026 వరకు పడిన కష్టం, ఆ కష్టాలను దాటుకుని వచ్చిన అనుభవం, ఇదంతా ఓ మధుర జ్ఞాపకంలో మిగిలిపోతుంది. ఈ సినిమా స్క్రీన్ ప్లేను పుస్తకంగా మార్చడం కూడా చాలా ఆనందంగా ఉందని దర్శకుడు నందకి కిషోరియమాని అన్నారు. నివేద థామస్, ప్రియదర్శి, విశ్వదేవ్, మాస్టర్ అరుణ్ దేవ్ పోతుల తదితరులు ముఖ్యతారులుగా రూపొందించిన చిత్రం 35 చిన్న కథ కాదు. నందకిషోరియమాని దర్శకత్వంలో సృజనర్బోలు, సిద్ధార్థ రాళ్లపల్లి నిర్మించిన ఈ చిత్రం 72వ జాతీయ చలనచిత్ర అవార్డులో ఉత్తమ బాలల చిత్రం, ఉత్తమ బాల నటుడు విభాగాల్లో 2 అవార్డులను సాధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో హీరో విశ్వదేవ్ మాట్లాడుతూ, ముందుగా ఈ సినిమాకి సపోర్ట్ చేసిన సురేష్ బాబు గారికి, స్పిరిట్ మీడియాకు ధన్యవాదాలు. ఈ సినిమాలో ప్రసాద్ పాత్రలో నేను చెప్పిన చిన్న కథ కాదు అనే ఊత పదం ఈ రోజు దేశవ్యాప్తంగా మారుమోగడం చిన్న విషయం కాదన్నారు. ఈ సినిమాకు తొలి సహాయ దర్శకుడిగా పనిచేయడం ఆనందాన్నిచ్చింది. చిన్న ఆలోచనగా మొదలైన ఈ సినిమాను నందు నేషనల్ అవార్డు వరకు తీసుకెళ్లాడు అని సంజీవ్ అన్నారు. అతిథులుగా పాల్గొన్న దర్శకులు మల్లిక్ రామ్, విశ్వధర్, శశాంక్, అనురాగ్, వినోద్ తదితరులు ఈ సినిమా మరో ప్రపంచంలోకి తీసుకెళ్లింది, బాల్యాన్ని గుర్తు చేసింది, భావోద్వేగాలను గుర్తు చేసింది అంటూ యూనిట్ ని అభినందించారు. ఓకే లిజనర్స్, విన్నారు కదండి. మరికొన్ని ఫిల్మ్ అప్డేట్స్ తెలుసుకునే ముందు మీకోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ ప్లే అవుతోంది.

0: ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ గారిచే లివర్ ఫర్ ఎవర్ ఫైబ్రోస్కాన్ క్యాంప్
1: జూలై 29, 2026 అనగా బుధవారం ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.
0: ఈ క్యాంప్ లో పాల్గొన్న వైద్య నిపుణులు జీబీ పంత్ హాస్పిటల్ ఢిల్లీ నందు పనిచేసిన అనుభవం కలిగిన ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ పాయిల అనీష్ MD DM గ్యాస్ట్రో ఎంట్రాలజీ, కన్సల్టెంట్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ మరియు హెపటాలజిస్ట్.
1: ఈ క్యాంప్ లో జరుగు వైద్యం కడుపు నొప్పి, జీర్ణాశయం, పచ్చకమెర్లు, మలబద్ధకం, రక్తపు వాంతులు, గాల్ బ్లాడర్ మరియు బిలియరీ ట్రాక్ట్ ఇబ్బందులు,
0: హెపటైటిస్ బి అండ్ సి, టైప్ 2 మధుమేహం, ఊబకాయం, అధిక ట్రైగ్లిజరాయిడ్స్, మెటబాలిక్ సిండ్రోమ్, గ్యాస్ ట్రబుల్ కు సంబంధించిన అన్ని సమస్యలు చూడబడును.
1: సిగ్మెండోస్కోపీ, ఈవెల్ బ్యాండింగ్, డైలటేషన్, చిన్నపిల్లలకు ఎండోస్కోపీ, ERCP, ఫారిన్ బాడీ రిమూవల్ మొదలగు ప్రొసీజర్ చేయబడును.
0: 5,000 రూపాయల విలువ గల ఫైబ్రో స్కాన్ ఉచితం.
1: ఓపి కన్సల్టేషన్ ఉచితం.
0: రక్త పరీక్షలలో, సిటీ స్కానింగ్ లో, ఎండోస్కోపీ, కొలోనోస్కోపీ, ఎండోస్కోపీ, అల్ట్రాసౌండ్ 50% రాయితీ ఇవ్వబడును. మరిన్ని వివరాలకై సంప్రదించండి ఇంపీరియల్ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
1: సెల్ 9983420009.
2: మీ కట్టడాల స్వరూపానికి మెరుగైన అనుభూతినిచ్చే టైల్స్ అంజనీ టైల్స్.
3: వినూత్నమైన రంగులు, అద్భుతమైన డిజైన్స్, అన్ని కాలాలకి అనువుగా అందరికీ అందుబాటులో ఉన్నవి అంజనీ టైల్స్.
4: అద్భుతమైన నైపుణ్యాలతో టైల్స్ తయారీలో ముందంజలో ఉంది అంజనీ టైల్స్.
2: అత్యాధునిక టెక్నాలజీతో, అంతర్జాతీయ ప్రమాణాలతో గ్లేజ్డ్ విట్రిఫైడ్ టైల్స్ రూపకల్పనలో అగ్రగామి సంస్థ అంజనీ టైల్స్.
4: గ్లాసీ ఫినిష్, గ్లాసీ ఫినిష్ బుక్ మ్యాచ్, 3D గ్లాసీ ఫినిష్, మ్యాట్ ఫినిష్, మ్యాట్ వుడ్ ఫినిష్, విట్రిఫైడ్ టైల్స్, అన్ని సైజులలో తయారీ మా ప్రత్యేకత.
2: డ్యూయల్ స్టెప్ క్వాలిటీ కంట్రోల్ ప్రాసెస్ తో పాటు ప్రత్యేకమైన ప్రొడక్ట్ క్వాలిటీ టీమ్ పర్యవేక్షణలో తయారైన టైల్స్ అంజనీ టైల్స్.
3: ఆహ్లాదం, ఆకర్షణీయం, అంజనీ టైల్స్ సొంతం.
5: వెల్కమ్ బ్యాక్ టు టాలీవుడ్ టాకీస్. మంచి సబ్జెక్ట్ ఉన్న చిన్న సినిమాలను విజయవంతం చేయాలని ప్రేక్షకులను కోరుతున్నాను. నిజాయితీకి చిన్న సినిమాలోనే దమ్ముంటుంది. మేమందరం చిన్న సినిమాలు చేస్తూ పెద్ద స్థాయికి వచ్చిన వాళ్ళం అన్నారు విజయశాంతి. సమైర, సముద్రకని, అభిరామ్, ఆనంద్, శరణ్య ప్రదీప్ నటించిన సినిమా కార్మాక్య. అభినయ కృష్ణ దర్శకత్వంలో వాడేపల్లి శ్రీవాణినాథ్, యశ్వంత్ రాజ్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 30వ తారీఖున విడుదలవుతోంది. తొలుత కామాక్య టైటిల్ ను ఖరారు చేసిన యూనిట్ తాజాగా కార్మాక్యగా మార్చింది. ఈ టైటిల్ మార్పును తెలియజేస్తూ ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ను గురువారం నిర్వహించారు. ఈ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా హాజరైన విజయశాంతి మాట్లాడుతూ, కామాక్య అమ్మవారు పేరు పాపులర్, ఖచ్చితంగా ఈ సినిమా విజయం సాధిస్తుంది. అయితే ఇప్పుడు కార్మాక్యగా మారింది, అందులోనూ అమ్మవారు పేరుంది. ఈ సినిమా విజయం సాధిస్తుంది, నాకు ట్రైలర్ నచ్చింది. ఈ ట్రైలర్ లోని మ్యూజిక్ లో ఒక వైబ్రేషన్ వినిపిస్తుంది. ఈ సినిమాకు నిర్మాతలు చాలా ఖర్చు పెట్టారన్నారు. ట్రైలర్ ఆసక్తిగా ఉందన్నారు మధుయష్ కి. ఇది అమ్మవారి ఎలిమెంట్ ఉన్న క్రైమ్ థ్రిల్లర్. ఈ చిత్రానికి హిట్ టాక్ రాకపోతే నేను గుండు కొట్టించుకుంటాను అని తెలిపారు అభినయ కృష్ణ. మా సినిమాపై నమ్మకంతో డిస్ట్రిబ్యూట్ చేస్తున్న సునీల్ వారంగన్, నవీన్ గార్లకు థ్యాంక్ యూ అని అన్నారు వాడేపల్లి శ్రీవాణినాథ్. ఓకే లిజనర్స్, మరికొన్ని ఫిల్మ్ మినిట్స్ తెలుసుకునే ముందు మీకోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ ప్లే అవుతుంది.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదిరేజు షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచ్చేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదిరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ హీరోలుగా అనిల్ రావిపిడి దర్శకత్వంలో రూపొందుతున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ వెంకీ అనిల్ 5 రాయలసీమ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో వెంకటేష్ కు జోడీగా కీర్తి సురేష్, కళ్యాణ్ రామ్ సరసన కృతి శెట్టి నటిస్తున్నారు. అర్చన జి సురేష్ ప్రొడక్షన్ సమర్పణలో సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా రిలీజ్ కానుంది. అయితే ఈ సినిమా తొలి షెడ్యూల్ ముగిసిందని చిత్ర బృందం పేర్కొంది. తొలి షెడ్యూల్ చిత్రీకరణ కోసం హైదరాబాద్ లో ప్రత్యేకంగా సెట్ నిర్మించాం. ప్రధాన తారాగణం పాల్గొన్న టాకీ పాటతో పాటు ఓ పాటను కూడా చిత్రీకరించాం. ఈ సన్నివేశాలు ఈ సినిమాకి హైలైట్ గా ఉంటాయని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం జీవి ప్రకాష్ కుమార్. ఇప్పుడు మరో మూవీ గురించి తెలుసుకుందాం. రెండో స్వాగతం అంటూ సాక్షి మడోడ్కర్ ని ఆహ్వానించి ఆమె నటిస్తున్న తాజా చిత్రం. శ్రీవిష్ణు హీరోగా రామాబారాజు దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో సాక్షి మడోడ్కర్ కథానాయికగా ఎంపిక చేశారు. ఈ విషయాన్ని తెలియజెప్పే ఓ ఫన్నీ వీడియో విడుదల చేశారు. సూపర్ హిట్ మూవీ సామాజవర్గర్మ తర్వాత హీరో శ్రీవిష్ణు, దర్శకుడు రామాబారాజు కాంబినేషన్ లో రూపొందుతున్న ద్వితీయ చిత్రం ఇది. నవీనర్నేని వై రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఓ వినూత్న తరహా కథాంశంతో హై వోల్టేజ్ హ్యూమర్ ఉన్న కథనంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. నాన్ స్టాప్ వినోదాన్ని అందించేలా ఈ చిత్రం ఉంటుందని చిత్ర యూనిట్ పేర్కొంది. ఓకే లిజనర్స్, ఉన్నారు కదండి ఇవి ఈ రోజు ఫిల్మ్ అప్డేట్స్. మరికొన్ని ఫిల్మ్ అప్డేట్స్ తెలుసుకోవాలంటే స్టేట్ యూనిట్ రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, నేను మీ ఆర్జే ప్రణీత.

0: అవేవో ఉంటాయి కదా, అలాంటివి ఏమన్నా.
1: ఎందుకుండవే భాగ్యం, ఆ రోజు February 14th అప్పటి వరకు గుంపులో కలుసుకునే మేము కోసింత గుట్టుగా కలుసుకునేవే. ఇప్పటికే ఆ మూమెంట్ తలుచుకుంటే ఊనుకొచ్చేస్తుంది.
2: చిరు చిరు జల్లు.

0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: మరికొద్ది క్షణాల్లో తీన్మార్ కార్యక్రమాన్ని వింటారు.

0: विष्णु एफएम 90.4।
1: హలో లిసనర్స్, మీరు వింటున్నారు రేడియో విషన్ 90.4, ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. నేను మీ ఆర్జే అక్షయ, వెల్కమ్ టు థీన్మార్క్. సో ఈ రోజు థీన్మార్క్ లో మీకోసం మంచి మంచి తెలుగు, హిందీ అండ్ తమిళ సాంగ్స్ అయితే వచ్చేసానండి. మరి ఆ సాంగ్స్ వినే ముందు లెట్స్ టేక్ అ షార్ట్ బ్రేక్. వెనిలా ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్, ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనిలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు

ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేవీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనెలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫిలైజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: కబీర్ ఖాన్ గారి డైరెక్షన్ లో వచ్చిన బజరంగి భాయ్జాన్ మూవీ నుంచి జుమిన్ నౌటియాల్ గారు ఆలపించిన టూ జో మిలాన్ బిట్టు సాంగ్ మిక్స్ ఫ్లేవర్.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: మరి మంచి తెలుగు అని సంగతి వేశారు కదండి. ఇప్పుడు సుభక్ తమిళ సంగతి మీకోసం రెడీగా ఉంది, విని ఆనందించండి.

0: 줌마 킬.
1: గత 19వ సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8:30 నుండి సాయంత్రం 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయడం, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్ళు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.
2: ఒక బ్యూటిఫుల్ సాంగ్ ఎంత వినేశారు కదండి. ఇప్పుడు ధనుష్ గారు డైరెక్షన్ చేసిన జాబిలమ్మ నీకంత కోపమా మూవీలో నుంచి రాంబాబు గోసలా గారు, జీవి ప్రకాష్ గారు కలిసి ఆలపించిన గోల్డెన్ స్పారో అండ్ బ్యూటిఫుల్ సాంగ్ మిక్స్ ప్లే అవుతుంది. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్.
3: Slow-mo!

0: విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
1: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
2: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల విష్ణుపూర్ భీమవరం.
3: ఒక సూపర్ హిట్ సాంగ్ ఇది వినేసారు కదండి. ఇప్పుడు జోయా అక్తర్ గారు డైరెక్షన్ చేసిన గల్లీ బాయ్ మూవీలో నుంచి రణ్వీర్ సింగ్ గారు ఆలపించిన అప్నే టైం ఆగే అని బిట్టు సాంగ్ ఇది ప్లే అవుతుంది. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్.
4: ho paaye

0: చెవి పూట ముక్కు దిబ్బడ గొంతు సమస్య.
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి ముక్కు గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టి కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టి సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి ముక్కు గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును.
2: పెద్ద కోతలు లేకుండా హై డెఫినేషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టి కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
3: ఒక సూపర్ హిట్ సాంగ్ అయితే వినేశారు కదండి, అలాగే ఇప్పుడు ఒక తమిళ సాంగ్ మీకోసం రెడీగా ఉంది, విని ఆనందించండి.
4: கண்மணி அன்போட காதலன் நான் எழுதும் லெட்டர் சி மடல் இல்ல கடிதாசி வச்சுக்கலாமா? கடிதமே இருக்கட்டும் படி.
5: கண்மணி அன்போட காதலன் நான் எழுதும் கடிதமே.
4: பாட்டாவே படிச்சிட்டியா? அப்ப நானும் முதல்ல கண்மணி சொன்னேன்ல, இங்க பொன்மணி போட்டுக்க. பொன்மணி, உன் வீட்டுல சௌக்கியமா? நான் இங்க சௌக்கியம்.
5: பொன்மணி, உன் வீட்டில் சௌக்கியமா? நான் இங்கு சௌக்கியமே.
4: உன்னை நினைச்சு பார்க்கும்போது கவிதை மனசுல அருவி மாதிரி கொட்டுது. ஆனா அதை எழுதணும்னு உக்காந்தா அந்த எழுத்துதான் வார்த்தை.
5: உன்னை எண்ணி பார்க்கையில் கவிதை கொட்டுது,
4: அதான்
5: அதை எழுத நினைக்கையில் வார்த்தை முட்டுது.
4: அதேதான் பிரமாதம். கவிதை கவிதை படி.

0: ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ గారిచే లివర్ ఫర్ ఎవర్ ఫైబ్రో స్కాన్ క్యాంప్
1: జూలై 29, 2026 అనగా బుధవారం ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.
0: ఈ క్యాంప్ లో పాల్గొన్న వైద్య నిపుణులు జీబీ పంత్ హాస్పిటల్ ఢిల్లీ నందు పనిచేసిన అనుభవం కలిగిన ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ పాయిల అనీష్ ఎండిడిఎం గ్యాస్ట్రో ఎంట్రాలజీ కన్సల్టెంట్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ మరియు హెపటాలజిస్ట్.
1: ఈ క్యాంప్ లో జరుగు వైద్యం కడుపు నొప్పి, జీర్ణాశయం, పచ్చకమెర్లు, మలబద్ధకం, రక్తపు వాంతులు, గాల్ బ్లాడర్ మరియు బిలియరీ ట్రాక్ ఇబ్బందులు,
0: హెపటైటిస్ బి అండ్ సి, టైప్ 2 మధుమేహం, ఊబకాయం, అధిక ట్రైగ్లిజరాయిడ్స్, మెటబాలిక్ సిండ్రోమ్, గ్యాస్ ట్రబుల్ కు సంబంధించిన అన్ని సమస్యలు చూడబడును.
1: సిగ్మెండోస్కోపీ, ఈవెల్ బ్యాండింగ్, డైలటేషన్, చిన్నపిల్లలకు ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, ఫారిన్ బాడీ రిమూవల్ మొదలగు ప్రొసీజర్ చేయబడును.
0: 5,000 రూపాయల విలువ గల ఫైబ్రో స్కాన్ ఉచితం.
1: ఓపీ కన్సల్టేషన్ ఉచితం.
0: రక్త పరీక్షలలో సిటీ స్కానింగ్ లో ఎండోస్కోపీ, కొలోనోస్కోపీ, ఎండోస్కోపీ, అల్ట్రాసౌండ్ 50% రాయితీ ఇవ్వబడును. మరిన్ని వివరాలకై సంప్రదించండి ఇంపీరియల్ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
1: సెల్ 9989342009.
2: ఒక మంచి తమిళ సంగతి వినసం కదండి. ఇప్పుడు వకంతం వంశీ గారు డైరెక్షన్ చేసిన నా పేరు సూర్య నాయుళ్ళు ఇండియా మూవీ నుంచి రాహుల్ సిప్లిగంజ్ గారు ఆలపించిన ఎరగా ఎరగా అని బిట్టు సాంగ్ మిక్స్ ప్లే అవుతుంది. లిజనెట్ ఎంజాయ్.

0: Пирога, мои роги-рога.
1: వినాయకా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్
2: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్
1: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్ డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్
2: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్
3: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థో డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్ డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ అంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్
1: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ భీమవరం.
2: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ జ్వరం జలుబు దగ్గు ఆయాసం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఫిట్స్ చర్మ సమస్యలు విరోచనాలు ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్ నెబులైజర్ మల్టీపారా మానిటర్స్ ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 సెల్ నంబర్ 6304327391.
4: వినసారు కదండి, ఇప్పుడు సుజిత్ సర్కార్ గారు డైరెక్షన్ చేసిన అక్టోబర్ 3 నుంచి అర్మాన్ మాలిక్ గారు ఆలపించిన తేహర్ జాన్ బ్యూటిఫుల్ సాంగ్ ఇది మీకు ప్లే అవుతుంది. లిజనెట్ ఎంజాయ్.

0: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: సొలిసినాస్ ఒక మంచి తెలుగు అని హిందీ సాంగ్ అయితే వినేసారు కదండి, ఇప్పుడు మంచి తమిళ సాంగ్ కూడా మీకు రెడీగా ఉంది, విని ఆనందించండి.

0: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పిసిఓడి ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: ఒక మంచి తమిళ సంగతి వినేశారు కదండి. ఇప్పుడు అయాన్ ముఖర్జీ గారు డైరెక్షన్ చేసిన బ్రహ్మాస్త్ర మూల నుంచి ప్రీతం గారు సిద్ శ్రీరామ్ గారు కలిసి ఆలపించిన కుంకుమల నువ్వే అని బిట్టు సంగతి బుక్స్ ప్లే అవుతుంది. లిజ్నెట్ ఎంజాయ్.

0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: సో లిజనర్స్, మరి ఈ రోజు తీన్మార్లో మీకోసం మంచి మంచి తెలుగు, హిందీ అండ్ తమిళ సాంగ్స్ అయితే వచ్చేసాం కదండి. మరి రేపు ప్రసారమైన తీన్మార్లో మళ్ళీ కలుద్దాం. మరి వినండి, వింటూనే ఉండండి రేడియో విషన్ 90.4, ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్ మీ ఆర్జే అక్షయ.
2: సత్యశ్రీ కంప్యూటర్స్, మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334122.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.

0: గతంలో హుకుమ్ సింగ్ ని ఇంటి వాళ్ళు కుడుకుడ్ దాస్ అని పిలిచేవారు. ఎందుకంటే లైట్ ఫ్యాన్ ఆన్ చేసి ఉంటే చూసి అందరిపై అరిచేవారు.
1: అరే రాము, ఈ ఫ్యాన్ ఎందుకు తిరుగుతుంది? ఏంటి, కరెంట్ బిల్ ని బాబు కడతాడా?
0: కాని ఇప్పుడు అందరూ ప్యారెలాల్ అని పిలుస్తారు. ఎందుకంటే ఆయన సోలార్ ప్యానెల్ పెట్టించినప్పటి నుండి మీటర్లో సూది ఇంకా హుకుమ్ సింగ్ ప్రశాంతంగా పడుకుంటారు. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ .gov.in.